0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: He has attained a lot of knowledge.
0: చంద్రుని కూడా నువ్వు చేరగలిగారు.
1: He has even gone up to the moon.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: But what is the use?
0: చంద్రు చేరగలిగి కూడాను చందజాలము శాంతి సుఖములు.
1: Although he has been able to go up to the moon, he has no peace within.
0: మూనుకు పోతున్నారు, బాడీ అంత చల్లగైపోతుంది. అది
1: when they go up, the body becomes cold.
0: Mind heat అయిపోతుంది.
1: Mind gets heated.
0: ఇది గొప్పతనమా?
1: This is a great thing.
0: కాదు కాదు.
1: Not at all.
0: మంచితనమే కాదు ఇది.
1: This is not at all a good thing. Instead of going to the moon, go inside your mind.
0: Chandrama manaso jata chaksho suryo jayata. Chandrudu anetuvanti vaadu manase.
1: So the moon is the mind.
0: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
1: గోయింగ్ టు ద మూన్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవే.
0: అది నీవు మంచివాడవుతావు.
1: బట్ గోయింగ్ ఇన్ సైడ్ యువర్ మైండ్ దెన్ యూ బికమ్ అ గ్రేట్
0: పర్సన్. చంద్రుడికి పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
1: You, if you go to the moon, you become a great person.
0: కానీ మంచి పర్సన్ కావాలి నీవు.
1: బట్ యు హావ్ గాట్ టు బికమ్ అ గుడ్ పర్సన్.
0: నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
1: యు హావ్ గాట్ టు హోల్డ్ యువర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క ప్రభావమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ కంట్రోల్డ్ బై ద మైండ్.
0: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
1: So this powerful mind, you've got to keep it under control.
0: Good work.
1: This is the good work that you can do.
0: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
1: So you've got to attain goodness.
0: Greatness వద్దు.
1: Not greatness.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడా నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that he should become a
0: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏమాత్రం కూడా కలలో కూడా మీరు విచారించకూడదు.
1: Not even in your dream should you ever
0: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
1: Even in your dream you should not feel you should be a great man.
0: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
1: If a person who doesn't know anything feels he must become great.
0: పది మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
1: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఇస్ గ్రేట్.
0: కానీ సొసైటీ అది కాదు ఇచ్చేది ఇప్పుడు.
1: బట్ సొసైటీ డజంట్ డూ దట్.
0: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
1: But in the world today, they only honor some person who is a minister or somebody.
0: కాని లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
1: But inside they do not have that respect for
0: వాడి హృదయం లోపల కూడా ఈ మంచితనం రావాలి.
1: He should get that goodness right from the heart.
0: అయ్యో అతను చాలా మంచివాడు.
1: Oh, he should feel, oh, he's a very
0: మంచి పేరు సమాజంలో మనం తెచ్చుకోవాలి.
1: So we should earn that good name in society.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: That is real life.
0: మూడు దినములు బ్రతికినా కానీ హంసవలే మనం బ్రతకాలి.
1: If you live even for 3 days, live like a swan.
0: ఎందుకు 100 సంవత్సరాలు బ్రతికినా కానీ కాకి వలె ఎందుకు బ్రతకాలి?
1: Why live for 100 years like a crow?
0: కాకి వలె కల కాలం బ్రతుకు హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
1: Even to live a moment like a swan is much better than to live much more like a crow.
0: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
1: So it is the stree who sort of enhances this goodness.
0: కనుక 19th స్త్రీల దినంగా భావించారు.
1: So the 19th of November is considered the ladies' day.
0: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
1: So November 7th is the day for the goodness of all mankind.
0: Russians anta kudunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
1: They think the 7th is the great day, the ladies day.
0: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
1: Each country has kept one particular day as a ladies day.
0: Endu kosam pettaru?
1: Why is it that it is so?
0: Deshaniki aadarshanga nirupinchali.
1: Because it's to hold a
0: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
1: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
0: కనుకన్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యుస్.
0: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
1: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
0: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
1: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ద ఎగ్జాంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
1: జస్ట్ అస్ ద బాడీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్.
0: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
1: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
0: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
0: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
0: స్వాతంత్రం
1: స్వాతంత్రం.
0: స్వ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వ?
0: ఆత్మనే.
1: ఇట్ ఇస్
0: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
1: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్వేచ్ఛ?
0: ఇచ్చ ప్రకారం సంచరించడం కాదు. స్వ ఆత్మ ఇచ్చ, ఆత్మ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్ టు
0: స్వార్థము అంటున్నారు.
1: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ స్వార్థ
0: ఇది కాదు స్వార్థము. స్వ ఆత్మ అనగా ఆత్మార్థమే స్వార్థము.
1: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా సారూప్య సారూప్య సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
1: ద మదర్హుడ్, ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ఇన్ ది స్వార్థ. And that is the Because there's nobody to guide the women, perhaps If they are guided, definitely the women will go the right path.
0: స్త్రీలంతా కూడా మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
0: కనుక దేశమంతా మంచి పడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
1: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
0: ఈ మంచితనం స్త్రీల యందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల యందు లేదు.
1: దిస్ గుడ్నెస్ ఈస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
0: కానీ పురుషుల యందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
1: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్,
0: కానీ స్త్రీల యందు గుడ్నెస్ ఉంటుండాలి.
1: బట్ ఇన్ విమెన్ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తించుకోవాలి.
1: సో యూ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: పనులు చేయవచ్చు మగవారు.
1: మెన్ కెన్ డూ వర్క్.
0: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
1: దే మే డూ హార్డ్ వర్క్.
0: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించే వారు అవుతారు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్, దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
1: You've got to give respect to the woman.
0: Srilake gauravam inchinappudu daivam akkarne pratyaksham avutadu.
1: Wherever a woman is respected, there lives God.
0: Kavaga srilaku sharirikunte gaurava maryadalu ichi vaariki sharirikunte oka sthanam nandinchi vaari dwara manam jagattuni enta elukodunu sadhinchadaniki prayatninchali.
1: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
0: Kausalya kanadam chetane ramudu devuga maaripoyadu.
1: It's because Kausalya gave birth, we have Rama.
0: Chusara ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
1: హూ సో ఎవర్ హూమ్ బి సో ప్యూర్, దే గెట్ ప్యూర్ సన్స్.
0: సీత లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
1: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
0: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
1: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
0: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
1: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
0: ఆ వయసు నుండే తల్లులు వారికి సరైన మార్గం నిరూపించాలి.
1: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
0: కనుక మంచి తల్లులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
1: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
0: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
1: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
0: కట్టగడపడి రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణి ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
1: సో whichever kingdom I rule, the way that my own land is, that
0: నా ఈ దేహం కన్నా తల్లి నేను జీవించినటువంటి ఒక భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
1: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ అండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
0: కనుక నే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్లాండ్.
0: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
1: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్లాండ్.
0: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
1: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
0: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
1: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
0: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
1: వి హావ్ గాట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ విచ్ వి ఆర్ బోర్న్.
0: ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
1: సో ద చైల్డ్ రికగ్నైజెస్ ద ఫాదర్ అండ్ మదర్.
0: అదేవిధంగా ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటినీ కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: సో ఇన్ విచ్ అవర్ కంట్రీ వీఆర్ బోర్న్, వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ దట్ కంట్రీ.
0: ఏమీ లేదు.
1: టుడే దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఎక్కడ ఉండినా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
1: సో వీ డు నాట్ మైండ్ విచ్ అవర్
0: జీవితం జరిగిందనుకుంటున్నారు.
1: వీ థింక్ ఇట్స్ జస్ట్ ఇనఫ్ టు ఈక్ లైఫ్.
0: ఈ జీవితం ఒక జీవితమా?
1: ఇస్ దిస్ ఎ లైఫ్?
0: పక్షులు కూడా జీవిస్తున్నాయి.
1: ఈవెన్ ఆల్ ది యానిమల్స్ లీడ్ సచ్ ఎ లైఫ్.
0: మానవ జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Man's birth is something very, very rare.
0: ఎలాంటి కష్టపరిస్థితులైనా ఎలాంటి నష్టపరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
1: You've got to pray to God under whatever circumstances, loss or gain.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: కనుక ఎలాంటి పరిస్థితులైనా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: So you've got to take God as paramount and then look after your
0: body. దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
1: It's not looking after the body that is great.
0: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటది.
1: Yes, if you keep eating, the body also, I suppose, gets nourished.
0: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటది.
1: If you put garbage in a bin, it gets full.
0: కాబట్టి గుంట పెరిగిందనా?
1: It's because the heap of garbage is
0: full.
1: It's not the body that grows.
0: ఆహారం వేస్తుంటే దేహం పెరుగుతుంటుంది.
1: If you give nourishment, the body grows.
0: కనుకనే ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
1: The body will get burnt one day.
0: ఇది శరీరము.
1: This is the body.
0: జీర్ణమయ్యేటువంటిది ఈ శరీరము.
1: This will just deteriorate.
0: కనుక ఎలాంటి పరిస్థితిని అంటే కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: So you've got to take God as paramount and then look after your body.
0: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
1: It's not looking after the body that is great.

0: ఇంపపోయేటువంటి దేహం.
1: ద బాడీ విల్ గెట్ బర్న్డ్ వన్ డే.
0: ఇది శరీరము.
1: దిస్ ఇస్ ద బాడీ.
0: జీర్ణమయ్యేటువంటిది ఈ శరీరము.
1: దిస్ విల్ జస్ట్ డిటీరియరేట్.
0: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
1: యూఆర్ నాట్ ద వన్ హూ జస్ట్.
0: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
1: యూఆర్ నాట్ ద పర్సన్ హూ జస్ట్ వానిష్.
0: నీవు ఆత్మస్వరూపుడవు.
1: You are the very form of the Atma.
0: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకంగా పోషింపబడుతూ ఉండాలి.
1: ఇట్ ద ఆత్మ విచ్ ఇస్ విదిన్ యూ అండ్ ఇస్ నరిషింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
1: మ్యాన్ హూ కెన్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ హీ థింక్స్ ఇట్ ఇస్ హీ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ బాడీ.
0: పోషించేది
1: వాట్ ఇస్ ఇట్ దట్ హీ ఇస్ నరిషింగ్?
0: ఏది కాదు. ఇది అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నరెన్స్.
0: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
1: ఈజ్ ఏబుల్ టు హోల్డ్ బ్యాక్ ద లైఫ్ దట్ గోస్.
0: అది చేత కాదే.
1: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
0: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
1: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్ హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
0: పుట్టడానికి ఎవరు మూల కారణము?
1: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
0: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
1: We have got to take protection.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We have got to love God.
0: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
1: We have got to get into God. దైవమును
0: హృదయమునందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
1: You've got to have that full faith that God.
0: భగవంతుడు
1: ఏ
0: క్షేత్రవాసియో కాదు.
1: God is not anywhere else.
0: భగవంతుడు హృదయవాసి.
1: He is right within your heart.
0: అలాంటి హృదయమునందే భగవంతుడు ఉంటున్నాడు.
1: So God is within
0: your
1: heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
1: He is so close to you. How can you forget him?
0: ఇది చాలా తప్పు.
1: This is a great fault.
0: అన్నింటికంటే మిత్రుడు.
1: He is your greatest friend.
0: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాని. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
1: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
0: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
1: This is not greatness.
0: అన్నింటికంటే గొప్ప great friend God is.
1: God is your greatest friend.
0: Greatest friend.
1: Greatest friend.
0: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్స్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
1: They are the friends of those who see the money in your pocket and then when they get
0: gone, భగవంతుడు ఇవేది చూడడు.
1: But God doesn't see anything.
0: నీ హృదయాన్ని చూస్తాడు.
1: He sees your heart.
0: హలో కమాన్ కమాన్ అంటాడు.
1: హలో కమాన్ కమాన్ హీ సేస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎన్న కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ బుక్.
0: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
1: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వేర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: సో నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: హృదయమే మనకు గురువు.
1: హార్ట్ ఈజ్ అవర్ టీచర్.
0: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
1: సో ద హార్ట్ టీచర్స్ అస్ సో మెనీ థింగ్స్.
0: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడా సార్థకమవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ అట్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
0: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Make friendship with God.
0: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్ అవుతుంది?
1: What type of friendship?
0: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
1: Wealth is not the basis of the friendship.
0: ఇంకే అదా ధైర్యం కాదు.
1: It's not courage.
0: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
1: It's no other type of thing.
0: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
1: Love is the only foundation for such friendship.
0: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
1: The bond between you and I is only love.
0: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
1: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వీ కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
0: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
1: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
0: ప్రేమ చేతనే ఆనందము.
1: ఇట్స్ బ్లెస్ వెన్ వీ
0: ఆనందం ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మరొక దాంట్లో లేదు.
1: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుండాలి, కానీ
1: it's when you plant the tree in the mud then it becomes a tree.
0: Tin lo petti neelu poste adi mokka raadu.
1: If you put it in a tin it doesn't grow.
0: Ade vidhangane nayana dharmikam anetundi mana hrudayam nande maatrame abhruddhi avutundi.
1: So righteousness emanates from the heart.
0: దాధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
1: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: లవ్ లవ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
1: With love we have got to think of God.
0: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
1: With this love we have got to make friendship with God.
0: కనుక ప్రతి మానవుని యందుకును సహజంగా ఉండినటువంటి ప్రేమను మనం సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ద నేచురల్ లవ్ దట్ ఇస్ విదిన్ us we have got to make it even much more and increase.
0: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
1: It is that prema which makes us so happy like Rama.
0: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటిది హృదయమే.
1: It's the heart which makes you happy.
0: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖద నావ ఏక రామన భవ సముద్ర

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tanu swayamga satchit ananda swarupudai undinappatikini atti satyanni gurtinchukoleka satchidananda nimittamai bahya prapanchamunandu prakrutamaina ee yokka jagattunandu bhautikamainatundi ee yokka prakrutiyandu satchit anandaniki anveshana salaputunnadu.
0: Man being himself, though in the form of that being, awareness and bliss, but yet he is in search of these three in the outer world.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: The reason is that he thinks of the world alone, he thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences and enjoys himself.
1: విశ్వాన్ని విశ్వసించటం, విష్ణువుని విస్మరించటం, ఈ అజ్ఞానమే అన్నింటికీ మూల కారణం.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu tana tattvanni prakrutamainatundi yokka jagattunandu vishwasinchatamu idi marinta amayakatvam.
0: It's much more matter of ignorance and innocence that he being the divine himself, but he identifies himself with the world.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: In fact, he is the very embodiment of being awareness and bliss.
1: Biyamunu pottu kappinattuga neetini paachi kappinattuga soorunni meghamunu kappinattuga satchit aanandamunu ajnanam kappi unchindi.
0: Just as the husk covers the rice, just as the moss covers water, just as the cloud covers the very sun and light, it is ignorance that covers the innate divinity.
1: Aite ee ajnanam kudanu ekkadi nunchi aavirbhavinchindi?
0: However, this ignorance, where from has it come?
1: Neetini kappinatuvanti naasu neeti nundiye puttindi.
0: The moss that covers the water is born out of water.
1: Suryuni kappinatuvanti meghamulu suryuni vallane udbhavinchayi.
0: A cloud that covers sun is born out of sun alone.
1: Kani pottunu teesinappude biyam manaku sachchatkaristundi.
0: When you remove the husk, you will get the grain, paddy.
1: Paachini pakkaku nettinappude neeru manaku kanipistundi.
0: When once you remove the moss, you will find the water.
1: Meghamulu kadilipogane suryudu satprakashudai prakashistu untadu.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: Kanuka manavunuku kappinatuvanti ajnanam anetuvantide tana yokka satchit ananda swaroopanni తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ క్లౌడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ విచ్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై దిస్ ఇగ్నోరెన్స్?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: ఇట్ ఈస్ జస్ట్ ద కౌంటర్ థాట్ దట్ ఇస్
1: థాట్. అజ్ఞానం వేరు, జ్ఞానం వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: యాక్షన్ రియాక్షన్, సౌండ్ అండ్ రీసౌండ్.
0: Their action and reaction, sound and resound.
1: Jnaname lekundina ajnaname ledu.
0: When there's no wisdom, there's no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనం షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి నీ ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయమైంది.
0: Its sun has already
1: risen. నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపున నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాయి.
0: On the other hand, if you walk opposite to the direction of sunlight towards the west, your shadow will be in the front.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాయి.
0: By all effort, you cannot brush it aside and put it behind. It runs forward.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది.
0: Though we want to run fast, it's only our slipper that goes forth first.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్, ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనం భగవంతుని వైపున, సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: లైక్ వైజ్
1: కనిపించనే కనిపించదు.
0: లైక్ వైజ్ when we look to God, who is awareness bliss, naturally the ignorance will fall behind.
1: దైవమును విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటాడు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
0: ఓ మ్యాన్, యుర్ ఫాస్ట్ స్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యు డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెల్.
1: దేని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్, వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్డ్.
1: లేక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: దేర్ హీ సా మెనీ ఆఫ్ మీనింగ్లెస్ థింగ్స్.
1: కానీ ఆ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ స్వప్నంలో నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు అతనికి.
0: బట్ దేర్ ఇన్ ఎ డ్రీమ్ ద ప్రెసిడెంట్ డస్ నాట్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్ నార్ ద ప్రైమ్ మినిస్టర్.
1: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ డ్రీమ్ దట్ యాజ్ ఇఫ్ హీ వాస్ డూయింగ్ సమ్ షాపింగ్.
1: సత్యమని విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ కన్సిడర్స్ ట్రూ.
1: మెలకు రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింపజేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ దట్ ఈస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ ఫోర్ యూఆర్ ద ప్రెసిడెంట్ నేమ్లీ
1: సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
0: యూఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
0: యూఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
1: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతని ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: బికాస్ యూఆర్ ఇన్ ద స్లీప్,
1: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
0: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
1: ఇది ఏ అజ్ఞానము.
0: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: In order to give up this ignorance, one should acquire
1: jnanam ante
0: wisdom.
1: Emti?
0: What do you mean by wisdom?
1: Advaita darshanam jnanam.
0: The vision of non-dualism is wisdom.
1: Aneka mandi manavulu bhagavantunni aashistuntaru.
0: Many people want God.
1: Bhagavantunni aaradhistuntaru.
0: They worship God.
1: Bhagavantunni chintistuntaru.
0: They think of God.
1: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నాడు.
0: దే డోంట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మియర్లీ బై దిస్ దే డోంట్ అటైన్ గాడ్.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుడిని నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: సో లాంగ్ యూ వాంట్ హిమ్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి.
0: బోత్ ఆఫ్ యూ షుడ్ బికమ్ వన్.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: When is it possible?
1: నిన్ను నీవు అర్పితము గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: When you offer yourself totally, you become one with him.
1: I and you are one.
0: I and you are one.
1: తత్త్వం అసి.
0: తత్వం అసి, that thou art.
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి, I am Brahman.
1: తనను తాను అర్పితము గావించుకున్నటువంటి వానికే ఇద్దరు లేకుండా ఒక్కటిగానే అయిపోతుంది. భగవంతుడు తాను ఒక్కడే అయిపోతాడు.
0: The one who offers himself totally becomes one with God.
1: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
0: Till then God will be God and human.
1: Neevu neeve devudu devude.
0: And you and God are separate.
1: Kanukane nenu devudu kavali anukunnappudu neevu devudu okati kavalante daivaniki arpitam kavali.
0: So if you think that I should be one with God, you should offer totally yourself.
1: Sarvattu lopala chakkari kalipinaamu.
0: Supposing you have mixed sugar in sharbat,
1: kaani aa chakkar sharbat anta cheripoyi ekamaipoyi,
0: but this water got its this sugar mixed
1: ee sharbat vere ledu chakkar vere ledu,
0: and the water and sugar are not separate,
1: rendu ekamaipoyina,
0: both become one.
1: Aithe ee ekamainappudu kudanu,
0: though they are united,
1: manavattam aneetundi oka deha tattvam kudanu dinini em mattram artham cheskoledu.
0: This human life which identifies with the body cannot comprehend
1: this.
0: Senses of the human body cannot comprehend.
1: ఈ మానవత్వములో ఉండినటువంటి యొక్క బుద్ధి తత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
0: The intellect of the human life cannot reach anywhere.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: దేర్ఫోర్ ది డివైన్ ప్రిన్సిపల్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ ఇంటెలెక్ట్.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
0: యు హావ్ ఫ్రూట్ జ్యూస్ దేర్.
1: పండరసం నాకు అలవాటు లేదు.
0: స్వామి డజంట్ టేక్ ఎనీ ఫ్రూట్.
1: కానీ పండరసంగా భావిస్తున్నాం.
0: బట్ యు కన్సిడర్ ఫ్రూట్ జ్యూస్.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్ ఇన్ దిస్ టంబ్లర్.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్ కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasamu.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler ku deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi neevu notuto lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbattu aa oka pandarasam pothundadi.
0: The fruit juice flows through this
1: ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుగు పైన పోయిన తర్వాత అప్పుడు పులుపా తీపా అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't
1: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: Jihvee. రసగ్నే.

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్.
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసం నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైన రసము ఒకటి ఉండాలి, విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి,
1: ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ద డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ నామం నీవు చింతించు.
1: యు థింక్ ఆఫ్ దిస్ గాడ్స్ నేమ్.
0: ఇది అరిగిపోయేది కాదు.
1: ఇట్ కాంట్ బి డైజెస్టెడ్.
0: అరిగిపోయేటువంటిది కాదు.
1: ఇట్ వంట్ మెల్.
0: కదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ మూవ్.
0: మెదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడా మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
1: ఇట్ గివ్స్ యూ ఆల్ ద స్వీట్నెస్ టు అవర్ హార్ట్ బీయింగ్ సెల్ఫ్లెస్ అబ్సల్యూట్లీ అండ్ ప్యూర్ అండ్ స్వీట్.
0: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈస్ వర్షిపింగ్ గాడ్.
0: కనుకనే
1: డిఫరెంట్ ఫ్రమ్
0: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మెనీ ఆఫ్ ద జనరేషన్స్ అండ్ లైవ్స్ అండ్ ఏజెస్ పాస్డ్ బై, యట్ హీ కెనాట్ అటైన్ రియలైజేషన్.
0: కాలలో నీరు చేరినట్టుగా ఏకమైపోవాలి భగవంతునిలో భక్తుడు.
1: జస్ట్ ఎస్ వాటర్ గెట్స్ మిక్స్డ్ ఇన్ మిల్క్.
0: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ నీడ్ ఎనీ,
0: ఏ గ్రంథమును పఠించక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ టెక్స్ట్,
0: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ టీచర్,
0: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
1: నో పెనెన్స్ ఆర్ మెడిటేషన్ ఆర్ నీడెడ్.
0: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
1: ఇట్ ఇస్ వేదాంత దట్ టీచర్స్ లవ్.
0: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
1: యు మే డూ ఎనీ నంబర్ ఆఫ్ భజన్స్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యువలిజం దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
1: సో లాంగ్ యూ డూ భజన్స్ యూ నాట్ యువర్ హెడ్ ఇన్ ఎక్స్టసీ.
0: కానీ
1: బట్
0: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటి ధీరసంతో.
1: But the heart is full of that essence.
0: Raso vaisaha ani bodhinchinadi upanishattulu.
1: Upanishad teaching is the essence.
0: Bhagavantudu rasa swaroopude.
1: God is in the form of rasa, the essence.
0: Neevu nirasa swaroopude.
1: God is rasa, the essence. You are nirasa.
0: Nirasattam povalante ee rasattam swikarinchali.
1: So in order to be strong you have to accept this essence.
0: Kanuka nirasattam ekkada prarambham avutundi?
1: What is the origin for this weakness?
0: Daivatvanni veru chesinappude nirasattam vastundi.
1: When once you consider yourself separate from God, you become weak.
0: Conscience annaru.
1: That is called conscience.
0: Adiye atma tattvamu.
1: That is the nature of atma.
0: Ilanti tattvanni manam chakkaga gurtinchukovadaniki prayatninchali.
1: We have to make every effort to know it full.
0: Ilanti rasamulu lopala cherinivukokunda kontha abhimanamu ahankaramu rendu kudunu addu tavultu untayi.
1: We don't draw this essence totally because the ego and attachment come in our way.
0: Adi Jaitri Yatra salipinappudu,
1: when was on a tour to conquer the whole,
0: Mandana Mishruni kudanu cheraadu.
1: There was also Mandana Mishra then.
0: Mandana Mishrunaku Shankaracharyunaku Vedantam nandu vadopavadam jarigindi.
1: There was heated argument between Shankara and Mandana Mishra there.
0: Evaru gelchidamu evaru odipovatam anetundi daniki oka judge undali.
1: A judge is needed to decide.
0: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
1: Who can judge properly?
0: Shankaralu vare cheppaaru.
1: Shankara himself said.
0: Shankaralu telusunu.
1: Shankara knows.
0: Trikala gnani.
1: He knows all the three.
0: Mandana Mishra. Nee patri ainatundi okka ubhaya bharate manaku iddariki judge annadu.
1: Mandana Mishra, your wife Ubhaya Bharati is the judge. See the faith of Shankara.
0: Bhatta vaipane bharya satyam cheppochunu kani marakuru vaipane cheppadu kani Ubhaya Bharati alantidi kaadu.
1: Usually wife supports the husband, but Ubhaya Bharati is not of that sort.
0: Bheda rahitamainatundi yokka buddhi Ubhaya Bharati.
1: Ubhaya Bharati has no difference of that type.
0: Naadi needi aneetundi yokka భిన్నాభిప్రాయం లేవు.
1: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ అండ్
0: థాట్. అది ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమెలందు.
1: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
0: ఏకం సత్య ప్రాబహుదా వదంతి, ఉన్నది ఒక్కటే సత్యము.
1: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
0: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
1: ఉభయ భారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
0: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
1: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
0: ఇద్దరు వాదించారు.
1: బోత్ ఆర్గ్యూడ్.
0: కడపటికి
1: ఫైనల్లీ
0: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
1: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
1: ఉభయ భారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ మాట విన్నంత మాత్రం మరి కాలంను కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అది ఏ సత్యము.
1: To keep up to the word given, that is
0: Maruchaname Mandana Mishrudu sanyasasam teeskunnadu.
1: Immediately Mandana Mishra accepted the state of total renunciation.
0: Aithe nenu kuda nu addangi,
1: I am your wife
0: ani aame kuda nu sanyasasam teeskundi.
1: She too became a renunciant.
0: Prakrutamainatundi yokka tattu oka vaipuna, paratattu maroka vaipuna.
1: There is secular knowledge on one side, spiritual knowledge on
0: the other. ఇది ప్రవృత్తి, అది నివృత్తి.
1: One is outward, other is
0: inward. ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయ భారతి.
1: It was ఉభయ భారతి who brought in this coordination between the two.
0: షాడో మాదిరి తీసుకుంటూ వచ్చింది.
1: She considered both.
0: Reflection, reaction, resound గా చెప్తూ వచ్చింది.
1: She started teaching that everything is reaction, reflection.
0: ఎప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నారో వేరు వేరు అయిపోయారు.
1: The moment they became renunciants, they got
0: Ubhaya Bharati oka aasram nirminchukoni akka seelalu maatrame cherchukoni aame varandarkini aatma prabodha salputundadi.
1: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching them.
0: Kontamandi seelato cheri aame Ganga nadiki snanamku velutundadi tellavari.
1: Along with some other women she went to Ganges to have a bath.
0: Oka vairagyudu aneetundi peru topala
1: a man in the name of total ascetic
0: oka chettu kinda pandukunnadu papa
1: was just lying under the tree.
0: Atanu sanyasi.
1: He is also an ascetic.
0: Kevalamu adi kevalamu oka hudaya sanyasam kadadi.
1: He is not one of the heart.
0: Kevalam vastu sanyasam adi.
1: He is ascetic by dress.
0: Kevalam battalu marchukunnare kani buddhulu marchukoledu.
1: They just could change their dress but not their mentality. Gudalu
0: marchukunnare kani gunamulu maraledu.
1: They could change gudalu or dress but not gunalu or the qualities.
0: Kani aa pandukunnatunti vyakti taanu nityamu neeru trage nimittamai oka sorakayani endipoyina sorakayi lopala neeru poosukoni danni eppudu vaadukuneetunti vaadu deenni prakkana pedithe evaraina ettukoni potaremo ani talakinda pettukoni pandukunnadu paapu aa yokka vairagyudu.
1: This ascetic, just for name's sake, carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen.
0: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
1: To teach this lesson of detachment to this false ascetic, ఉభయ భారతి told loudly to her associates.
0: స్త్రీలారా,
1: women,
0: చూడండి అతను వైరాగ్యుడు.
1: See, he is a renunciant.
0: కానీ
1: బట్
0: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
1: He has got so much of attachment to this bottle gourd.
0: ఇంత నిరుపయోగమైనటువంటిది.
1: It's useless.
0: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
1: It is so low, he is not able to give up.
0: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది.
1: And he is just sleeping, keeping it under his head.
0: విన్నాడు ఈ వైరాగ్యం.
1: This ascetic heard this.
0: చీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
1: హి వాస్ సో యాంగ్రీ బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్.
0: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
1: ఉభయ భారతి వాస్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
0: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
1: వాచింగ్ దట్ హీ జస్ట్ త్రూ దిస్ బాటిల్ గోడ్ అక్రాస్.
0: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుందా అదే ఇతనికి అని.
1: ఉభయ భారతి సెడ్, I thought it is only attachment. He has got this ego.
0: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
1: In fact, he has no ego. How can he throw it like that?
0: రెండు నిమిషం నిలిచి.
1: He waited there for a couple of minutes.
0: సన్యాసి.
1: He said, oh, ascetic.
0: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుందా?
1: You have got this attachment ego on the rise.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
1: At least you should respect the dress you have put on.
0: కనుక నీవు ఈ అహంకారం అహంకారములు ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
1: So long you are bound by this ego and attachment, you
0: cannot
1: be
0: పూర్వం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
1: So you have to develop love towards this
0: మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
1: She taught in a very excellent way, in a palatable way.
0: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
1: There is no difference of
0: దేహమునకు స్త్రీలు పురుషులు.
1: It's only the body.
0: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
1: But those of the wisdom don't have
0: any జాతి భేదములు లేదు.
1: No difference
0: ఏ వర్ణ భేదములు లేదు.
1: No color based on that.
0: ఏ ప్రకృతి భేదములు లేవు.
1: Nothing whatsoever.
0: పరిగెత్తి వచ్చాడు ఆమె పాదాలపైన పడ్డాడు సన్యాసి.
1: This ascetic ran and fell at her feet.
0: అమ్మా, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
1: As no one there to teach us truth, this has been my behavior.
0: నేటి నుండి మా ఉభయ భారతి నా గురువు అని తాను నమస్కరించాడు.
1: From this day he declared that ఉభయ భారతి is his guru.
0: ఈ విధంగా
1: like this
0: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినట్టుగా కనిపిస్తుంటారు.
1: In human life it appears as if we follow many spiritual paths. కాశీ
0: వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకు నీ యొద్దకు రావలే బాబా, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు ని దయచేత ధన్యులు కావలెరా.
1: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
0: ముక్కు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన మ్రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలి నన్ను కరుగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు ని దయచేత ధన్యులు కావలెరా.
1: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
0: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కానీ ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా? ఆ భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించి ఉన్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
1: వన్ హ్యాస్ టు ఎంక్వైర్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
1: ఆల్ పీపుల్ టుడే
0: కేవలం అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: దే ఫాలో మెనీ స్పిరిచువల్ పాత్స్.
0: దీనికి మొట్టమొదట తనను చేరేక పూర్వము స్నేహం కావాలి.
1: బిఫోర్ వీ మర్జ్ ఇన్ ద డివినిటీ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ ఫోర్ మోస్ట్.
0: ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
1: With whom should we have this?
0: మారనటువంటి వాణితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: You should develop friendship towards the one who would not change.
0: అది అమృత స్వరూపమైనటువంటి దైవత్వం.
1: That is immortal divinity.
0: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలు విన్నారు.
1: You might have heard of 9 paths of devotion.
0: శ్రవణం,
1: the listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: సఖ్యం, ఆత్మనివేదనం,
1: ద సరెండర్.
0: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్ ది సరెండర్.
0: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గాడ్.
0: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
1: ఆల్ వరల్డ్లీ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
1: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
1: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
0: జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీగానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
1: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో, దే వోంట్ సే గుడ్ బై.
0: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు,
1: దేర్ ఇన్ there in London in those days, Cromwell was the president.
0: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది. అతనికి ఉరిశిక్ష వచ్చింది.
1: సంథింగ్ హ్యాడ్ వెంట్ రాంగ్ అండ్ హి వాస్ హ్యాంగ్డ్.
0: పక్క పాలిటిక్స్ అతను.
1: ఇస్ ఎ పక్క పాలిటీషియన్.
0: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
1: హీ స్పెండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పౌండ్స్.
0: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
1: హీ పర్చేజ్డ్ ఓట్స్.
0: ఇల్లిల్లు ప్రదక్షిణలు చేశాడు.
1: హీ వెంట్ రౌండ్ ఎవ్రీ హౌస్.
0: ఎంతో ధనము దారబోసుకున్నాడు.
1: హీ స్పెంట్ సో మచ్ మనీ.
0: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
1: When he was about to be hanged, he started thinking, so
0: ఈ ధనముని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: What a waste I have done with this money.
0: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: I wasted my sacred time.
0: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: I wasted this body which is divine and so sacred and important.
0: నా కాలమును నా కర్మను నా కనకమును సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
1: I wasted my body, the time and the gold and everything else.
0: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది అటువంటి వాడను.
1: Had I but served my Lord in the
0: ఉత్తమ స్థితికి నేను పొందిండేవాడను.
1: I would have come to exalted position.
0: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
1: Having spent so much, is this my present plight?
0: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
1: I may be born repeatedly, but I will never serve any Lord.
0: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
1: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్.
0: తక్షణమే ఆ ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేశారు.
1: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
0: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు.
1: ఓ గాడ్, వై షుడ్ ఐ హ్యావ్ దీస్ హ్యాండ్స్ ఇఫ్ ఐ కాంట్ సర్వ్ యూ.
0: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై తుకారాం.
0: రామా, నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
1: ఇప్పుడే రామా, ఐఎమ్ క్రిపుల్డ్.
0: దగ్గరున్న శిష్యులందరూ కూడాను, ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు.
1: ఆల్ డిసైపుల్స్ సేడ్ హి డిక్లేర్స్ హింసెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ విత్ ఆల్ ద లింబ్స్ ఫైన్. వై?
0: నీ చేతులు ఉన్నాయి.
1: ఐ హావ్ హ్యాండ్స్.
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
1: With hands I am not able to serve you, therefore I am crippled.
0: కన్నులు ఉన్నాయి.
1: I have eyes.
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
1: I am not able to see you.
0: ఈ కన్నులు ఎందుకోసమని?
1: What for then?
0: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
1: That's something like the fruits of the cotton plants.
0: చెవులు ఉన్నాయి.
1: We have ears.
0: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు టీచింగ్.
0: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
1: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ ద డాగ్స్ కుడ్ ఎంటర్.
0: కాళ్ళు ఉంటున్నాయి.
1: ఐ హావ్ లెగ్స్.
0: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
0: బజారు బజారు తిరుగుతున్నాను.
1: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదూరే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా, వద్దికగనుండరేల ఓ చెవులా.
1: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
0: పనిలేని సునకంబు వల మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
1: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
0: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
1: దే షుడ్ బి యూజ్ టు సర్వ్ గాడ్.
0: సూరదాసుని కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
0: కండుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
1: Though we have eyes, but yet we are blind that we are not able to see your divine form.
0: Bhagavantuda,
1: oh God,
0: naaku kannulu istaanani korutunnava?
1: You want to give me vision?
0: Naa kannulu akkarledu.
1: I don't want sight.
0: Kannundi gruddulai kalyanakaramaina nee moorthi darshinchinara? Entha mandi kannulu levu, vallanta ninnu chuchara?
1: So many people have eyesight, do they see you?
0: Cheviyundi chematulai అతి మనోహరమైన నిగాన మలింప నెరరేరి.
1: Though they have ears, they are deaf. They are not able to listen to your music.
0: Pani pankajamandu paramatma undiyu paadu samsaram bukorireri.
1: Though God is imprisoned in one's own heart, but they want family life.
0: Ee himlone untunnadu paramatmudu.
1: God is in you.
0: Atanni vadali pettunnavu.
1: But you just leave him.
0: Ekkado bazaru venta terigi ivanni bidala ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
1: యు గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
0: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అందరి చూచేటందులక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఇస్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
0: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for my eyes and looks?
1: దేహములొ సర్వాంగములొ కూడను సార్థకం గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపమిస్తే నా పొట్టం నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిలేడు.
0: The one who has sown the seeds will give
1: you water. If we chant
0: wholeheartedly, will
1: he not take care of you? The one
0: who takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ రాక్.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: వెన్ యూ జస్ట్ బ్రేక్ ఎ బౌల్డర్ యూ ఫైండ్ ఎ ఫ్రాగ్ జంపింగ్ అవుట్.

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog?
0: ఈ మాట వినేటప్పటికి శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అరే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made that this
0: కొట్టేటప్పటికి ఆ అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ దట్ బౌల్డర్ ఏ స్మాల్
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యు ఆర్ ఎగోయిస్టిక్ బికాజ్ యు ఆర్ రూలింగ్ ది హోల్ కింగ్డమ్.
0: నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: ఏమైన దీన్ని ఏమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమెలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: Peacock has got so many beautiful, lovely colors.
0: Yanta gopko best painters are ekkadini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial e vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది. Egg లో.
1: In the egg there is present the young one there inside. There is inside the egg there is young one.
0: చెప్పు.
1: దేర్ ఇస్ బర్డ్ ఇన్సైడ్ ది ఎగ్.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: దేర్ ఇస్ బర్డ్ ఇన్సైడ్ ది ఎగ్.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: అండ్
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: అండ్ దేర్ ఫోర్ ది సీడ్
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: ద ప్లాంట్ ఈస్ బోర్న్
0: ఇంజనీర్ ప్లాన్.
1: అండ్ ది హ్యూమన్ బికెట్స్ అనదర్ హ్యూమన్. హూ ప్లాన్ ఇట్ ఇస్?
0: ఏది కాదు,
1: దైవం
0: యొక్క నిర్ణయాలే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: ద డాగ్స్ వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హనుమాన్ హూ కుడ్ క్యారీ మౌంటైన్స్.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతుని గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్ వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడా భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరొక్కడే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్ బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: Pampadu Hanumantunne pampadu.
1: And he sent Hanuman himself.
0: Kulike vaadle kulle vaade diruga kulike vaadata.
1: In front of
0: ever oddantunnaru vaadtane aa pani cheyistadu.
1: The one who says no, God will see to it, he himself will do it.
0: Hanuman,
1: Hanuman,
0: nee velli palani parvatham paiku velli నీకు ఒక లింగాన్ని తీసుకుంటురా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యు గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగ విచ్ హస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హి ఇస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ ఫలాన్ టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుంటురా అన్నాడు.
1: హి సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు.
1: హి వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషములు ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ. హి వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా

0: 10 minutes, he rejected
1: హనుమంతుడికి బాగా కోపం వచ్చింది.
0: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
1: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దు పోమని.
0: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
1: అప్పుడే రాముని పైన కూడా కోపం వచ్చింది.
0: అండ్ వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
1: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
1: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నారు.
0: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
1: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
1: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
0: వన్ మస్ట్ బి డిసైడెడ్.
1: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను నాకు మనశ్శాంతి లభించదు.
0: అంటిల్ దిస్ ఇస్ డిసైడెడ్ ఐ విల్ నాట్ హ్యావ్ పీస్.
1: కూర్చున్నాడు.
0: హి సాట్.
1: నాలో భక్తి ఉన్నది.
0: ఐ హ్యావ్ డివోషన్.
1: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
0: హీ స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
0: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
1: రాముల్లోనే శక్తి లేదు.
0: రామ హాస్ నో పవర్.
1: నాలో భక్తి ఉంది.
0: ఐ హావ్ డివోషన్.
1: చూడండి, అహంకారం ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
0: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
1: మరి యోచన చేశాడు.
0: హి థాట్ ఓవర్ లేటర్.
1: ఛా, ఎంత పొరపాటుతున్నాను.
0: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
1: భగవంతుల్లో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
0: ఇన్ ఫ్యాక్ట్
1: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
1: పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamota?
1: Devi valachuna, Lakshmanundu kolachuna. Prapanchamanta Lakshmi Devini prarthistundadi.
0: The whole world worships the goddess of wealth, Lakshmi.
1: ఏ మానవుడు చూసినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తున్నాయి.
0: Everyone worships the goddess of wealth, Lakshmi.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worshipped by everybody, worships you. You must be great.
1: Lakshmi Devi valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite. Do you think they are ordinary people? How intelligent Bharata is?
1: Argentina, Russia, China, Japan, Germany. ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: If there is no power, why people from Argentina, in Italy, from different parts of the world, why should they come here? No invitation is sent to anybody.
1: కనుకని ఆ శక్తి, ఆ మ్యాగ్నెట్, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ.
1: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: And this is Hanuman that brought this.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంతా కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: It is the taste and the rest to God to test his devotee.
1: Vastu, kaalu edo konchu tagili kinda padinattuga paddadu Ramudu.
0: Rama pretended as if he fell down. Akka
1: chinna oka rai,
0: it's a small pebble.
1: Tana kaaliki tagulukoni tana kinda padinattuga paddadu.
0: Because of a pebble on the way, he pretended as if he slipped.
1: Venakalle untunnadu Lakshmanudu.
0: Lakshmanudu was standing behind.
1: అని ప్రశ్నించాడు.
0: He said, what happened?
1: అబ్బే ఏమిటి లేదు, చిన్న రాయి అన్నాడు.
0: Is it nothing had happened after all, small pebble?
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వండని కూడా ఈ

0: తొందరిస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
1: ఆల్ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
0: హనుమంత,
1: హనుమాన్,
0: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
1: యూ హ్యావ్
0: జోలికి నువ్వు పోవద్దు.
1: యు హావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ,
0: నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
1: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
0: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
1: హనుమాన్ డిటర్మిన్డ్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఫ్రమ్ ద వే.
0: జన్మ వాసన,
1: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
1: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
0: ఇంత ఎడమ చేతితో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, హి డిడ్ నాట్ మూవ్.
0: తర్వాత రెండు చేతులు పట్టాడు.
1: విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
0: కదలలేదు.
1: హి కుడ్ నాట్.
0: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
1: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
0: కించిత్తైనా కూడా అది కదలలేదు.
1: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్.
0: రామా, ఏమిటి ఈ యొక్క నీ ఇల్లులు?
1: రామా, వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
0: ఏమిటి లేదు హనుమాన్,
1: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమాన్.
0: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
1: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో, హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఇస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
0: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
1: Out of that linga, light came and merged in Rama. So also light of Rama.
0: Yedu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
1: And it is only Lord Shiva who was on the bull.
0: Yedu nekkina, gadda nekkina, iddaru okkare oranna.
1: No matter he may be having the bull or the bird in the chariot.
0: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
1: He taught him the principle of equality.
0: Ittane ee naadu lokamlopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Ishwarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okkanthu. Idantha enduku ee bhedhalu?
1: Why should you have differences at all? Because some want to worship Rama. God is one.
0: Ekam satya.
1: Only one.
0: Ekuham bahusyam.
1: One manifests into many.
0: Master Pa, Gulab Jam, Barfi, Palko, Mitai, Jileb, Kheer, Enni Chesinappudiki, Chakkara Okkate.
1: The sweets may be many, but the sugar is one.
0: Nee kosamani inni vidhamainatundi roopanamalu nee kalpinchukuntunnavu.
1: The name and form is only of your making.
0: Kaani daivam okkade.
1: But God is one.
0: Kanukane ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
1: Then once you develop the feeling of oneness, you become one with God. Students,
0: దివ్యాత్మ స్వరూపులైనటువంటి వారా,
1: embodiments of divine ఆత్మ,
0: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
1: Do not consider that God is far off from you.
0: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
1: Don't have mad feeling that God will manifest in front of you if you worship.
0: అతను నేనే, నేను అతనే.
1: You consider yourself as divine.
0: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
1: Offer yourself totally to God.
0: సులభంగా సులభంగా చిటికలో సరిపోతుంది అంట.
1: In a moment of time you can realize.
0: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
1: You don't need to do physical exercise.
0: 10 years plan వేయనక్కర్లేదు.
1: 10 years plan, 5 plan not needed.
0: ఈ ప్లాన్ అన్ని వృథా.
1: Our plans are useless.
0: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
1: Don't make prepare any master plan.
0: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
1: Make God as master.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ది రియాలిటీ.
0: ఓన్లీ మాస్టర్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ మాస్టర్.
0: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
1: నో మాస్టర్.
0: ఉన్నారు చాలా మంది, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు, వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
1: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
0: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ మాస్టర్.
0: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
1: Therefore think of God continuously and be divine.
0: అదే సత్యము. Truth is God.
1: Truth is God.
0: అదే జ్ఞానము. అదే God.
1: Wisdom is God.
0: అనంతమైనటువంటి వాడే God.
1: God is infinite.

0: సాక్ష్యమే నిష్క్రియమైన ఆత్మయు. స్వప్న సుషుప్తి జాగ్రత్తలయ సాక్షియే నిష్క్రియమైన ఆత్మయు.
1: In the state of a dream, all the experiences that we have appear to be true and real. The moment we are back to this waking state, we don't find any that what we dreamt. As the dream leads to a deep sleep, everything would vanish. Like this, the waking state, the dreaming state, and the deep sleep. In all the three states, a witness that exists is the spirit or atma, which is attributeless.
0: Satya dharma shanti nityamai undina prakriti matayanto pulakarinchu. Satya dharma shanti nityamai undina ప్రకృతి మాత ఎంతో పులకరించు.
1: When truth, righteousness and peace exist here eternally, continuously, incessantly,
0: విశ్వశాంతి తెచ్చు పుడమి కీర్తిని హెచ్చు వినుడు భారతీయ వీరసుతుడా. వినుడు భారతీయ వీరసుతుడా.
1: విత్ ట్రూత్ రైచస్నెస్ అండ్ పీస్ బీయింగ్ ప్రెజెంట్ ఆల్ ద టైమ్ ద మదర్ నేచర్ డిలైట్స్ అండ్ డాన్సెస్ ఇన్ జాయ్ దట్ ఎన్షూర్స్ ద పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇట్ బ్రింగ్స్ ఎ వెరీ గుడ్ పర్మనెంట్ నేమ్. లిసన్ టు దిస్, ద సన్ ఆఫ్ వేళ ఆఫ్ భారత్.
0: రుచిర్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: Ruchir

0: put three questions.
1: What is God? Who is God? Where is God?
0: He has put three questions. What is God? Who is God? Where is God?
1: Everything is God. Every person is God. Everywhere is God.
0: Everything is God. Every person is God. Everywhere there is God.
1: దైవము లేనటువంటి కణువే లేదు, అణువే లేదు.
0: There is no atom, there is no cell without God.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. సర్వము కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, మై మరపించినది దైవమే.
0: All that we see, that we hear, that what we listen to and enjoy is only the divine.
1: Kanuka, what, who, where, anetvanti prashnaku ekkada avakasame ledu.
0: Then there is no scope for these questions, what, where and who.
1: Aithe, ee satyanni manam practically ga, swayam buddhiti ga, అనుభవించవలనన్నా కొన్ని విధములైనటువంటి యొక్క సత్యములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: టు హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫండమెంటల్ ట్రూత్.
1: పురుషార్థమే జీవిత చరితార్థం, పరమ పరితార్థం.
0: ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్ ద రియలైజేషన్ ఆఫ్ ది వెరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: ఇది ఏ పరార్థం?
0: దిస్ ఈస్ ద స్పిరిచువల్ ఆబ్జెక్టివ్.
1: ఏమిటి ఈ పురుషార్థం?
0: వాట్ ఆర్ దీస్ ఆబ్జెక్టివ్స్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క మార్గమునందు, ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు ధర్మ అర్థకామ మోక్షం అనేటువంటిది పురుషార్థములని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్ టాట్ పురుషార్థ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ వే.
1: ఈ పురుషార్థములే పరమార్థమును బోధించేటువంటి చరితార్థమని కూడాను ప్రబోధించింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ టాట్ ద రియలైజేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వుడ్ రిడీమ్ యువర్ లైఫ్, ఎమాన్సిపేట్ యువర్ లైఫ్.
1: అయితే ఈ పదము యొక్క సత్యమును గుర్తించుకునలేక మానవులు అనేక విధములైనటువంటి నానార్థములను కల్పించుకొని యథార్థమును విస్మరించి అనర్థమును మాత్రమే స్వీకరిస్తున్నారు.
0: But man goes by distorted versions, misinterpretations, wrong interpretations and forget the correct connotation.
1: Purusha anaga emiti?
0: What's the meaning of this word purusha?
1: Pantu, shirtu, dhoti ee kattukunnatunte vaadu purushudu ani bhavistunnaru ee prakrutamainatunte yokka arthamlo.
0: From the worldly point of view, we think that purusha is a person wearing pants, shirt, dhoti.
1: Ee purushartamu sadhinchalani prabodhinchinappudu స్త్రీలకి ఇందులో ఏమాత్రం అవకాశం లేదా అని వారు కూడా కొంతవరకు అడ్డు తగలవచ్చు.
0: When we use this word పురుషార్థ, objectives of life, naturally we doubt whether ladies are eligible to realize them or not.
1: ఈ విధమైనటువంటి పోటీలకు మూల కారణము పురుష అనేటువంటి పదములకు అర్థము తెలియకపోవటమే దీనికి మూల కారణం.
0: This sort of competition and conflict is due to the usage of this word పురుష, the meaning of which we do not know.
1: పురుష అనగా ఆత్మ అని అర్థము.
0: The word purusha means atma, the soul.
1: Purusha anaga chetanamu ane arthamu.
0: Purusha means chetana.
1: Purusha anaga life ane arthamu.
0: Purusha means life.
1: Purusha anaga pranamu ane arthamu.
0: Purusha means the very life principle.
1: Ee vidhamga purusha anetuvanti padamulaku aneka arthamulu untunnavi.
0: This word purusha has so many meanings.
1: Kanaka purushartamunu sadhinchatam ante paramarthamunu sadhinchatamu, పరతత్వమును బోధించటము, ఆత్మతత్వంను గుర్తించటమే ఈ పురుషార్థం.
0: సో పురుషార్థ, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ మెంట్ రియలైజేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ గోల్ అండ్ రియలైజేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎయిమ్ అండ్ ఆల్సో టు నో ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్.
1: చేతనాశక్తి సర్వ ప్రాణులు ఎందుకూడా ఉంటున్నది.
0: దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: అట్టి చేతనాశక్తిని సాక్షాత్కరింపజేసుకోవటమే పురుషార్థము.
0: టు హ్యావ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్.
1: సర్వత్రా సర్వ ప్రాణుల యందుకును ప్రకాశించుతున్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడమే పురుషార్థము.
0: ది మెయిన్ ఆబ్జెక్టివ్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ విచ్ ఇస్ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: పంచభూతముల యొక్క ప్రమాణములకు ఆధారమైనటువంటి యొక్క దివ్య తేజస్సే ఈ పురుషార్థము.
0: This purushartha, the main principle of the spirit, is the main basis and the fundamental that will make all the five elements work.
1: Itti antarathamanu gurtinchinappude ee purushartham anetundi padam lopala vaadopu vaadamulaku undutaku veelu lekunda untadi.
0: When once we know the meaning in full, in the correct sense, then there will be no argument at all to understand this word purushartha.
1: Shivadektaatmaka antaratham annadi upanishattu. శివశక్తాత్మక అంతరార్థం.
0: ఇట్ ఈస్ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: ఈ జగత్తునందు ఒకటి జడము, రెండవది చేతనము.
0: ఇన్ దిస్ వరల్డ్ వన్ ఈస్ ఇనర్ట్, ద అదర్ ఈస్ అవేర్నెస్.
1: ఈ ప్రకృతియే జడము.
0: దిస్ నేచర్ ఈస్ ఇనర్ట్.
1: ఆత్మనే చైతన్యము.
0: ద స్పిరిట్ ఈస్ అవేర్నెస్.
1: ఈ ప్రకృతియే స్త్రీ.
0: This nature is the woman.
1: Chetaname purushudu.
0: This awareness is the man.
1: Prati dehamanandu kudanu ee jada chaitanyamulu yokka ekattamu imidi untunnadi.
0: In every person, for that matter, we find these two principles coexisting.
1: Ee stree aneetundi jadame dehamu.
0: The woman that symbolizes the inert
1: చేతనము అనేటువంటి పురుషుడే ఆత్మ.
0: దిస్ అవేర్నెస్ ఈస్ ద స్పిరిట్.
1: ఆత్మ లేక శరీరము, శరీరము లేక ఆత్మ గుర్తించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సోల్ వితౌట్ ద బాడీ, నాట్ ద బాడీ వర్క్స్ వితౌట్ ద సోల్.
1: కనుక జడమనగా ఈ దేహమే.
0: సో దిస్ బాడీ ఈస్ ఇనర్ట్.
1: ఈ దేహమే స్త్రీ.
0: దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
1: ఇందులో ప్రవేశించి ఈ జడమైన దేహమునకు వైబ్రేషన్ కదలిక అందిస్తున్నదనగా అది ఏ చేతనాశక్తి.
0: ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మేక్స్ దిస్ బాడీ దట్ ఈస్ ఇనర్ట్ టు వర్క్ ఈస్ వైబ్రేషన్.
1: కనుక ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే మానవత్వము.
0: ద ఇంటిమేట్ అసోసియేషన్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ట్రూ హ్యూమన్ నేచర్.
1: దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వర సర్వభూతానాం, అందరి ఎందు ఉన్నటువంటి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ that Ishvara is androgynous, combination of both.
1: Dehamu nari, atma chaitanyam.
0: This is my body, whereas the spirit is awareness.
1: Kanukane ee stree purushulu yokka sannihita sambandha bandhavyame ee yokka ardhanarishwara yokka arthamu.
0: This is the true meaning of the combination of the spirit of a woman and that of man present in the same body, the androgynous.
1: Kanaka purusha anaga kevalamu aatmaku maatrame chetanamuku maatrame sambandhinchinatundi.
0: So this purusha stands for this constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ee vidhamainatundi oka chetana shaktini manam gurtinchadaniki ప్రాకృతమైన మార్గమునందు నాలుగు విధమైనటువంటి పదములను ఉపయోగపెడుతూ వచ్చారు.
0: టు రియలైజ్ అండ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ దేర్ ఆర్ ఫోర్ వేస్ సజెస్టెడ్.
1: ధర్మ అర్థ కామ మోక్షము అని ఇవే పురుషార్థములు అన్నారు.
0: ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ దీస్ ఫోర్: ధర్మ ద రైచియస్నెస్, ది అర్థ ద వెల్త్, కామ ది డిజైర్, మోక్ష ద లిబరేషన్.
1: భౌతిక జీవితమునందు ప్రాకృతమైనటువంటి జగత్తునందు అనిత్యమైనటువంటి ఈ యొక్క ఈ జీవితమునకు ఆధారములు ఈ నాలుగు అని మనం విశ్వసిస్తూ వస్తున్నాము.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్, వీ ఫైండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ యాక్టింగ్ యాజ్ ద ఫౌండేషన్. దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ధర్మ?
1: దానము, ధర్మము ఇత్యాది త్యాగములు చేయటము, దీనులను ఆదరించటము, దిక్కులేని వారిని పోషించటము, ఈ విధమైనటువంటి మార్గములు మనం ధర్మములుగా విశ్వసిస్తూ వస్తున్నాము.
0: వీ గివ్ ది మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ, ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, సాక్రిఫైస్, టేకింగ్ కేర్ ఆఫ్ పూర్ అండ్ నీడీ.
1: ఇంకా లింగ ధర్మములు ఎందుకు కూడాను బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము సన్యాసి ధర్మం అని కూడా చెప్తూ వచ్చారు.
0: వీ ఆల్సో గివ్ అనదర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ, ద వన్ ఆఫ్ సెలిబసీ, ద వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, ద రిక్లూస్ అండ్ రెనన్షియల్.
1: ఈ విధమైనటువంటి అర్థములు ఏవి కూడా ధర్మమునకు సరైనటువంటి అర్థములు కావు.
0: దీస్ మీనింగ్స్ డు నాట్ కన్వే ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా నిత్య సత్యమైనటువంటి యొక్క అనుభూతియే ధర్మము.
0: ధర్మ మీన్స్ దట్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్.
1: శరీరమును ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన ధర్మం ఏమిటి?
0: ద వన్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ షుడ్ నో దిస్ ధర్మ.
1: రామరాజు కూడా చెప్పాడు.
0: రామరాజు ఆల్సో సెడ్
1: పదవే పోదాము ఓ సిరుకా అన్నాడు.
0: He said, "Oh, parrot, let's go."
1: ఎక్కడికి?
0: Where?
1: ఎచ్చట నుండి వచ్చి అచ్చటికి నీగుట నైజము ప్రాణి కోటికి. అయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నీవు పో.
0: Better you go back to the place where from you started.
1: అదియే మన నిజమైన ధర్మము.
0: That is our true dharma.
1: ఆత్మస్థాయి నుండి కూడాను వెలువడినటువంటి మన మానవ జీవితము తిరిగి ఆత్మస్థాయికి చేరడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన ధర్మము.
0: The true dharma means to go back to the place of origin, that is that of the soul or the spirit.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ఏదైనా మాకు ఒక మార్గం చూపించండి తరించడానికి అంటుంటారు.
0: All will approach Bhagwan and beg him to suggest a way to attain liberation.
1: తరించడానికి మార్గం మీరు అడగనక్కర్లేదు.
0: You don't need to ask for a path or a way.
1: తరించడానికి మార్గం అడగటమే ఒక పెద్ద అజ్ఞానము.
0: To ask such a question is a sign of ignorance.
1: ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు.
0: Better you go back to the place where from you started.
1: వచ్చిన మార్గాన్ని నీవు పట్టుకుని వెళ్ళు.
0: You go back in the same path.
1: ఎక్కడి నుంచి వచ్చావు నీకే తెలియదు.
0: You don't know where from you came.
1: ఈ మార్గం ఏ రీతిగా నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of telling you the path then?
1: కనుకనే ఈనాటి మన జీవితం అంతా ఇక్కడను ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
0: Our human life, soja hell, this soja on earth is something like that. We don't know the address from or the to.
1: ఫ్రమ్ అడ్రస్ లేదు.
0: We don't know this from address.
1: ఎక్కడికి పోవాలి టు అడ్రస్ లేదు.
0: Nor to address either.
1: కనుకనే మన జీవితం అనేటువంటి లెటర్ డెడ్ లెటర్ ఆఫీస్ లో పడిపోతుండాలి.
0: Therefore, this human life, the letter, goes back to the dead letter office.
1: ఇదియే ఈ భౌతికమైనటువంటి జగత్తునందు కుమిలి కృశించి కుళ్ళిపోయేటువంటి జీవితము.
0: This is the life of frustration and disappointment.
1: కనుక మనము వచ్చిన మార్గమును వెతుకుతూ పోవాలి.
0: సో వీ హావ్ టు గో బ్యాక్ సర్చింగ్ ది సేమ్ పాత్ ఇన్ ద సేమ్ రూట్.
1: మనం వచ్చినది ఎక్కడ?
0: వేర్ ఫ్రమ్ హావ్ వీ కమ్?
1: ఏ దీని నుండి మనం ఉద్భవించామో దాని యొక్క గుణములే దీనికి సంభవిస్తుంటాయి.
0: వీ విల్ హావ్ దోస్ అట్రిబ్యూట్స్ బేసింగ్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ అవర్ ఆరిజిన్, ద ప్లేస్ వేర్ ఫ్రమ్ వీ స్టార్టెడ్.
1: మృతిక నుండి పుట్టినటువంటి కుండ మృతికమే అవుతుంది కానీ మరొక పదార్థం కాదు.
0: ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే, నేచురల్లీ క్లే ఇన్ ఇట్స్ కంపోజిషన్.
1: మట్టి నుండి పుట్టినటువంటి కుండ మట్టి అవుతుంది కానీ ఇంకొక పదార్థం కాదు.
0: పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మట్ నేచురల్లీ విల్ బి ఆఫ్ ది సేమ్ కంపోజిషన్.
1: విత్తనం నుండి వచ్చినటువంటి వృక్షము వృత్తం యొక్క స్వరూపమే పొందుతుంది కానీ మరొక ఆకారమును ధరించడానికి వీలు కాదు.
0: ద ట్రీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సీడ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫార్మ్ బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సీడ్.
1: నుండి పుట్టినటువంటి పిట్ట ఆ గుడ్డుకు సంబంధించిన పిట్టగానే అవుతుంది కానీ మరొకటిగా రూపొందడానికి వీలు కాదు.
0: సో ఆల్సో ద బర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఎగ్, హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్, విల్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్.
1: కనుకనే బ్రహ్మ నుండి వచ్చినటువంటి ఈ మానవత్వము బ్రహ్మనే కానీ మరొకటి కాదు.
0: ద హ్యూమన్ లైఫ్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ ద బ్రహ్మన్.
1: కానీ ఉపాధిని మనం ఆధారం చేసుకుని ఇదియే నేనని విశ్వసించి నేను మానవుడను అని ఉచ్చరిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ విత్ దిస్ వెస్టర్ బాడీ వీ గెట్ కన్ఫ్యూజ్.
1: నీ ఆకారం మానవత్వమే కానీ ఆధారం ఆత్మతత్వమే.
0: యు ఆర్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ ది ఎంటైర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుక ఈ యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క పరతత్వమునకు ప్రయాణము చేయటమే ప్రధానమైన ధర్మము.
0: దేర్ఫోర్ ద మెయిన్ ధర్మ ఫర్ ఎవ్రీబాడీ ఈజ్ టు ట్రావెల్ టు రీచ్ ద గోల్ ఆఫ్
1: ఆత్మతత్వాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ ఎన్ ఎఫర్ట్ దట్ వుడ్ మేక్ యు నో.
1: ఈ లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి ధర్మములు ధర్మములు కాదు.
0: ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
1: ప్లీజింగ్ అండ్ ఎఫెమరల్. ఇది కేవలం మన అభ్యాసములు.
0: దే ఆర్ ఓన్లీ అవర్ హ్యాబిట్స్.
1: ఇది కేవలం మన యొక్క కొన్ని విధమైనటువంటి వాడుకలు.
0: దే ఆర్ ఓన్లీ జస్ట్ అవర్ యూజువల్ కన్వీనియంట్ మెథడ్స్.
1: ఇది నిజమైన ధర్మములు కాదు.
0: దే ఆర్ నాట్ ట్రూ వేస్ ఆఫ్ ధర్మ.
1: నిజమైన ధర్మము నీ యొక్క స్వస్వరూపాన్ని కనుక్కోవటము, స్వస్వరూప సందర్శన భాగ్యాన్ని అందుకోవటము, అది ఏ నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
1: అర్థము అనగా ధనము.
0: దెన్ అర్థ ద వెల్త్ మనీ.
1: ఇదియే అర్థాన్ని సంపాదించుకోవాలని ధనకనక వస్తువు అపనాదులతో అనేక విధమైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని దానిని పోషించుకొనలేక దానిని దక్కించుకొనలేక దానిని చిక్కించుకొనలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోయి అనేక అశాంతులకు గురి అవుతున్నారు.
0: పీపుల్ ఎమాస్ వెల్త్ దే హావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్. They are not able to safeguard them. They are not able to maintain security, and therefore they lead a dejected life.
1: That's not our dharma.
0: That's not our dharma, nor is it dhana or money.
1: మన ధనము ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ మనీ వెల్త్?
1: ఏ పరమాత్మ తత్వాన్ని పొందడానికి ఏ పరతత్వమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే మన ధనము.
0: దట్ స్పిరిచువల్ విజ్డమ్ ఈజ్ అవర్ ట్రూ వెల్త్.
1: సదాచారమే మన సంపత్తు.
0: ద గుడ్ ప్రాక్టీస్ ఈజ్ అవర్ వెల్త్.
1: సత్సంగముల యొక్క ఆనందమే మన యొక్క ఐశ్వర్యము.
0: ద బ్లిస్ దట్ వి గెట్ in a good company is our prosperity.
1: ధనము సంపద ఐశ్వర్యము ఈ లోక సంబంధమైనటువంటి ఒక కరెన్సీ నోట్లు కాదు.
0: Therefore the plenty prosperity and the wealth are not worldly material.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య స్థానమును చేర్చేటువంటి ఒక ఆత్మ జ్ఞానమే నిజమైనటువంటి మన ఆస్తి. అది ఏ మన ఇది ధనము.
0: The true property is that which takes you back to the place of origin where from you come.
1: అర్థాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: We have to achieve this objective.
1: కేవలం ఈ లౌకికమైన భౌతికమైనటువంటి ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
0: There's no use in amassing the wealth which is worldly.
1: ఒక భారతదేశం యొక్క ధనము మరొక దేశమునకే చెల్లటం లేదు.
0: In fact, the currency of this country is of no value elsewhere.
1: ఇంకా ఈ లోకంలో సంపాదించినటువంటి ధనము పరలోకంలో ఉపయోగించుకోవడానికి పనికొస్తుందా?
0: Then how do you expect the money of this world be valid in the other world?
1: ఇది కాదు మనం సంపాదించవలసినటువంటి ధనము.
0: దిస్ నాట్ ద వన్ దట్ వాస్ సపోజ్ టు.
1: ఆత్మ జ్ఞానమే మన నిజమైన ధర్మము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్
1: సదాచార సంపత్తే మన నిజమైనటువంటి యొక్క ధనము.
0: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
1: సద్గుణముల యొక్క అభివృద్ధియే మన నిజమైనటువంటి ధర్మము.
0: ద డెవలప్మెంట్ ఆఫ్ వర్చ్యూ ఇస్ వెల్త్.
1: ఇది ఏ ధనము, ఇది ఏ అర్థము.
0: దిస్ ఇస్ ద మనీ అండ్ దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్.
1: ఇంకా కామము అనగా ఆశలు.
0: కామ డిజైర్.
1: ఏమిటి ఈ ఆశలు?
0: What are these desires?
1: ఆశలకు అంతమే లేదు.
0: There's no limit for these desires.
1: ఈనాడు ఈ ఆశలు ఒక విధమైనటువంటి ఒక హద్దు మీరి పోవటం చేతనే మానవత్వం అనేటువంటిది ఒక ఎద్దుగా మారిపోతుండాలి, అనగా పశువుగా మారిపోతుండాలి.
0: Because the desires have gone beyond the limits, హద్దు, it has become ఎద్దు or a bull.
1: ఈ దురాశలే దుఃఖములకు కారణంగా ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ది ఎక్సెసివ్ డిజైర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీడ్.
1: ఇవి కాదు మనం కోరవలసినటువంటి ఆశలు.
0: దీస్ ఆర్ నాట్ ద డిజైర్స్.
1: ఇవి కాదు మనం కోరవలసినటువంటి కోరికలు.
0: దీస్ ఆర్ నాట్ ద డిజైర్స్ దట్ వి షుడ్.
1: ఇవి కాదు జగత్ సంబంధమైనటువంటి ఒక కోరికలు.
0: దీస్ ఆర్ దిస్ షుడ్ నాట్ బి ద వరల్డ్ డిజైర్.
1: ఇదో ప్రాప్తమైన సంబంధమైనటువంటి ఈ జగత్తునందు తినడానికి ఇంత అన్నము, కట్టడానికి ఒక బట్ట, ఉండడానికి ఒక కొంప, అంతో ఇంత రోగం వస్తే తాగడానికి ఇంత మందు కావాలి. అది ప్రాకృతమైనటువంటి యొక్క ఆధారములు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ సర్టన్లీ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ అండ్ సమ్ మెడిసిన్ టు టేక్ వెన్ వీఆర్ సిక్.
1: కానీ దీనిని ఆశలు కోరికలని భావిస్తున్నారు.
0: బట్ వీ టేక్ దెమ్ యాజ్ డిజైర్స్.
1: అది కాదు మన కోరిక.
0: దట్స్ నాట్ ది ట్రూ డిజైర్.
1: ఓ దైవమా, నిన్ను వీడి వచ్చాను.
0: ఓ గాడ్, I have come leaving you
1: there.
0: తిరిగి
1: నిన్ను చేరడానికి తగినటువంటి యొక్క ఇది హక్కు నాకు అందించు.
0: Give me that right to come back to you again.
1: ఆ అధికారమును కోరటమే నిజమైన ధర్మం.
0: It is our dharma lies in praying for that that right.
1: నిన్ను చేరేటువంటి అధికారం నాకు అందించు.
0: Let me have that right and authority to come to you back.
1: ఆ పవిత్రమైనటువంటి చిత్తశుద్ధిని నాకు కలిగించు.
0: Give me that purity and sanctity of my heart.
1: ఆ చిత్తశుద్ధి ద్వారా నిన్ను నేను పొందడానికి తగినటువంటి మార్గమును చూపించు.
0: త్రూ దిస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ప్లీజ్ షో మీ ద పాత్ టు రీచ్ యు.
1: కామము అని అనగా కోరికలని.
0: దిస్ ఈస్ ద ట్రూ డిజైర్ వన్ షుడ్ హావ్.
1: నిత్య సత్యమైనటువంటి కోరికలను ప్రక్కకు నెట్టి అనే నిమిషం లోపల క్షణం లోపల అదృశ్యమయ్యేటువంటి కోరికలను మనం కోరుతున్నాము.
0: వి బ్రష్ అసైడ్ దీస్ ఎటర్నల్ రైట్స్ బట్ వీ గో బై మొమెంటరీ డిజైర్.
1: సెంటర్ల వారు

0: ఇదే మనం కోరవలసింది. హారతి నిమిషం, హర నిమిషం లోపల కదిలిపోతుంటారు ఈ ధనము.
1: We crave for this money which will vanish in a moment of time.
0: కొన్ని దినముల లోపల అరిగిపోతుంటాది ఈ యవ్వనము.
1: All the stage of youth will suddenly disappear.
0: ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్ మాదిరి ఉంటుంది.
1: This stage of youth is something that has come in between like a
0: passing cloud. We pride ourselves.
1: We are egoistic.
0: ఈ అహంకారం మనంత మనం బంధిస్తూ ఉంటుంది.
1: And this ego will lead to further bondage.
0: ఈ కోరికలు మనల్ని బంధించేటువంటివే కానీ విముక్తి గావించేటువంటివి కాదు.
1: This bondage will certainly keep in but it never liberate you.
0: విముక్తి గావించేటువంటి కోరిక.
1: What is the desire that liberates you?
0: నిన్ను నీ సన్నిధికి చేర్చుకోవటమే నాకు విముక్తి.
1: Really, to gain proximity itself is true liberation.
0: Purandar Das kuda cheppadu.
1: Purandar Das
0: maredu ninne darake bande, maredu ninne darake bande. Swami, ee prakrutiki nenu raavadaniki edi kaaranam anukuntunnavu? Ninnu marchipovatame deeniki moola kaaranamu.
1: The composition of Purandar Das says this: Swami, what is the reason for my birth here?
0: Ninnu
1: because I have forgotten
0: you.
1: As I have forgotten you, I have taken birth here on earth.
0: Ninnu nenu jnaptiyande unchukunte nee daggarne undetundi vaadu nenu.
1: Had I kept you in my mind forever and ever, I would have been born. Everything is your gift.
0: Antani prasadame.
1: Everything is your gift and grace.
0: Nenu kevalam bidavani kaadu.
1: I am never poor.
0: Nenu bikarini kaadu.
1: I am not a pauper.

0: నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: హౌ కెన్ ఐ బి పూర్?
0: నీవే నా రక్షకుడిగా ఉంటున్నప్పుడు, నీవే నా యొక్క ధన్యుడిగా ఉంటున్నప్పుడు నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యు ఆర్ మై ప్రాపర్టీ, వెన్ యు ఆర్ మై వెల్త్, హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్?
0: సర్వము నీవిచ్చినటువంటివే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ గిఫ్ట్.
0: విద్యే

0: విద్య చెప్పేటువంటిది నీవే, బుద్ధి కురిపించేటువంటి వాడు నీవే, ఉద్ధారం చేసేటువంటి వాడు నీవే, నాకెందుకు ఈ బాధ్యత?
1: యూ టీచ్ మీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ మై విజ్డమ్, యు ఓన్లీ గివ్ మీ ఆల్ ద ఎమాన్సిపేషన్ అండ్ రిడెంప్షన్, దెన్ వై షుడ్ ఐ వరీ?

0: ఈ పెట్టెలో ఉన్నటువంటి ధనమంతా నీవు ఇచ్చినటువంటిది.
1: ఆల్ ద వెల్త్ హియర్ ఈజ్ యువర్ గిఫ్ట్ ఓన్లీ.
0: నా హృదయంలో నింపినటువంటి యొక్క సద్గుణములనేటువంటి ధనము నీవు ఇచ్చినటువంటివి.
1: ఆల్ ది వర్చ్యూస్ దట్ ఇస్ మై ట్రూ వెల్త్ ఇస్ యువర్ గ్రేస్.
0: సర్వము నా లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తులంతా నీవు ఇచ్చినటువంటివి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద కెపాసిటీస్ ఇన్ మీ అండ్ అరౌండ్ అవుట్ సైడ్ ఆర్ యువర్ గిఫ్ట్.
0: మాత్రం బికారిని కాదు.
1: ఐ యామ్ నెవర్ ఎ పాపర్.
0: నేను అనాథుణ్ణి కాదు.
1: ఐ యామ్ నాట్ లెఫ్ట్ విత్ నో.
0: ఒకవేళ అనాథుడని నీవేమన్నా అనుకుంటావేమో అనుకుంటే నీవే అనాథుడు.
1: If I am the forlorn, you are left with none.
0: Oh, Bhagavantuda, neeve anathudavu.
1: Oh God, you don't have anybody to look after you.
0: Karanam emti?
1: Why?
0: Neeku maroka nathudu ledu.
1: Because you have no master above.
0: నాకు నాథుడు ఉన్నాడు.
1: ఐ హావ్ ఎ మాస్టర్.
0: నీవే నా నాథుడు.
1: యూఆర్ మై మాస్టర్.
0: కాబట్టి నేను అనాథుడు కాదు.
1: సో ఐ కెన్ నాట్ బి ద వన్ వితౌట్ ఎనీబడీ.
0: ఎంత హృదయ విశాలంతో ప్రబోధించినటువంటిది ఇలాంటివంతా.
1: వాట్ ఎ బ్రాడ్ మైండెడ్ టీచింగ్ ఇట్ ఈస్.
0: కనుకనే మనకు ఈనాడు కోరికలు ఏ విధంగా ఉంటుండాలి.
1: సో వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి ఎంటర్టైన్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం దగ్గరికి వచ్చి కల్పవృక్షం దగ్గరికి పోయి కాపీ కూడా అడిగినట్టుగా ఉంటుండాలి.
1: Having come so close to that eternal truth, the spirit and the cosmic soul,
0: దైవాన్ని అడగవలసిన
1: worldly desire
0: కాదు.
1: What should we ask from God?
0: ఈ స్వస్వరూప సందర్శన భాగ్యం నాకు అనుగ్రహించమని కోరాలి.
1: We should pray to God so that we'll have the manifestation of the true divinity.
0: ఈ ప్రేమామృతాన్ని కోరేటువంటి యొక్క చిత్తమును నాకు అందించమని కోరాలి.
1: We should pray to God so as to give us the heart.
0: నీ ఆనందామృతమును ఆరగించేటువంటి రీతిగా నేను కావాలి.
1: I should deserve your grace and bliss.
0: బ్రహ్మానందం, యోగానందం, పరమానందం, అద్వైతానందం, ఇట్టి ఆనందమును పక్కన పెట్టుకుని తుచ్చమైనటువంటి ఆనందాన్ని మనం కోరుతున్నాం. లౌకికమైనటువంటి ఆనందమును
1: కీపింగ్ అసైడ్ దట్ సుప్రీం బ్లిస్, ద బ్లిస్ ఆఫ్ ద డివినిటీ, ద నాన్ డ్యూయల్ బ్లిస్, వీ వాంట్ వరల్డ్లీ జాయ్.
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమున కై ప్రీతి ఏల.
1: When there is wish fulfilling tree that will give you what all you want, why do you want the flower from the neighborhood?
0: Adina palichu kamadhenu veunda dhanamichi aavunu konaganeela.
1: When there is wish fulfilling cow that will give you everything, then why do you need to buy a cow?
0: Nedu kaantito melu parvatamunda vendi bangaru kai vetukaneela.
1: When there is Meru mountain which is so brilliant and shining, why do you search for silver and
0: bhakti,
1: gold?
0: Bhakti, shakti, muktulani chedi, paramatmaye ayunda, padu samsarambu koranela.
1: When God gives you the bhakti, devotion, the shakti, power and mukti, liberation, why do you want this?
0: Kar, ivi kaadu manam koravalsinatundi.
1: It's not this that we should
0: koravalsinadi.
1: What we should
0: ask? Devini, tanane korali.
1: What? We should seek God himself.
0: I want only you.
1: I want only you. That should be our desire.
0: I don't want anything in this.
1: I don't want anything else.
0: Anni naakunnai.
1: I have everything.
0: Undabatti indro vachi unnanu.
1: Therefore I am here.
0: లేకపోతే నేను కూడా వెళ్లిపోయి ఉండేవాడిని.
1: Also, I too would have left.
0: నాకు లేనిది ఒక్కటే.
1: I don't have only one thing.
0: నీవే.
1: Yes.
0: నీవు నాకు కావాలి.
1: I want you.
0: ఈ యొక్క కోరికనే నిజమైన కామము.
1: I should have the desire for you. That is the true
0: desire. ఈ మూడింటి యొక్క ఫలితమును నెరవేర్చుకున్నామా? మోక్షము. ఎందుకంటే మోహం లేదు, అదే మోక్షం.
1: When once we fulfill all the three, there will be no more else. That leads to
0: moksha
1: liberation. ఈ మోహమే
0: మోక్షము.
1: The diminution or annihilation of this attachment is liberation.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మతో మనం విచారించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటివి విలువైనటువంటివి ఘనమైనటువంటి యొక్క కోరికలు ఇలాంటివిగా ఉంటున్నాయి.
1: Therefore, when we consider in depth the true meaning of the purpose of life,
0: మనం గావించుకున్నప్పటమే ఇది నిజమైన పురుషార్థము.
1: We'll find the true meaning and the true interpretation, the desire that we should entertain, then we'll attain liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవమును ప్రార్థించే సమయంలో కాని, పూజించే సమయంలో కాని, ఆరాధించే సమయంలో కాని, ధ్యానించే సమయమునందు కాని, జపించే సమయమునందు కాని మనస్తో మనము దీనిని జపిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ధ్యానిస్తున్నాము.
1: ఇన్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎండెవర్స్ లైక్ ప్రేయర్, వర్షిప్, మెడిటేషన్ అండ్ పెనెన్స్, వీ డూ దెమ్ ఆల్ విత్ అవర్ మైండ్.
0: కనుకనే మన అభిష్టాలను మనం నెరవేర్చుకోలేకపోతున్నాము.
1: దేర్ఫోర్ అవర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: భగవంతుని ధ్యానం చేయాలి కూర్చుంటున్నాడు పాపం.
1: He sits in meditation thinking of God.
0: Kadalaka medalaka shavam vale kurchuntunnadu.
1: He sits in deep meditation like a
0: vaadu nijanga shavame.
1: It's a dead body, car.
0: Shivam kaadu.
1: It cannot be Shivam or
0: Divinity.
1: Emiti. Why?
0: Manastho dhyanistunnadu.
1: Because he meditates with his mind.
0: Ee manastho dhyaninchenta kalam kudanu manaku e matramu pavitrata manaku labhyam kadu.
1: So long one meditates with his mind as the background, he will never attain the goal.
0: Endukanaga
1: ee
0: sarva sadhana kudanu manasunu champadaniki chesetuvanti pannulu.
1: In fact, all spiritual pursuits are undertaken to kill the mind.
0: కనుకనే మనసు ఏం చేస్తుంది, వరే నన్ను చంపడానికి వీడి సాధన చేస్తున్నాడు కనుక నేను వీడిని చంపుతాను కాని నేను చావను అని వానికి విరుద్ధమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
1: నౌ ద మైండ్ విల్ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, హియర్ ఇస్ ఎ ఫెలో హూ ఇస్ ట్రైయింగ్ టు కిల్ మీ, దేర్ఫోర్ లెట్ మీ కిల్ హిమ్.
0: కనుక ఏనాడు మనం మనసును దూరము గావించుకుందామో ఆనాడే మన అభిష్టం నెరవేరుతుంది.
1: దట్ డే వెన్ వీ కీప్ ద మైండ్ ఎట్ ఎ డిస్టెన్స్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: కనుక మనం ఈనాడు ప్రతి చిన్న పని కూడాను సాధన కూడాను మనసుతో చేస్తున్నాము.
1: దేర్ఫోర్ ఎవ్రీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ అండర్టేకెన్ విత్ ద మైండ్.
0: ఏనాడు ఈ మనసును మనం చంపుదమో ఆనాడే మనకు దైవం ఆవిర్భవిస్తాడు.
1: దట్ డే వెన్ వి విత్డ్రా ద మైండ్ యు విల్ నో ద డివినిటీ.
0: మనసు మహామారి,
1: దిస్ మైండ్
0: మహామాయలాడి,
1: ఇట్స్ పవర్ఫుల్ అండ్
0: అది ఏ లేడీ.
1: మైండ్
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనము మనసుతో చేస్తున్నాము.
1: సో ఎవ్రీథింగ్ వీ డూ విత్ అవర్ మైండ్,
0: ఇది సరికాదు.
1: దిస్ నాట్ ప్రాపర్.
0: మరి ఎట్ట చెయ్యాలి?
1: దెన్ హౌ ఆర్ వి టు డూ?
0: ప్రేమతో చెయ్యాలి.
1: వి షుడ్ డూ ఇట్ విత్ ఫుల్ లవ్.
0: ఈ ప్రేమ చేసే కొలది పెరుగుతుందే కానీ తరగదది.
1: వెన్ యూ డూ ఇట్ విత్ లవ్ నేచురల్లీ ఇట్ విల్ ఇంక్రీజ్.
0: మనసును నీవు చింతించవద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: మనసు పేరే స్మరించవద్దు.
1: నెవర్ థింక్ ఆఫ్ ఇట్స్ నేమ్. ఎట్లీ
0: ఉంటే ఉంటుంది, పోతే పోతుంది.
1: దట్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ వానిష్.
0: కానీ ప్రేమతో నీవు చెయ్యి.
1: బట్ యూ డూ ఇట్ విత్ ఆల్.
0: ఇది నా కర్తవ్యం.
1: దిస్ మై డ్యూటీ.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ ప్రేమ నా స్వరూపమే.
1: బికాజ్ ఐఎమ్ ది ఎంబాడీమెంట్
0: ఆఫ్ లవ్. ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఐఎమ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: దాట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఈ ప్రేమను విసర్జిస్తున్నాము.
1: టుడే వి హావ్ గివెన్ అప్ దిస్ లవ్.
0: లౌకిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: వి డెవల్ ఓన్లీ లవ్.
0: భౌతిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: ఫిజికల్.
0: ఆధ్యాత్మిక ప్రేమ తరిగిపోతుండాలి.
1: అండ్ వి డోంట్ హావ్ ద స్పిరిచువల్.
0: ఈ అశాంతి పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ రెస్ట్లెస్నెస్.
0: ఈ లోకము లోపల మనస్సును ఆధారం చేసుకుని సాధించినటువంటి వాడు ఒక్కడిని చూపించండి చూద్దాం.
1: షో మీ ఎనీ సింగిల్ పర్సన్ హూ కుడ్ అకంప్లిష్ విత్ దిస్ మైండ్ ఆర్ త్రూ ద మైండ్.
0: ఎన్ని వేదములో ఉచ్చరించారు, ఎన్ని శాస్త్రంలో చదివారు, కానీ మనసును చంపుకోలేదు.
1: పీపుల్ హ్యావ్ గాన్ త్రూ వేదాస్ అండ్ సీక్రెట్ టెస్ట్ బట్ దే కుడ్ నాట్
0: ఎనీ. పరమ విరోధి మనసే మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వర్స్ట్ ఆఫ్ ద ఎనిమీస్ ఈజ్ వన్స్ ఓన్ మైండ్.
0: కనుక మనసును దర చేరకుండా చూసుకొని వారు.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ దట్ మైండ్ విల్ నెవర్ బి ఎనీవే నియర్.
0: ఎంతో నైకంగా చాలా ఫ్రెండ్షిప్ చేయడానికి అని వస్తుంది.
1: ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యూ హ్యాస్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్.
0: ఓ మనసా, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్.
1: ఓ మైండ్, యు ఆర్ నాట్
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: God is my friend.
0: కనుక గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకో, ఈ యొక్క మైండ్ అనేటువంటి దాన్ని తరం కొడతాడు.
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, దెన్ హీ విల్ డ్రైవ్ అవుట్ దిస్ మైండ్.
0: భగవంతునికి మనసు లేదు.
1: గాడ్ హాస్ నో మైండ్.
0: నిర్గుణుడు.
1: హీస్ బియాండ్ ద మైండ్. బియాండ్ ద
0: మైండ్.
1: హీస్ ఎటర్నల్.
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు.
1: హీస్ ఎటర్నల్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: మనసు లేనటువంటి వాడు మాధవుడు.
1: గాడ్ ఇస్ ద వన్ బియాండ్ ద మైండ్.
0: మనసున్నటువంటి వాడు కాదు కాబట్టి మానవుడు.
1: Human being is the one conditioned by mind.
0: కనుక నీవు మానవుడు కావాలంటే మనసును పరగొట్టాలి.
1: In order to divine, you should transcend mind.
0: కనుక ఈనాడు మనము మనసుని అనుసరిస్తూ పోతున్నాము.
1: Today we follow the mind.
0: దానివల్ల మనము కోరినటువంటి దాన్ని పొందలేకపోతున్నాం.
1: For that reason, we are not going to get what we desire.
0: ప్రాప్తమైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షములో ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క ఈ మార్గములను మనము అనుసరించాలి. కానీ ప్రాకృతమైనటువంటి ధర్మము, నాది గృహస్థ ధర్మము, పిల్లలను భర్తను చూసుకోవాలి, అది లౌకికమైన ధర్మమే, అది ఉండవలసిందే. కానీ ఆధ్యాత్మిక ధర్మం అనేటువంటిది ఆధారంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ థింక్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ ఇస్ నాట్ మీర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ.
0: పిల్లల్ని పోషించుకోవటం సరైన మార్గం. ఇవంతా కూడా ధర్మములు కాదు, కర్తవ్యాలు.
1: To take care of the children and the family is not dharma, it is kartavya, responsibility.
0: Endukitte neevu kalpinchukunnavu pillalnu,
1: neevu
0: naavu kalpinchukunnavu bhartanu.
1: Because the husband and the children are of your own creation.
0: నీవు కావాలి అనుకున్న తర్వాత నీ పెండ్ అయింది, కానీ వద్దనుకుంటే పెండ్ అవుతుందా? లేదే, కోరి తెచ్చుకున్నటువంటిది కాబట్టి ఇది కర్తవ్యమే.
1: Because you wanted to get married, you have a wife and children thereafter, or else they won't have existed.
0: ఒక రెండు సంవత్సరం అయిన తర్వాత అయ్యో నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలని కల్పించుకుంటున్నావు.
1: After 2 years you wanted a child.
0: తర్వాత పిల్లలైనారు.
1: Then you have.
0: అది నీ యొక్క సంకల్పం, నీ యొక్క ఫలితమే.
1: That's all your desire.
0: కాబట్టి నీ కర్తవ్యము అది.
1: So you should discharge your duty.
0: నీకే నీవు తెచ్చుకున్నటువంటిది కాబట్టి అది కర్తవ్యమే.
1: It's of your own making, therefore it's your responsibility.
0: ధర్మం కాదు.
1: But it's not dharma.
0: ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: తానే తాను ఆవిర్భవించినటువంటిది ధర్మము.
1: It's the one that's original, self-creative.
0: మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క సరైనటువంటి యొక్క ధర్మము ఏమిటి? దైవాన్ని అనుసరించడమే ధర్మము.
1: The true dharma is to follow God.
0: అది ఏ సహజ ధర్మము.
1: That is natural dharma.
0: నేచురల్ ధర్మం కావాలి.
1: We need natural dharma.
0: ఆర్టిఫిషియల్ ధర్మం కాదు.
1: It's not artificial dharma.
0: ఈ నేచురల్ ధర్మం అనేటువంటి కమింగ్ ఫ్రమ్ హార్ట్.
1: The natural dharma comes from heart.
0: Comes from the heart.
1: It comes from the heart.
0: ఈ భౌతికమైనటువంటి ధర్మము comes from art.
1: The worldly artificial dharma comes from art.
0: కనుక ఆర్ట్ నుంచి వచ్చినటువంటి నీ ధర్మం కాదు, హార్ట్ నుంచి వచ్చినది నీ ధర్మము.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఆర్ట్ ఇస్ నాట్ ధర్మ.
0: ఈ హార్ట్ అంతా ఏమిటో ఉంది? ప్రేమతో కూడి ఉంటుండాలి.
1: అండ్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతోనే ఈ యొక్క ప్రేమను మనం పొందాలి.
1: విత్ దట్ లవ్ యు కెన్ అటైన్ ద లవ్ ఇన్ ట్రూ సెన్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను,
1: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్,
0: మనస్తు చేయక ప్రేమతో చేయండి.
1: We should not merely do with our mind, we should do it with
0: love. మనసు ఒక నిమిషం ఇది ఇష్టం అంటుంది, మరో నిమిషంలో వద్దంటుంది.
1: మైండ్ లైక్స్ ఎట్ వన్ మూమెంట్, డిస్ లైక్
0: దీనిని మనం అనుసరించడమేనా మన యొక్క గతి?
1: షుడ్ బి దర్ మైండ్.
0: దీన్ని అనుసరించడమా? కాదు కాదు.
1: వాట్ ఎ పూర్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ టు ఫాలో ద మైండ్ దెన్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: యు ఆర్ ద మాస్టర్.
0: నీవు భగవత్ సన్నిధి నుంచి వచ్చినటువంటి వాడు, నీవు భగవంతుడే.
1: యు ఆర్ ఫ్రమ్ గాడ్ అండ్ యు ఆర్ గాడ్.
0: స్వరూపుడే.
1: యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ గాడ్.
0: ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది
0: నీవు చేతన శక్తి స్వరూపుడే.
1: అండ్ యు ఆర్ ది మానిఫెస్టేషన్.
0: అలాంటి సంకల్పాన్ని నీవు గట్టిగా సంకల్పించుకుంటే సర్వము నీలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యు హావ్ ద కన్విక్షన్ స్ట్రాంగ్ ఎనఫ్, ఎవరీథింగ్ విల్ కమ్.
0: దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం ఈనాడు పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈనాడు అట్టి విశ్వాసం లేకపోతుండాలి.
1: టుడే వి డోంట్ హావ్ దట్ ఫెయిత్.
0: కనుకనే ఈనాడు అన్నింటి ఎందు కూడా మనం ఫెయిలియర్ ఫెయిలియర్.
1: దేర్ఫోర్ వి ఆర్ మెట్ విత్ ఫెయిలియర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఏదాంటూ కూడా మనం సక్సెస్ కావటం లేదు.
1: వి ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ వన్ అట్లీస్ట్.
0: ఈనాడు ఈ యొక్క భావాన్ని మీరు పురస్కరించుకుని దీన్ని మీరు సాధిస్తూ రండి, సక్సెస్ అవుతుంది. సక్సెస్ బిగెట్ సక్సెస్. అన్ని సక్సెస్ అయిపోతాయి.
1: విత్ దిస్ కన్విక్షన్ వెన్ వన్స్ యు అండర్టేక్ యాక్టివిటీ ఆర్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్, యు విల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ బిగెట్ సక్సెస్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించకూడదు.
1: వి షుడ్ నెవర్ ఫాలో ద మైండ్.
0: ఈ మనసు మాయలాడి,
1: దిస్ మైండ్ ఇస్ ఇల్యూజివ్.
0: మంచిగా చెప్పుతుంది,
1: ఇట్ టీచెస్,
0: చెడ్డను చేస్తుంది.
1: ఇట్ టాక్స్ టు యూ సాఫ్ట్లీ అండ్ మేక్స్ యూ కమిట్.
0: ఎంత విశ్వాసంగా మిమ్మల్ని అనుసరిస్తుంది.
1: హౌ నైస్లీ ఇట్ ఫాలోస్.
0: కానీ తీసుకుని పోతుంది ఎక్కడికి? పెద్ద గుంతలో త్రోసి వేస్తుంది.
1: బట్ ఇట్ విల్ డ్రైవ్ యూ టు ఎ బాటమ్లెస్ పిట్.
0: దాని స్వభావం అది.
1: ఇట్స్ నేచర్.
0: కానీ మన స్వభావం దాన్ని అనుసరించడం కాదు.
1: అవర్ నేచర్ షుడ్ నాట్.
0: దైవాన్ని అనుసరించాలి.
1: ఫాలో గాడ్.
0: ఆ అనుసరణను నీవు తప్పించి కేవలము స్లేవ్గా నీవు మనసును మాత్రమే అనుసరిస్తున్నావు.
1: వీ డోంట్ ఫాలో గాడ్ లైక్ ఎ స్లేవ్, వీ ఫాలో అవర్ మైండ్.
0: నీవు దేనిని అడగవద్దు.
1: డోంట్ ఆస్క్.
0: ఎవరిని అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ ఎనీబడీ.
0: అడగవలసి ఉంటుంటే దైవాన్ని అడుగు.
1: ఆస్క్ గాడ్ ఇఫ్ నెసెసరీ.
0: అందువల్లనే
1: సో
0: రామదాస్ చెప్పాడు.
1: రామదాస్ సైడ్
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: రామదాస్ సెడ్ ఓ మైండ్ డోంట్ ఆస్క్, డోంట్ డిజైర్.
0: అడుగుకోలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ డోంట్ ఆస్క్, డోంట్ డిజైర్. ద మోర్ యూ డిజైర్ ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ నెగ్లెక్టెడ్. వితౌట్ ఆస్కింగ్ ది థింగ్స్ విల్ బి సెటిల్డ్.
0: శబరిని ఆదరించడే.
1: Without asking, Sabari was given all protection.
0: Adugakatanakai madiyu jatayivu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa, adugakuve o manasa.
1: That bird Jatayu, without asking, deserved all obituary rights right from God himself.
0: Manasa,
1: o mind,
0: నీవు ఎవరిని అడుక్కునేటువంటి బిచ్చగాడు కాదు.
1: నెవర్ బెగ్ లైక్ ఎ బెగర్.
0: నీవు అడగవలసినటువంటిది దైవాన్ని అడగాలి.
1: హూమ్ యూ షుడ్ ఆస్క్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అందరికీ ప్రసాదించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ గివర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అంతేకాని ఎవరో ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడి దగ్గర పోయి అడుక్కోవటం ఇది ఏమైనా నీ కర్తవ్యమా?
1: వై షుడ్ యూ గో బెగ్ అనదర్ బెగర్?
0: యు ఆర్ నాట్ బెగర్.
1: యు ఆర్ నాట్ బెగర్.
0: యు ఆర్ బిగ్గర్.
1: యు ఆర్ నాట్ బెగర్ బట్ యు ఆర్ బిగ్గర్.
0: ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in this truth.
0: అప్పుడే మన యొక్క సాధనలు సక్సెస్ అయిపోతాయి.
1: Then only our spiritual endeavors will be successful.
0: కనుక ఈనాడు మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను మనసును చంపడానికి తగినటువంటి సాధన చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు కిల్ ద మైండ్.
0: కానీ ఈ మనసు ఇంకా దీన్ని చంపుదాం, అయ్యో నన్ను చస్తానేమో అని భయపడి వీడిని అనేక రకములుగా మార్చి వేస్తుంటారు.
1: యాజ్ ద మైండ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ యూఆర్ ప్రిపేర్ టు కిల్ ఇట్, ఇట్ విల్ చేంజ్ యువర్ మైండ్, డిస్ట్రాక్ట్ యువర్ అటెన్షన్.
0: దాని పర్మిషన్ కోసం కూడా నీవు కాచుకోనక్కర్లేదు.
1: సో డోంట్ వెయిట్ ఫర్ పర్మిషన్ ఫ్రమ్ ద మైండ్.
0: నీ యందు సర్వ హక్కు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్.
0: చిత్త శుద్ధితో,
1: విత్ ప్యూరిటీ,
0: భావ శుద్ధితో,
1: ది ప్యూరిటీ ఆఫ్ థాట్,
0: పవిత్రమైన భావంతో,
1: విత్ సీక్రెట్ ఫీలింగ్,
0: నీవు భగవంతుని ప్రార్థించు.
1: ప్రే టు గాడ్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అల్లా అని కాని, జీసస్ అని కాని, బుద్ధుడని కాని, జొరాస్ట్రియం అని కాని, నానక్ అని కాని, రాములని కాని, కృష్ణ, ఇవన్నీ పేర్లు పెట్టుకున్నారు వారు వారి ప్రీతి కోసం.
1: We have different names. Allah, Jesus, Zoroaster, Buddha and so on. They are just the names given.
0: ఒకటి చూడండి, చిన్న ఉదాహరణ మనం పెట్టుకునేవా పుట్టినవా అని యోచించవచ్చు.
1: జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, వెదర్ దే ఆర్ రియల్లీ బోర్న్ ఆర్ ద వన్ క్రిస్టియన్ ఆర్ నేమ్.
0: బిడ్డ పుట్టింది.
1: టుడే చైల్డ్ ఇస్ బోర్న్.
0: మూడో దినం పోయి ఎవరైనా చూడటానికి పోయినప్పుడు అమ్మా బిడ్డ పేరు ఏమిటి అని అడిగేటప్పటికి ఇంకా పెట్టలేదమ్మా అంటారు.
1: Third day, if anyone goes and visits there, what's the name of the child? They say, we have not yet named the child.
0: కాబట్టి ఇంకా పెట్టలేదు.
1: So the child is not named.
0: కాబట్టి పేరంతా పెట్టినవే కానీ పుట్టుతో
1: చిన్నది కాదు. Therefore names are given, christened, but they are not born.
0: కనుక పెట్టిన పేరును ఆధారం తీసుకోవద్దు.
1: So don't go by the name given.
0: పుట్టిన పేరు ఆత్మ.
1: Therefore the name that has come along with our birth.
0: అట్టి ఆత్మనే నీవు ఆధారంగా తీసుకో.
1: గో బై దిస్ ఆత్మ.
0: అట్టి చేతనాశక్తినే నీవు ఆధారంగా తీసుకో.
1: గో బై దిస్ కాన్స్టెంట్
0: డివైన్ భవ్యమైనటువంటి దానిని ఆధారంగా తీసుకో.
1: డెవలప్ దిస్ నోవెల్ యూనిక్ డివైన్
0: ఫీలింగ్ తత్వాన్ని నీవు పొందగలుగుతావు.
1: దెన్ యూ నో యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి దానికి ఈనాడు మీరు సరైనటువంటి అర్థములు తీసుకుని ధర్మం అందుగా ఏమిటంటే మనము స్వస్థానమైనటువంటి దైవత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని అనుసరించడమే ధర్మము.
1: దేర్ఫోర్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్ ద ధర్మ, ద ఫస్ట్ వన్ మీన్స్
0: సందర్శన భాగ్యాన్ని
1: కల్పించి
0: చేసుకోవటమే ధర్మము.
1: ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూ సెల్ఫ్ అండ్ నేచర్.
0: ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుకోవటమే మనకు నిజమైనటువంటి యొక్క అర్థము.
1: ద ట్రూ మీనింగ్ ఆఫ్ ధర్మ ఇస్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: వచ్చినటువంటి చోటును పోయి చేరటపోవటమే మన యొక్క కామము.
1: ద డిజైర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: ఇవంత ప్రాకృతమైనటువంటి రీతిగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద వరల్డ్లీ మీనింగ్.
0: ఇది పరాకృతమైనటువంటి యొక్క ధర్మము.
1: ఇట్ ఈస్ ది స్పిరిచువల్ ధర్మ.
0: ఇది నివృత్తి మార్గము.
1: దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఈ లోకములో ప్రవృత్తి మార్గంగా ఉంటుండాలి.
1: దిస్ వరల్డ్
0: ఎంతకాలమైనా ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి అందే మన జీవితం అంతా వ్యర్థం చేస్తే ఏనాడు ఇంకా నివృత్తికి పోయి చేరేది.
1: ఇఫ్ వి వేస్ట్ అవర్ లైఫ్ అండ్ టైమ్ ఇన్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: పుట్టాం మనం ద్వైతంలో,
1: వి ఆర్ బోర్న్ ఇన్ డ్యువలిజం.
0: ఆ ద్వైతం అనే క్లాస్ ను మనం పాస్ చేసి విశిష్ట అద్వైతం అనే క్లాస్ లో చేరాలి.
1: వీ షుడ్ పాస్, గెట్ త్రూ దిస్ క్లాస్ ఆఫ్ డ్యూలిజం అండ్ దెన్ రీచ్ నాన్ డ్యూలిజం.
0: క్లాస్ ను మనం పాస్ చేసి అద్వైతం అనే క్లాస్ లో పోయి చేరాలి.
1: దెన్ వీ షుడ్ పాస్ దిస్ క్వాలిఫై.
0: ప్రాప్తమైనటువంటి రీతిగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద వరల్డ్లీ మీనింగ్.
0: ఇది పరాకృతమైనటువంటి యొక్క ధర్మము.
1: ఇట్ ఈస్ ది స్పిరిచువల్ ధర్మ.
0: ఇది నివృత్తి మార్గము.
1: దిస్

0: of dualism and then reach non-dualism.
1: క్లాసును మనం పాస్ చేసి అద్వైతం అనే క్లాస్ లో పోయి చేరాలి.
0: Then we should pass this qualified non-dualism and go to the class of non-dualism. ఒక సంవత్సరం
1: ఒక క్లాసును మారుతూ ఉంటాం, ఎంత ఆనందిస్తుంటాడు.
0: If student progresses one class to higher class,
1: అదే విధంగా మనం కూడా ఒక్కొక్క క్లాస్ మారుతూ పోవాలి.
0: So also we should progress advance from class.
1: కానీ ఈనాటి సాధకులు ఎట్లా ఉండాలంటే, ఎక్కడ వేసినావే గొంగటి గురువాంగంటే వేసిన దగ్గరనే ఉన్నాను అన్నట్టు. ఎక్కడున్న వాడు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు.
0: బట్ హౌ ఆర్ ది మోడర్న్ ప్రాక్టీసెస్? వి రిమైన్ వేర్ వి హావ్ బీన్.
1: వెంట్రుకు పందమైన కూడా నువ్వు ముందుకు సాగిపోవటం లేదు.
0: వి హావ్ నాట్ ప్రొసీడెడ్ ఈవెన్ ఎ లిటిల్.
1: ఇంకా నిదానంగా చక్కగా విచారణ చేసి చూస్తే రివర్స్ అవుతుండాలి, వెనక్కి వస్తున్నాడు పాపం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
1: ముందుకు పోవటం లేదు.
0: రివర్స్ వే,
1: ముందుకు పోవటం లేదు.
0: వి ఆర్ నాట్ ప్రొసీడింగ్.
1: ముందుకు పోవాలనుకుంటే మనసును కట్టిపెట్టి,
0: ఇన్ ఆర్డర్ టు గో ఫార్వర్డ్ కంట్రోల్ యువర్ మైండ్,
1: కోరికలను చుట్టుపెట్టు.
0: అండ్ వైండ్ అప్ యువర్ డిజైర్,
1: ప్రేమను పట్టుకో.
0: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ లవ్,
1: ఇవి ఇంకా సాధన సల్పు.
0: దెన్ స్టార్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడే నీ యొక్క చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: దెన్ యుల్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: అప్పుడు భయవత్తుని యొక్క అనుగ్రహానికి ఒక్క క్షణంలో పాత్రుడైపోతాడు.
0: దెన్ యుల్ డిజైర్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఎ మినిట్.
1: ఎంత కాలం ఉండినప్పటికీ పోగన్మానదు దేహం ఇవ్విధం నన్ను పోషించి రక్షించినను.
0: వి మే లివ్ లాంగ్ అండ్ ఫిట్ దిస్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ.
1: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినను.
0: ఈవెన్ ఇఫ్ యు హైడ్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ ఫారెస్ట్, యు ఆర్ బౌండ్ టు హావ్ ద ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్.
1: పోవసింది పోక తప్పదు.
0: దోస్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, దోస్ దట్ ఆర్ బౌండ్ టు గో దేర్ విల్ లీవ్ యు. ఎక్కడికి
1: నీవు దాచుకుని పోవాలని పోతున్నావు, ఎక్కడికి పోయినా కూడా నీవు దాచుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ హైడ్ ఎనీవేర్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఎక్కడ చూసినా ఉన్నాడు తాను.
0: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక తాను లేనటువంటి స్థానం కానీ, తనది కానటువంటి పదార్థం కానీ జగత్తులో కానరాదు. వాట్ ఈజ్ గాడ్ అనటం కానీ, హూ ఈజ్ గాడ్ అనటం కానీ, వేర్ ఈజ్ గాడ్ అనటం కానీ, ఈ క్వశ్చన్స్ కు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు దీస్ క్వశ్చన్స్. హూ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ గాడ్,
1: ఎవరైనా వచ్చి వేర్ ఈజ్ గాడ్ అని చెప్పి అడుగుతారు నిన్ను.
0: ఎనీవన్ మే ఆస్క్ యు వేర్ ఈజ్ గాడ్,
1: సందేహించుకోకుండా ఐ యామ్ గాడ్ అని చెప్పు ధైర్యంగా.
0: Without any doubt, with all the courage and conviction, say, I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: Anaga emti deham kadu,
0: not the body.
1: You are also God.
0: You are also God.
1: He is also God.
0: He is also God.
1: She is also God.
0: She is also God.
1: Everything is God.
0: Everything is God.
1: Aa vidhanga unnappudu brahma vit brahma iva bhavati.
0: If you are like that, the knower of Brahman becomes Brahman himself.
1: వాడు కాదని నీతో వాదిస్తాడు.
0: హీ విల్ ఆర్గ్యూ దట్ యు ఆర్ నాట్ గాడ్.
1: దైవం కాదు అంటాడు.
0: హీ విల్ సే యు ఆర్ నాట్ గాడ్.
1: నీకు కాదు నాకు అవును.
0: యు మే డినై బట్ ఐ యాక్సెప్ట్.
1: నీ తల్లి నీకు ఎంత ప్రీతియో నా తల్లి నాకు అంత ప్రీతి.
0: జస్ట్ యాజ్ యు లవ్ యువర్ మదర్ ఐ ఆల్సో లవ్ మై మదర్.
1: నా దైవం నాకున్నాడు.
0: ఐ హావ్ మై గాడ్.
1: నా దైవం లేడంటే హూ ఆర్ యు, నీవెవరు?
0: వాట్ అథారిటీ యూ హ్యావ్ టు క్వశ్చన్ మీ దట్ ఐ హావ్ నో గాడ్.
1: నీకు లేకపోతే లేకపోవచ్చు.
0: యు మే డినై ఫర్ యువర్ సెల్ఫ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్.
1: నాకున్నాడు.
0: ఐ హావ్ మై ఓన్.
1: ఈ విధమైనటువంటి పూర్ణ విశ్వాసాన్ని మనం ఈనాడు యువకులు పెంచుకుంటూ రావాలి.
0: యంగ్స్టర్స్ షుడ్ డెవలప్ సచ్ ఎ టోటల్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
1: సందేహమునకు అవకాశమే ఇవ్వకూడదు.
0: దే షుడ్ నెవర్ డౌట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: ఆస్పదమే ఇవ్వకూడదు.
0: దే షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్.
1: ఆత్మవిశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి.
0: దే షుడ్ ప్రొసీడ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అప్పుడే మనము విజయాన్ని సాధించగలము.
0: దెన్ యు విల్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మనము ఈ ధర్మార్థ కామమోక్షం అనేటువంటిది లౌకికమైనటువంటిగా మీరు భావించుకోకుండా, నిజమైనటువంటి యొక్క దివ్యస్థాయిని, భవ్యస్థాయిని, నవ్యస్థాయి అనేటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి మార్గము, దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానము, దైవత్వాన్ని అందుకునేటువంటి యొక్క కోరిక మనం కోరుతూ రావాలి.
0: Therefore the primary objectives of life should not be limited to this mundane world. They should be spiritual and totally divine.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ట్ కాల్డ్ షడ్దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థమును మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Vishwasa, the lack of faith.
0: Bhuta Bhavishyat Vartakanamulano Marnatvanti Satyanni Vishaya Tattvanni Prapanchamunaku Andinchi మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ద డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ us టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purva Mimamsa and Uttara.
0: Yoga,
1: Purva Mimamsa and Uttara Mimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamulapaina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamunu vivarinchavalanannanu vastuvulanu prakatinchavalanannanu deenikudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Denini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything, we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu, battalanu, ityadi konni nimitamainatuvanti oka వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వి కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ద మెజర్ ఫర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరము.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వి కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: There are four types of measures.
0: Okati pratyaksha pramanam.
1: One is the direct proof.
0: Rendavadi anumana pramanam.
1: Then the proof based on doubt.
0: Moodavadi upamana pramanam.
1: Then standard on simile example.
0: Nalugavadi shabda pramanam.
1: That is the standard based on sound.
0: Ee nalugu pramanamulu kuda chetanu manavuni yendunnatundi sarva samshayamulu kuda nu nivarana gavinchi.
1: These measures will certainly solve certain doubts.
0: Manavattvam yokka visishtatanu gurtimpajesi
1: will make us realize the significance of human life.
0: Satya swaroopanni nirupana gavinchi
1: and it proves the true form.
0: Manavattvanni sarthakam gavistu vachinadi ee nyayamu aneetuvanti darshanam.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamu.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైనటువంటి యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్,
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఈస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా, పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Nilo malaria fever egina vachinatte ee yokka nanuka teepunu kudanu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyaksham ani ee reethiga nee vaadinchagalavu.
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani nee chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణములు కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంటి వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: they shape differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోన తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి ఒక వెన్ననే
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్
0: తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్.
0: ప్రత్యేకంగానే ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనిని న్యాయమీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయమీమాంస.
0: అనగా మీమాంసం అనగా
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara nishkarshane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam emi cheyagalamu?
1: What can you do with the ghee? You must partake.
0: Idi maroka antyamu ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Ade chivara nishkarshane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములకు అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధములు విచారణ సల్పి ప్రచార ప్రబోధములు సల్పడానికి పరిశోధనలు కూడా సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigated in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ దాటి
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్ దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పరార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: so modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకే అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విస్మరించలేకపోలేదు.
1: సైన్స్ హాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ take it that way.
0: Kani science anti god kaadu.
1: Science is never anti god.
0: Ee vidyarthulu chakkaga gurtinchali.
1: This scientist should know clearly.
0: Kontha mandi alpa buddhi galinaatunti vare ee vidhamainatunti oka anti god ga roopondutuntaru.
1: Only people consider it as anti god.
0: Miniguru poovuntuntadi.
1: Here is a glow worm.
0: Idi చీకటి లోపల నాకంటే ఇంక గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాస్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్ హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైంటిస్ట్. దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్స్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ది సెన్సెస్
0: పరిశోధన చెయ్యాలి.
1: We should inquire.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు.
1: Not merely mechanical.
0: మంత్ర పరిశోధన కాదు.
1: Not inquiry.
0: హృదయ పరిశోధన.
1: We have to investigate with heart.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: Inquiry with the heart is the true standard.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the result.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the
0: computer. ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour
0: below. వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: Is there any mistake in feeding at the computer?
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no results.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కనుక ఈ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ చేస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్.
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఈజ్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్ ఇన్జస్టిస్.
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: విజ్డమ్? ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ ట్రై స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు. ఆనాటి కాలంలో
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్ష ఇచ్చేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములో.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఎస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: The sipahis came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this stone receive whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదమును ఉంచుకొని,
1: today we have the feelings, my people and
0: others. వారైతే 10 సంవత్సరాలు శిక్ష,
1: if others 10 years of imprisonment.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just
0: absolve. పేపర్ కూడా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: ఇది తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is just.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయ.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: In this న్యాయ దర్శన, the first one is direct.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: The second is doubt of this doubt.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: When you find so many there, you find there is water.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: Where you find the cranes, there you find water.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: You have not seen water, basing on the crane there, you decide the water.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find foul smell.
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: Though you don't see the form, you see the nature and decide. That is called the proof based on doubt.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: This proof based on doubt is needed.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: in this divine nature,
0: కేవలం ఇంద్రియముతో కూడినటువంటి యొక్క దేహముతో,
1: the body with the senses,
0: హృదయము కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: the mind with the heart,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: All these proofs appear to be true.
0: కనుకనే అనుమాన ప్రమాణమునగా,
1: the proof of doubt is,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: basing on the matter,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: Proving its form is this proof of doubt.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: Then third one, the proof based on example.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: What do you mean by ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాయి.
1: There are certain things, the physical and spiritual.
0: సముద్రం ఉంటుండాలి.
1: Here is ocean.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికమనగా
0: నురుగు,
1: వ్యవహారికమనగా
0: జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్, ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: out of this paramarthika, the ocean water,
0: pratibhasikam anetundi alalu aavirbhavistunnayi.
1: You find the waves, pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikam anetundi alalu ende,
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form, the prakruta.
0: Kanaka paramarthikamu, pratibhasikamu, vyavaharikamu, vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika, the physical, is form.
0: Ee pratibhasikam anetundide ala.
1: This pratibhasika is wave.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్, దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి,
1: How do you decide things?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: Only the witnesses help you to decide.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: just as the witnesses are the basis,
0: సత్యాన్ని గుర్తించడానికి,
1: to know the truth,
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: These examples are very essential.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: Swami gives many many examples.
0: ఈ ఉపమానాల చేతనే,
1: because of the example,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Would be able to recognize truth.
0: అక్కడ చూడు చందమామ ఉంటుందది.
1: There you see the moon.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: the moon you see,
0: అందరాని చందమామను,
1: the moon whom you cannot catch,
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: How is it possible to see?
0: అదిగో అక్కడ ఉండేటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree, look on the top of the staircase.
0: చంద్రమామను వేలితో చూపించినట్టుగా,
1: just as the moon is directed to the finger,
0: ఉపమానాల చేత,
1: with the examples,
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: Those things which could not be comprehended by the mind could be taught.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: This is called upamana or example.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
1: Then the direct proof.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: This is the proof of the sound.
0: ప్రత్యక్షం,
1: డైరెక్ట్,
0: అనుమానం,
1: డౌట్,
0: ఉపమానం,
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం,
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
0: ప్రమాణముల చేత ఏమవుతుంది, ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
1: How do you experience the direct proof?
0: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగద్రొక్కాలి.
1: We should subdue the nature of the senses.
0: చూచిన కన్నులకు,
1: the eyes that see,
0: విన్న చెవులకు,
1: the ears that
0: listen, మనసుకు,
1: and the mind that thinks,
0: విచారించినటువంటి బుద్ధికి,
1: and the intellect that discriminates,
0: అతీతమైన స్థితిని పోవాలి.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి, శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the sound.
0: సకల విద్యలు నేర్చి
1: having a point of education, you can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajeyin chagavachu,
1: having acquired all forms of
0: education, you
1: can also fight in the battlefield.
0: Raja rajai putti rajyamelagavachu,
1: having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamulliyavachu,
1: you can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekkagonavachu,
1: you can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu,
1: you can reach even moon.
0: Ashtanga vidyalu anni ne

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోలకర్నేదు నిత్యం కూడా మనం శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV you will certainly watch with the help of the sound, either you can make your heart happy or miserable.
1: ఇవన్నీ కూడా శబ్ద ప్రమాణములు.
0: They are all the proofs of sound.
1: కనుక ఈ శబ్దములన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సంధించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడులా పేడులా ఇల్లులా బిడ్డల్లా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకున్నా అడ్రస్.
0: హి సెడ్
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is
1: శబ్ద
0: బ్రహ్మ. అంటే
1: ఏదో బాంబులు శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయములంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బ్లాసమ్స్, భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ proof of sound.
1: Kanuka ee manavattamlo nyaya vicharanaku nalugu vidhamainatundi pramanamulu bodhisthu kadapadadi shabda pramanamu.
0: Therefore in this branch of nyaya everything is explained in these four ways.
1: Anni
0: the final is
1: pramanamulu endukodanu nyayamu samanamainatundi antarvahiniga pravahisthu vachindi.
0: And this nyaya justice is inner current in all the four.
1: Kanuka vidyarthulara,
0: so students,
1: manamu shabda swarsha anaitundi dantho మనం ఎంత యోగ్యుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్,
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదట వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః.
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుందది?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వాష్
1: విధమైనటువంటి స్వరము శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది ఏ నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క.
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఈజ్ సామ.
1: ఆనందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఈజ్ సామ.
1: సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇదికి ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సామగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది సామగానము.
0: దిస్ ఈస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేషన్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all brilliant.
1: Mantra purakamainatunte oka aaradhana cheta.
0: Yajurveda, worshipping God by way of mantra.
1: Samavedamainatunte gaanam cheta.
0: Samaveda, that stands for music.
1: Leenamuka ani bodhinchindi.
0: And he taught merge yourself.
1: Gaanam cheta tappa maroka dantho leenam gaavadaniki veelu ledu.
0: You can only merge with the help of singing music, not otherwise.
1: Chaala mandiki meeku telusunu.
0: Many of you know.
1: Chaala mandi padyalu cheptuntaru.
0: Many recite poems.
1: Maatalu cheptuntaru.
0: They speak.
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యూ ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామా నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్ అదే
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది కేవలం బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్స్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అదే వాడిని మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of
1: me nenu paadalu swami mundu nenu paadalu ani vachesesi ee bhajan lo paadte chaala kadala kathuranga untuntadi
0: but if everyone has got desire that I should sing in front of swami one cannot listen
1: kanukane bhagavantuni aakarshimpa chesetundi hrudayanni ranjimpa chesetundi gaanam
0: therefore it is only music that attracts god and makes our
1: shabda pramanamu
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: ద నేచర్ ఆఫ్ గాడ్
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: ఇన్ దిస్ దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటి ఎన్నియో ఉంటున్నవి
0: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: క్లారిఫైయింగ్ ఆల్ డౌట్స్
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then loss
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: there are lots of things in this న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ యూ లిజన్ వన్స్ అండ్ అండర్స్టాండ్ క్లియర్లీ నథింగ్ యూ నీడ్ టు డూ ఇన్ హ్యూమన్ లైఫ్
1: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి ఆనందాన్ని అందించినటువంటివి
0: ప్రూవ్ పబ్లిసైజ్ టీచ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్
1: కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడాను ఏమీ తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: Therefore we should understand I am not an animal I am a human being that we should have
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు అస్.

0: సుబ్రహ్మణ్యం
1: పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ ఎన్ అనిమల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ వి షుడ్ హావ్.
1: మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు సలి

సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: కర్మానుబంధీని మనుష్యలోకి జగత్తు బ్రహ్మమయము. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం. సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
2: సృష్టి అనున్నదే కర్మ.
1: క్రియేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
2: కనుక దేహమే కర్మ.
1: Therefore, body itself is as good as action.
2: కర్మ అనగా జీవశక్తియే.
1: Action refers to the power of life.
2: జీవశక్తి ఉపాధులే దేహములు.
1: The manifestations of this power of life is bodies.
2: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
1: As it has worn these bodies, it has been described as action.
2: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
1: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
2: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
1: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundidi maatrame kaaka karma tho anubandhamainatundidi ga kudanu manamu gurtinchali.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: ఎ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది లేబర్.
2: తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
2: దేశకాలములు ప్రకృతి వికారములు.
1: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
2: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
2: మంచి కాని చెడ్డ కాని,
1: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
2: పాపం కాని పుణ్యం కాని,
1: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: గెటింగ్ శాంక్టిఫైయింగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయినా పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
2: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
2: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula ajnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnamu prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat ajnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్టేకన్ వయలేటింగ్ స్క్రిప్ట్,
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
2: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudavu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యము యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman,
2: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: asking him to develop this kind of equal mindedness,
2: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: then only you would be able to achieve fulfillment in your action.
2: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ యాక్షన్,
2: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
2: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ నాట్ నియర్లీ బార్న్ ఆఫ్ దేవకి అండ్ వసుదేవ,
2: దశరథ కౌరవులకు కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
1: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దశరథ అండ్ కౌసల్య,
2: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
2: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికు బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యుని ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్,
2: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
1: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
2: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సేక్రెడ్ నాలెడ్జ్ ఐ ఎమ్ టీచింగ్ యూ, హి టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు గనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvagnudanu.
1: I am omnipresent.
2: Desa kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: సర్వకాలములు ఎందు కూడా నేను ఉన్నాను.
1: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
2: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ, యువర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్సర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్,
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
2: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
2: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
2: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
2: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu mottamota.
1: In the first instance he said Buddham saranam gacchami.
2: Idi kevalam vyaktigatamainatundi.
1: This is individualistic.
2: Parakramina sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalam వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
2: సముద్రంలో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
2: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘము లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including an entire society within your scope.
2: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
2: కేవలము వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
2: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్ సొసైటీ.
2: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
2: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
2: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
2: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
2: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
1: This society may consist of a few individuals.
2: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different and it may have nothing to do with society.
2: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
2: కనుక సంఘము కూడాను ఒక విధమైన పంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
2: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
2: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
2: Dharayati iti dharmah, jagatune dharinchinatvantadi ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
2: Dharmam ante emiti aneetvantadi manam kontha vichariste aa padarthamu yokka gunami.
1: When we try to find out the meaning of dharmam,
2: ee padarthamu yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
2: Parartham yokka guna gunamu idi yokka yadarthamu.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
2: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
2: Adi parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
2: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
1: Dharma is based upon parabrahma tattva.
2: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
2: body. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
1: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
2: కనుకనే ధర్మ స్వరూపుడు భగవంతుడు.
1: God is the very form of dharman.
2: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: Dharmam is one which proves broad nature and aspects of divinity.
2: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
2: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
2: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
2: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
2: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
2: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈస్ ఫుల్ ఆఫ్ ధర్మం, ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
2: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్
2: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
2: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
2: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and war, waging a war is...
2: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
2: కౌరవులే నీ కాలం దుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లార్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
2: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
2: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
2: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
2: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్ ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
2: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
2: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
2: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్ వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్.
2: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
2: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
2: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్ ఇట్ మే బి సాల్ట్ బట్ ఇట్ సడన్లీ నాట్ షుగర్.
2: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives you should enter into
2: ye vidhanga neevu praveshinchali ee sthita pragna lakshanaanni drishti endunchuko.
1: Keeping the various attributes of sthita pragna
2: ee mohamulu nirmoolam gaavinchuko.
1: You destroy all your moha.
2: Nirmamo nehankara satanti madagachati chaanti aneekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్ యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
2: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: డూ నాట్ గివ్ అప్ గాడ్.
2: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
2: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
2: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
2: అదే మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
2: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
2: A ఆత్మా సీ.
1: A stands for seeing of ఆత్మన్.
2: N నిర్వాణం అటైన్.
1: M stands for attaining nirvana.
2: మాయను నిర్మూలము గావించి
1: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
2: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
2: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్ దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
2: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
2: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
2: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
2: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
2: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఈజ్ ఇన్హెరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
2: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
2: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted vision.
2: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: Extroverted vision only an animal has.
2: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: A man has introverted vision.
2: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
2: ఒకానొక సమయంలో
1: once upon a time
2: నారదుడు
1: నారద
2: ఎన్నో విద్యలను అభ్యసించి
1: after learning quite a few things
2: 64 విద్యలంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning
2: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ
1: even after learning all these 64 skills
2: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
2: దుఃఖములకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
2: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
2: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
2: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
2: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
2: దీనికి ఏమి కారణమని సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
2: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్.
2: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
2: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
2: నాకు తెలియనటువంటి విద్యలు ఎన్నింటి లేవు ఇంక జగత్తులో.
1: There is nothing which I have not learned.
2: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned Atma Vidya?
2: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the Atman education.
2: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of Atman.
2: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held up,
2: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాత నేను సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learnt everything else, then only you would have learnt.
2: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
2: ఒక గ్రామంలో
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్
2: ఇరుగు పొరుగు ఇంటిలో
1: ఇన్ ద నైబర్హుడ్
2: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
2: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
2: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
2: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
2: సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంటవాళ్లు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
2: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
2: maa bidda vaibhavalanta meer chudali.
1: So just enjoy all the grandeur.
2: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
2: ఆ పక్కింటారు అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
2: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
2: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
2: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంటవాండ్లు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
2: అది విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: In the same way, without having peace of mind, what is the use of learning so many
2: styles? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదునికి బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
2: మానవుడు
1: టుడేస్ మ్యాన్
2: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
2: మమకార అభిమానములతో కూడటం చేత
1: He is also subject to possessive nature and
2: తాను ఏమి చేస్తున్నాడో
1: what he is doing
2: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో
1: in what state he is
2: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
2: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
2: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
2: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
2: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ as if he has heard the entire world.
2: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
2: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
2: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
2: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
2: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
2: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
2: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
2: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
2: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
2: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
2: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
2: నష్టములు,
1: సారోస్,
2: బాధలు,
1: పెయిన్,
2: విచారములు,
1: వరీస్,
2: మనకు పరీక్షా ఘట్టములు,
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
2: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
2: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
2: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
2: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
2: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
2: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
2: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
2: Chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu ali unnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
2: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
2: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
2: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
2: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
2: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
2: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
2: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
2: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
2: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్, హీ వాంటెడ్
2: టు రైడ్ ఏ ట్రైన్. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
2: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
2: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
2: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్
2: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
2: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
2: తనలో తాను అనుకుంటున్నాడు.
1: He was thinking within himself.
2: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
2: ఈ ప్రయాణికులు తక్కువ సామాన్యం తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
2: ఇంత మంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggage in the train.
2: ఎవరి పాటికి వారు సీట్ పైన పడుకున్నారు.
1: They began relaxing in the seats.
2: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
2: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాను తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
2: Endukante naa baru daniki em mattham ivvakoodu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
2: naa saamanu nene em ostunnanu ani bhavinchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
2: Evaro pakkaru unnatvanti vyakti hetcharinchadu emitayya nee avastha ee saamanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, Sir, why are you carrying this much luggage on your own head? Why should you not keep it down?
2: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నాను అన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
2: చివాడా నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్ ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
2: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
2: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
2: గొప్ప విద్యావంతుడవే.
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
2: నీ నిగ్రహం కలగాడవే.
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
2: మహాశక్తిని సాధించినటువంటి వాడవు.
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్ అండ్
2: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
2: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞ శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
2: దేహము నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ది బాడీ.
2: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
2: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
2: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
2: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
2: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
2: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
2: లెమ్ము.
1: గెట్ అప్ అరైజ్.
2: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
2: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ
2: పవర్ఫుల్. న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
2: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
2: సదా యువ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
2: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
2: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
2: అంత్యమున్న పిండమిను దిక్కు గలగరట్ట ప్రారంధములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ దేర్ ఇస్ నాట్.
2: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
2: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
2: last night.
1: What is the reason for this?
2: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
2: Dhritam Rashtram. Iti Dhritarashtram. Tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetundi vaadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
2: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
2: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
2: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not in you.
2: Ajnanamu.
1: This is ignorance.
2: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
2: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: You have to develop discrimination and inquiry if the wisdom should enter you.
2: హృదయముందు దేహమందు.
1: Heart is within the body.
2: జీవుడుండు దేహమందు.
1: The indweller is also in the body.
2: హృదయమందు దేవుడుండు.
1: In the heart there is God.
2: రెండు కూడి ఆటలాడి
1: these two will be playing together.
2: ఒకరినొకరు వీడుచుందురు.
1: They will be living separate.
2: ఆటలాట బొమ్మలాటలాడించే
1: there is one who makes this play.
2: సూత్రధారి ఒకడు కలడు.
1: There is a director who conducts this play.
2: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: There will be bad and good which will be
2: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: Inside both good and bad there is only one entity.
2: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is a indweller jiva inside the body. There is God inside the heart. Both are in the body.
2: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నీవు వారిని అనుభవిస్తున్నావే కాని దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
2: కనుక దేహ ప్రాంతిని దూరం చేసి
1: if you remove the delusion
2: jiva brahma ikyanu sandhanamulo
1: if you want to bring about the unity of jiva
2: nityanandamunu anubhavinchavannadu
1: you have to enjoy the eternal bliss
2: brahmanandamulo cheravannadu
1: enter into the ananda
2: advaita anandanni artham chesukovannadu
1: understand the ananda of advaita
2: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti sthitapragna drushtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the knowledge.
2: Sthitapragnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame.
1: Feeling or a sense of same entity all over, this is the
2: indriyalaku ematram kuda nu vasham kaaka
1: not being subject to the senses
2: samadhi chittudai
1: having an heart of
2: sukha dukkhamulanu
1: sorrow and
2: jnana abhimanamulanu
1: attack
2: ninda stitulanu
1: censure and praise
2: okkatiga bhavinchukuneetundi
1: that is a feeling of treating all
2: ee anni kuda nu bhagavat vibhutuluga visheshinchetundi
1: believing firmly that all these are the manifestations of divinity.
2: Attivade nijamaina sthitapragnudu
1: satya person alone is real sthitapragna.
2: Ituvanti sthitapragnudai naa aagnanu neevu tirasavadinchavannadu.
1: You become such a sthitapragna and carry out my command, he said.

ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం దేవతః

0: ఈ విషయమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: A person passes through different phases and stages in the waking state.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనంతానే కల్పించుకుంటాడు.
1: The very same person creates himself in the
0: dream. తన భావాలను కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి ఒక కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ దట్ ట్రూ ఎటర్నల్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ అన్చేంజబుల్.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ ఆన్ విచ్ ఎ గార్లెండ్ ఈజ్ ఇంప్రింటెడ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఎనీ వర్ల్ విండ్.
0: కాగితమును కదిలించును, కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: ద పేపర్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద గార్లెండ్ మైట్ ఫ్లట్టర్, మైట్ మూవ్, బట్ ద గార్లెండ్ ప్రింటెడ్ ఓవర్ దేర్ ఈజ్ అన్షేకబుల్.
0: బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెంది ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ అండ్ ద థాట్స్ ఆఫ్ ద డివోటీ మైట్ చేంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను దానిని చెలించలేవు.
1: బట్ ద డివినిటీ దట్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఈజ్ అన్చేంజబుల్, అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటుంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మోహమద మాత్సల్యం అనేటువంటి యొక్క భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind, the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము, మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: The human body and the human life are compared and called Tungabhadra.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన, అమితమైన.
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైన మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamlo manamu vinivogapartunnamo evariki vaari yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanam chesi అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు.
1: ఇట్ వాజ్ నారద హూ గేవ్ దిస్ టైటిల్ తుంగభద్ర టు ద హ్యూమన్ బాడీ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ.
0: నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వీ థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవలరీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: It is only our illusion, imagination.
0: Samasta dukkhamulaku pariharam gavinchetunti gnanam nandinchetunti mahaniyude narudu.
1: Narada is the one who has given solution to this limitless misery.
0: Nana bhaskarude narudu.
1: Narada is the one who holds no secret.
0: Kanuka atti trikala bhatyudainatunti oka narudu.
1: Narada
0: vishnupriyamku aadarshamainatunti nayakudu narudu. దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగ భద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: Tungabhadra means all that which confers infinite bliss, all that gives that limitless auspiciousness.
0: Itti pavitramainatunti yokka naamamunu sakramaina margamlo viniyoginchi sariyainatunti yokka arthamunu gurtinchi deenini aanandinchadaniki tagina krushi cheyali.
1: We have to make every effort to know the sanctity behind this name, make proper use of it in full realization and understanding of its meaning.
0: Manavattvam anaga kevalamu laukikamaina bhautikamaina praaptamaina arthamulu maatrame manam teesukonakoodadu.
1: In the human life we should not go by the physical, ephemeral, worldly interpretation.
0: Aneka vidhamainatvanti arthamulu prabodhistu prachina maharshulu తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరైనటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: హీ హాస్ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ హాస్ గాట్ కన్సర్న్ ఫర్ ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ హి విల్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: యు నో దట్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నర.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనము కానటువంటి ఒక తత్వమునకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడు అనగా నాశనము కానటువంటి వాడు,
1: మీనింగ్ హూ హీస్ డెత్ లెస్ ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: If we take these three words, Nara, Narada, Narayana, all reflect the same meaning.
0: Narunaku Narayana chupinatunti vaade Naradudu.
1: Narada is the one who shows Narayana to Nara, the human.
0: Kanaka itti naratattumunaku entati uttamainatunti arthamulo untunnavi.
1: What a lofty meaning that this word Nara carries.
0: Ilanti naramanavatvanni మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: వి మస్ట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ వాట్ వే హౌ వీ హావ్ బీన్ మిస్యూజింగ్ సచ్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్.
0: నరుని కంటే దైవం వేరొకడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ టెలింగ్ దాట్ యాజ్ గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, యూ డోంట్ హ్యావ్ టు వర్షిప్ హిమ్.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నరుడియందు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: గుడ్నెస్ లైస్ ఇన్ నోటీసింగ్ నారాయణ ది డివినిటీ ఇన్
0: నారాయణ. యందు నరత్వమును వహించటమే గొప్పతనము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హి ఫైండ్స్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఇన్ ద డివినిటీ దట్ అమౌంట్స్ టు గ్రేట్.
0: కానీ మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము.
1: వీ వాంట్ టు బి గ్రేట్.
0: గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ పీపుల్ ఆర్ రియలీ నోబుల్ వెన్ కంపేర్డ్ టు గ్రేట్.
0: నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు.
1: Therefore, a good one watches the divinity in a human being.
0: Kani Narayana yendukudanu narun chustu vastuntadu cheddavadu.
1: Where is the bad man watches the human element even in the divine?
0: Atane Ravanudu.
1: And he is the Ravana himself.
0: Ravanudu Narayana yendu narun chustu vachadu.
1: Ravana went on watching the human in God.
0: కానీ నారదుడు నరు యందు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నర ద హ్యూమన్.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వి గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భర్తడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ. దేర్ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడా అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యు కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavaru 5 mandi
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా ధర్మతుని ఆజ్ఞను చిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వం కలియుగంలో కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: That kind of principle of unity there in the Vapara age still remains as a standard in this age of Kali.
0: Kani, Ravana, Vibhishanadulu, Vinnattamto undatam chetane vari yokka anekamainatundi badalaku guri ayipoyaru.
1: Ravana, Vibhishana differed in their ideologies, therefore they passed through suffering.
0: Vinnattam cheta, dvesham cheta, aikamatyam kolipovatam cheta enniyo dukkamulaku guri avutunnam.
1: Because of this diversified opinions, well, they had to suffer a lot and distance from
0: happiness.
1: When once unity is fostered, you will have all kinds of joy.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశమునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: The history of these noble souls set an ideal to the entire world.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: The same thing is stated by Ravana.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్నకుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో బికాస్ ఐ హావ్ బికమ్ ఎ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెనీ ఇంక్లూడింగ్ మై సన్.
0: దేశ అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
0: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకోలేక నా యొక్క రాజ్యం నేను భస్మం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
0: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
1: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే బీ కేర్ఫుల్.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగాను ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: Ravanudu enta shakti pandu.
1: Ravana is really mighty.
0: Maha tapasampannudu.
1: The one of penance.
0: Anni vidhamainatundi sharira manasika adhyatmika shaktini kudanu kaliginatundi vyakti.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: Kani indi undi prayojanam emti?
1: What for all the faculties?
0: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగంలో గురి అవుతూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హీ హాడ్ టు సఫర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ప్రేమతత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ హిమ్.
0: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందు కూడా మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ you are bound to be successful in every way.
0: Amrutasya putraha annaru manavuni manvanti visye amrutasya putraha.
1: Man is called the son of immortality.
0: Amruta putrudu manavudu.
1: Man is immortal.
0: Kani ee nijamaina tattvanni gurtinchukoleka amruta putruduga maaripothunnadu.
1: He is immortal amruta, but he has become the one of falsehood anruta.
0: కనుక మనం అమృత పుత్రులు కాకూడదు, అమృత పుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ది సన్స్ ఆఫ్ అమృత
0: కాకూడదు, దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గావించవచ్చు.
1: When we understand the nature and the depth of love, you can understand God in full.
0: Paramatmudu ekkada unnadu?
1: Where is God?
0: Tanakante veruga unnadu anetti bhavam undinanta varaku paramatmudu atyanta dooranga untadu.
1: If you consider God separate from you, he is at a distance.
0: Paramatmudu sannitha sambandhudu.
1: God is
0: atani snehame naa yokka nijamaina snehamu ani iddari yokka ekatvanni gurtinchinappudu నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ గాడ్ ఈజ్ సో ఇంటిమేట్ దర్ ఇస్ నో అదర్ ఫ్రెండ్ అదర్ దాన్ గాడ్, హీఈస్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుడు ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్యతీర్థమునియందు ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: నోబుల్ సోల్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దీస్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ దే ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ప్రప్రథమంలో మనం అక్షరభ్యాసం చేసుకోవాలి.
1: ఇన్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ది ఆల్ఫబెట్స్.
0: ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే
1: when once we pick up learning alphabets a b c
0: తర్వాత g o d god అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
1: then we can learn the word g o d god.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే
1: when once we know word
0: sentences మనం చదవవచ్చు.
1: we can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: when once you can read sentences you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పావనులైనటువంటి మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: అండ్ హెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ టు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్. ది ఏన్షియన్స్ హావ్ ఇంట్రడ్యూస్డ్ ది డివినిటీ టు ఇన్నోసెంట్ పీపుల్.
0: అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఏన్షియన్ పీపుల్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద టెంపుల్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ సంథింగ్ లైక్ ఏ చైల్డ్ స్టార్ట్స్ వాకింగ్.
0: పామర్ యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: You should have to experience in your own life.
0: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల
1: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్,
1: సాయినాథ్,
0: దిలీప్,
1: దిలీప్,
0: సత్యజిత్,
1: సత్యజిత్,
0: అంత పాట్లే,
1: పాట్లే,
0: తర్వాత శ్రీనివాసు, వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
0: కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు.
1: Not only those who are alive in this body.
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికి వస్తుంటారు.
1: Those that left their bodies 50-60 years back also come to visit him.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: పగలు కూడా వస్తుంటారు, కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: They come in the daytime also, but these boys have noticed in the night time.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియం కు.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: సరే, నేను బయటకు పోయాను.
1: Bhagwan went up.
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: The mother of Bhagwan, Ishwaramma, was noticed to have been sitting there in that room.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
1: Bhagwan asked, why do you come like this?
0: ఇతరులు చూస్తే ఏమని భావిస్తారు? వద్దు వద్దు అన్నాను.
1: What would others think of you? Don't come like this, Bhagwan said.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేమి తెలుసు?
1: అండ్ మదర్ సైడ్, ఐఎమ్ ద మదర్, వాట్ డూ యూ నో ద మదర్ ఫీలింగ్.
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: యూ హావ్ గాట్ దట్ మదర్లీ ఫీలింగ్.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: యూ హావ్ ద డివైన్ ఫీలింగ్.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ద డివైన్ అండ్ ద డివైన్ ఫీలింగ్ ఈస్ నాట్ అండర్స్టూడ్ టు ద మదర్.
0: మిమ్మల్ని చూచి
1: I want to see
0: చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిలీని పోవాలన్నాను.
1: Bhagwan said, tell me immediately, I must go.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: Bhagwan, if you are always hurry and hurry like this, what am I to do? peaceful, wait for some time.
0: ఈ నాడు లోక పరిస్థితి సరైనటువంటి స్థితిలో లేదు.
1: The present position of the world is not proper.
0: ప్రపంచమంతయకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతో దుర్గుణంతో దురాలోచనతో ఉంటున్నారు.
1: The whole world is full of maneuvering, manipulation.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: You consider that all those that
0: మీ
1: come full of
0: love.
1: It's natural to you to have that feeling.
0: అది సహజం కాదు.
1: But to me it's not natural.
0: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
0: Kani adi chuchinappudu naaku chaala bayam estundi.
1: Whenever I watch that, I am frightened.
0: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro, evaru meeru poorna sanheethuluga untaro, vaarichina kerchief ni maatrame teesukondi, inkevaru ichina kerchief teesukokandi.
1: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులే అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
1: They may pass on the kerchief to you with a little stone.
0: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుకు తెరుతుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on other side.
0: ఆడు సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ were all around Bhagavan's cot.
0: ఒక గంట అయింది రాత్రి.
1: It was 1 o'clock midnight.
0: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
0: భయం నాకెందుకు? మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికి భయపడను.
1: I am not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు చేయని భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం?
1: Those who have committed some mistake, they will feel afraid of this situation. I have come here because of my attachment towards my son, so I am here.
0: ఓయ్, వచ్చినావు, ఏం కారణం అన్నాను.
1: Already you have come, what is the reason?
0: స్వామి, నిన్న దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: And as it looks quite big, you wanted a belt.
0: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏమైనా బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
1: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
0: వాడు ఇచ్చే బెల్ట్ కంటే ఏదో ఏమో కప్పు ఏమో అంటారు, అది ఒక బంగారు మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: The world is after all like the world of crows. They might not use bangar. Bhagavan doesn't like anything, he doesn't touch gold.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: భగవాన్, వై షుడ్ యు ఆస్క్ ఫర్ బెల్ట్?
0: ఇదిగో, నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: ఐ కాల్డ్ ఫర్ యు.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: ఇన్ బృందావన్ వై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్, స్వామి, స్వామి.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: యాజ్ షీ లవ్స్, భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మంకు చెప్పాను.
1: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టపర్తి, హి టోల్డ్ రామబ్రహ్మ షీ లైక్స్ ద చైన్.
0: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: The chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: షీ బ్రాట్ దట్ చైన్ అండ్ పాస్డ్ ఆన్ టు స్వామి.
0: చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సా ద చైన్.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ యూ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికీ వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: బై ద టైమ్ భగవాన్ టర్న్ బ్యాక్ దే వర్ డూయింగ్ నమస్కార్.
0: ఏం, ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
1: భగవాన్ సార్, ఐఎమ్ నాట్ ఆస్క్ యూ టు కమ్, వై ఆర్ యూ హియర్?
0: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: దే స్వామి, యూ డోంట్ హ్యావ్ టు కాల్ అస్, వీఆర్ హియరింగ్ ది కాన్వర్సేషన్.
0: చెప్పాను, ఈమె ఈ శరీరం తల్లి, మీరెవరు చూడలేదు.
1: భగవాన్ సెడ్, she is the mother of this body, you have not seen her.
0: 20 22 samvatsaram pillalu varu veeru.
1: That just boys of the age group 20 to 25.
0: Body vadali pette 30 samvatsaram paina ayipoyindi.
1: She left her body 30 years back
0: ani cheppi appudu ee chain veediki choopinchanu.
1: Then Bhagwan has shown this chain to these boys.
0: Ee vidhanga prati chinna tattvamnu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
1: They are highly careful and watchful to know every simple thing.
0: Kaani manchi pillalu,
1: they are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్స్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: హార్ట్ అటాక్ చోపల చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagwan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehanni vadatappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evintramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padetappike kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru, chaala lepinaru, ememo chesaru, em maatadichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Akkemaina debba tagindemo tala ettadaniki poi prayatnam chesaru, evariki cheta kaledu.
1: They wanted to lift the head, none could lift the head.
0: Ninaati pillalu inta balamaina pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagwan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే గాని ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్, ఇట్ ఇస్ నెవర్ డార్క్. వై?
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకట్లో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
1: But Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడూ లైట్ ని ఆశిస్తారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: Therefore the one should travel from darkness to the light. No one should let it start.
0: సద్గమయ, సత్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటుంటారు.
1: The one with good mind, good intellect will always be in the light.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many, many experiences.
0: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ
0: బెల్ పట్టిన తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మదర్.
0: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు, ఎక్కడే గాని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్, దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హ్యాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పద్దు, అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు, నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సే స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
0: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, క్రీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
1: Well, he has locked it, the keys are with him, and how could he hear the conversation?
0: లిఫ్ట్ బిగం వేశారు,
1: he locked it.
0: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
1: Nobody can enter.
0: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది?
1: How could she climb up? How could she get in?
0: వీళ్ళందరూ కొంచెం భయపడుతుండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరు అని అడుగుతూ,
1: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్ హూ ఇస్ షీ.
0: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితోన ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, ఈ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏమిటి ఆయన అనేది.
1: He asked, what is this she has given? And he gave the chain to him. And he saw that chain. The chain is still with him. It's not possible to decide the divine experiences. God is not separate from you.
0: I and you are one.
1: He said, I and you are one.
0: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
1: వన్ ఇస్ నాట్ ఆల్సో నాట్
0: నీవు నేను వేరు లేదు కాదు,
1: యూ
0: ఒక్కటే.
1: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: నేను నేనే నీవు,
1: యూ అండ్ ఐ అండ్ ఐ అండ్ యూ.
0: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, మోర్ ఇన్ మ్యాన్ కైండ్.
0: జీవో దేవ సనాతన, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: విష్ణు అంటే శంఖ చక్ర గదాధారి అంటున్నారు.
1: యు థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
0: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
1: అండ్ వి థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
0: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
1: అండ్ వి థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
0: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
1: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
0: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖ చక్ర గదాధారి అంటారు.
1: విష్ణు క్యారీస్ విత్ హిమ్ శంఖ చక్రం.
0: శంఖం అనగా శబ్దము.
1: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
0: సౌండ్. చక్రం అనగా కాలము.
1: ద వీల్ ఆఫ్ టైమ్.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాధారి కాదు.
1: సో ద బాడీ డజంట్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
0: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
1: వన్ ఇస్ ది ఎనర్జీ, అదర్ ఇస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
0: నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
0: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
1: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
0: అక్కడ వాడు పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రీస్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
0: అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్.
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, యూ అటాచ్
0: అయినటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
0: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: అప్పుడు గురుగల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని కొద్ది పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఇచ్చిపెట్టండి.
1: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God.
0: కనుక అని చెప్తే ఆయన విన్నాడు కానీ పాపం ఏమి చేయలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
0: ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది అందము.
1: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్ ఇస్
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు.
1: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఇస్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యు డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ డెకరేషన్.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
0: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్ బై యు.
0: మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: Therefore, in the body, the divinity has got to be respected, highly respected.
0: Tungabhadra ani deeniki peru pettaru.
1: The name Tungabhadra is given to the body.
0: Inta mangalakaramainatu dehanni amangalanga enduku chupinchali?
1: Such an auspicious body should never be considered inauspicious. No.
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: The hands and the legs.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: The face will be seen.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాది. అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తు, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgence is there right from his birth, is not anything attained later.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: There is effulgence that follows the divinity.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: దప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
1: యు ఆర్ థర్స్టీ యు డ్రింక్ వాటర్.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: అండ్ యు క్రై వెన్ యు ఆర్ మిజరబుల్.
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: అండ్ యు స్మైల్ వెన్ యు ఆర్ జాయ్.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: బట్ everything has got a reason behind it.
0: దాని కొరకు ఒక కారణం ఉండాలి.
1: There, a cause is behind it. కారణాన్ని
0: నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: To explain this cause behind it, the body has to be taken
0: purity,
1: care of.
0: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: Three P's, purity, patience, perseverance are very important.
0: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ.
1: ప్యూరిటీ, భగవాన్ స్టాండ్ ఫర్ ప్యూరిటీ.
0: పని చేసినా కానీ నా కోసం కాదు.
1: Purity is for you.
0: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
1: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
0: అంత ప్యూరిటీ నా హృదయము.
1: That is Himalayan purity in
0: him. చిత్తు కూడా నువ్వు అక్కడ ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
1: There cannot be any simple trace of dirt being there.
0: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో దేహమైనటువంటి
0: అంత పవిత్రమైనటువంటిది.
1: ద బాడీ సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లా ఉందంటే,
1: పేషెన్స్ ఓ భగవాన్,
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
0: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్
0: చెప్పానుగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
1: You be seated, you don't hear them.
0: Hey, kucho. Ante kurchuntaru.
1: Sit down, then they will follow.
0: Appudu shabdanni marchali.
1: Then the tone has to
0: change. Shabda marpu chedane bhakta rakshana kuda jarugutu untadi.
1: By changing the tone, devotee can be saved.
0: Okaroka samayam lopala.
1: At one time.
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు,
1: పాండవస్ వర్ ఇన్ ఎగ్జైల్,
0: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్, when they were in the period of exile in the 13th year, they went to Roma Rishi.
0: తర్వాత తిరిగి జయించి వచ్చారు.
1: And they returned.
0: యుద్ధం ప్రారంభమైంది.
1: And battle started.
0: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల,
1: at the time of the commencement of war,
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
1: దే హావ్ టేకెన్ ఎ వో.
0: ఎవరు?
1: హూ?
0: గురువైనటువంటి వాడే.
1: ద వెరీ ప్రిసెప్టర్.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
0: తప్పించడానికి వీలు కాదన్నాడు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
0: మీరు ఏమైనా చేయవచ్చును.
1: You can't.
0: మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేడ్ యు మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: తర్వాత
1: లేటర్
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
1: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య,
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
1: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నో నాటకాలు ఆడాల.
1: హీ హస్ టు యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
0: భగవంతుని యొక్క చిత్రములు అంతా విచిత్రమైనటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
0: మిస్టానికుడు. ఒక యాక్ట్ చేయాలి.
1: హీ హస్ టు యాక్ట్ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రతి దానికుడు ఒక్కొక్క సీన్ మార్చాలి.
1: సీన్ హస్ టు
0: ప్రతి దానికుడు ఒక డ్రామాగా నూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ ర్యాన్.
0: ఎవరి దగ్గరికి?
1: వేర్?
0: ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు.
1: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
0: దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
1: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: స్వామి, ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
1: స్వామి, వాట్ బ్రాట్ యూ హియర్?
0: మాకు ఒక చిన్న పని ఉంటుండాలి.
1: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
0: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
0: తమ ఆజ్ఞకు నేను బద్ధుండే. తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: This night we have to rescue and save Pandavas.
0: తమరు కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
0: కానీ నాది వేరే. నీ ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యూ హావ్ టు డూ వన్ థింగ్.
0: ఏం చేయమని చెప్పారు?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: And let there be
0: a big pit dug. కూర్చోబెట్టు.
1: That Pandavas be
0: తమ ఆజ్ఞకు నేను బద్ధుండైన తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: దిస్ నైట్ యూ హ్యావ్ టు

0: తీసుకుబడాను.
1: కింద ఒక గుంత తవ్వు.
0: And let there be
1: a big pit dug.
0: Let Pandavas be seated
1: there.
0: Let there be a plank over
1: that. You
0: have your chair on
1: the plank. You
0: sit on that.
1: వస్తారు ఎవరైనా దుర్యోధన దుశ్శాసన ఆధ్వర్యంలో ఎవరైనా వస్తారు.
0: ది అదర్ ఎనిమీస్ మే కమ్.
1: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
0: అశ్వత్థామ మే ఆల్సో కమ్.
1: వచ్చినాక అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారు అని అడుగుతాడు.
0: దే మే ఆస్క్ స్వామి, యు నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, వేర్ ఆర్ పాండవాస్.
1: దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
0: దుర్వాస సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
1: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
0: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యు టు అటర్ లైస్.
1: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
0: ఐ టు డోంట్ సే దాట్.
1: సత్యాన్న పరుదన్న, సత్యమే నా యొక్క ప్రథము.
0: ఇన్ఫాక్ట్
1: సత్యమే చెప్పు.
0: Tell truth.
1: కాని శబ్దాన్ని మార్చు అన్నాడు.
0: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
1: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
0: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ఆ స్వామి
1: ఉన్నాడు గట్టిగా.
0: హి సెడ్ పాండవాస్ దే ఆర్ బినీత్ మీ.
1: శబ్దమును మార్చాడు.
0: హి చేంజ్ ద టోన్.
1: శబ్దమును మార్చేటప్పటికే
0: అండ్ వన్స్ వాయిస్ ఇస్ చేంజ్,
1: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
0: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: కాబట్టి అతని పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
0: బికాస్ దట్స్ వే పాండవస్ వర్
1: సేవ్. నువ్వు కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాది.
0: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
1: ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి.
0: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
1: అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
1: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
0: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
1: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
0: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే. సీతాదేవి
1: సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది.
0: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
1: సీత, నా మాట విను.
0: లిసన్ టు మీ.
1: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
0: ఐ కెనాట్ బి హియర్.
1: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
0: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్, ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
1: ఏమిటి అరణ్యం?
0: వాట్ ఫారెస్ట్?
1: నేను కూడా వస్తానండి.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
1: నీవు రావడానికి వీలు కాదు.
0: నో, యూ కెనాట్.
1: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర మృగములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు.
0: అండ్ దోస్ డెమన్స్
1: చెప్పేటప్పటికి,
0: అండ్ క్రూల్ యానిమల్స్ ఆల్ అరౌండ్, యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
0: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
1: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
0: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
1: నేను నేను వస్తానని.
0: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
1: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
0: బట్ రామ వెంట ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
1: తరువాత ఇంకా కఠినంగా పలకతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
0: ఇఫ్ యూ ఫాలో మీ, ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
1: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
0: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
1: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
0: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
1: నీవు రాకూడదు అన్నాడు.
0: బెటర్ యూ డోంట్ కమ్.
1: సరే, అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
0: అండ్ దెన్ షీ ఆస్క్డ్, వేర్ ఆర్ యూ గోయింగ్?
1: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
0: అండ్ హీ సెడ్, యూ గో అండ్ డూ నమస్కారం.
1: రామంతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
0: అండ్ సీత ఫాలోడ్ రామ టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
1: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
0: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్ బట్ యూఆర్ లీవింగ్. క్షణమైన
1: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
0: And I cannot be here even if I
1: నేను కూడా అరణ్యానికి వస్తానని.
0: And I will also follow you to the forest.
1: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యాలు చెప్తూ వచ్చాడు.
0: And then Rama started teaching to his
1: అమ్మా, తండ్రి వృద్ధుడైనాడు.
0: Father is aged.
1: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
0: And he is not speaking as he should.
1: సతికి పతియే దైవము.
0: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్. అతని
1: సేవ చేయాలి.
0: యూ హావ్ టు సర్వ్.
1: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
0: యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
0: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
0: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్,
1: నేను కూడా వస్తున్నానని.
0: హి సెడ్, ఐ యామ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
0: రామా సెడ్, నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
0: యూ టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్.
1: రామచంద్రుడు
0: అండ్ యువర్ మూవ్.
1: నేను శీతలమైన వెన్నెలను.
0: And I am the moonlight.
1: వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది.
0: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్.
1: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండాలి.

0: యు కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్ మూన్
1: లైక్ ప్రవర్తన చేస్తున్నారే
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్
1: చంద్రుడు ఎక్కడో వెళ్ళను అక్కడే
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్
1: రాముడు అరణ్యం లోపల సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కేదు
0: రామ కెనాట్ బిన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బిన్
1: అయోధ్య గట్టికి చెప్పింది చాలా రాముడు కూడా తగ్గిపోయాడు
0: రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు
0: వి షుడ్ నాట్ అటర్ లైస్
1: కానీ శబ్దం మాత్రం మార్చి
0: బట్ యు కెన్ చేంజ్ యువర్ టోన్
1: ఒకరి క్షేమం కోసమని కళ్యాణం కోసమని లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ హౌఎవర్ యు కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః ఇది చాలా ప్రధానమైనటువంటిది
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: సర్వే సమంతా గుణై మంచి గుణమును కలిగి ఉంటుండాలి
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్
1: సర్వే జ్ఞానైక సంపన్న మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి
0: వి షుడ్ హావ్ విజ్డమ్
1: అది ఏ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని కొన్ని ఆనందం కోసమని కొన్ని అనుకూలం కోసమని వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను ఏమి చేసినా ఏమి పలికినా ఏమి చెప్పినా నా కోసం కాదు
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ ఇట్ ఈస్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్
1: నమ్మినా నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే కానీ స్వార్థం నాలో లేదు
0: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దేర్ ఇస్ నో సెల్ఫ్
1: అంతకంటే లేదు
0: There is nothing whatsoever in
1: him. Everything is for you.
0: Everything is for you.
1: Everything
0: for you.
1: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని
0: ఇస్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా విద్యార్థినియులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు
0: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు
0: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూ హావ్ అండర్స్టూడ్ అండ్ యూ ఫర్గెట్ లేటర్
1: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ అవన్నీ
0: ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ దట్ యూ హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్
1: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి
0: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి
0: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద
1: ప్రెసెంట్ కనీస సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్
1: స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు
0: దేర్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్
1: క్రమేణా కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ
0: డ్రైవ్ స్లోలీ
1: ఈ వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్
1: శాంతాన్ని మీరు పోషించుకోండి
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను ప్రేమ స్వరూపులారా అని
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ది గ్యాదరింగ్
1: ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఆల్ లవ్ ఇన్ భగవాన్ వాట్ ఎవర్ హీ సేస్
1: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి
0: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకి ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి
0: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆర్ డెర్త్ ఆఫ్
1: ఆ విధంగా మీరు జీవించు రాండి మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను
0: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka, mere bhavi bharat uddharakulu.
0: You are going to emancipate from this country. Ee nadu
1: vidyarthi vidyarthiniile mana bharat deshaniki leaders preaders.
0: Students, boys and girls are the future leaders of Bharat.
1: Durbhavamunu katti pettandi.
0: Sacrifice bad feelings.
1: Sadbhavamunu penchukondi.
0: Develop good ideas.
1: Saduddeshamto jeevinchandi.
0: Have good aims.
1: పవిత్రమైన దృష్టిని తీసుకోండి
0: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్
1: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్
1: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు
0: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ
1: కనుక వారిని కూడా సంతోష పెట్టండి
0: మేక్ యువర్ పేరెంట్స్
1: మాతృదేవో భవ పితృదేవో భవ
0: మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
1: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
0: జస్ట్ యాజ్ దిస్ బాడీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారు ఆనంద పెట్టండి.
0: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: దిస్ ఫిజికల్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం, ఈ యవ్వనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ అక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమ స్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu aadarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు తూగుతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులయందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew.
1: Hebrew, very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ, బెల్, తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఉండేవాడు. ఇబ్రహం.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: జోసఫ్.
0: నాట్ జోసఫ్, యోసఫ్.
1: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ పనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. It was there even before Christ, 350 years.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: There the divinity is explained very clearly.
0: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: మొదటి దినము,
1: first day,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: First day the brilliance, light is created.
0: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
1: Second day the wind and the cloud.
0: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: Fourth day earth and ocean are created.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: Fifth day the fish and birds are created.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: Sixth day the animals and humans are created.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్రూత ద సెవెంత్ డే.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చికి వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: సో క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది సెబత్ డే అండ్ ఆఫర్ ప్రేయర్స్.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: యే మీన్స్ వన్.
0: సు అనగా పవిత్రము.
1: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్
0: సేక్రెడ్. పవిత్రము ఒక్కటే ఈ జగత్తునందు.
1: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సునుండే తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: సర్వీస్ అన్ టు ద పేరెంట్స్ ఇస్ రియల్లీ ఐడియల్.
0: ఎందు నిమిత్తమై?
1: వై?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హి స్టెప్డ్ ఇంటూ జెరూసలేం.
0: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: Violence was there.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములయందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వయలెన్స్ అండ్ విత్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయుటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హెల్ప్ కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ,
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దాని వల్ల జీసస్ యేసుకు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: లైక్ దిస్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్ వాజ్ ఆన్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: దేర్ వర్ 250 schools of thought, divisions there.
0: Dinilo ee yokka konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
1: They also monopolized certain countries.
0: Yudhullo oka vidhamainatundi yokka tagalu yerpadi ee yokka Jesus nu aneka vidhamuga himsinchadani kuda poonukunnaru.
1: Because of so many groups there, they all attempted even to harm Jesus.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ and that led to madness.
0: ee mataabhimanam valla manavullo oka vidhamainatundi raakshasatvam prarambhamayindi.
1: Because of this attachment to group affiliations, naturally there was conflict and fighting.
0: ee mataabhimanamulaku moola kaaranamu ahankaramu oka vidhamaina durabhimaname.
1: Religious affiliation leads to ego.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: This led to confusion among them as to what Jesus said, right or wrong.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: He himself declared first that
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: But యేసు propagated this truth only.
0: మొదట I am the messenger of God అన్నాడు.
1: The first declaration is, I am the messenger of God.
0: తదుపరి I am the son of God అన్నాడు.
1: The second statement is,
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయం సాధన సల్పుతూ సల్పుతూ I and my father are one అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
0: తదుపరియే Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
1: These are the principles present in all religions.
0: అది హిందువులు యందు కూడాను, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
0: పర్సన్ దీంట్లో అప్పుడు కూడాను I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions. And we completely ruin, burn to flame, the human value and the quality.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of the statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
1: దే కలెక్టెడ్ ఆల్ ద మ్యాటర్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇన్ టు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఎ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ద టైనీ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ దేర్.
0: ఇది ఆ బుక్.
1: దిస్ ఇస్ దట్ బుక్.
0: దిస్ ఇస్ ది బుక్.
1: దిస్ ఇస్ ద బుక్.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam ekam saranam vraja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
1: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుని ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you is present in me.
0: భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in colors.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంటు ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వులయందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind. Don't follow the body. Follow the conscience and all.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ మనము ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: Sat chit ఆనందం.
1: Three aspects. Sat chit ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుక అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము, ధనబలము, భుజబలము, బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టు వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండాలే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice. అదే ప్రధానమైనటువంటి ఒక ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: So nobody would ever believe you.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: Doesn't matter even if you don't propagate, but practice it is enough.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్,
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, యూ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వల ఎందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటి ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్, వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవాభిమానమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning అనగా who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body
0: but
1: is separate from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhulu, mitru, antakunu madhyalo chetundi passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is jaga, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.

0: మధ్యలో వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: Wife, children, friends, relations are like passing
0: clouds. Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: Even the madhyalo vachina attachment le.
1: It's all the attachment that has come on the way.
0: Not love, not love, not love.
1: It's not love, it's not love, it's not love.
0: It's only attachment.
1: It's only attachment.
0: Love, you and from divinity.
1: It's only the love relationship between you and God.
0: Adhe real love.
1: That is the real
0: love. Before birth, there is love.
1: Before birth, there is love.
0: After death, there is love.
1: After death, there is love.
0: Living time is love.
1: During lifetime, there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love, manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: ఈ మధ్యలో కదిలిపోయే మేఘముల వంటి యొక్క ప్రేమను పెంచుకొని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: The attachment that has come in between on the way of life, like a passing cloud.
0: Biggest foolishness.
1: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: Because of this utter state of foolishness, we have forgotten our
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: Do your worldly duties.
0: Kani duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: Ee rendinti oka bhavamuto do your duty.
1: With these two feelings,
0: sincerely.
1: Do your duty. Do your duty sincerely.
0: Ante kani oka attachment tho nuvu cheyakudu.
1: Don't do it with attachment.
0: Karmanyeva adhikarasya ma phalesu kadachana. Idi naa yokka adhikaram.
1: You have got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: Mother Maria Mary is an ardent devotee.
0: Aame nirantaram kudanu daiva chintanne bodhinchetuvanti ee biddeku.
1: She always taught her son to think of God continuously.
0: Oka naadu,
1: one day,
0: oka parvatham paina kurchoni,
1: sitting on the mountain top,
0: tanni maraninchin tarvata talli chaala baadha padutundari.
1: Mother was feeling so sad because the death of her husband.
0: Kurchunnadu 12 dinamulu.
1: He sat there for 12 days.
0: Emiti ee attachment?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: Tivanta madhyalo kadilipoyetunte meghamule.
1: All the rest are passing clouds.
0: Dinini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: Yavaru sannu yavaru bidda yavaru talli e matram dehaniki dehaniki sambandhame.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: Nenu talli nunchi vacharani bhavistunnadu chaala murkudu.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: Kabatti through mother. Andaru through mother nunchi vachina vaale kaani not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమక్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవం యొక్క సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన?
1: దట్ ఇస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన.

0: కాదు
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్
0: జాలంలో కూర్చోవడం సాధన కాదు
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్
0: టైం వేస్ట్
1: ఇస్ ఆల్ టైం వేస్ట్
0: మెడిటేషన్ చేస్తున్నాం అనుకుంటారు
1: యూ థింక్ యూఆర్ మెడిటేటింగ్
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్ నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యూ మెడిటేటింగ్
0: నీవు వేరు దైవం వేరుగా ఉన్నాడు
1: డూ యూ థింక్ దట్ యూఆర్ సెపరేట్ ఫ్రమ్
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు దైవం వేరు
1: వెన్ యూ సే దట్ యూ మెడిటేట్ ఆన్ గాడ్ ఇట్ మీన్స్ యూఆర్ సెపరేట్
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు దైవం పేరు వేరు
1: వెన్ యూ చాంట్ హిస్ నేమ్ యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్ ఉండకూడదు
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్
0: ఓన్లీ ఏకత్వం
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్ ఇట్ ఇస్ యూనిటీ
0: అది నిజమైనటువంటి దైవం నా యొక్క హృదయవాసి
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం
1: వేర్ ఇస్ గాడ్
0: దైవ భావమే నీకు హృదయం కాదు ఇది హృదయం హృదయం కాదు గ్రాయి
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Trut daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Trut daya. That which daya is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి
1: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్
0: లవ్ లవ్ లవ్ లవ్ లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్
1: స్టార్ట్ ది డే విత్ లవ్
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు అని
1: హి ఇస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్తః అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: Evadu premato untunnado, daiva premanu aashistu, vaade naaku nijamainatunti yokka mitrudu.
1: The one full of love is a friend of God.
0: Kaani ee naati friends chaala viruddhamainatunti friends.
1: Friends of today, they act in a contradictory way.
0: Vaatlo money undi.
1: There's money in the pocket.
0: Father position baga undi.
1: Father is comfortable hello, in position.
0: Hello, hello, hello. Hundreds of friends anta vastaru.
1: You will have hundreds of friends saying hello, hello.
0: Pocket lo money ledu.
1: Pocket is empty.
0: Father position poyindi.
1: Father lost his position.
0: No goodbye. Goodbye kuda chepparu vaadu.
1: No one would ever say even goodbye.
0: Ida mana friendship.
1: Is that friendship?
0: God is not like that.
1: God is not like
0: God
1: that.
0: God is always with you, in you, around you.
1: God is always with you, in you, around you.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈజ్ గాడ్
1: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈజ్ గాడ్
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి పాసింగ్ క్లౌడ్స్
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్
0: ఇది ఎంతకాలం ఉంటుంది
1: హౌ లాంగ్ దే లాస్ట్
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు
1: మెనీ ఫారినర్స్
0: మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్
0: After 10 years, he is boy.
1: After 10 years, we call him a boy.
0: After 30 years, he is man.
1: After 30, he is a man.
0: After 75 years, he is grandfather.
1: After 75 years, he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is, the difference in age.
0: That is the fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person
0: atane
1: is present.
0: Atane child. Atane boy. Atane man. Atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్
0: మరీ కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు
1: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ వెల్
0: తదుపరినే జిజ్ఞాసి
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి
1: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్
0: ఒక చిన్న కథ
1: A small story.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: A rich man has four wives. Four wives.
0: ఈ ఫోర్ వైఫ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: షీఈ్ సిక్.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: షీ రీడ్స్ సో మెనీ గుడ్ బుక్స్.
0: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్. అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
1: షీఈ్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: దిస్ రిచ్ మ్యాన్ వెంట్ ఆన్ ఎ మిషన్ టు అమెరికా.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: దేర్ హీ డిడ్ కంప్లీట్ హిస్ వర్క్.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ పోస్ట్ పోనింగ్ హిస్ రిటర్న్.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: దెన్ హీ రోట్ ఫోర్ లెటర్స్ టు హిస్ వైవ్స్.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏం కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ రిటర్నింగ్ నెక్స్ట్ వీక్, రైట్ టు మీ వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ.
0: ఫ్యాక్స్ పంపించమన్నాడు.
1: హి వాంటెడ్ ది ఫ్యాక్స్ మెసేజ్ టు బి సెంట్ ఇమీడియట్లీ.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: The fourth wife, modern girl.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, అక్కడ మహనీయుల యొక్క చరిత్రం ఏమైనా ఉంటే అది ఒకటి తీసుకుని రాండి అని.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: మూడవ భార్య చెప్పింది, నా యొక్క రోగంతో నేను భరించుకోలేకపోతున్నాను, నాకు ఈ రోగానికి తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుని రండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సెడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి, అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద లేటెస్ట్ శారీస్ అండ్ జ్యువెల్స్ టు ద ఫోర్త్ వైఫ్.
0: ఇంకా రెండవ వైఫ్ చేసినటువంటి ఆ గ్రంథాలంతా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు.
1: అండ్ ఆల్ బుక్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు సెకండ్ వైఫ్.
0: మూడవ వైఫ్ అక్కడ ఆమెకు తగినటువంటి మందులు తీసుకొని ఇచ్చాడు.
1: అండ్ టు థర్డ్ వైఫ్ హీ హ్యాండెడ్ ఓవర్ మెడిసిన్స్ లేటెస్ట్.
0: ఇంకా ఫస్ట్ వైఫ్ దగ్గర పోయి ఆయన దగ్గరనే ఇంట్లో ఉన్నాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ ది ఫస్ట్ వైఫ్.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్, శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: ఈమె కోరింది, నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు, ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా, జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వాడికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాడికి సమీపమైపోతాడు.
1: But to those who pray, "Oh God, we want you," he'll be very close to them.
0: Adiye indulo unnattu arthi arthati jignasi gnani.
1: These are the four forms of approach to God.
0: Kanuka manam denini korthe adantha bhagavantu isthadu.
1: So whatever you want, God will grant.
0: Kaani ivanni kaadu manaku mukhyamu.
1: But they are not that important.
0: Taane mukhyamu.
1: God is important.
0: Bhagavantu manavaadaithe kavalsinantha manam sampadinchukovachunu.
1: If you have God with you, you will have the rest.
0: కనుకనే రియల్ వెల్త్ ఇస్ గాడ్.
1: రియల్ వెల్త్ ఇస్ గాడ్.
0: రియల్ హెల్త్ ఇస్ గాడ్.
1: రియల్ హెల్త్ ఇస్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ప్రే ఫర్ గాడ్.
0: మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: బికాజ్ వీ ఆర్ ఫ్రమ్ గాడ్, వీ షుడ్ బి బ్యాక్ టు గాడ్.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: సో మెనీ అసెంబ్డ్ హియర్.
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where did
0: Germany,
1: you come from?
0: జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: యూ బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ యు ఆర్ హియర్.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, వెన్ వన్స్ ద మనీ ఇస్ ఓవర్ యు హావ్ టు గో బ్యాక్.
0: అండ్ వీసా అయిపోయేటప్పటికే వెళ్లిపోవాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ వీసా ఎక్స్పైర్స్ యు మస్ట్ రిటర్న్.
0: కానీ దగ్గర ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి హియర్ ఆల్వేస్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: మనం టెంపరీగా కొంతకాలం ఉండిపోవటం కాదు.
1: ఇట్స్ నాట్ లైక్ ఎ టెంపరీ స్టే.
0: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
1: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఈస్ పర్మనెంట్ వీసా.
0: లవ్ లవ్ లవ్.
1: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్ లవ్ అండ్ లవ్ అలో.
0: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ యూల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దట్ లవ్.
0: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
1: షేర్ ఇట్ విత్ ది పీపుల్.
0: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
1: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ జస్ట్ టూ వే, గివ్ అండ్ టేక్.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్, ఫూల్స్, డబుల్ ఫూల్స్, ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్
0: ఐ డిడ్. ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్, వన్ బాత్.
1: యు ఫాలో వన్ పాత్, హ్యావ్ బిలీవ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్స్ అని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: The Alumni Association of Girls from Anantapur Campus, they rendered service with the feeling that service to man is service to God.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudiki aa pradesham lopala ee saayi yokka samasthanu abhivruddhi parchi aa sevallo veeru palugontunnaru.
1: They may be anywhere, they participate in sai organizational activity.
0: Premaku okka hadde ledu,
1: love has no limit.
0: Premaku okka birthday ledu,
1: love has no birth.
0: Premaku okka death ledu,
1: love has no death.

0: ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్. భగవంతుని లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్. కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for life.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది తత్వం అసి.
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వర్డ్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందుకు కూడా అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రము మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్ రిలీజియన్ ఇస్
0: వన్. బి అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్ ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని ద్వీపంలో చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము, ఆనందము, అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు, సుఖ దుఃఖములు, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhruti nondinappudu adharmamu adugunti povutundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhruti nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamulu karinnitikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: The reason for dharma and adharma are men and women.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: Man is under the delusion because he cannot recognize the divinity within himself.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri marana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondupotadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
1: Itti mahatramainatvanti shakti manavuniyandu antarbhootamai prakashistunnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddhamayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bhakti ainatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti mahashaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులు అన్ని కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual
1: ఒకరు రామా అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
1: భవానీ శంకరులు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవానీ శంకర ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవానీ అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
1: Shankara anaga vishwasamu ane artham.
0: Shankara means faith.
1: Bhavani Shankaru anaga shraddha vishwasamto koodinatvanti ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
1: Shraddha vallane
0: it is because of earnestness.
1: Ee Shankara swaroopamainatvanti okka
0: this form of Shankara
1: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
1: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
1: భవాని స్వరూపమే
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే
0: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర
1: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర
1: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked together.
1: ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: Whatever the name, whatever the form you worship, it is embedded in Bhavani Shankara.
1: లేదా దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: Without earnestness and faith, we cannot achieve anything.
1: శ్రద్ధావాన్ దవతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: We get wisdom only because of Shraddha.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విదిన్ మ్యాన్.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
1: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
1: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
1: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
1: Shri. Srimati anaga Bhavani.
0: Srimati means Bhavani.
1: Shri anaga Shankarudu.
0: Shri means Shankara.
1: Srimati, Shri Bhavani. Ee rendintiki oka ekatvame divyatvamainatu manavattvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
1: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
1: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
1: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these means the third.
1: Adiye atma tattvamu.
0: And the third one is the atmic principle.
1: Kanukane.
0: Therefore.
1: Bhakti jnana vairagyamula yokka tattvamunu ee yokka divyatvanga manam vishwasinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
1: Kriya shakti, jnana shakti.
0: Iccha shakti, kriya shakti, jnana shakti.
1: Ee iccha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
1: అది ఈ దేహము.
0: దట్ ఈస్ దిస్ బాడీ.
1: క్రియాశక్తి
0: అది
1: మన ఎంతున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
1: జ్ఞానశక్తి అది ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
1: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
1: The one you think you are, that is a physical body.
0: The one you think you are is a physical body.
1: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental
1: the
0: body.
1: The one you really are, that is Atma Shakti.
0: The one you really are is the strength of the Atma.
1: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvantidi ee yokka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
1: Idi sarvatra kudanu vyapinchinatvantidi.
0: All these things are all pervasive.
1: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: One cannot forget these things whatsoever.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
1: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
1: నీవు భగవంతుడవే.
0: You are also God.
1: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
1: ఎక్కడ చూసినా గాని పాదములు హస్తములు శిరస్సు ముఖము సర్వపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
1: నీవు ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something.
1: సర్వత పాణిపాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
1: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
1: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
1: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
1: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
1: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
1: స్థూలము,
0: ద గ్రోస్,
1: చిత్తము,
0: ద మైండ్,
1: చిత్తేకాగ్రత,
0: అండ్ సంథింగ్.
1: ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: సో ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ వీ హావ్ గాట్ టు ప్రాక్టీస్.
1: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: ఓన్లీ ఇఫ్ హీ ప్రాక్టీసెస్ మ్యాన్ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
1: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
1: బాడీస్ లైక్ ఎ వాటర్ బబుల్,
0: బాడీస్ లైక్
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ,
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: స్థిరమైనటువంటి ఎట్ట నీవు భావిస్తావు?
0: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ అట్ ఆల్.
1: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ విదిన్.
1: అది ఏ దివ్యత్వము?
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
0: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్
1: అది ఏ సత్యమైనటువంటిది?
0: హీఈస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
1: అది ఏ నిత్యమైనటువంటిది?
0: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
1: అది ఏ పవిత్రమైనటువంటిది?
0: దట్ ఇస్ హోలీ.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: యు విల్ హావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: సుమతి సూర్యోదయం కాకుండా నిలబెట్టడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ డిడ్ సుమతి గెట్ ద స్ట్రెంగ్త్ టు స్టాప్ ద సన్ రైజ్?
1: ఆమె యందు పతి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
0: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్, షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
1: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
0: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ.
1: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటాయి.
0: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగర్.
1: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: వెన్ ద రూట్స్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్ గో ఇన్సైడ్ ఓన్లీ ద ట్రీ దెన్ గ్రోస్.
1: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కానీ ఏ రూపమును కానీ స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ నో నేమ్ నో ఫార్మ్ కెన్ ఎవర్ హెల్ప్ యూ.
1: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: సో మెనీ పీపుల్ ట్రై టు డు మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు గెట్ గాడ్.
1: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తుల నిమిత్తమై.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
1: Navavida margamulanta kudanu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
1: Shravanam,
0: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: thinking of God,
1: pada sevanam,
0: serving his feet,
1: vandanam,
0: prostrating to
1: archanam,
0: him, worshipping
1: dasyam,
0: him, being a servant to him,
1: sneham,
0: being a friend,
1: nivedanam,
0: and then the atma's anguish.
1: ivanni kudunu kevalamu prakrutamainti oka vidyaliyandu idi oka prakrutamaina anityamainti sadanle.
0: These are all impermanent practices, spiritual practices.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ యూ షుడ్ థింక్ దట్ ద హోల్ యూనివర్స్ ఇస్ గాడ్.
1: విశ్వం స్వరూపం.
0: యూనివర్స్ ఇస్ ఎ వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: విష్ణువు విశ్వము రెండు కూడా కారకారణ సంబంధమైనటువంటిది.
0: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
1: ఇది కారణము, అది కార్యము.
0: దిస్ ఇస్ ద ఫౌండేషన్.
1: విష్ణుత్వము కారణము, జగత్తంతా కార్యము.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ అ కాజ్.
1: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu Swarupa.
1: Kanukane ee rendintini galchi oka vidhamaina oka abhyamagamu annaru anaga oka asthiramainatundi tattvamto kudinatundi sthiramu.
0: So there is the permanence in the impermanence.
1: Dinine vedamu acharam charameyavacha anindi.
0: So this is what is said in the Vedas also.
1: Acharam charameyavacha,
0: that which is steady makes
1: Kani
0: things move.
1: Kani kadalakunda undi.
0: It doesn't move.
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణము.
0: There is a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you have had your food.
1: నీ దేహం బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you are doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You are going to many places.
1: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యు ఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: How is it that you are seeing these things?
1: స్వప్నావస్థయందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: In your dream you are moving around.
1: కాని దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: But your body is steady on the bed.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడాను కేవలము స్వప్న దృశ్యములే.
0: So all that you experience in the world, in the flux of change, sorrows and joys,
1: ఇవన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: These are all the dreams that you
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడాను స్వప్న దృశ్యములే.
0: All that we understand today and realize is mere dream.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: Atma is the only permanent,
1: ఇది
0: చరము
1: అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: That which moves and that is steady is the principle of man.
1: ఇట్టి దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: being divine as man,
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: You've got the birth of a man which is very precious beyond the
1: animal. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very, very precious. It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడాను దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మన యొక్క విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: to కొన్ని తాత్కాలికమైనటువంటి దృశ్యములు.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములు.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములు.
0: These are not true.
1: నిరుపయోగమైన దృశ్యములు.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములు.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnanimity? Every man
1: సమాజంలో ప్రవేశించి
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
1: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
1: అది శివత్వము.
0: That is శివత్వం.
1: అది బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
1: కనుకని
0: therefore
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
1: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
1: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
1: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: to be one with the atma
1: దైవత్ సంబంధమైన
0: that which is nearer to divinity
1: తో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తియందుంచుకోవాలి.
0: That which leads us to the goal we have got to bear in mind.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: We are forgetting this truth today.
1: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదే అని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతునికి నాపైన ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you'll experience the divine.
1: నిర్గుణం
0: that is without
1: నిరంజనం
0: without attribute
1: సనాతనం
0: it is eternal.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అది.
0: It is something eternal and permanent and true.
1: అది ఏ బ్రహ్మతత్వము.
0: That is the Brahma.
1: అది ఈశ్వరత్వము. అదే ఆత్మతత్వము.
0: That is the atmic principle.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణ మరచి
0: ఆల్ దిస్ డెల్యూజన్ విచ్ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్
1: గ్రేట్ మనం అభివృద్ధి పరచుకొని
0: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేట్
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద చిత్త.
1: చిత్తమనగా చాలా మంది హృదయము అని అనుకుంటున్నారు.
0: పీపుల్ థింక్ ద చిత్త మీన్స్ ద హార్ట్.
1: అది చిత్తము.
0: చిత్తం ఇస్ నాట్ దట్.
1: సత్ చిత్ ఆనందము.
0: That is Sat Chit Ananda.
1: Sat idi shashvatamu.
0: Sat is permanent.
1: Chit paripurnamu.
0: That is full.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of these two is ananda.
1: Sat.
0: Sat.
1: Satyam entundi.
0: That which is true.
1: Trikala bhajyam entundi satyam.
0: It is true for all three.
1: Endulo idi praveshinchinappudiki idi madhuryame.
0: Any time it's always sweet and nectarine.
1: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకొని
0: when we have got that sugar in our
1: hands పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకొని
0: when we have got wisdom with the
1: ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
0: This full wisdom is like water.
1: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెరే ఈ యొక్క భగవత్ తత్వము.
0: The sugar is the atmic principle of
1: ee
0: God.
1: Ee chakkara water rendu mix chesthe chakkara kaadu water kaadu syrup aipothundi.
0: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
1: Kalvini sat chittini rendittini kuda manam ekam cheyali.
0: So we have got to combine the sat and the chit.
1: Sat aneetundi paripurna tattvanni.
0: So the totality
1: which is truth. Cheptu vachindi om tat sat anindi.
0: Veda said om tat sat.
1: Om anaga parabrahmamu.
0: Om is something that
1: tat
0: principle.
1: Tat anaga adi tappa. Adiye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deenikante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Yemi manam anubhavinchi aanandamu.
0: What is the happiness that you experience?
1: తాత్కాలికమైన క్షణభంగురమైన ఆనందమే.
0: The transitory happiness is what you experience. This is not permanent.
1: నిత్య సత్యమైన ఆనందాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have got to strive to experience joy which is endless.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆత్మ స్వరూపం.
0: And that is the only thing which comes from within you, that is ఆత్మ. దానికి
1: ఆకారం లేదు.
0: It has no form.
1: ఆనందం ఉన్నది.
0: It is full of bliss.
1: ఆనందమే దాని స్వరూపము.
0: Bliss is its form.
1: ఆనందమునకు రూపమే ఉన్నది.
0: You cannot measure it.
1: ఆనందం అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
0: You can only experience it.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
0: Every man comes full of love.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు.
0: When he comes out of the mother's womb.
1: కంఠమాలలేమి కానరావు.
0: You cannot see anything around his neck.
1: Manchi muchepu saru.
0: He doesn't wear a garland of pearls.
1: Mattunakunu levu.
0: He doesn't have any other precious stones.
1: Melmi bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
1: Ratnala haramu.
0: He doesn't have a gold diamond necklace. The diamond necklace doesn't shine around him.
1: Pachala pellanu patakaledu.
0: He doesn't have a chain of
1: kaladu,
0: sapphires.
1: Kaladu, kaladu, kaladu mi yokka kantamandu.
0: There is around your neck.
1: Purva janmala karmalu ponduparachi.
0: According to your previous janma, birth.
1: Manchi ainanu chedugaina trunchakunda.
0: Whether you have done bad or good without snapping it.
1: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you with a heavy garland of your
1: baruvaina malane ee dehamu.
0: That very very heavy garment.
1: ఈ దేహమనేటువంటిది తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
0: This is the body which comes out of the mother's womb.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: That's why it is said mother is God.
1: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
1: మీకందరికీ బాగా తెలుసును.
0: All of you know very well.
1: విశ్వహిందు పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగల్ నా దగ్గరికి వచ్చాడు.
0: యు నో అశోక్ సింగ్లే.
1: స్వామి, మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: హీ సెడ్ వి వాంట్ టు బిల్డ్ ఎ మందిర్ టు రామ. స్వామి ప్లీజ్ షోస్ ద ప్లేస్ వేర్ రామ వాస్ బోర్న్.
1: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: Was he born here or where the Mohammedans worship? Swami,
1: Pichivada,
0: please tell us.
1: ఇక్కడ అక్కడ పుట్టినాడు అనేటువంటిది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానము అన్నారు.
0: Oh, foolish one. He was not born here or there. He was born out of the womb of Kausalya.
1: ఆమె గర్భమే రాముని యొక్క స్థానము.
0: Her womb is a very place.
1: అదే విధంగాని ప్రతి అవతారమును కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్బ్.
1: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
1: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
0: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
1: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం, అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
1: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
1: ఇక్కడ శ్రద్ధ.
0: హియర్ ఇట్ ఇస్ ఎర్నెస్ట్నెస్.
1: అనేటువంటి విశ్వాసము.
0: అండ్ ది అదర్ ఇస్ ఫేత్.
1: ఈ సోహం అనేటువంటిది రెండు చేరినప్పుడే నేనే దైవము అంటున్నాడు.
0: సో
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్బ్.

0: It is the very principle of God.
1: So that.
0: So is that.
1: Ham ade nenu.
0: That is that.
1: Deeni yokka antaratme tattvam asi.
0: And the underlying meaning is tattvam asi.
1: Kanukane talli garbham nundi puttinatundi prati manavudu kudanu.
0: So every person who is born out of the womb
1: of
0: the mother, the fame of the mother,
1: talli gauravanni,
0: her prestige,
1: talli pratishthanu,
0: her whatever
1: she is, yukuduga tayaru kavali, yuthuluga tayaru kavali.
0: You've got to grow up in such a wonderful way as good youth.
1: Durmarguduganu natinchinatundi yokka Hiranyakashipuni garbhamulo puttadu, Leelavati garbhamulo puttadu Prahladudu.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
1: Kani,
0: but
1: rendintiki atheetamaina sthitini pondadu.
0: But he got strength which was beyond
1: everything. Adane sarvasam kudunu tarvata pani padam tasarvato vachi shiromukam sarvata srutimalloki aneetundi divyamaina bhavamto taanu bhavibhetuktu vachadu.
0: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is everywhere.
1: Kattalato kottina.
0: Whether he was beaten by the whip.
1: Narayan, Narayan, Narayan.
0: He went on repeating Narayan.
1: Pamulato kanipinchina Narayan, Narayan, Narayan.
0: Even when the serpent stung him, he went on saying Narayan.
1: Kondalapai nunchi netti vesina Narayan, Narayan, Narayan.
0: When they pushed him down the steep cliff.
1: Samudramlo nettina Narayan, Narayan.
0: When he was thrown into the sea also.
1: Aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta chittam nunchi narayan raavatam cheta anta sarvatra narayande kaapaadtu vachadu.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: Kanukane mantha mana yokka chittam nunde imidi untundi prapanchamanta.
0: So the whole world is within our chitta.
1: Alanti chittamunu ee naadu marchipothunnam.
0: You are forgetting that chitta today.
1: Ee laukikamaina korikalannitundi chittilo padi padipothunnam.
0: We are just immersing ourselves in worldly desires.
1: Atti tallini manam gauravinchi kaapadi aanaku taginatundi kirtini sampadinchame ee naati janmamlo yokka pradhana lakshyam.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: Kanukane 19th teedi November
0: therefore 9
1: ladies day ani pettatamlo unnatundi antaratham idiye.
0: So the inner meaning of making 19th November the ladies day is this. This is the meaning.
1: Kanuka ప్రతి మానవుడు కూడాను
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: యు హవ్ గాట్ టు గో అకార్డింగ్ టు ద విష్ ఆఫ్ ద
1: మదర్. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: ఇఫ్ ద మదర్ ఇస్ నాట్ యాస్ వైజ్ యాస్ యు యు విల్ హావ్ టు టెల్ హర్ ఇన్ ఎ నైస్ వే.
1: నీకు తెలియదు
0: మదర్
1: నేను చదువుకున్నటువంటి వాడను
0: మదర్
1: నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also see. When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between the mother and the son,
1: kaani ee naadu,
0: but today,
1: aa parama pavitramainatundi bhakti tattvanni kolipothunnamu.
0: We are trying to forget this motherhood, the
1: bhakti tattvanne kaakunda.
0: Without the principle of devotion,
1: kudanu kolipothunnamu.
0: We are also losing faith.
1: Laukika vishayam paina unnatundi vishwasamu aadhyatmika tattvam paina vishwasam abhivruddhi kavatam ledu.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: Bhakti bhavamu kante veru bhavamu ledu.
0: There is nothing beyond devotion.
1: Bhakti, bhakti, bhakti.
0: Devotion, devotion, devotion.
1: Bhakti ee rendu akshramulunde sarvasamu ivunu untunnadu.
0: Bha and ti, there are the two words.
1: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భక్తి
1: అదే కాంతి స్వరూపము,
0: దట్ ఇస్ లస్టర్,
1: అదే వెలుగు స్వరూపము,
0: దట్ ఇస్ ల్యూమినాసిటీ,
1: అదే ప్రకాంత స్వరూపము,
0: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటిది,
0: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
1: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది శక్తి,
0: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
1: భక్తి నుండి శక్తి.
0: And from bhakti you get the shakti.
1: Shakti anaga sharira manasika aadhyatmika shaktulu moodinti oka ekatvame shakti.
0: Body, mind and soul, that is the shakti. Ee
1: anetundi samanangane untundadi.
0: It is in the stree.
1: Bhakti shakti.
0: Bhakti shakti.
1: Ee rendinti dwara rakti, prapanchaka sambandhamaina rakti.
0: And then between the two you get rakti.
1: Ee prapancha sambandhamaina rakti lo manam munigi telatam cheta virakti.
0: Getting immersed in worldly things,
1: కొంత కాలమునకు ఈ ప్రపంచం మనం విరక్తిగా చూస్తుంది.
0: Sometimes we get this type of renunciation.
1: అప్పుడే దైవ రక్తి ఎక్కుతుంది.
0: It's only when you get disgusted with the world there is God's grace.
1: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
0: That God gives us the way to go.
1: ఈ భక్తి చేతని దేహమును కాపాడుకొని

0: దైవరక్తిని మేము పొందాలి.
1: So you've got to go to towards this goal and then
0: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: There is something called bhukti.
0: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
1: So the man has got to take the journey right from the mother's womb till he attains the atmic principle.
0: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
1: So you can take the shortcut in man's journey towards God. From I to we.
0: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
1: We need not go any far.
0: తిరుపతికో కాశీకో గయకో ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
1: If you have got to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
0: చాలా షార్ట్ కట్.
1: This is a very short cut.
0: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
1: Giving up that narrow principle of my I, going beyond that to the we.
0: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
1: To go into that state of bliss, you require the grace of the mother.
0: సచీదేవి తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
1: She scolded her son Chaitanya.
0: నాయనా, నీ వివాహమాడు, నీ వివాహమాడు.
1: You please marry.
0: నాకు తృప్తి కలుగుతుంది.
1: I'll be happy.
0: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
1: If you do not marry according to the mother's wish, it's no use.
0: కానీ చైతన్యుడు చెప్పాడు.
1: But Chaitanya said,
0: తల్లి నాకు ఇష్టం లేదు.
1: I do not want to marry.
0: కోసం నేను చేసుకుంటాను.
1: I'll do whatever worship I can.
0: కానీ అది నీకు కూడా తృప్తి లేదు.
1: You are not also happy.
0: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్లా తృప్తి వస్తుంది?
1: If I'm not happy, how can you be happy?
0: వివాహం ఆడాడు.
1: Then he married.
0: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
1: He married Lakshmi.
0: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు.
1: Then he went on his journey to Bangladesh.
0: అక్కడ లక్ష్మి అన్నాహారం మానేసేసి ప్రాణం విడిచింది.
1: And Lakshmi died fasting.
0: దాంతో సచీదేవి చాలా బాధపడింది.
1: సచీదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
0: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
1: He did not want it, but I got him married.
0: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
1: Ultimately, he had to face.
0: చాలా విచారంగా ఉన్నది.
1: So she felt very unhappy.
0: తిరిగి బంగ్లాదేశ్ నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
1: He came back from Bangladesh.
0: అమ్మా, చెప్పింది విన్నావా?
1: అమ్మా, did you listen to what I said?
0: మనసు ఇష్టం లేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: If we do something which is goes against our wish,
0: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్కతూరి మహాభారతంలో కూడా జరిగింది.
1: So these things have happened even in the Mahabharata.
0: అర్జునుని వివాహం ఆడాలనే ప్రమేయం చాలా కట్టుదిట్టం పెట్టింది.
1: So that Arjuna should marry.
0: అనేక ప్రయత్నములు చేసింది.
1: She made a lot of effort, his
0: mother. ప్రమేయం కూడాను రాణి.
1: Then she was a Rani.
0: అర్జునుడు కూడాను రాజు.
1: Arjuna was a king.
0: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
1: So how could you combine these
0: Arjuna
1: two?
0: నాకు ఇష్టం లేదు అన్నాడు.
1: Arjuna said, I don't like.
0: సరే, ఈ ప్రమేయం తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమేయకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
1: సో టు ప్రమేయ ద కమాండర్ ఇన్ చీఫ్
0: మలయవతికి చెప్పింది, ఈ వెంటనే సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
1: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
0: మలయవతి చాలా గట్టిది.
1: షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: కేవలం అబలని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
1: You think women are feeble, but she was very strong.
0: ఆమె యుద్ధం చేసింది, అర్జునుని తీసుకుని వచ్చింది.
1: She fought and she brought Arjuna.
0: నాకు ఇష్టం లేనటువంటి ఒక దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
1: You cannot do anything which I do not like.
0: ప్రమేయ, నా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పటికీ నా మనసు నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించదు అని.
1: Even if you cut my body to pieces, I will not feel like marrying you, he said.
0: అర్జునుడు కృష్ణ భక్తుడు.
1: Arjuna was worshiping Krishna.
0: కృష్ణ భక్తురాలు.
1: Premina also was the worshiping.
0: ఇద్దరు కూడాను చేరారు.
1: So both of them got together.
0: కృష్ణ, నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
1: She said, Krishna, try to fulfill my personal wish.
0: అర్జునుడు నా మనోభిష్టాన్ని నెరవేర్చమని అర్జునుడు కోరారు.
1: Arjuna prayed to Krishna, Krishna, fulfill my personal wish.
0: కానీ లీలామానుష విగ్రహుడు, నటన సూత్రధారి,
1: he is a great actor, a super actor.
0: ఈ రెండింటికి నీ తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
1: So he said he should.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
1: So Krishna wanted to have a master plan.
0: అప్పటికప్పటికి వేసేటువంటి ప్లాన్ కాదు అది.
1: It's not a plan just then and there.
0: తాను ఇద్దరిని పిలిచాడు.
1: He called both of them.
0: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
1: హీ టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
0: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
1: హీ టుక్ ద రైట్ హ్యాండ్.
0: రెండింటినీ కలిపాడు.
1: హీ
0: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అన్ని మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
1: హీ బ్రాట్ బౌత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
0: కృష్ణుని ఆజ్ఞ ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞ శిరసావహించారు.
1: దే హ్యావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
0: కానీ
1: బట్
0: ఇరువురు ఎందుకు నువ్వు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
1: They do not have close relationship.
0: దైవం అన్ని చేస్తాడు.
1: God will do everything.
0: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
1: There is nothing that God cannot
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: He can turn the earth to sky and the sky to earth.
0: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
1: But man cannot understand these things. He cannot recognize.
0: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రవీణంగా తీసుకుని
1: So thinking of their own strength.
0: కేవలం ఆయా శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
1: They think they can depend upon their own strength.
0: అన్నింటికి నీ మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
1: The whole thing that the important foundation is the womb of the mother.
0: అభిమన్యుడు సుభద్ర గర్భములో ఉండినప్పుడు
1: When Abhimanyu was in the womb of Subhadra.
0: అర్జునుడు అనేక విధములైన కథలంతా చెప్తూ వచ్చాడు.
1: He went on telling so many types of stories.
0: అందులో పద్మవ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
1: And he also described the Padma Vyuha.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
1: He went on telling as long as he could enter.
0: ఇలా వచ్చాడు.
1: In the meanwhile, Krishna came.
0: కృష్ణుడు నటన సూత్రధారి.
1: He is a tremendous actor.
0: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమున అబ్రాహ్మణుడు ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
1: So God comes in whenever it is needed and places his robe beautifully.
0: అర్జున ఎంత పొరపడుతున్నావో.
1: What mistakes you are doing?
0: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
1: Do you think it's Subhadra who is listening?
0: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథనంతా వింటున్నాడు.
1: The one who is in a womb, he is listening, the child is listening to you.
0: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
1: Why are you telling that tender child about this Padma Vyuha?
0: రమ్ము బయట.
1: Come outside.
0: అన్నాడు, తీసుకుని పోయాడు.
1: And Krishna went away.
0: కృష్ణుడికి ఎవరికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
1: Krishna knows at what time how to do it to everybody.
0: కనుకనే ఆ పోయేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది.
1: So he told him as far as he could enter it and the child had it in its memory.
0: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
1: But he doesn't know how to get out of the view.
0: అందులో కట్టుబడిపోయాడు.
1: That's why he got caught up in it.
0: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
1: Why did Krishna do this?
0: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
1: Because he had to attain the heaven of the heroes.
0: మొట్టమొదటి సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
1: First he came to Subhadra and prayed.
0: అమ్మా,
1: కౌరవులందరూ
0: కూడా నన్ను పద్మవ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
1: ఆల్ ద కౌరవర్స్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మ వ్యూహ.
0: చెప్పింది పాప సుభద్ర.
1: సుభద్ర టోల్డ్
0: నాయన
1: చైల్డ్
0: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
1: పద్మ వ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
1: It's something which Dronacharya
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
1: This has all been conceived by
0: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
1: Your wife is
0: కాలమేటుండునో చెప్పలేము.
1: I can't tell all these things.
0: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరూ లేరిక్కడ.
1: Both your కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ హియర్.
0: నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
1: హౌ కెన్ ఐ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఓ చైల్డ్.
0: అభిమన్యు కోపం వచ్చింది.
1: అభిమన్యు గాట్ వెరీ యాంగ్రీ.
0: నేను క్షత్రియుడను.
1: ఐ యామ్ ఎ క్షత్రియ.
0: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామనుచుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
1: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీమోర్.
0: అప్పుడు తల్లిపైన కోపం వచ్చింది.
1: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
0: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చెండకండనికి వారల అట్టె నల్లి చల్లి పలుపుచ్చు గెలిచిరమ్ముసుత భద్రమునీకకు నంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిడంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
1: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
0: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
1: When the mother doesn't know, the boy, the child has to tell.
0: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
1: The boy knew, but the mother's love he could not understand.
0: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు చెప్పవచ్చును.
1: Because of the mother's love, anything can be told.
0: చెప్పాను మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్న జాజి కన్నా
1: beyond the champak, beyond the jasmine,
0: kanna venna kanna
1: beyond butter
0: nemali kanna kannu kanna nindu vennela kanna
1: beyond the peacock and beyond the bright moonlight
0: kanna prema kanna minchini edi kanna premalone untunadi oka sukamu.
1: There is nothing beyond the love of a mother who
0: talli premanu chustundi kani ee oka baita prakrutulu okati chudadu.
1: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
0: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
1: Because he went against the mother's wishes and got in, so he had to face.
0: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
1: Mother's words are very sweet.
0: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
1: she might beat you and scold you at times.
0: కుమారుని పైన ద్వేషం ఎప్పటికి ఉండదు తల్లి.
1: But she can never have hatred on her son.
0: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
1: There can be a wicked son, but there can never be a wicked mother.
0: కనుకనే ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగగా ప్రవచిస్తున్నాం.
1: This 19th November has been started as a mother's day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
0: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: Beyond everything we should revere the mother.
0: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
1: First one is a mother, in the father, the mother, the guru and
0: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
1: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
0: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళు అబలకు ఏం తెలుస్తుంది అంటారు.
1: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
0: అబల కానీ వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
1: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
0: నిజమైనటువంటి విశ్వాసము,
1: ట్రూ ఫెయిత్,
0: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
1: the strength that is within
0: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
1: It comes right from the mother's womb.
0: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
1: So we should not treat the mother lightly.
0: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
1: Even mother should not sort of compel the
0: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
0: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
1: She thinks that her children should become very great people.
0: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలని అంటుంటారు.
1: Some mothers say that the children have to become very good people.
0: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
1: The thing that she thinks that she should become a great man.
0: గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుకుంటా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంతుడా ఏ కాదు.
1: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing.
0: అనేటువంటిది గుణముతో వస్తుంది.
1: He should earn a good name by virtues.
0: కనుకనే గొప్పవాడు రావణుడు.
1: The great man was Ravana.
0: మంచివాడు రాముడు.
1: The good person was Rama.
0: చదివినటువంటి చదువులు అన్ని కూడా ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు.
1: Rama put into practice all that he has studied.
0: ఆచరించి చూపాడు రాముడు.
1: And Rama practiced everything.
0: కానీ అన్ని చదువులే చదివాడు రావణుడు.
1: Ravana had studied a great deal.
0: కానీ ఆచరించలేదు.
1: He did not practice.
0: అజ్ఞానం ఆవరించిపోయింది.
1: He was full of ignorance.
0: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
1: He got a great name but he did not get a good name.
0: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
1: Rav did what he felt was virtues and that's why he got a good name.
0: భగవంతుడు గానలోడు.
1: God is
0: భగవంతుడు గానప్రియుడు.
1: His love singing.
0: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
1: Words come out through singing.
0: ఇందులో పద్యముల నుంచి వచ్చినటువంటిది కాని పద్యముల నుంచి వచ్చినటువంటిది కాని
1: so that which comes
0: లేక మాటల నుంచి వచ్చినటువంటి కాని ఇది మాధుర్యంగా ఉండదు.
1: That is sweet. Singing is sweet.
0: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
1: That which comes from music is very sweet.
0: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ ఇన్ వెరీ స్వీట్.
0: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే ఇట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
0: కానీ అదే గానంలో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
1: The same thing sung melodiously.
0: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంది.
1: And that melody has such sweetness about it.
0: Rama nannu bruvara.
1: So when you sing it, it sounds very sweet.
0: ఈ విధంగా తల్లి యొక్క మాటలు అంత మధురంగా ఉంటుంటాయి.
1: So mother's words are as sweet as this.
0: వచనం మధురం.
1: Her words
0: are మధురం. వాక్యం మధురం. నేత్రం మధురం. శ్రోత్రం మధురం. సర్వం మధురం మధురం మధురం మధురం. మధురాధిపతే మధురం మధురం.
1: Everything is sweet and sweet and sweet.
0: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
1: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: కనుకనే
1: therefore
0: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి,
1: so to share with everybody the mother's love,
0: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి,
1: so that every mother also increases his love,
0: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి,
1: so that to our children and our grandchildren and many more,
0: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: So we women, so women have got to inculcate these virtues within them.
0: కనుక
1: therefore
0: మనము పాప భీతి పెట్టుకోవాలి.
1: We have got to have the fear of sin.
0: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should love God and increase.
0: పాప భీతి లేని,
1: one who doesn't have the fear of sin.
0: పామరత్వము పట్టి,
1: what's the use of anything?
0: దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: You have got to hold on to the love of God.
0: మానవత్వం అడంగే మానవులందున.
1: From man, you've got to go to the divine principle.
0: విశ్వశాంతి కిదియె విప్లవంబు.
1: If you go against it,
0: ఈనాడు ప్రపంచంలో ఇంత అల్లకల్లోలం జరగడానికి మూల కారణం ఏమిటి?
1: The revolution now today in the world, what is the
0: cause? పాప భీతి దైవ ప్రీతి లేకుండా పోవటమే దీనికి మూల కారణం.
1: Because they do not have the fear of sin of the love of God.
0: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
1: యువ్ గాట్ టు ఫియర్ సిన్.
0: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
1: యువ్ గాట్ టు లవ్ గాడ్.
0: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
1: This love of God will try to vanquish everything.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Divyatma swarupulara.
1: Embodiments of the divine principle.
0: Manavattulo unnatundi divyatvani aavibhavimpu chesukovadaniki prati vyakti kudunu prayatna purvakanga sadinchali.
1: Every person should endeavor to manifest within himself this atmic principle.
0: Meeru ananda shakti imidi untunnadi.
1: You have got within you tremendous
0: intadi antadi ani kaadu.
1: It's not this or that.
0: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ ఇంక్రీజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విద్ ఇన్ ఇట్సెల్ఫ్, వి కెన్ లైక్
0: సావిత్రి మాదిరి కులను మరణాన్ని క్యాన్సిల్ చేసి సత్యవంతుని ఇంటికి తీసుకుని రావచ్చు.
1: వి కెన్ లైక్ సుమతి అండ్ సావిత్రి అచీవ్ గ్రేట్ థింగ్స్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మన ఎందున్నటువంటి శక్తిని మొట్టమొదట మనం ప్రయత్నపూర్వకంగా అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ గాట్ టు అండర్స్టాండ్ ద ట్రెమెండస్ స్ట్రెంగ్త్ దట్ ఇస్ విద్ ఇన్ us.
0: అలాంటి అంతర్భూతమైన శక్తిని,
1: దట్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ విద్ ఇన్ యూ,
0: అభివృద్ధి పరచుకుంటేమా?
1: If
0: manakante
1: ee
0: devudu okkada ledu,
1: then there will not be any match to us.
0: Sarva swarupamu neeve.
1: You are the form of everything.
0: Sarvanandamu neede.
1: You are the one who is full of bliss.
0: Sarva sthanamulu neeve.
1: You are there in every place.
0: Idi adi ani cheppadaniki veelledu.
1: You cannot say this.
0: Akkada ikkada ekkada chusina okkade atmale mokkoyi unnadu.
1: Here, there or everywhere there is only one atma.
0: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki,
1: earnestness and faith are very important.
0: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
1: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
0: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
1: దెర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
0: లోకమంతా సుఖంగా ఉండాలి.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
1: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ షుడ్
0: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ ద ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్.
0: సాధించవచ్చును.
1: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no
0: అట్టి శ్రమలేని మార్గాన్ని ఈనాడు వదిలిపెట్టి,
1: there's absolutely no effort in
0: అనేక శ్రమలు కోర్చుకొని,
1: why do you give up?
0: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి,
1: why do you give up this easy way and take upon yourself the burdensome ways of life? What are you gaining?
0: ee naamamlanni kudunu kevalam oka trupti nimittamai yerpadinattundi ve.
1: The names are this which only are temporary satisfaction.
0: Idi kevalam oka chinham kosam pettinattundi perlu maatrame.
1: There's something, it's only a sign of the
0: nijamaina mana peru emiti?
1: What is our real name?
0: Shraddha vishwasame mana peru.
1: It's earnestness and faith.
0: Naa peru shraddha.
1: My name is shraddha.
0: Naaku vishwasam unnadi.
1: I have got faith.
0: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు, శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
1: Without faith there is no earnestness, without earnestness there is no faith.
0: ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టు ఇస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
1: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
0: మన నాకస్టిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
0: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన
1: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
0: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్ అంతా.
1: వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఇస్ ద డాండ్
0: లోపల కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
1: The tremendous flux that goes on is in the thunder of dance.
0: Ee kadalu vastu untai pothu untai.
1: This flux in life, joys and sorrows do come and go.
0: Ee kashtamlu nashtamlu dukkamlu vastu untai pothu untai.
1: Difficulties, joys and sorrows come and go.
0: Passing clouds, passing clouds.
1: These are all the passing
0: clouds.
1: Comes
0: and goes, comes and goes.
1: They come and go.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: Dani manam penchukovali.
1: We have got to increase it.
0: Atuvanti neethi niyamalanu manam penchukovali.
1: That type of moral principle and truth we have
0: ee got to inculcate.
1: We have got to respect the mother.
0: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
1: The mother should not say that my son should earn wealth.
0: ఒకవేళ ఆ
1: రాత్రమని
0: ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
1: God will give it automatically if he deserves it.
0: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏమాత్రం కూడా శాశ్వతం కాదు.
1: Whatever you wish for is not something
0: permanent.
1: It should come automatically.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
1: So every person should love God.
0: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing beyond love for God.
0: అది ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
1: That is the sadhana, the effort that we should put on.
0: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
1: We think we have got to achieve so many things.
0: సాధించాలనే అభిష్టమే ఉంటే,
1: if you have got the desire to achieve anything,
0: నీకు సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
1: You try to gain the strong faith and love for God.
0: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: What's the use of anything else?
0: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
1: This should come from the grace of God.
0: అప్పుడే నీ ప్రేమ కూడా నువ్వు గట్టితనం లభిస్తుంది.
1: There's a grace of God which increases your strength.
0: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength
0: there. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: మీరు చూచారు విన్నారు.
1: You have listened today.
0: MS Subbalakshmi.
1: MS Subbalakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done, that is Meera.
0: కుడితోరు ముత్తడి తేనే కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
1: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
0: కరుణయే గిరిదారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిదారి అని అనుకుంటూ ద్వారక్కి వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానము చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత ఉన్న ఎంత మందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు రేపటి దినము,
1: today and tomorrow,
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయ్ శంకర్,
1: రవిశంకర్ బ్రదర్,
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ్ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ్ శంకర్ శిష్యులంతా కూడాను ఆయన కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ్ శంకర్ డాటర్ ఇన్ లాస్ ఇయర్.
0: అన్ని కూడా ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: They are going to put up a show. This is not
0: దేనికని ఒక దైవానుగ్రహం ఉండాలి.
1: This doesn't come by single effort but by God's grace.
0: మనిషి ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
1: It's not merely due to man's effort that you get it.
0: మనిషి ప్రయత్నం నెగటివ్.
1: Man's efforts can be negative.
0: దైవానుగ్రహం పాజిటివ్.
1: God's grace is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశము.
1: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
0: విద్యార్థులారా,
1: students,
0: యువకులారా,
1: youth,
0: యువతులారా, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
1: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
0: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
1: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యు టు ట్రబుల్.
0: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ హావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగిటివ్, వాట్ ఇస్ ద యూస్?
0: ఈ నెగిటివ్ ఉంటుందా ఈ మైక్?
1: The mind is
0: negative.
1: What's the use if you do not have a positive connection
0: there?
1: You've got to think
0: positively.
1: Negative is absolutely useless.
0: కనుక మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగానే చేస్తుంటాడు.
1: వాట్ ఎవర్ వి థింక్ దట్ వే గాడ్ గివ్స్ ఇట్ టు us ఇన్ రిటర్న్.
0: నెమలి చూడండి మీరు, నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
1: ద పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: పెద్ద గుడ్డు కట్టి ప్రేమతో చేరిన అనగా నెమలి గుడ్డుని తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
0: Pedda vajram okati pentalu chikkina viluva maradu dani velugu podu.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: Manchi variki ekkada poyina gaani aa peru ventane untuntadi.
1: Good people, they always get their name and fame wherever they are.
0: Evvarini manam dveshinchakoodadu.
1: We should not hate anyone.
0: Evvarini manam kopinchakoodadu.
1: We should not get angry with
0: anyone. Kopinchachukoni pannu cheskovatam kosamani dveshinchadu matram tappu.
1: We might sometimes get angry, but we must never hate people.
0: Ahankaram chaala tappu.
1: Arrogance and ego is very wrong.
0: Nenu anni chesi meeku choopisthunnanu.
1: I am doing everything and showing it. Meeru anukuntaru
0: swami maa paina dveshanga undo emo.
1: You may think that Swami perhaps doesn't like us.
0: మాతో మాట్లాడటం లేదే, కోపమో ఏమో.
1: He doesn't talk to us, maybe he's angry.
0: అవన్నీ వాళ్ళ యొక్క guilty consciousness, imagination.
1: That is all their imagination and guilty.
0: వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకొని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
1: Whatever is wrong within them, they reflect it on
0: Swami. ఎవరిని ద్వేషించనే లేదు.
1: I do not hate anyone.
0: కానీ కోపించినట్టుగా నటించినాను.
1: I just behave as if I get angry with them.
0: Desham evaripaina ledu.
1: I do not have hatred on anyone.
0: Kani kontha mandi artham chesukoleka.
1: Because people do not understand me.
0: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
1: They think they are devoted.
0: Shariram ninduku korikalu pettukoni.
1: They full of
0: their Swami adi kavali idi kavali idi kavali. Memu grama seva chestunnamu, veedi seva chestunnamu, devalayam seva chestunnamu ani vachesthe naaku anta taraga karugutunde manasu.
1: They come with a lot of dear Swami, will do this service, that service. Will my heart
0: modala korikalantam nirmolam cheyi.
1: Will my heart melt so soon?
0: Nee hrudayanni chakkaga kadigi vey.
1: Put an end to the desires.
0: Appudu nee korikalu nenu anni andistanu.
1: Then I shall fulfill all your desires.
0: Aa satyanni vaadu gurtinchukovatam ledu.
1: We have got to think of that truth.
0: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
1: నెగిటివ్ థాట్స్
0: పాజిటివ్ ఆశిస్తున్నారు.
1: వీఆర్ ట్రైంగ్ టు ఆస్క్ ఫర్ ద పాజిటివ్.
0: ఎంత లభ్యమవుతుంది?
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: It's something impossible.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ దీన్ని
1: ఫస్ట్ క్లీన్ యువర్ హార్ట్స్ అండ్ పుట్ ఇంటూ దెమ్ పాజిటివ్ థాట్స్.
0: ప్రేమను నింపుకోండి.
1: ఫిల్ ఇట్ విత్
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేప్ వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even a belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: A belching.
0: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself into love.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకొని పైన మాత్రం పేము పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
1: the principle of the mother's love,
0: chana chana kudanu manamu napti endu unchukoni,
1: moment to moment we have got to
0: remember. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
1: In whatever circumstance you must make the mother happy.
0: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
1: Without the mother being happy, I will not be happy.
0: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
1: With your efforts, if you make your mother happy, I am also happy.
0: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక నేను ప్రేమమైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: If you fill your heart with love,
0: I and you are one, one, one.
1: Then it becomes I and you are one. You have got to go to that state of one.
0: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
1: If you think I am separate, you are separate.
0: ఇది విభాగమైపోతుంది.
1: It becomes a difference.
0: విభాగమునికే చోటు ఉండదుకూడదు మంది.
1: This feeling we should not get.
0: అవినాభావ సంబంధం కలగాలి.
1: There should be an intimate relationship.
0: అన్యోన్య ఆశ్రయం కావాలి.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: ద బాండ్ ఆఫ్ యు అండ్ ఐ
0: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies, but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి,
1: we have got to think of
0: ఆ తల్లిని ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొడును తల్లి ప్రేమగా పెట్టుకుని,
1: so you have got to worship the mother and love
0: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ,
1: The love between both of you is one.
0: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
1: We have got to love everybody.
0: విశ్వమాత జగత్తు.
1: Whole world is the universal mother. జగత్తు యొక్క
0: పిల్లలే సర్వులు కూడాను.
1: So the children of the whole world.
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రే.
1: Everybody is brother and sister.
0: మనలో ఏ మాత్రము భేదం లేదు.
1: We should not have any differences.
0: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కాని.
1: We might have different qualities. But
0: కనుకనే ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
1: Everything is the oneness.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There is water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There is water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There is water in the tank.
0: పాత్రలో జలం ఉంటుండాది. గుంతలో జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there is water.
0: కానీ అన్ని జలముని ఎందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters only one sun you can see.
0: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
1: ద వాటర్స్ మే బి డిఫరెంట్ బట్ ద సన్ ఇస్ ద సేమ్.
0: ఒక సూర్యుడు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండటానికి వీలు కాదు.
1: Sun cannot be in so many forms everywhere.
0: అదే రీతిగాని మీ హృదయమందు ఉన్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
1: సో ఇన్ ద లేక్ ఆఫ్ లవ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఎవరి ఎందు ప్రతిబింబించినా గాని ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
1: We should not show difference between this God and that God.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
1: There is only one, say the wise people.
0: అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
1: God who resides in everyone is only one.
0: నాకు రామిష్టము, నాకు కృష్ణుడిష్టము, నాకు శివుడిష్టము, నాకు విష్ణువిష్టము, నాకు సాయిబాబాష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Jaiwa Rama, I like Krishna.
0: There is only one God. He is omnipresent.
1: There is only one God and He is omnipresent.
0: Aa satyanni manam gattiga gurtinchali.
1: We have got to recognize this truth.
0: Ee naamulu pettukune gaani dveshinchakoodadu.
1: You should not hate any name.
0: Neevu Krishnaga untunnava, neevu pakka Krishnaga tayyaruka.
1: If you're a Christian, become a true Christian.
0: Neevu Hinduga unnava, Hinduga tayyaruka.
1: If you're a Hindu, become a true Hindu.
0: నీవు ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారుగా.
1: ఇఫ్ యూఆర్ ముస్లిం బికమ్ అ ట్రూ ముస్లిం.
0: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
0: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
1: వితౌట్ లవ్ వన్ కెన్ నెవర్ బి అ క్రిస్టియన్ ఆర్ అ సిక్ ఆర్ అ హిందూ.
0: కాడు హైందవుండు
1: He cannot be a
0: God Muslim.
1: Without love, man cannot be anything this or that.
0: Vaade rakshasundu vasudapaina.
1: One who doesn't feel this is a demon on earth.
0: Nijanga vaade rakshasudu.
1: The one who doesn't feel this love.
0: Premane manlo nimpukokunda nenu Muslim anukunte vaadu rakshasude. Premane manlo nimpukokunda poi nenu Hindu anukunte vaadu rakshasude. Premane manlo lekunda nenu Christian anukunte vaadu rakshasude. Ee vidhanga premanu nimpukunnappudu andaru okate aipothaaru.
1: Without love, if you call yourself a Hindu, a Muslim or a Christian,
0: prema
1: you are a demon. Prema
0: lekunda poyinatundi vaadike nenu Muslimu, nenu Christamundu, nenu Jesusamu, nenu Hinduvu, ee nenu Buddhudu, ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: Okke premanu manam ekanga cheskovali.
1: We have got to inculcate only one love.
0: Atuvanti prema tho pala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
1: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
0: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
1: And it has given importance to women.
0: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have got to recognize the important place given to women.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాషి చలగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
1: Is Harishchandra here today who just walked the path of truth?
0: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
1: Nobody can remain forever.
0: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: Everybody is like a water
0: ఈనాడు కాకపోయింది ఏనాడైనా గానీ వదిలిపెట్టిపోతుంది.
1: If not today, tomorrow, everybody
0: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
1: Do not think the body which perishes is permanent.
0: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
1: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
0: Ee satyanni gurtinchukoni
1: you have got to recognize this.
0: Ee desham streelaina sariye
1: whichever country the woman belongs to.
0: Aa desham prasthinu sanskrutini manam kaapaadtu raavali.
1: You have got to save the culture and foster the culture.
0: Ramulu cheppadu janani janmabhoomischa swargaadipu gariyesi anna.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: Na talli నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి
1: మదర్లాండ్ అండ్ మదర్
0: కల్చరు తండ్రి.
1: కల్చర్ ఇస్ అ ఫాదర్.
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్
0: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ ద మదర్ విదౌట్ ద ఫాదర్, ద ఫాదర్ విదౌట్ ద మదర్.
0: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుండాలి.
1: Without them there is no
0: culture. ఏ ఫాదరు దేశమే మదరు.
1: The motherland is a mother, the country is a father.
0: ఎక్కడ పోయిన మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు, కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్న?
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు, కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
1: They say motherland, they don't say fatherland.
0: కాబట్టి మదర్కి అంత ప్రాధాన్యత అందించలేదు.
1: So mother has got that important place.
0: ఈ సంస్కృతి అందించినటువంటిది.
1: This is the culture of India.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: We are trying to forget
0: the sacred. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: Kani bhagavantuni ye naamantonaina meer poojinchavachu prayatninchavachu.
1: You cannot worship, you can worship God in any way.
0: Kani devudu maatram binnandu kaadu.
1: God is not different.
0: Okkade okkade.
1: He is only one and only one.
0: Bhajana bina sukha shanti.

కలుగబోదు సాధకునకు. చిత్తశుద్ధి లేక చేసిన పనులందు శాంతి కలుగబోదు.

0: పుడె మహితుడగును, మనసు నిలిపిన పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarshanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints,
0: విశిష్టమైనటువంటి ఈ యోగమును అనాది కాలము నుండి అనుభవిస్తూ జగత్తునకు ప్రచార ప్రబోధమును చేయుచూ వచ్చారు.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: ఇది అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: This has got something to do with Ashtanga Yoga.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ ఎయిట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కాని లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: ఎదర్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాట్ ఇస్ మార్చింగ్ అహెడ్ ఆర్ బికాస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ ద బ్లైండ్ ఫెయిత్ ఈస్ ఆన్ ద రైజ్ అమంగ్ భారతీయస్.
0: మానవుడు ఏ విషయంను తెలుసుకునేవాళ్ళనన్ను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హీ షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సెరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా బేసిక్
0: కందమూలాదులు భుజించి కారణములు యందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా, థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగము సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హూ స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: బట్ దిస్ నాట్ ట్రూ.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: టుడే ఇట్ ఇస్ అండర్స్టుడ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఆర్డినరీ పీపుల్, ఇట్స్ నోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారంచే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రింపగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ to carry out a living and to maintain his family, he struggles hard and thus exerts more work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలమునకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure,
0: heart
1: diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడాను కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earning pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థము కాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మములకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరం యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: సంసార పోషణార్థమై
1: to maintain his family
0: తన సర్వస్వమును కోల్పోతూ వచ్చాడు మానవుడు.
1: Man is losing everything.
0: దీనికి మార్గమును పరిశోధన చేస్తూ వచ్చారు.
1: People started finding out the path.
0: కానీ ఈ పరిశోధన ఫలితం వల్ల సరైనటువంటి యొక్క జవాబు కూడాను వారికి దొరుకుతూ వచ్చింది.
1: Because of this continuous investigation, they could get proper replies.
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి.
1: Because of too much of exertion, the body becomes weak.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది.
1: Because of breathing process at a high rate, even lungs also get spoiled.
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది.
1: The blood circulates at a high speed, therefore he develops blood pressure.
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది.
1: For these diseases, even if you take medicines, there is no cure.
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు.
1: Therefore, yoga is the only answer, solution for health, the peace, prosperity and happiness.
0: International University అని అమెరికా లోపల
1: International University in America
0: physiology
1: gets spoiled.
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది.
1: The blood circulates at a high speed, therefore he develops blood pressure.
0: ఈ విధమైనటువంటి యొక్క

0: ప్రొఫెసరు,
1: ఎ ఫిజియాలజీ ప్రొఫెసర్,
0: అనేక విధమైనటువంటి పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: హీ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఇందులో
1: హియర్
0: సరి అయినటువంటి యొక్క జవాబు చిక్కేంత వరకు కూడాను దీన్ని వదలకూడదని అత్యంత పట్టుదలతో ఈ పరిశోధన సాగిస్తూ వచ్చాడు.
1: హీ డిటర్మిన్ టు కంటిన్యూ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అంటిల్ హీ అరైవ్స్ అట్ ఎ గుడ్ రిజల్ట్.
0: ఇతని కాటన్ కేన్.
1: కాటన్ కేన్.
0: ఇతను కట్టకడేపటికీ మొన్న మొన్ననే దీని యొక్క సరి అయినటువంటి యొక్క జవాబును గుర్తించి
1: హీ కుడ్ రికగ్నైజ్ ది కరెక్ట్ ఆన్సర్.
0: ఇది పతంజలి యోగము యొక్క ప్రభావం చేత ఏమైనను మార్చవచ్చునని నిర్ణయిస్తూ వచ్చాడు.
1: హీ డిసైడెడ్ త్రూ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పతంజలి యోగ శాస్త్ర ఎవ్రీథింగ్ కుడ్ బి చేంజ్డ్.
0: తరువాత ఈ సత్యాన్ని గుర్తించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్,
1: సమ్ అదర్ ప్రొఫెసర్స్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్,
0: ఈ యొక్క హవాయి అనేటువంటి యూనివర్సిటీ లోపల పరిశోధన చేస్తూ వచ్చారు.
1: దే కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ హవాయి యూనివర్సిటీ.
0: కాలియట్, షీటన్, జాన్సన్ ఈ ముగ్గురు కూడా ప్రొఫెసర్స్ ఒకదానికొకటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ది త్రీ ప్రొఫెసర్స్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ యోగా.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ కుడ్ ఫైండ్ అవుట్ త్రూ హిస్ ఎక్స్పెరిమెంట్స్ దట్ ఇట్ ఇస్ ఓన్ మిస్టేక్.
0: పతంజలి సూత్రమునందు చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తులను అరికట్టినప్పుడు ఎంతటి విజయాన్ని అయినా కూడా సాధించవచ్చును, ఈ జగత్తులో మానసిక శారీరకమైన శక్తులను అభివృద్ధి గావించుకునవచ్చును అని కూడా వారు నిర్ణయిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో డిసైడెడ్ బై కంట్రోలింగ్ ద సెన్సెస్ దే కెన్ అకాంప్లిష్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్స్.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడా ప్రచురిస్తూ వచ్చారు.
1: They started publicizing to maintain health yoga is needed.
0: Aithi ee yogam yokka prabhavanni manavattamulo ee reetiga gurtinchadaniki veelavutundi.
1: How is it possible to recognize the effect on the human life?
0: Ee chakkani parishodhanam chetane oka nindayam kudanu telindi.
1: Through these experiments it could be arrived.
0: 2 gantalu manamu gaadha nidra lopala ee sukhanni pondutamo aa sukhamu 12 nimishallo manamu pondavachunu yogaabhyasamulani kudanu nirnayamaindi.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: Manavulaku nidra atyavasaram.
1: Nidra deep is very necessary.
0: Kanuka aaharam lekapoyinanu manavudu edo konni vidhamainatti yokka sadhanam cheta darini adjust cheskovachunu saripuchukovachunu kaani nidrane lekundina manavuni yokka aarogyamu poorthiga chedipothundi.
1: He can carry on without food, but without sleep, he cannot carry on because he spoils his health.
0: Kanuka ee naati manavudu sahajamaina nidranu kuda nu kolipothunnadu.
1: So man today is losing the natural sleep.
0: Karshakulu, karmikulu, ee yokka vyavasayadaralu, veerandaru kuda nu shraminchi adhikamainatundi yokka deenini utpatti gaavinchukonavallanni raatrim pagalu kuda nu pani chestu vacharu.
1: The farmers, the labor, they work day and night for high production.
0: ee shrama cheta manavudu tana yokka sharira aarogyamnu kolipothu vacharani America, Russia, Germany, French ee deshamulanta kudanu chaala kontha varaku paritapistu vacharu.
1: All felt so sad because man loses health because of too much of exertion.
0: ee vidhamainatundi yokka dukkhamulaku vicharamulaku anarogyamulaku పరిహారం ఏమిటి అని కూడా తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కాని తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.

0: Therefore, the health is most important.
1: ఈనాడు లోకమును అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
0: Today, the heart diseases and blood pressure are more and more.
1: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
0: the mental worry,
1: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము,
0: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
1: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
0: ది అబ్సెన్స్ ఆఫ్ గుడ్ ఎన్వైరన్మెంట్,
1: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
1: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: To maintain his health, he wastes all his money.
1: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కూడాను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
0: As the money is short, he is not able to take good food.
1: ఈ విధముగా అనేక విధములుగా ఇటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
0: For these reasons, man loses his body health and mental peace.
1: కనుకనే ఈనాడు విదేశములయందు,
0: so today among foreigners,
1: ఈ రోగముల యొక్క ప్రభావము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: The effects of these diseases are more and more.
1: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
0: It is also inquired in a different way.
1: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
0: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
1: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
0: హియర్ ఇన్ మెక్సికో మెనీ ఆఫ్ దెమ్ వర్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
1: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి, అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
0: దోస్ హూ ఆర్ కెప్ట్ ఇన్ ప్రిజన్, దే ఆర్ ఆల్ రెస్ట్లెస్ అండ్ దే వర్ సిక్.
1: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
0: డాక్టర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ కాజ్ ఇస్ ద ఫుడ్.
1: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
0: ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ ది మెంటల్ రెస్ట్లెస్నెస్ ఈస్ ద చీఫ్ కాజ్.
1: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
0: Right now they started yoga practice in that jail there in Mexico.
1: Rendu nelalu yoga abhyasam prarambhincharo ledu andariki paripurna aarogyanni pondutu vacharu.
0: In 2 months time they gained perfect health.
1: Aarogyanni pondatame kaadu aanandanni kuda anubhavistu vacharu.
0: They were not only healthy, they were very happy.
1: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: దే డెవలప్డ్ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ యోగా.
1: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా,
0: యాజ్ యువర్ ప్రాక్టీసింగ్ యోగా,
1: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్, కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
0: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్సూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, that habit is gone to
1: certain extent. సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
0: The students also developed hatred towards smoking.
1: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: With these experiences, students started teaching other students.
1: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
0: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లక్షల ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
1: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
1: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
0: It is Bharat where you find Patanjali.
1: కాని దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
0: But the foreigners enjoy it.
1: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
0: What is the reason? Bharatiyas don't have that sincerity and faith.
1: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లారబుద్ధిగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
0: Yashoda was very happy with the divine child because she happened to the mother and delighted herself.
1: Kani Devaki Devi vicharapadutu vachindi.
0: But Devaki Devi was feeling so sad.
1: Okanadu oka vrutcham kinda kurchoni vicharam chestundadi.
0: One day she sat under a tree and was worried.

0: ఆ పూతను పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
1: When you were drinking the milk from Putana, I could not see you.
2: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
1: Bound by all ropes, I could not kiss your stomach.
2: Prasava vedana paduta na palivantu.
1: I only suffered the pangs of delivery.
2: నీదు ముచ్చటల్బడుట యశోదవంతు.
1: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటుందినప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కాని లేక కాపాడుకున్నట్టు కాని అనుభవించుటకు కాని తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ.
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: శ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఇస్ నాట్ టేకింగ్ టు అకౌంట్ దీస్ టూ ఫ్యాక్టర్.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: ఈటింగ్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: ఈ స్పాయిలింగ్ ఇస్ హెల్త్ కంప్లీట్లీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: ద హంగర్ ఇస్ ద డిసీజ్.
1: అన్నము ఒక ఔషధం.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
1: దప్పి ఒక రోగము.
0: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
1: నీరు ఒక ఔషధం.
0: వాటర్ ఈజ్ మెడిసిన్.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగాంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే,
0: similarly,
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: Today we rely on the taste of the food.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: We are not understanding the value of the material.
1: కనుక ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైన నియమములను పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: దే ఆర్ ఆల్సో రెడ్యూసింగ్ ది క్వాంటిటీ లైక్ సాల్ట్, చిల్లీ అండ్ సో ఆన్.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: ఫర్ భారతీయస్ దే లైక్ టామరిండ్ వెరీ మచ్.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తములో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టామరిండ్ స్పాయిల్స్ బ్లడ్.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వీ డెవలప్ అలర్జీ.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: బికాస్ ఆఫ్ అలర్జీ ది స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలీజ్ టామరిండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: దేర్ ఫోర్
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: as we are not able to practice that sacred yoga,
1: నరములంతా కూడాను బలహీనతై,
0: nerves become weak,
1: బ్లడ్ యొక్క సరఫరా కూడాను అతి వేగంగా ఉండటం చేత,
0: the blood circulation will be at high rate,
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: Man will develop agitations more and more.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
0: the reason for the mental agitations,
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: It is only the blood pressure that is responsible.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
0: the cause for blood pressure,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటకు కారణము,
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: ఈ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ ఎజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిందే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodham chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతులపైన పరిశోధన చేశాడు.
0: హి కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హి ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: మెమరీ,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: ది ఎంకరేజ్మెంట్,
1: బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైన మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషులపైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఏ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
0: ఏ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద టీచర్ హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu vachundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu vesetundi swabhavu.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: నెవర్ హీ సెడ్ ప్లీజ్ ఇన్ హిస్ వర్డ్స్.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడూ చెప్పి ఎరుగడు.
0: హీ నెవర్ సెడ్ ఎక్స్క్యూజ్.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ with in all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరం అతను.
0: The father of the student is aged 70
1: years. అతను యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he is 50 years old.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic exercise.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానిని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you will have a proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: Inhalation and exhalation.
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: The 3 are పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకం అనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకం అనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకం అనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: You should never do that by just reading the book without the help of experienced teacher. It's dangerous.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: keeping clock there,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is no nothing like any kind of limit like that.
1: ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చేయాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: ఈ మూడు సమకాలంలో ఉండాలి.
0: All these 3 should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు.
0: When you do so, you should never go.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి,
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ,
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: leaving it to the left side.
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: We retain it, hold it in సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: This should also should take equal time.
1: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
0: when there are any mistakes in the process,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: Lungs will be spoiled.
1: ఇంతే కాదు,
0: not only this,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: The brain also will be affected.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్, హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: కొంతమంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: In spite of all running, the breath should be same.
1: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: This is possible only through yogic exercise.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగలు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: రాత్రి కూడాను వెళ్తుంటారు వాళ్ళు.
0: Later also they go.
1: ఎందుకోసం పోతుంటారు?
0: Why do they go?
1: పాపము, సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత, ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional
1: job. అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడు అంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercise.
1: ఈనాడు విదేశము లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: In foreign countries, in every house there will be a board.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: That's not proper yoga, that is roga disease.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయ, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభక రేచక పూరకములు.
0: యు షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్, దే బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటను అంతవరకే ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇదే అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should withdraw the flame.
1: This is the shastram.
0: This is the science of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly,
1: అదే న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయ.
1: తర్వాత వైశేషిక.
0: Next to వైశేషిక.
1: వైశేషికమనగా అణుపదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation of atoms.
1: ఒక అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది?
0: What kind of difference is there between atom and atom?
1: ఈ ప్రపంచమంతా కూడా అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm.
1: అణువులు రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atom.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the atom should be present in what quantity?
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలనులో ఒక రాయి మనం విసిరాము.
0: Suppose you pelt stone into the lake.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: There starts a wave.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: To what extent does the wave
1: go? అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: You see the wave spreading to some extent.
1: కానీ ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలనుందో అంతవరకు పోతుంటాయి.
0: But the waves spread to the extent the lake is.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: అదే విధంగానే నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the
1: ఒక
0: mind.
1: తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you pelt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: చెడ్డ తరంపేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the ears.
1: మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరం లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings of waves emanate.
1: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నడిచినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తం పైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరూ కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కాని చెడ్డకి కాని నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయుః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్. కనుకనే
1: ఈ యోగమునంత కూడాను యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటం.
0: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతేకాదు పరిగ్రహము తీసుకోవటం కూడా నువ్వు మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నోర్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కడి చూపించినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్
1: భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకం కూడా, సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కళ్ళకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే, అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదం స్వామి, నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనను నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: దోస్ దట్ ప్రే స్వామి, డోంట్ యు సీ మై డిఫికల్టీస్, దేర్ దే ఫైండ్ ద టూ ఐస్ ఆఫ్ ద లార్డ్.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుండి నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకలనే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వత పాదం తస్సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడా మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్ముడు కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుకనే ఈ అంగములంతా కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్
1: ప్లీజ్ గాడ్. పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్,
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హీ విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఇస్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ సేస్ ఐఎమ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హీ ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి.
0: He says, I'm offering my ear.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ శ్రోత్రములు ఉంటున్నాయి అని ఆ శ్రోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: He should dedicate his listening by listening to sacred things and divine
1: things. ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క శ్రోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఇంద్రియ ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: ఇది అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితం,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swamini chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ది సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవుల, మీరు వద్దికగనుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ why don't you come together, why don't you listen to the leelas of God.
1: Shiva Shiva Shiva Shiva yanarada mee chintalella baapu konamannarada, mee chintalella baapu konamannarada.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety.
1: Shiva metti jagam anta tirigeru o chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede, cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: Pani mani sinimalu palumaru meeru kani kani chaniyunu tanivilede.
0: You see many cinemas uselessly.
1: Ikkada ye maatramu kannulku samane untundadu.
0: The eyes won't have any exertion.
1: Chanamunu daiva sannidhi niluvarga kanulara kadu kastamata o kanulara miku kastama.
0: Eyes find it difficult to stare at the Lord for a moment.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కనులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: Closing our eyes when we inquire what kind of things done by limbs.
1: Kambuvale meeru par parugidi vagirinchi tirugudure, meeru parugidi vagirinchi tirugudure.
0: You run running after earning liking those things.
1: Chanamunu daiva sannidhi niluvarga padamula meeku kashtamula.
0: Oh feet, you find it difficult to stand for a moment in front
1: Rendu
0: of the Lord.
1: Padamulu bhagavantuni yokka sthanilo undalatunte e maatramu niluvadu.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantalu gantalu gantalu gantalu queue lopala nilchukoni untuntaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema daggara kuda hours hours queue lo nilchukoni untuntaru.
0: There in cinema theater he stands there in the queue.
1: Kaani bhagavantuni devalayamiki vaste tatchalame lopala vidchali, tatchalame devunu chudali, tatchalame vellipovali.
0: But when it's a matter of temple, he should be let in immediately, he should come out immediately.
1: సత్యమైనా అనిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటారు.
0: హీస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: దట్ వీ హ్యావ్ ఆల్ ద పేషెన్స్
1: ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: బట్ నౌ వీ షుడ్ చేంజ్.
1: అదే యోగము,
0: దట్ ఈస్ కాల్డ్ యోగా.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి, అదే డిస్క్రిమినేషన్ పవర్.
0: That is discrimination.
1: ఏది మంచి ఏది చెడ్డ.
0: What is good, what is bad.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: To some, the worldly life appears to be good.
1: ఎంతసేపు?
0: How far?
1: తాత్కాలికం.
0: Only temporary.
1: దీనికి సంతోషము అన్నారు.
0: This is called happiness.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: What is the meaning?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్ ఇది.
0: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టూ చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: ఇన్ ద థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది ఆనందం అనేటువంటిది హృదయము నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ థాట్ ఓవర్.
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్
1: హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినట్టుంటుంది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ అండ్ యూనిటీ అమంగ్
1: యూనిటీ యూనిటీ యూనిటీ
0: దేర్ షుడ్ బి యూనిటీ అమంగ్ సెన్సెస్.
1: దానివల్లనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
0: సో స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏమిటి ఆ మ్యాన్కైండ్?
0: వాట్ ఈస్ దిస్ మ్యాన్కైండ్?
1: హృదయము,
0: ద హార్ట్,
1: వాక్కు,
0: వర్డ్,
1: చేతుల పని,
0: అన్ యాక్షన్,
1: మూడింటి యొక్క ఏకత్వం,
0: ద హార్మనీ.
1: కనుకనే అప్పుడే దీని యూనిటీ వలనే
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ
1: మనకు ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: విల్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ వల్లనే
0: అవుట్ ఆఫ్ ప్యూరిటీ
1: డివినిటీలో ప్రవేశిస్తాము.
0: దెన్ వీ కెన్ స్టెప్ ఇన్ టు డివినిటీ.
1: ఎప్పుడు ఈ డివినిటీలో మనం ప్రవేశించామో
0: ద మూమెంట్ వీ స్టెప్ ఇన్ టు డివినిటీ
1: ఎనిమిటీ దూరం అయిపోతుంది.
0: యూ విల్ బి అవే ఫ్రమ్ ఎనిమిటీ.
1: కనుక ఈ డివినిటీని అందించేటువంటిది పతంజలి యోగ సూత్రము.
0: పతంజలి యోగ సూత్ర గివ్స్ యూ దిస్ డివినిటీ.
1: కనుక సాధ్యమైనంత వరకును యువకులైన విద్యార్థి విద్యార్థినీయులు కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ యూత్ మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: రైట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఫైండ్ ఎనీ చైల్డ్ రన్నింగ్.
1: దొగ్గాడటము, తర్వాత కూర్చోవటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచడం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుక క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్
1: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్క చేయక్కర్లేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
1: అది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ఇస్ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి నిద్రపైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద టెరెస్.
1: ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే.
0: హి యూస్ టు వాచ్ సింగిల్ స్టార్.
1: ఒకే చుక్క, రెండవ చుక్క కనిపించకూడదు.
0: ఓన్లీ వన్ స్టార్, హి డిడ్ లుక్ అట్ ద అదర్.
1: అదే ధారణ. ఒక్క వస్తువు పైన దృష్టిని నిలపటమే ధారణ.
0: ధారణ మెంట్ సింగిల్ పాయింట్.
1: ఈ ధారణను అభ్యాసం చేసిన తర్వాత ధ్యానము చాలా సులభంగా మనకు వస్తుంది.
0: వెన్ యూ డెవలప్ ది సింగిల్ పాయింట్ అటెన్షన్ యూ కెన్ ప్రొసీడ్ టు మెడిటేషన్.
1: ఏదైనా ఒక దీని రూపాన్ని నువ్వు పెట్టుకుని
0: కీపింగ్ వన్ ఫామ్,
1: ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన నీ దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
0: You concentrate on one point, you start staring at it.
1: అది ధారణ.
0: That is ధారణ.
1: ఆ ధారణ క్రమక్రమేణా కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
0: ధారణ gradually shapes into meditation.
1: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు.
0: ఇస్ నాట్
1: చాలా సులభమైనటువంటి సాధన.
0: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్. వెరీ ఈజీ.
1: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు మాకు చాలా కష్టం అనుకుంటారు.
0: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ బట్ ఇట్స్ డిఫికల్ట్.
1: అది తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
0: You call it difficult because you do not know.
1: Oka gulabi rekana ina kuda nalapatam konje kashtam avutundi.
0: It may be difficult.
1: Dharana cheyatam anta sulabham.
0: Dharana is so easy.
1: Ee uchvasa nishwasamulu kuda begavettadam chaala sulabham.
0: The breathing exercise is very easy.
1: Meeru nammina namakapoyina,
0: believe it or not,
1: nenu ee sadhana eppudu cheyaledu.
0: Swami never did this sadhana.
1: Kaani
0: but
1: ఒక్క క్షణమైనా ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ ఒక విధమైనటువంటి ఇది కానీ అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: Body is just an instrument.
1: ఆ యోగ శక్తి చేతనే
0: because of yogic power
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: If anything is cursed, it comes to a standstill.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: your heart. ఇది కాదు, ఎవరికైనా కూడా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుండాలి.
0: Not only to me, it's possible to everyone.
1: కారణం ఏమనగా సర్వుడు యందు దైవమే.
0: The reason is God is in everyone.
1: ఈ దేహమునందు ఆ దేహమునందు ఈ దేహము సర్వదేహములందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
0: In this body, that body, in all bodies, the self is same.
1: మీరు దేహాన్ని ప్రత్యేకంగా మీరు భేదం పెట్టుకోకండి.
0: You don't have differences in this body.
1: అన్నిటి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
0: That self is one. Develop that idea.
1: ఉద్రేకాలకు,
0: agitation,
1: కోపాలకు,
0: anger,
1: అహంకారాలకు,
0: ego,
1: అసూయకు,
0: jealousy,
1: అవకాశం ఇవ్వకండి.
0: Now give scope to
1: అది వచ్చినా చీ నేను పశువు కాదు, నేను మనిషిని.
0: When they come, I am not animal, I am human being.
1: ఈ యాంగర్, ఈగో, జెలసీ ఇవన్నీ కూడా కోపతాప అసూయ డమ్మములన్నీ కూడా పశువు యొక్క లక్షణాలు.
0: యాంగర్, ఈగో, జెలసీ, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
1: నేను పశువు కాదు,
0: ఐఎమ్ నాట్ అనిమల్.
1: I am not animal, I am God. ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is the temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
1: మందిరము మందిరము అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు, డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యు గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడిదలు పందులు కుక్కలన్నింటి వదులుతాము మనము.
0: బికాస్ యు గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్
1: టు ఎంటర్. ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ ది డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీని కోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: It's for our own sacred experience.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటినీ మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ ది సెన్స్ ఆఫ్ ది డోర్స్, వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వీ షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కరు.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ది డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: out of discretion.
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: Human being can become sacred to any extent.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: Because there is scope for this sacredness.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never get disappointed. How man can become God?
1: దేవుడు.
0: Man is God.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకున్నాను ఉన్నది ఒక్కటే.
0: In all
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంకా 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: Truly students are very lucky.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: పైసా ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్ట్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్ హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర నవనీత చోర వహే గురు వహే గురు వహే గురు బోలో వహే గురు వహే గురు వహే గురు బోలో సత్యనామ

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: Shiva is God, God is Shiva. The individual is divine, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu చాలా దుర్లభమైనటువంటిది.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: How the divinity is latent in humanity.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇది ఏ దీనికి ప్రమాణం? నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుని ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వంనందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: దర్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవదైనటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందు ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విద్ ఇన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విద్ ఇన్ ఆర్ ద టూ ఆఫ్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ది ఇండివిజువల్ ఈస్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈస్ డివైన్, దిస్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవుని ఎందు కూడా నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ in all of the living beings is explained interpreted by man.
0: Aithe sarva jeevulu endukudunu moham aneetundi unnadi.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: Kaani manavudu maatrame mohamunu chayamu gaavinchukoni mochamunu pondutu vachadu.
1: But it is only man who can just reduce his attachment, moha kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హింసెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూజన్ the foundation happens to be the three attributes, the inertia, the emotion, and that of pious.
0: Mohamanaku, Dhaneshana, Dhareshana, Putreshana. Ee moodu kudanu mooladharam.
1: For illusion, the primordial principles, foundations happen to be the attachment towards money, the wife, and the progeny.
0: Rajoguna, Sattvika Rattvamukunu kudanu, Irmulamu gavinchukunna tarvata, vaadu manavudu kaadu. Maya tana daggare undadu.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: Manavudu maya nundi veru kavalani talanchinappudu sattvika rajo tamo gunamulu dooram chesukovali.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: Aa trigunamulu undinanta varaku kudanu maya atanni veedadu.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: Inka mohamunu ee reethiga manamu samrakshinchukovali.
1: Well, how are we to get away from
0: mohamunu ee reethiga manam tyajinchali?
1: How to give up this attachment?
0: Dhaneshana, dhareshana, putreshana. Ee moodu rahitamainatundi yokka manasuke ee yokka moham nirmoolam avutundi.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family, and the children.
0: Kanuka manavuni yendunnatundi maya tattvamunu, మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత.
1: గీతించేవాడిని
0: చలించక నిశ్చలంగా ఉండేటువంటి వాడిని నేనే అని
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోటిలిటీ అండ్ ఇమ్మోటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను, కడవలోనా నీరున్నది, కడవ వెలుపులా నీరుంటాయి.
1: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
0: Tanukuni antarpahichata sarvavyapya narayana sutta.
1: And hence the principle of God is present inside and also outside.
0: Agnilo kalchinatvanti yokka inupa mukkanu lokala veedi unnadi, baita veedi unnadi.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kaadu.
1: Here not two positions.
0: Antarbhavam nandu unnatundi aatma tattvame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there is no reality within, there cannot be reflection.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది.
1: Reality is within.
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: Reflection is outside.
0: ఈ సౌండ్ లోపల ఉన్నది.
1: There is sound inside.
0: సౌండ్ లోపల ఉన్నది.
1: The sound
0: sound బయట ఉన్నది.
1: Sound inside and resound outside.
0: Action లోపల ఉన్నది. Reaction బయట ఉన్నది.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క సంబంధము.
1: ద కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, సౌండ్ అండ్ రీసౌండ్, ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ స్పీక్ ఆఫ్ ద రియాలిటీ.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
0: సామాన్యమైన మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: It is not academic textual knowledge.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: It is not outward pleasure.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: That is all the wisdom of the inner being.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: Earlier, the world population is 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: And today world population is 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: Population has gone.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: Population has increased.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But innate desire for liberation is on the decline.
0: ప్రాచీనలియందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: In ancient good old days, there was pining, yearning for liberation.
0: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలిగిన వారు లేరు.
1: In today's population, not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీనికోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: కొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగిపోతుంది.
1: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: The modern education will not inculcate the desire for liberation.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: In fact, it leads to bondage.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్. వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీజింగ్.
0: ప్రత్యేకించి మనం చదవాలనా?
1: Should we study for the reason?
0: ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: Do you need any practice for
0: that? మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days, people have sacrificed these two.
0: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because of modern education,
0: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపంగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: ఈక్ అవుట్ దేర్ లివింగ్. ఆనాటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: హౌ ఆర్ ది మోడర్న్ స్టూడెంట్స్?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి అయిపోయింది.
1: ది ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్ ఎ లాట్.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడు పెట్టిన వారిని కుల ద్రోయు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్.
0: ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్?
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: It's wide gulf between the education and now.
0: కొంత వరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: If there is slightest of the difference, we can improve.
0: మార్పు జరుగుతూ వచ్చింది.
1: Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయాయి.
1: And in fact, The morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we
0: ప్రాచీన ఎంత వినయ విద్యార్థులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడు అనేటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And in fact, in ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీర్విద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learnt archery.
0: కాని మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: గురువును స్మరించటము ఇల్లు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్ట కదప్పటికీ
1: finally
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు. ద్రోణాచార్యుడు
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జున్ చేతిలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అమ్మును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అమ్ము వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అమ్ములు విడిచాడు.
1: Not one arrow, five arrows
0: have gone. ఐదు కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: teacher. నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: And ద్రోణాచార్య uttered a lie. I am not your teacher.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేత నేను ఈ విరువిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Aanadu grandhamule levu.
1: There were no books at all.
0: Aanadu paper le levu.
1: And there nothing was.
0: Aanadu books le kaadu.
1: No books then.
0: Noti nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharaga daivame swaroopude aksharamu.
1: Akshara imperishable is God himself.
0: Aksharam swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నాకు గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్క్డ్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోని.
1: దేర్ మే బి ఎనీ మిస్టేక్.
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: హియర్ ఈజ్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ ఓ సార్ వాట్ యూ వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హీ వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అమ్మును వదలడానికి వీటికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ది థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఇస్ ఆఫర్డ్ హీ కెనాట్ షూట్ ఎనీ లాంగర్.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అమ్ముడు ఇచ్చినటువంటి వాడు అవుతాడు.
1: అండ్ దెన్ అర్జున విల్ స్టాండ్ ఫస్ట్.
0: అతనికి మించిన వారెవరు ఉండరు.
1: నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్ దెన్.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి తెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ అర్జున విల్ హ్యావ్ వెరీ బిగ్ నేమ్.
0: దేనికైనా
1: ఏకలవ్య వాజ్ ది డిసైపుల్ దెన్.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: అది కొట్టేటప్పటికి
1: when he did so,
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: because of the fact that he has offered his thumb,
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే
1: he lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: లాస్ట్ థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ హౌ కెన్ హి షూట్ ఎన్ ఆరో దేర్
0: బాణ సంధాన లాగు అభంగమయ్యే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ హింసెల్ఫ్
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే
1: హి హస్ లాస్ట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్చరీ.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు.
1: హి హస్ ఆఫర్డ్ హింసెల్ఫ్ టు హిస్ గురు.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే
1: అట్ ఎనీథింగ్ బి దేర్
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: ద మంత్ర ఇస్ విస్పర్డ్ ఇన్ ది ఇయర్.
0: చేతిలో డబ్బులు,
1: అండ్ దెన్ ద టీచర్ విస్పర్స్ మంత్ర ఇన్ ది ఇయర్ ఆఫ్ ది డిసైపుల్ అండ్ ఎక్స్పెక్ట్స్ మనీ. దట్ ఇస్ ది రిలేషన్షిప్.
0: ఇది కాదు,
1: దిస్ ఇస్ నాట్ మనీ.
0: గురువునందు వాత్సల్య బుద్ధి అధికంగా ఉండేటువంటిది.
1: ద గురుస్ దెన్ ఇన్ దోస్ డేస్ హాడ్ ఫుల్ ఆఫ్ ఎఫెక్షన్.
0: గురువుల యందు శిష్యులకు ప్రియమైనటువంటి యొక్క కుమార భావం ఉండేటువంటిది.
1: అండ్ దెన్ ది ప్రిసెప్టర్ హ్యాడ్ ద ఫీలింగ్ ఆఫ్ ఎ ఫాదర్ టువర్డ్స్ హిస్ డిసైపుల్.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ కామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ ఎ బిగాటన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఎ టీచర్ ఇస్ ఎ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
1: In fact, Dronacharya betrayed his disciple.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling action, so is the consequence.
0: Ilanti shishunaku droham cheyatam valla tana kumarunku inkoru droham cheyara?
1: As he has betrayed his disciple, his son also was this betrayed later.
0: Yetti pani manam cheyatamo atti phalitame manaku labhyam avutundi.
1: As is the action, so is the reaction. The result.
0: Kalvane reaction, resound and reflection.
1: So then comes the reaction.
0: Manaku tappinadi kaadu.
1: You cannot escape.
0: మనము పవిత్రమైనటువంటి యొక్క గురువులకు శిష్యులుగా ఉండాలి.
1: వీ షుడ్ బి సేక్రెడ్ డిసైపుల్ స్టూడెంట్స్.
0: ఈనాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలంలో వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఓన్లీ ఫర్ ఎక్వైరింగ్ నాలెడ్జ్.
0: గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనం కాలం సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ టు సాటిస్ఫై గురుస్.
0: కనుక ఏ ఒక్కదానికి కూడా సమత్వం ఏర్పడాలి.
1: దేర్ షుడ్ బి ఎన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భం లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాలీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాలీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
0: కానీ వాలీ చిత్రకోటలో తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: Vali was residing at his place.
0: కాని సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవ వాస్ ఇన్ మౌంటెన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాల్.
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరం యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి unless one excels him.
0: Samana shakti undeyantundi vaadu evarikudunu vijayam sadhinchaledu.
1: The one that equals him can never win.
0: Kanukane Chitramukha parvatam paina undeyantundi yokka sugrivuniki evvaru sahayam ledu.
1: Sugriva had none to help him.
0: Hanumantudu maatrame sahayam unnadu.
1: Only Hanuman helped him.
0: Aa Hanumantuni pilichadu.
1: He called Hanuman.
0: Ee reetiga manam ee yokka varini jayinchali.
1: How can we conquer vali?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచర్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: ఇట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
0: సుగ్రీవ
1: సుగ్రీవ
0: కాలం కోసం నీవు కాచుకో.
1: వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏనాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: కొండల మీద ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువుని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, like gems, they look like angels.
0: వారి చేతులు రాడుతూ ఉండాలి.
1: Their faces were full of
0: వారి ముఖంలో కెలకెలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూచేటప్పటికీ
1: when they saw such beings,
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవా
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ ఐ మీన్ ఆ హనుమాన్ హూ
0: నా అన్న ఏమైనా మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించు.
1: Is it possible that my brother sent these two spies in this way to kill me?
0: Yavari gili varidi.
1: It's only guilty conscience.
0: Tana bhayam aa vidhangane untundali.
1: It is his own fear.
0: Kani nivu bhayapadavadu.
1: Don't be afraid of it.
0: Aa tejomaya murtulu kevalam daivatvulu.
1: Those brilliant people are very divine.
0: Nenu velli vastanu.
1: I'll go and tell.
0: Anugrahimmani koraadu.
1: And he wanted permission.
0: Tirigi hanumantudu krindiki vachadu.
1: Hanuman got down the mountain.
0: Krindiki vachi choochadu iruvarini.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ అదర్ వన్ ఇస్
0: దశరథుని కుమారులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
1: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: వి ఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ ది స్టెప్ మదర్.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: ఐ యామ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: యాజ్ వి ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: సమ్ వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: వి ఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
0: ఆ సత్యాన్ని విని
1: హావింగ్ హర్డ్ దిస్
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్ హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి.
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్.
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvuni bujal paina kurchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digetappudu meeru chusetappudike sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnatti baadha nirmoolamaipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి.
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్.
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హాంట్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ
0: షుడ్ ప్రొటెక్ట్. రెండు దేహములు ఒక ప్రాణం ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి
1: సో సేయింగ్.
0: వాళ్ళు చాలా బలవంతుడు.
1: వాళ్ళు ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చెప్పి అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: ఇట్ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
0: రామ,
1: రామ,
0: ఇది ఏ వృక్షము?
1: వాట్ ట్రీ ఇస్ దిస్?
0: ఇది కేవలము
1: It's just fig tree, forest fig tree.
0: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
1: దే వెరీ స్ట్రాంగ్.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: దే వెరీ మైటీ ట్రీస్.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మును ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అమ్ము.
1: As my brother Wali shot an arrow, the arrow pierced through the two of the trees.
0: అతనికంటే
1: that is
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: If anyone excels him in this art of archery, I'll be his going to be his friend.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: Yes, Rama to shoot an arrow.
0: రాముని ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six days and
0: stretch.
1: Sugriva fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: Who is he? God himself.
0: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుణ్ణి.
1: Rama, right from this day, I am your slave.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టెకట్టుకు వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: ప్రాచీన
0: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ద డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చేయాలి రాముని.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదమ పాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు, గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోర్స్ సెల్ఫ్.
0: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలను మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణమును చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్
0: ఇంటెలిజెన్స్. గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చు.
0: ఎన్ని తెలివి తేటలుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ వర్చు ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
0: బలము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యూ కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ,
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది, ఏమి ఫలము?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: హీ కెనాట్, హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
0: ఇతనికి దాసుడు కాలేదు.
1: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
0: తెలివితేట అన్ని కూడా నిరుపయోగం అయిపోతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈస్ యూస్లెస్.
0: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని విధారా,
1: గర్ల్స్ అండ్ బాయ్,
0: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానుగుణంగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యూ రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేనిని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్,
0: ఎంత పవిత్రమైనటువంటి మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయం నందు కూడాను,
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్,
0: జీవమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
1: ఎవ్రీ ఐడియా, ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకందరికీ తెలుసు, మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్, యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
0: మీ వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లలు వాటి వాళ్ళే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఏ బాయ్, ఏ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ క్యారెక్టర్ ఇట్ ఈస్, వాట్ వర్చ్యూ హీ హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విధ విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హీ వాజ్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి,
1: అండ్ హీ కాంకర్డ్ ఆల్,
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో కాంకర్ ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అనేటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య, తాను ఎత్తైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: యొక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికే ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: The son of Prahlada is Virochana.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడు.
1: He is also great one.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: But what for all these people?
0: ఒకనాడు,
1: one day,
0: దేవగురువు
1: the preceptor
0: దేవేంద్రుని పిలిచి,
1: called దేవేంద్రుడు,
0: నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: The preceptor told, Prahlada is performing a sacred ritual by name Vishwajit.
0: ఆ విశ్వజిత్తుని యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: As he performs this sacred ritual, Vishwajit, you ask for charity.
0: ఉన్నప్పుడు చిన్న వాణి వేషం వేసుకుని,
1: he has taken the form of a small boy.
0: వెళ్ళాడు.
1: He went there.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: He went as a Brahmin.
0: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: Prahlada has got attachment to Brahmins.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయన నీకేం కావాలి?
1: యాస్, వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: ఈ యాస్, డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: మరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను. ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డు యు వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యు, బెటర్ యు గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెరుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దాని లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి,
1: ఆఫ్టర్ సమ్ టైమ్,
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాస్, హూ ఆర్ యూ?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ శీలం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: lose your kingdom.
1: Why should I be with you when there is no
0: character?
1: Therefore, I will also leave along with your
0: character.
1: After some time, a greater one of valor came out of
0: it. And his chief, commander-in-chief,
1: his commander-in-chief,
0: and
1: he came out of him.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావంటే
1: వై ఆర్ యు లీవింగ్
0: రాజ్యలక్ష్మి పోయింది
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్
0: రాజవీరుడు పోయాడు
1: అండ్ యు లాస్ట్ వార్
0: నేను సన్యాసిపతి నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి నేను కూడా పోతానండి
1: ఐఎమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ ఇస్ నో ఆర్మీ సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్
0: కట్టకడపోయి తానే తిరిగి ప్రార్థన చేశాడు
1: అల్టిమేట్లీ హీ ప్రేయర్
0: నారాయణ నారాయణ నారాయణ
1: ఈ ప్రే టు నారాయణ
0: నారాయణ
1: నారాయణ
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు
1: నాట్ ది ఆర్మీ
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు ఈ ధీరులు నాకు అక్కర్లేదు నాకెవ్వరూ అక్కర్లేదు నాకు ఒక గుణం మాత్రమే అందించమని
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్ ఐ డోంట్ వాంట్ ద వారియర్స్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోదని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు
1: Prahlada could not understand the uniqueness of his character, therefore he lost
0: it. Character ni artham chesukunnadu.
1: Then he understood what it meant.
0: 3/4 character is life anukunnadu.
1: 3/4 of character is life, he realized.
0: Kaduka dani naaku anugrahinchamani koraadu.
1: He prayed that it be granted to him.
0: Appude itani tyaganiki mechukoni
1: and
0: Devendra kulunu teesukunna vaadu kulunu anugrahinchi aa seelanni vaapas icchadu.
1: Having been pleased with his sacrifice, he could get back all that he sacrificed earlier.
0: Kaduka ee manavuni endu ee seelamu gunam aneetundi ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్ ఈ దీనికి
0: మించిన శక్తి మరొకటి లేదు
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది
1: ఇస్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్
0: తరువాత ఆవిర్భవించినటువంటిది కాదు
1: ఇస్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది
1: విన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్ యువర్ కాండక్ట్
0: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తనపైనే దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మొట్టమొదట మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్
0: మీరు చదవవలసినటువంటి బుక్ ఒకటే పెద్ద బుక్ ఒకటి ఉంది
1: దేర్ వన్ బిగ్ బుక్ యు షుడ్ రీడ్
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్
1: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: In that very big book of the world,
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: Spiritual heart.
1: It is the spiritual heart.
0: అదే నీ గురువు.
1: Spiritual heart is your guru.
0: నీకు ఒక friend ని నీవు సంపాదించుకో.
1: Have one friend.
0: Who is your friend?
1: Who is your friend?
0: God is your my friend.
1: God is your friend. God is
0: కనుకని God ని friend గా తీసుకొని హృదయాన్ని గురువుగా తీసుకుని ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ ది హార్ట్ యాజ్ యువర్ టీచర్ ద వర్డ్ ఇస్ ఎ బుక్
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్
0: అది ఏ పుస్తకము అన్నారు
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం
0: ఆ పుస్తకం అంటే ఏమిటి మస్తకమే పుస్తకము
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు
1: సో రీడ్ దట్ మస్తక
0: రాజకాల పుస్తకాన్ని నీవు చదవద్దు
1: నాట్ ద బుక్ ద పుస్తక ఆఫ్ పేపర్
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువు నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురువు ద స్పిరిచువల్ హార్ట్
0: నీ స్నేహితుని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
0: గంట ఇంట కంట ఉండి అన్ని విధానం నిన్ను సంరక్షిస్తాడు
1: గాడ్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: మీ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్
1: హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ గాడ్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్
0: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి
1: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకానొక సమయం లోపల స్వార్థపరులే
1: All other friends of the world are self-centered.
0: స్వార్థసప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
0: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్లెస్ హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్
0: ఆశించడు.
1: అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఏంది లేవు.
1: హి హాస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his friend.
0: Jali galinnatundi oka bhagavantuni new friend ga teesko.
1: Have God with jali compassion as friend.
0: Atani property ne adi love is jali.
1: And God's property is jali compassion love.
0: Adi endemaitundi prema.
1: That's not of love.
0: Atti prema unnatundi oka property ekkada untunda cheppandi.
1: That property of love, where is it available?
0: Vidyarthulara,
1: students,
0: meeru ee naati nundi ee sariyina bhavamulu abhirudhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్ గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలిడేషన్
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ రిన్యూ యువర్ లైఫ్.
0: పరిచయం పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that it's good for you.
0: Anni na manchi kosam ani
1: everything is good for me.
0: Doctor puttana poste katti iskoni putta vastadu.
1: When you have got the stomach complaint, doctor will operate.
0: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. ఆపరేషన్
0: మీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: అదే భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో,
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యు ఆర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుంది.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతువు నామ నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన ఎందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హీ సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాస్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు.
1: The mother and the child at all times together.
0: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలందు.
1: The children and mother together.
0: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
1: They should think of God, think His glory and work for their
0: కనుక మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
1: You should be servant to the servants
0: of God.
1: Don't be a servant to
0: others.
1: The whole world will serve you then.
0: ఆశకు దాసుడైన జగమంతరికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are servant of everybody.
0: జగమంతరి నీకు దాసులం.
1: Then once you give up desire, the whole world will be your servant. Therefore let all your desires be directed towards God. Nothing is more
0: దైవం సర్వ విధములుగా మీకు రక్షించి.
1: God will protect you in every way.
0: సర్వ విధములుగా మిమ్మల్ని కాపాడి.
1: And he will protect you. And he will also liberate you. Students, this age is highly sacred.
0: Golden age.
1: And this is a golden
0: age.
1: Never make it unsacred. You have got this golden opportunity. If you just lose one moment, you will lose many
0: people.
1: You know what sort of
0: thread.
1: And here you have got the thread making a bundle. You are just rotating, revolving the thread in a bundle. You have completed one round. Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
0: గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులార.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి.
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: స్కింప హేమతారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
1: Secular knowledge for living, spiritual knowledge for liberation.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
1: The intelligence that you get out of secular knowledge will help you to fill your belly.
0: కాని ఆధ్యాత్మిక విద్య,
1: but the spiritual education,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: Well, also fructified in
0: your heart. కూడాను మన హృదయములందే పండుతాయి.
1: And everything will be there fructified in our heart.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: both the forms of education,
0: ఒకటి right and left.
1: One is right, other is left.
0: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: వెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord విత్ ద రైట్ హ్యాండ్ ఇస్ యువర్ రైట్.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right,
1: it has got to be left.
0: సంపాదించుకోండి.
1: And have that right.
0: అయితే మానవు నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: Others you can't walk.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్ బేరెన్స్, విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావని అందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి అందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of ritual.
0: Madhura bhavam bedi manadesha mandanna matru bhavamu ganna manyamedi.
1: What is the sweetest feeling, the nectarine sentiment? It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu manadesha neetini మంట కలిపి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద వర్చ్యూ, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అ బ్లేజ్, పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులసి.
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్, ద కోల్డ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే.
1: అండ్ వి హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్, దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్,
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: భారతీయస్, ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: Itti Bharatadeshamanu ee naadu mana bharatiyulu gurtinchukodaniki prayatninchutaledu.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: Yenugettru thana balam elugaledu.
1: Just as the elephant does not know its own strength,
0: tan thogata korte manushu oka 9 adugulu poi padipothadu.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenunu oka mauta manushi tana kindiki raagutunnadu.
1: But the man would be able to control the elephant with the maut.
0: Tana balamulu teliyakunda undatam cheta mauta aa yenunu tana cheppinattu vintundadu.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: Adhe vidhamugane bharatiya shakti kevalamu dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulanu manushulaga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall someday or other.
0: Dehi niramayundu.
1: The indweller is permanent.
0: Dehiki chaavu puttukal moha nibandha bandhanala muddalu levu.
1: The indweller has neither beginning nor an end. It marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The indweller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: Itti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatvanti oka శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: ద స్ట్రెంగ్త్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
0: అగమ్య గోచరుడైనటువంటి దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
1: గాడ్ హూ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్ కెన్ ఆల్సో బి అండర్స్టూడ్ కెన్ ఆల్సో బి కాట్ కెన్ ఆల్సో బి డ్రాన్ బై దిస్ బాడీ.
0: కానీ లోపల ఉన్నటువంటి శక్తి మా సత్యశక్తి
1: లేటెంట్ స్ట్రెంగ్త్ రిప్రజెంట్స్ ట్రూత్.
0: ఈ సత్యశక్తిని ఎవరు కూడా పట్టలేరు.
1: దిస్ ట్రూత్ఫుల్ లేటెంట్ పవర్ నోబడీ కెన్ అండర్స్టాండ్.
0: సత్యస్య సత్యం
1: అండ్ ట్రూత్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ను ఎవరు కూడా కాంచలేరు.
1: ట్రూత్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: Satyam anetvantidi daiva swarupame.
1: Truth is God.
0: Satya jnanam anantam brahma.
1: God is truth. God is infinite. God is wisdom.
0: Satyam munandundi sarvam srishtinche.
1: It is from the point of truth, creator created the whole creation.
0: Satyam munand anage satyavritti.
1: And the whole thing would merge back into the principle of truth.
0: Satyam munandarige sarva srishti.
1: And the whole creation merges back into the truth.
0: Yendu chuchina satyam be.
1: Wherever you go, you find truth.
0: Mithyam anetvantidi lene ledu.
1: There is nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatvanti yokka dehamnu asatyamainatvanti yokka pravruttini gurtinchukoni దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హీ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other code of conduct higher than that of truth.
0: Satyame lekundina dharmame ledu.
1: No truth, nothing exists.
0: Satyamunu punadiga vesukoni dharmamune bhavanamu perugutu undadu.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka prema swarupulara,
1: embodiments of love.
0: Ee satyamunu gurtinchadaniki prayatninchali.
1: You make every effort to know this truth.
0: Ee indriyamunu arigatti
1: controlling your senses.
0: Yes, sambandhamainatvanti bankadu bodari.
1: And we should give a body attachment.
0: Kevalam manam chadivinatvanti chaduvulo oka shaktini manam puraskarinchukoni.
1: We just rely on our bookish knowledge.
0: Nithya satyamainatvanti oka bhavanni manam marchipothunnam.
1: We are forgetting that eternal truth.
0: Adi నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంట పెట్టుకుని
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్ the senses of perception and action and we go by all the senses forgetting this eternal truth.
0: Manas etuvantidi tetsa.
1: You know the power of the mind.
0: Adi ettante ette parigettundi.
1: Mind can run
0: konni samayam randu sugandhamuto koodinatvanti oka shuman pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna bayati emaina kodu petti bandi potunte దానిపైన పోయి వాడుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటి ఎందుకు కూడా నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్ట నీవు నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్ హౌ కెన్ యూ బిలీవ్ ఇట్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: వి జస్ట్ క్యారీయింగ్ ఆన్ అవర్ లైఫ్ జర్నీ basing on the body and the mind.
0: Yenadu manavudu deham yokka bhrantini vadali.
1: That day man gives up his physical attachment, body attachment.
0: Indriyam yokka tattvamu marchipoyi.
1: And he controls the senses.
0: Atma tattvamne chintinchinappudu.
1: And when he stands at the point of the self.
0: నీవే ఆత్మస్వరూపుడైపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of the self.
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you
0: are నీవు మాధవుడే. నీవు మాధవుడే.
1: You are Madhava, divine.
0: కానీ మాధవుడై కూడాను నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: is the
0: center.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: You are
1: acting basing on the dress.
0: You have to
1: recognize your true nature.
0: Manavatvamu.
1: The human life
0: పవిత్రమైనటువంటిది
1: is sacred.
0: దివ్యత్వమైనటువంటిది
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation. Make it purposeful.
0: నీవు చదివిన చదువు కానీ
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కానీ
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ క్యాపాసిటీస్,
0: ఇవన్నీ క్షణభంగురాలు.
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్.
0: మీరు ఎవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యు హూ ఆర్ యు.
0: నేను ఫలాని వాడిని అని చెప్పని చెప్తావు.
1: అండ్ యు రిప్లై ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టుతున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathin kumarudainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasudainatundi Dasharatha kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharatha nuku muguru varyalu.
1: Dasharatha has three consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharatha dehaniki moodu gudamudu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has three basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: దేర్ త్రీ క్వాలిటీస్, సత్వ రజస్ తమో గుణాలు. పాయస్నెస్,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సత్వ పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ ద రజస్టిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకని మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtudu varu chakkaga puttinatvati tedi rakshitam chuchi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishta.
0: Mottamota Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha Sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya putrani petrite.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaneedu aanadu telisi gurtinchadu.
1: This basic fact is realized.
0: Gurtinchi vartinchadu.
1: By the past. And they conducted themselves like that.
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: హావింగ్ రియలైజ్డ్ ద ట్రూత్ దెన్,
0: సత్యాన్ని బోధించి,
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడీ,
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెండ్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: దేర్ఫోర్ ట్రూత్ ఈజ్ దేర్ నేచురల్ క్వాలిటీ.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance.
0: Because Bharatiyulu gunamulu sahajame.
1: The qualities of Bharat are quite natural.
0: Sahanamaye.
1: Sahana, forbearance.
0: Ah, forbearance. Ah, sahanam anetuvanti lekapothe manavude kadu.
1: Without forbearance, you are no human being at all.
0: Because tallini manamu goppa devudiga bhavinchali.
1: To consider the mother.
0: Andukosamani matru devo bhava pitru devo bhava. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: బిఫోర్ టేకింగ్ లీవ్ హి టచ్డ్ ది ఫీట్ ఆఫ్ కౌసల్య.
0: అమ్మా, నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: And he said, I am going there for yaga. జనక మహారాజు
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: నాయన, ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు శాఖ వైకుంఠవాస.
1: That God of heaven who came to the rescue of Dhruva.
0: ఏ గుణము గణించి యేచించినో నాడు దూకుమారుని శాఖ వైకుంఠవాస.
1: వైకుంఠవాసి హూ కేమ్ డౌన్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ధ్రువ.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్, హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఇస్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదంలో పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన, నీకంటే మించిన వారు లేరు.
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యు.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: I offer my daughter in marriage.
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: And I am going to perform marriage.
0: కానీ వివాహం అన్నంత మాత్రమే ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు లేదు. నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్. వి ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: వి ఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చెయ్యి కావాలి. ఏది కావాల్సిందే.
1: అండ్ ఆల్ ది ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైం.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాజ్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాములు కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
1: after getting the consent of విశ్వామిత్రుడు,
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: Then he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న,
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: రామ ఇస్ ఎల్డెస్ట్ ఆఫ్ ది ఫోర్.
0: రామునికి మొట్టమొదటి సీత గార్లెండ్ వేయాలి.
1: అండ్ సీత వాస్ టు గార్లెండ్ రామ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: దేర్ ఆఫ్టర్ లక్ష్మణ భరత శత్రుఘ్న టు గార్లెండ్.
0: ఆమె గార్లెండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: అండ్ షీ వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాములు ఆమె వైపును చూడలేదు.
1: రామ యెట్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: షీ ఇస్ నాట్ మై వైఫ్ యాజ్ ఆఫ్ నౌ.
0: ఆమె పరస్త్రీ.
1: షీ ఇస్ అనదర్ లేడీ.
0: నేను ఎట్లా చూసేది?
1: హౌ కెన్ ఐ లుక్ ఎట్ హర్?
0: ఇది మహాపాపము.
1: ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పరస్త్రీని చూడటమే మహాపాపము.
1: టు లుక్ ఎట్ అనదర్ లేడీ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: అండ్ షీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్.
0: కానీ రాములు వంగలేదు.
1: బట్ రామ డిడ్ నాట్ బెన్.
0: రాములు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: రామ డిడ్ నాట్ బెన్ లొంగలేదు. అండ్ సీత డిడ్ నాట్ గార్లెండ్ హిమ్ వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిల్చుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వారు వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్ డెడ్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ హ్యాస్ ఎ నాక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ మదర్.
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లెండ్ హిమ్.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాల బాలకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా
1: today boys and girls whether they garland or not
0: thane kuda bay vestadu
1: he himself will go forward in garland
0: atidi kade
1: that's not proper
0: kanukane ramudu vesina tarvata
1: only after rama is garlanded
0: appudu lakshmaniki aame vachi vesindi
1: and then lakshmana was garlanded later
0: kanukane prati okkati indu kuda nu peddalu nalasaristu peddalu poojistu peddalu aagnu nadchukovali.
1: Therefore, in every aspect, one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంచురీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what
0: was the plan. Rani ayinappudiki mandara servant maata vinindi.
1: Kaika had to pay heed to the words of the servant maid.
0: Kankari servant maata vinakudadu.
1: Therefore no one should
0: owner maata vinale.
1: One should hear the owner only.
0: Appudu aame chaala dukkapadindi.
1: And she felt miserable.
0: Partha nenu kuda nee vente vastanu.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: అండ్ మై హోల్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది హస్బెండ్.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: వేర్ పతి ది హస్బెండ్ ఇస్ దేర్ సతి ది వైఫ్ హాస్ టు స్టే.
0: పతి శత్రుడు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ రామ అండ్ సీత వర్ ప్రొసీడింగ్ అహెడ్,
0: వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భరత శత్రుఘ్నుడు.
1: అండ్ దే వాస్ బోర్న్ టు సుమిత్ర.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి
1: సుమిత్ర ఏ గుడ్ ఫ్రెండ్
0: నా కుమారుడు నాకు ఇద్దరు పుట్టారు
1: ఐ హావ్ టూ సన్స్
0: ఒక కుమారుడు రాముని సేవ రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ
1: వన్ విల్ సర్వ్ రామ ద అదర్ విల్ సర్వ్ భర్త
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు
1: అండ్ అదర్వైజ్ హి హస్ టు సర్వ్ లక్ష్మణ్
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు
1: శత్రుఘ్న వెంట్ ఆన్ సర్వింగ్
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర
0: లక్ష్మణి యొక్క గుణము చాలా అచ్చడమైనటువంటి
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్
0: వారి ఇరువురు కూడా అరణ్యంలో వెళ్ళారు అన్ని కష్టములు పడ్డారు అందరికి తెలిసినటువంటి విషయమే
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడీ
0: కానీ కొంతసేపు రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి
1: వెన్ రామ అండ్ సీత వర్ కన్వర్సింగ్ లక్ష్మణ లెఫ్ట్ దట్ స్పాట్
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది
1: అండ్ ఇట్ వాస్ ద టైమ్ వెన్ లక్ష్మణ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్
0: అన్న ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి
1: ది బ్రదర్ వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్
0: మనం అయోధ్యకు వెళ్దాం
1: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్ వై
0: సుఖంగా జీవిస్తాము
1: అండ్ లెట్స్ గో బ్యాక్ అండ్ బి హ్యాపీ
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ
1: వై షుడ్ సీత సఫర్
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రొటెక్ట్ హర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది డెమన్స్ అరౌండ్
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది
1: రామ కుడ్ అండర్స్టాండ్
0: ఇది స్థల మహత్యమైన
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్ దే వర్
0: ఆ లక్ష్మణ్ తీసుకుని పోయి
1: అండ్ హి టుక్ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిమ్
0: లక్ష్మణ ఇది నీ గుణం కాదు
1: ఇట్ ఇస్ నాట్ యువర్ క్వాలిటీ
0: ఈ స్థల మహత్యము
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు
1: ఈ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుక రాక్షస గుణము నీలో వచ్చినాయి
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్
0: దేశకాల పరిస్థితి ప్రభావం చేత స్థలములు కూడా మనం గుర్తించాలి
1: బేసింగ్ ఆన్ ద టైమ్ అండ్ ద స్పేస్ వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వేర్ వి స్టే
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు
1: దెన్ దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్ఫ్
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు
1: లెట్స్ నాట్ గో బ్యాక్ టు అయోధ్య
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి
1: ఐ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఐ విల్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్ ఐ విల్ స్టే ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 ఇయర్స్
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణమహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు
1: సో ఈచ్ వన్ సపోర్టెడ్ ది అదర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ద క్వాలిటీస్ దే హావ్ హోల్డ్
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి ఏ దేని అయింది కూడా లేదు
1: ద క్యారెక్టర్ యాజ్ ఎంబాడీడ్ యాజ్ రిప్రజెంటెడ్ రామాయణ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవే
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు కానీ
1: వి కన్సిడర్ రామాయణ
0: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము
1: రామాయణ రిప్రజెంట్ ది వెరీ హార్ట్ ఆఫ్
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇదే పెద్ద కష్టములకు మూల కారణం
1: For all the difficulties we are facing today, the main cause lies here, that we have not understood.
0: ఎక్కడ ఉండదు మనము బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు ఎందున్నా.
1: You may be in the forest.
0: ఆకాశంలో ఉన్నా.
1: You may be in space.
0: పట్టణంలో ఉన్నా.
1: You may be in the city.
0: పల్లెలో ఉన్నా.
1: Or a village.
0: గుట్ట మీద ఉన్నా.
1: Or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా.
1: Or in a deep sea.
0: దిక్కులేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue, nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది
1: దోస్ హూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ వుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూత్
0: ఈనాటి యువకులందరూ కూడా
1: ఆల్ యంగ్స్టర్స్ టుడే
0: ఈనాడు ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి
1: దే షుడ్ డెవలప్ సచ్ గ్రేట్ క్వాలిటీ
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే
1: యూర్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్
0: తానే చెప్పారు మమ్మై మాంసో జీవలోకే జీవభూత సనాతన
1: గాడ్ హింసెల్ఫ్ సెడ్ దట్ యు ఆర్ హిస్ పార్ట్ And the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically.
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుణ్ణి అని చెప్పుకుంటే పలాని వారి అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంతా సో అండ్ సో,
1: సో అండ్ సో, దట్స్ ఆల్.
0: కనుక నీవు భగవంతుని అంశం నువ్వు అని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ దట్ యువర్ దిస్ పార్ట్ ఆఫ్
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెత్ యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ మంచి పిల్లలే,
1: యువర్ ఆల్ గుడ్ చిల్డ్రన్,
0: అంత బంగారు పిల్లలే,
1: యు ఆర్ రియల్లీ గుడ్.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils your times.
0: కొంత ఆహారం కొరకు దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad
0: talk. Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చితత్వం, నిశ్చితత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోదు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఏ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో,
1: గెట్ ఎ గుడ్ నేమ్,
0: బి గుడ్,
1: బి గుడ్,
0: డూ గుడ్,
1: డూ గుడ్,
0: సి గుడ్.
1: భగవాన్ సేస్ బి గుడ్, డూ గుడ్, సి గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు కానీ నా మనసు ఒప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్ బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము,
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు
0: బాబా. ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to you.
0: Kanuka munmundu inka deeni vishayamulu entaina manam telustundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitamu.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkada unnadu, naa aatmalo unnadu
1: anta. When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu,
1: the very self.
0: ఆత్మకంటే మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: సో లాంగ్ ద కాన్షియస్నెస్ ఇస్ ప్యూర్, యు కంటిన్యూ టు బి హ్యూమన్ బీయింగ్.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్సరం.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ప్లేస్ మీరు ఫ్రెండ్షిప్ తీసుకుంటే
1: అండ్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ దీస్ బాయ్స్
0: గుడ్ బాయ్స్
1: యూ విల్ బి గుడ్ బాయ్స్
0: లేకపోతే యూ బ్యాడ్ బాయ్స్
1: అదర్వైజ్ యు ఆర్ బ్యాడ్ బాయ్స్
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్
0: గుడ్ నేమ్ తెచ్చుకోండి
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి
1: యూ షుడ్ గెట్ ఎ సేక్రెడ్ నేమ్
0: కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు పవిత్రమైన పేరు ఇవ్వండి
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన
1: పేరెంట్స్ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్
0: వారికి కూడా సంతోష పెట్టండి
1: మేక్ దెమ్ హ్యాపీ
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అదితి దేవో భవ
1: మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ టీచర్ ఇస్ గాడ్ గెస్ట్ ఇస్ గాడ్
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్ ఫాలో దెమ్ మేక్ దెమ్ హ్యాపీ ప్లీజ్ దెమ్
0: అప్పుడే మీరు ధన్యులవుతారు పుణ్యులవుతారు
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద మెరిట్ యువర్ లైఫ్స్ ఆర్ రిడీమ్డ్
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: పలమునందు మాధుర్యమైన రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, you find the Brahman pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ee manavudu kodanu manaspurthiga gurtinchadaniki prayatninchadam ledu.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: Ahara nidralu bhoga bhagyamule ee manavuni yokka pradhanamaina lakshyamani bhavinchi nitya satyamainatundi yokka divyatvanni vismaristunnadu.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: మానవత్వమునందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావం అత్యవసరము.
1: It is a feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణం.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీలింగ్ విచ్ ఇస్ ద ప్రైమ్ కాజ్.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: యు వాంట్ టు రైట్ ఎ స్మాల్ లెటర్,
0: ఏమి రాయాలి?
1: వాట్ ఇస్ టు బి రిటన్?
0: ఎవరికి రాయాలి?
1: టు హూమ్?
0: ఎట్ట రాయాలి?
1: హౌ?
0: ఏ విషయం రాయాలి?
1: వాట్ ఇస్ టు బి రిటన్
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: Bhavam modalu acharana taruvata.
1: So it is a thought first and a practice next.
0: Kanukane motta modata manavattvam emito aneetuvanti vishayanni bhavamto gurtinchadaniki prayatninchali.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు నో ద డివినిటీ ఇన్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతం.
1: ద వేదాంత సేస్ ద నోవర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్, యు అస్యూమ్ ద సేమ్ ఫార్మ్ యాజ్ యు థింక్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: ద రోబర్ రత్నకార, దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ ద సెయింట్స్, హీ కుడ్ బికమ్ నోబుల్ లేటర్.
0: కానీ ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామరూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramuni yokka tejasu aavirbhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైని థాట్ హు థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయముందుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తామో, దేనిని మనము చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి చిన్న సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then, he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను

0: act you become.
1: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
0: Therefore you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
1: కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే. మమైవాంసో దైవాంశమే నీవు.
0: Therefore in Vedantic parlance it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No, verily you are the spark of the divinity.
1: కనుక నీవు నా అంశమైనప్పుడు నా భావముల నీకును నీలో ఆవిర్భవించాలి.
0: Since you are the spark of the divine, you should have divine thoughts.
1: ఇట్టి సత్యమును గుర్తించినటువంటి అనేక మంది సాధువులు కూడాను మేము బాధలకు గురి అవుతున్నాము, మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
0: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
1: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
0: When you think that you are passing through difficulties, then you can feel that you are
1: పరమాత్మ కష్టములు లేవు.
0: In fact, God has no problems.
1: భగవంతునికి ఏ విచారములు లేవు.
0: God has no anxiety.
1: ఏ బాధలు లేవు.
0: No difficulties.
1: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
0: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
1: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
0: Then if you are not the spark of the divine, what then are you?
1: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు?
0: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are
1: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
0: So all are the sparks of the divine.
1: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
0: How many have realized this?
1: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
0: Very few have known this.
1: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
0: This is anyway not a divine
1: thing. ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: Every human being should recognize and conduct himself in full knowledge of the divinity.
1: అయితే ఈ దైవాంశమును గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
0: He is only a true human if he knows the latent divinity.
1: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
0: Then we may ask, who are the rest of the people who are living?
1: బ్రతుకుతున్నారు నిజమే.
0: They live, no doubt.
1: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
0: What sort of a life they live?
1: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
0: Those that lead their life without thinking.
1: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
0: They behave like animals.
1: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
0: They entertain animal thoughts.
1: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
0: And they pass through the consequences same as animals.
1: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
0: The man who is the spark of the divine will enjoy the divine bliss.
1: నిత్యానందమనే పొందుతాడు.
0: He will have eternal bliss.
1: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
0: He will have supreme happiness.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
0: Therefore every human being is the spark of the divine.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
0: Therefore the divine thought should originate in human heart.
1: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
1: Kevalam aa samayamnu puraskarinchukoni Krishnunni konni prashnalu vestu vachadu Arjunudu.
0: At that moment Arjuna started putting some questions to Krishna.
1: Krishna nirantaramu nee smaranane chestunnanu.
0: Krishna, I think of you always.
1: Kaani naaki kashtamlu enduku?
0: Then why should I have these difficulties?
1: Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolpoyi nenu eleetuvanti rajyam emiti?
0: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
1: Yavari kosam ee rajyam naaku?
0: For whose sake should I have this kingdom?
1: Naaku akkaraledu.
0: I don't want this.
1: Veliku tirigi intiki podam pammanu.
0: He wanted to turn back.
1: Appudu krishnudu cheppadu.

0: అన్నాడు.
1: దెన్ కృష్ణ స్టార్టెడ్ టెలింగ్
0: అర్జున,
1: అర్జున
0: స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్. అనుస్మరణ,
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ఎ ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్.
0: అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీ స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు.
1: అర్జున, యూ థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
0: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
1: బట్ ఇఫ్ యూ థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ, యూల్ ఎంజాయ్.
0: అందువలనే మామను అనుస్మరయజ్జత, అనుస్మరణ,
1: అనుస్మర, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
1: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
0: మామను స్మర యుద్ధచ, యుద్ధంలో కూడా నువ్వు నన్ను స్మరించు.
1: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: అది నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా నువ్వు గుర్తించాలి.
1: దేర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో ద డివినిటీ విద్ హిమ్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఎ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ ఎందున్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందుకు తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హీ విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్ వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ద ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: What is the cause?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ అ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడా కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: బట్ నన్ బిలాంగ్.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ ఓన్లీ.
0: ఏది నా సంతతి కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు.
0: ఏది నా వస్తువు కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: దిస్ ఆల్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ మ్యాటర్.
0: అంత గవర్నమెంట్ దాన్ని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడా ఇదంతా భగవంతుడిదే.
1: Just as principal leaves all the property to the government when he transfers, who should also leave? I carry on this so long, the responsibility is
0: with me.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this, my property, my family, my wife, my children, yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: యూ హావ్ టు టేక్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ, బట్ యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దాట్.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ యాస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: హట్ మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu, kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ, కంటిన్యూస్ చాంట్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడి కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండి తడు
1: ఇస్ ఆఫ్టర్ ఎ బాయ్.
0: కొండ దొడ్డది,
1: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
0: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: ఆల్ దోస్ డౌటెడ్ దేర్ ఫ్రస్ట్రేటెడ్ టోటలీ డిప్రెస్డ్.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: Don't you find butter inside?
0: కావాల్సిన పదార్థములు లేవా?
1: A lot of eatables.
0: నీవు మందు తిన్నావు.
1: Why have you eaten the mat?
0: అప్పుడు చెప్తున్నాడు,
1: తల్లి
0: కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly started
0: saying,
1: mother,
0: nangane sisuna,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry?
0: Erina,
1: am I hungry or am I mad?
0: Nannu balunu madri nu chustunnavu, nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenu em verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru,
1: you see me now.
0: Chuchindi,
1: he saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫియర్స్.

0: Is it all the dream alone of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈజ్ ఎక్స్టర్నల్. It nothing to do
1: body
0: with
1: is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: Okka gopikala maatrame ee ekatma bhavanni anusaristhu vacharu.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: Ee gopikala yokka viyoga bhadam bharinchukonaleka
0: gopikas could not bear the separation.
1: Oka sandeshanni pampadu Uddhavuni dwara.
0: Krishna sent a message through Uddhava.
1: Uddhavudu vachi gopikalara Krishna yokka sandesham meeru vinandi randi annadu.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikani chepparu.
0: Gopika said,
1: Uddhava,
0: Uddhava,
1: maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa naaluku paina Krishnu yokka naamaani naatyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: నీ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణు దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: And there in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ
0: వచ్చారు. స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా స్వయం
1: పువ్వులు పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ట్రీస్. పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే
1: ఫైండ్? ప్రతి వృక్షం కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ
1: మైండ్. ప్రతి వృక్షమునందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: There is love in every tree.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: There is life in every
1: tree. ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: Every tree can respond.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: Every flower can give the joy.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: This truth is known to gopikas only.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు.
0: Gopikas who knew this truth went to every bush there.
1: నల్లని వాడు,
0: the one with dark complexion,
1: పద్మనయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: Gopikas went on asking all the bushes over there, oh jasmine flowers, has Krishna has hidden behind you? Krishna is here who robbed all of
1: us. Amanalu maatadtaayane em telusna,
0: do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo krishnunu teriyanaatvanti vaadu okkati kuda ledu.
0: In fact, there are none actually there who are not
1: mallaku
0: aware of
1: telusunu kommalaku telusunu emmalaku telusunu పొదలకు తెలుసును మొగ్గలకు తెలుసును సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్ ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్ దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్
1: కృష్ణ,
0: కృష్ణ
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ కొల్లల
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దే.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్.
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అత్తలు మొత్తుకున్న
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్
1: నోరెత్తరు.
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్.
1: కోపగించరు.
0: దే ఆర్ నాట్ యాంగ్రీ.
1: ఎటకేగరు.
0: దే డోంట్ గో ఎనీవేర్.
1: భీతిల బోరు.
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారం అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఇస్ a treacherous enemy to mankind.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు ఈగో.
1: మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There's no living creature without this.
1: కాని మానవుడు ఇంత లోతునకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజన్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోనీ అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు.
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోనీ.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ దే వర్ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యు టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. టోటల్ ఓన్లీ.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దట్ గాడ్ హూ ఇస్ టోటాలిటీ హి షుడ్ హావ్ టోటల్ లవ్.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ మేక్ దిస్ మా.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: దెన్ గాడ్ విల్ బి ప్లీజ్డ్.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: దెన్ వన్స్ గాడ్ ఇస్ ప్లీజ్డ్ ఐ విల్ బి సాటిస్ఫైడ్.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ప్లీజ్ గాడ్.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: టు మీ. ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్, ఇట్ డజంట్ లాస్ట్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: యు షుడ్ నెవర్ వర్షిప్ గాడ్ విత్ ఎ డిజైర్.
1: లేక ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: యు షుడ్ నెవర్ ప్రే ఫర్ ఎ క్యూర్ ఆఫ్ ఎనీ డిజీజ్.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: బికాజ్ డిజీజెస్ ఆర్ సో కామన్.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: అండ్ ఆల్ డిజీజెస్ ఆర్
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: హోల్ వరల్డ్ ఇస్ ఆఫ్
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మనీ.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: మ్యాన్షన్స్
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: ఆల్ కంఫర్ట్.
1: ఇన్ని మనీ నేను ఎందుకు కోరాలి?
0: దెన్ వై షుడ్ ఐ డిజైర్ దెమ్?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: ఐ షుడ్ ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ.
1: నా దగ్గర ఏది లేదు.
0: వాట్ ఇస్ దట్ మిస్సింగ్?
1: నా దగ్గర శాంతి లేదు.
0: ఐ డోంట్ హావ్ పీస్.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: దిస్ పీస్ ఇస్ విత్ గాడ్.
1: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని.
0: ఐ ప్రే టు గాడ్.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peace.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్, బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: దీన్ని భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందమును ప్రార్థిస్తున్నాను కాని నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంతోనీ.
0: Antony was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితుల్లో ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక నా జీవితం ఎందుకు,
0: హి కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్డ్.
1: నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ ఇట్ ఇస్ సెడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ మీ సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచీచీ నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: there is power in Rama.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: there is no devotion in me.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: My devotion is wavering.
1: నీలో శక్తి లేకపోతే రామా,
0: Rama, if there is no power in you,
1: కపివారది దాటున
0: will that monkey cross the bridge?
1: కలికి రోటగట్
0: Is it possible to bind to the mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will Lakshmi love you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: Nothing can Bharata will he ever serve you. The power of Rama is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama is not possible to estimate your power.
1: Lakshmi devi vachi nee paadalu ottutunda.
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sushruti gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భరత సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్ల ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసం కూడా వెంట తగులుతుంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ ద డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్,
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింపజేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యూ క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యూ విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెయిర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ద ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యూ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకనే చావు పుట్టుకలేనట్టి శాశ్వితుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు,
0: హి హస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హి ఇస్ ఎటర్నల్.
1: తాను చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ హిమ్, యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హి స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంటరీ,
1: కాలమును కూడా నువ్వు వ్యర్థం గావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నా,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్,
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్స్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ది.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు భజన్.
1: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డు భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యుల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవ్రీబడీ,
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అటర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్ స్టైల్ కోసం పాడావు నువ్వు,
0: దెన్ వై
1: నీ కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: పది మంది కోసం కాదు ఇది,
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేషన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల యందు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: చూసి
1: ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: యూజ్ ఆఫ్
1: అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ది లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ది లవ్.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనం ఏమి?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: భజన్? ఎన్ని పూజలు చేసి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren

0: all the enthusiasm.
1: Premasudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga muradi ganamu seyagade.
0: As the rivers of love flow continuously, O Krishna, lay on murali.
1: Ma hrudyanni karigimpa chesetundi ganam paadali.
0: We should sing as to make our hearts.
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard. We should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: In such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly, so that our heart would be full
1: Veda
0: of love.
1: Tadisi,
0: collecting the essence of Veda.
1: Nada brahma muganu machi,
0: transforming into sound.
1: Venu vandu tirugamosi,
0: feeling the whole murali, the
1: gana roopa muganu machi,
0: and changing into the form of music.
1: Vata padu ma Krishna.
0: O Krishna, sing for us.
2: Niyokka Veda saramee ganamuga marchi ee venunandu attu ittu tirugibosi aanandanni olikinchedattuga nee paata paadu Krishna.
0: It is only the essence of Veda that is just percolating throughout this flute and murali, and you sing reflecting the essence.
2: Edi murali,
0: what is that murali?
2: Muraliki enni randramulu?
0: How many openings it
2: navarandramulu
0: has?
2: Navarandramulu.
0: It has got 9 openings.
2: Mana dehame murali,
0: our very body is murali.
2: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 bones openings.
2: Aite
0: then
2: ee venunandu madhyalo e maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
2: Idi ye maatram ye padartham addu vachina idi sustharanga untundadu.
0: There's no matter inside a flute.
2: Kanuka naa yokka deham aneetundi murali lopala ye vaanchalu aneetundivi addu lekunda dinni nivu muraliga bhavinchukoni vaanchamani cheppindi.
0: Oh God, make this body the your flute without any desire inside.
2: Kalukana maa hrudayalu pavitramu gaavinchamani korinatundi vaaru gopikalu.
0: Gopikas prayed Lord to sanctify their hearts.
2: కాని కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు. ఈ భక్తి ప్రపత్తులు అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
2: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
2: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
2: క్షణ క్షణము కూడాను పవిత్రమైనటువంటిది.
0: మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సీక్రెట్.
2: అట్టి పవిత్రమైన భావము చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సీక్రెట్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటుండాడు.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతేష్టతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: There's no place where he's missing.
2: నీవు దానిని చూడటం లేదు.
0: But yet you are not finding.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషుని చూస్తున్నాను.
0: You see that you watch a man there.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: But the man in front has got in him God.
2: నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: You see the form of the man in front but you don't see the feeling.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: Without the divinity how do you find the man existing?
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There's air around you.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: But you don't see that.
2: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
2: కానీ గాలి లేదంటావా?
0: But can you deny?
2: గాలి లేకపోతే నీ ఎట్లా ఉండగలిగావు?
0: Without air how do you live?
2: గాలి ఉంది.
0: There is air.
2: నీకు కనిపించదు.
0: You don't see.
2: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: Likewise God is around you.
2: కంటికి కనిపించదు.
0: You don't see him.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
2: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once your pure heart, God will step in.
2: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
2: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
2: అందరి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు.
0: Do you think a pious man is the one with ochre robes?
2: అతని కాదు సాధువు.
0: No.
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైయస్ క్వాలిటీ ఇస్ పైయస్ మ్యాన్. సాధు
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి ఒక తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
2: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
2: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
2: కడుపులో చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి
2: కృష్ణ. కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
2: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చి
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
2: కలుగుని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
2: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
2: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వి వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వి వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
2: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విదిన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యువర్
2: బీ హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
2: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
2: ఏమాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
2: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
2: should be like this?
0: I'm the spark of God.
2: So that anxiety
0: should not be there.
2: When you entertain such sacred thoughts, you will be blissful.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
2: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
2: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
2: అంతా తనదే.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
2: గాడ్. ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటి వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానే వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సిందే.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
2: నీవి కాదే.
0: బికాస్ దే డోంట్ బిలాంగ్ టు యూ.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
2: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
2: యూ కమ్. పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
2: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్. ఇవంతా
2: బాధ్యతను ఇచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంట్ టు డు యువర్ డ్యూటీ.
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వి హావ్ దట్ ఫీలింగ్ వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: గాడ్ ఇస్ లవ్.
2: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
2: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar, salutations, kindly
2: receive. నీకిస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమి లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything is
2: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
2: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
2: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to
2: 500. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
2: గాడు చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇస్ ఇనఫ్.
2: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made.
2: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all useless.
2: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
2: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
2: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment of love.
2: బ్రహ్మైవ భవతి.
0: It's all known the Brahman.
2: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
2: డార్విన్ అట్నే అయ్యాడు.
0: Darwin became like that.
2: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: So also ప్రహ్లాద.
2: నారదుడు అట్నే అయ్యాడు.
0: ఆల్సో నారద.
2: వాల్మీకి ఆ విధంగానే
0: మారాడు.
2: ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెం రీచ్ దట్ హైట్.
2: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితంను అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
2: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఓల్
2: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ.
2: అందువల్ల మామనస్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
2: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
2: ఆఫీస్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
2: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
2: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
2: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు
2: హావ్ గివెన్. ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
2: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: without that broad mindedness
2: సంపూర్ణమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
2: కనుకనే మనం సంకల్పాలను మనం మా మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సే.
2: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
2: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ
2: హ్యూమన్. నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్లవుతాను?
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ అనిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
2: పశువులు ఉండేటువంటి పాకలోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డు యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
2: కరుణ నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్ దే విల్ ఆల్ బి కిల్డ్.
2: గోవుల లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ఫోర్ యు షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
2: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైన భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
2: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: వికెట్ సెంటిమెంట్స్, వికెట్ ఫీలింగ్స్
2: వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
2: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
2: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
2: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ ఆర్?
2: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
2: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
2: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
2: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
2: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
2: మంచి భావాలు వస్తే నీ వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్.
2: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
2: body. మానవత్వములు ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
2: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
2: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: బట్ కీప్ అవర్ లైఫ్.
2: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
2: ఏం విశ్వాసం కావాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
2: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
2: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్రూమ్.
2: చాకలవాణికి వేస్తున్నావు.
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
2: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబియా ద వాష్రూమ్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్.
2: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
2: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తల పైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
2: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
2: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
2: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
2: చేంజ్. వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ యు నో ఫెయిత్, వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్?
2: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
2: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేదు.
0: గోబియా ద వాషర్మన్, యూ నాట్ గివ్ యువర్ డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్.
2: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చి

0: రావాలని పోయావు.
1: యు గో టు ద మార్కెట్ టు బై.
0: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ మార్కెట్ కి వస్తావా?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ దట్ యు రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బయింగ్ వాట్ యు రియల్లీ వాంట్,
0: ఈ అన్నింటి పైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
1: యు హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
1: యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యు.
0: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, సాగలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
1: యు బిలీవ్ ద వాషర్మన్, యు బిలీవ్ ఎ బార్బర్, యు బిలీవ్ బట్ యు డోంట్ బిలీవ్ గాడ్.
0: ఇది ఏ మానవుని యందు బలహీనత?
1: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
0: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
1: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
0: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
1: ఇట్ మీన్స్ యు హావ్ నో ఫెయిత్ ఇన్
0: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్ యు కెనాట్ బిలీవ్ ఎనీవన్.
0: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
0: యువర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in yourself, faith in God. This is the secret of greatness.
0: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనం.
1: That's real greatness.
0: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
1: If you have no faith in yourself, how do you have faith in others?
0: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
1: First we must have faith in God.
0: మీతో నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if we don't have faith in others.
0: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
1: The only one whom we have to believe.
0: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
1: Relations would come up to the main door into the to the burial ground.
0: బంధువులు నిన్నపాయని ఆపద్ బంధు భగవన్ నామే.
1: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
0: ఎక్కడ పోయినా కూడా నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ.
0: ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
1: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఉన్నంత వరకు పెరక తింటారు.
1: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్.
0: కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించేది?
1: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
1: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్.
0: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
1: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
1: అట్ టైమ్స్ వి డు
0: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
0: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
1: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
0: పరమ భక్తుడు అతను.
1: ఇస్ ఎన్ ఆర్డెంట్ వాట్ ఇంటెన్.
0: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాముని నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
1: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
0: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
1: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
0: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
1: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
0: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
1: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
0: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
1: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
0: సీతారాముల చెరువులకంతా కూడా నగలు చేయించాను.
1: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
0: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
1: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
0: నో
1: నో.
0: ఇది ఏ మాత్రము తప్పు కాదు.
1: ఇస్ నో మిస్టేక్ ఇట్ ఆల్.
0: నీ కోసమే చేశాను రామ.
1: ఫర్ యూ ఓన్లీ రామ.
0: చెప్పాడు.
1: హి సెడ్ సో.
0: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
0: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
1: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
0: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
0: రామచంద్ర.
1: రామచంద్ర,
0: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
1: You are there with all this style and the jewels. Whose property is that?
0: కోపం వచ్చింది. ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
1: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యూవెల్స్. హూస్ ప్రాపర్టీ? హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ?
0: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
1: ఇమ్మీడియట్లీ రామదాస్ ఫెల్ సో సాడ్.
0: అప్పా తిట్టితనని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితనయ్యా.
1: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్. I could not bear this suffering, therefore I said so.
0: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
1: I could not bear this suffering, therefore I
0: said. నాకు క్షమించమని కోరాడు.
1: Please pardon me.
0: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
1: We do have emotions.
0: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They come and go like passing clouds.
0: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు.
1: Nothing is permanent.
0: ఈ విధంగా భగవంతుణ్ణి ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
1: Though we love God intensely, sometimes we hate him also.
0: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
1: జయ విజయ హూ వర్ దేర్ అట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్.
0: కానీ శాపవశత్తు వారు రాక్షసులై పుట్టారు.
1: బికాస్ ఆఫ్ ద కర్స్ దే హ్యాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.

0: కానీ నారాయణను ప్రార్థించారు.
1: అదే ప్రయత్నం నారాయణ,
0: నారాయణ నిన్ను వదిలి మేము ఒక క్షణమైనా ఉండలేము.
1: నారాయణ వి కాంట్ అవే ఫ్రమ్ యూన్ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
1: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
0: నాయన మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
1: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, గో ఆన్ క్రిటిసైజ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
0: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
1: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
0: పుణ్యాన ఆ దూషణలకు మీరు పోకండి.
1: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
0: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
1: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
0: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
1: This hatred will never help you.
0: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
1: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ ఫైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
0: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: కంస హేటెడ్ కృష్ణ.
0: కట్టగడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
1: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
0: ఒక శిశుపాలుడు,
1: శిశుపాల
0: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించాడు.
1: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
0: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాలపైన పడింది.
1: విత్ దట్ వీలర్ చక్ర విన్ యూ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
1: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ త్రూ అవుట్.
0: ఆ రక్తం కృష్ణుడి పాదాలకే అర్పితమైపోయింది.
1: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
0: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
1: వాట్ ఎవర్ మే బి ద వే,
0: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్.
0: ప్రేమతో పూజించండి.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్
0: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
1: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
0: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
1: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
0: సాంక్చురీ కావాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు us.
0: చూడండి, పూలు సూది దారం ఉంది.
1: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
0: కానీ పుష్పమాల తానగున
1: can that be a garland?
0: కూర్చే వాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
0: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
1: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: కానీ సొమ్ములు నిర్మాణమగున
1: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
0: చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
0: ప్రణతి నూనె ఒత్తి గలదు దీపపు వెలుగు కలుగున.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
0: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి వన్.
0: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
0: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారిత అనగున.
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కానీ బోధించేవాడు ఒకటి ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
1: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకు అవతారం వచ్చిందంటే
1: వై ఇన్కార్నేషన్?
0: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
1: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
0: ప్రకృతిని సార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
0: జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
1: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
1: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో అస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
0: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
1: ది సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
0: పశువులు ఎట్లా ఉంటాయో తెలుసునా?
1: యు నో హౌ కౌస్ ఆర్.
0: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
1: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
0: బాగా త్వరగా తిని తినేసేస్తాయి.
1: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
0: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప
1: చేసుకుంటాయి.
0: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
1: So on these sacred occasions we have to swallow all the good things that are taught.
0: తర్వాత మీ స్వస్థానములు పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
1: By time we go back to our places we should recall, remind ourselves.
0: అదియే ఈ యొక్క బోధనలంతా.
1: That is the teaching.
0: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
1: యు హావ్ బీన్ లిసనింగ్ బట్ నెవర్ ఫర్గెట్ వాట్ ఇట్ ఇస్.
0: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
1: ద మూమెంట్ యు గో బ్యాక్ రికాల్
0: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
1: అండ్ దెన్ ప్రాక్టీస్.
0: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
1: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: విన్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్
0: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
1: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: ఏది చేసినా దైవ కార్యమే.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
0: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
1: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.
0: గోవింద్.

0: satsatyam.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani asistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: Satyam kani adharmam kani nyayam kani anyayam kani rendu kudanu kevalamu sthiramainavi kaadu.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: Raga dveshamulanu swagatam chestunnadu.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti?
1: How do you expect man to experience peace?
0: Sukaduke samekutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
0: Sukamunu ye reetiga swagatam chestunnado dukkamunu kudanu ade vidhamga swagatam cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
0: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
1: జస్ట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: ధనము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ మనీ.
0: గుణము లేకపోవచ్చును,
1: యూ మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపద లేకపోవచ్చును,
1: you may not be one of plenty and prosperity.
0: Thanu bidavadu kavachunu leka rich man kavachunu.
1: You may be poor or rich.
0: Kani prati manavuni endukodanu aatma gauravam aneetundi samananga untunnadi.
1: But in everyone there is this sense of self respect uniform.
0: Kanuka ee naati nundi manavudu mottamodata ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మ గౌరవము.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: It is noblest of all.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడాను గౌరవిస్తుంటాడు.
1: The one who has self-respect for one's own self will respect others as well.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమి లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: And the life in general is permanent.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
1: This truth has to be known by every devotee.
0: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: The heart should experience sweetness all the time.
0: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Mentally we should be equal minded more and more.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యము.
1: This is the main wealth that we should acquire today.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతియే మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasattatmak swaroopame Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga shraddha.
1: Bhavani means shraddha, steadfastness.
0: Shankaralu anaga vishwasamu.
1: Shankara vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాసం దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లిస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి ఎందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి ఎందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: Bhavani
1: there is nothing beyond yoka in spirituality.
0: Prati manavuniki ni pradhanamainatundi yokka kartavyamu.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: Prati manavuni endukudanu ee vidhamainatundi yokka kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu aavirbhavistunnayante ivanni kudanu manasu nundi aavirbhavinchinatundivi.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనస్సు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
0: Manasu
1: to experience.
0: Dvaita bhavamulo kootam chetane.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavam penchukunnappude indulo ye matram kodanu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
0: ప్రాచీన
1: ఋషులు
0: ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్,
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ye naadu na kumarulu aranyavasam chesi kanna kashtamulaku guri ainaro aa naatu nundi ee nee chintanu nenu abhirudhi gaavinchukuntu vachanu.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: Kanuka krishna naaku dukham ne anugrahinchamani prarthinchindi.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: Sukha dukhamulo rendintini kodunu samadattvanga manam vishwasinchali.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticed.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties, ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా, effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా, conduct.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్, vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మం ఉండే.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ గాడ్.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దైవత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించి.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వమణగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్యం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: ఇక్కడ సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యము లేని స్థానం లేదు.
1: There is no place where it is not.
0: కొరకనే దైవము లేని స్థానం లేదు.
1: So there is no place where there is no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తత్సర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి అన్నాడు.
1: Basing on this, Bhagavad-gita declared that all heads are his, all hands are his, all feet are his.
0: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక సత్య స్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి కాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is ఆది
0: మధ్యాంతర హితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను సావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor annihilated.
0: సర్వత పాండిరూపమై ఉండునటువంటి వాడు.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: తనదిగాని తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God. హృదయం కంటే
0: భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart.
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties,
0: ee kashtamulo ento sukamunnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
1: Understand in depth, there lies hidden in it the trace of happiness.
0: Ee kashtamule lekundina sukamunaku viluve ledu.
1: Without problems, the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday, happy birthday annaru.
1: As Bhagavan started there this morning, everyone said, "Happy birthday."
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is not.
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: All ancients,
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పముగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతనకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అట్టి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో Today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: Just as you find
0: దుఃఖం లోపల కూడా భగవంతుడు ఆ రీతిగా చక్కెరగా రూపంలో ఉన్నాడు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద మిల్క్ యూ ఆల్సో ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ మిజరీ.
0: కనుకనే సుఖ దుఃఖములు రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ బోత్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి.
1: వీ హావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి.
1: డిఫికల్టీస్ అండ్ వరీస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఆ సంభవించినంత మాత్రం మనం దీనికి కష్టమని భావించకూడదు.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ వీ షుడ్ నాట్
0: ఈ కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించటం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
0: ఆ కష్టములంతా కూడాను దైవం యొక్క సహాయము ఎంతైనా ఉంటుంటారు.
1: In times of difficulties God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact they kept this eye at the end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep prapanchamunu
0: venuka pettukoni nenu aneetunte ahankaraanni marinta venukuku pettaru.
1: Keeping God in the first place they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: Kanukane Bhagavantuni venukaku pettaru.
1: They kept God at the end.
0: Kanukane vaaru apajayanni pondaru.
1: Therefore they lost the battle.
0: Aanandamunu ye maatram vetikina chikkaledu.
1: They never experienced happiness nor success.
0: Daivatvanni samipanga chesukunnatundi vaaniki aanandam eppudu kudanu nindi untadi.
1: The one who is close to God experiences him will be blessed.
0: Manam prati vyaktini kudanu gauravinchali.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్,
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీస్,
0: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ,
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్,
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్,
0: దుఃఖం అనేటువంటి ఆరంజ్ ఫలం లోపల,
1: అండ్ దిస్ దుఃఖ ద టర్మ్
0: ఆరంజం అనేటువంటి ఫలం పై చుట్టినటువంటి త్రోడే దుఃఖము.
1: ద సాడ్నెస్ ఈజ్ లైక్ ది ఔటర్ స్కిన్ ఆర్ ద రిండ్, ఆ తోలు వంచి బయట
0: పారేసినప్పుడే సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసము ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi, nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame,
0: ee gaurav maryadal kosam ee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect,
0: aatma gauravani nee nilupko.
1: Keep up that, maintain self respect.
0: Adi ee nee yokka aasti.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That is your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మగౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది.
1: The self
0: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాస్ లో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nenu ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda, aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: na thalli yokka aatmavishwasamu.
1: I depend on my self
0: confidence.
1: I'll fight with self confidence.
0: Danto aatmavishwasamto poraadi.
1: As he fought with that,
0: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
1: At the end he became president of America.
0: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu.
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: Therefore lead your life in full faith in yourself.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
0: Atmavan anaga emiti dehamlo sarvatra undinatvanti sthanam kaakunda hrudayamnandu maatrame shashvatanga undetvanti vaadu ani deeniki artham.
1: Atmavan meant that God resides in the altar of your heart permanently.
0: Kanuka mana aatmakante mana hrudayam kante minchinatvanti lokamlo marokati ledu.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
1: వి హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి
1: వి హావ్ టు లవ్ ఆల్
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి
1: సీ దట్ యు డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేటెడ్
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ మే హేట్ యు
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు
1: బట్ నెవర్ హేట్ ఎనీబడీ
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ నన్ను ఎవరు విమర్శించినప్పటికీ నేను ఎవరిని విమర్శించను ఎవరిని ద్వేషించను
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి
1: What is the reason behind this name?
0: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి యొక్క విలువ
1: భగవాన్స్ లవ్ ఈజ్ మెయిన్ థింగ్ హైలీ వాల్యుబుల్
0: ఇదే నిజమైన ఆస్తి
1: లవ్ ఈజ్ భగవాన్స్ ప్రాపర్టీ
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని
1: Consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
1: అండ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి
1: లీడ్ అన్ ఎగ్జెంప్లరీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు
1: Bhagavan doesn't want to talk to you for more
0: of a long,
1: nor either plan for
0: meerandaru kuda ee naadu sucheemanga untundi bharat desham yokka cheemame kaakunda anni desham yokka cheemani kuda nu meeru aashistu raavali
1: Bhagavan wants everybody to lead a blissful life you should aspire for happiness and prosperity not only of bharat
0: loka samasta sukino bhavantu andaru sukhanga undali
1: let everybody be happy
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్
0: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
1: If you are put to any harm or injury or suffering
0: nee opik cheta ivanni na manchi kosam ani ani sahajanga meeru anubhavinchandi
1: have patience and think that everything is for your own good
0: daniki minchinatvanti marokati ledu
1: there's nothing more than patience
0: deham pancha bhautikamu
1: body is full of senses
0: deham koolaka tappa eppudu
1: it is bound to fall someday
0: dehi niramayundu
1: but the indweller is permanent
0: padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu
1: the indweller has no birth nor the end nor beginning nor an end
0: nijambu chuda aa dehiye deva devudu
1: that indweller the spirit is god himself
0: kaluku andari endukunu ee dehi unnadu
1: this indweller self is
0: in him kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru
1: even a beggar approaches at the doorstep
0: evaru adugutunnadu mimmalni kaadu adigedi
1: beggar is not begging you actually
0: ee endunnatundi dehini adugutunnadu
1: he prays
0: to daivanni adugutunnadu
1: he prays to god the spirit
0: aa satyanni meeru gurtinchukolaleka
1: You don't understand
0: that. God nannu bichcham adugutunnadu ani bhavistunnavu.
1: And you think that the beggar is begging you.
0: Adi ye nee yokka ajnanamu.
1: That's your ignorance.
0: Adi ye nee yokka ahankaramu.
1: That's your ego.
0: Vaadu adigedi ninnu kaadu.
1: He is not asking you.
0: Bhavati bichchan dehi dehi dehi ani dehini adugutunnadu.
1: He is praying to the self or the spirit God in you.
0: Nee dehasarupudu.
1: You have the body.
0: Neevu dehi kaadu.
1: You are not the indweller.
0: Nee lopala undinatundi yokka divya shaktiye dehi.
1: The divinity latent in you is God himself.
0: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలు యందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందర్ని ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: Bhagavan has not sent invitation. In fact, invitations are not printed.
0: కాని ఇందరి ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నాపైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: ఇంతమంది ప్రేమకులైన పాత్రుడు కావటం ఎంత ఆనందమో.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
0: ఇంతలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
1: In fact, some do not deserve the love of their parents.
0: కానీ లోకములో ఇంతమంది ప్రేమకులైన పాత్రులు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దాని కోట్లో ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్
0: పిల్లల పెద్దల వరకు వృద్ధులు మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
0: ఆత్రుతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆత్రుత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములకులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్
0: ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైండ్.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అదే పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి
0: భవానీ శంకర్ల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవానీ శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవానీ ఆత్మతత్వము.
1: భవానీ రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ ఆల్వేస్ అస్పైర్.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైన

0: ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ది శివ ఆస్పెక్ట్ ఆల్వేస్ అస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటుంది భవానీ.
1: భవానీ ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: without this faith
0: ye chinna karyani kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Motta motta atma vishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyentundi lokamlo marakatu undadu.
1: When once you have confidence you can achieve anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్,
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబాడీ, యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వే.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
0: Morality in society.
1: Morality in society.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: If you want to observe morality in society, you should have love for God.
0: ఆ దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్ యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే.
0: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: సావు చింత.
1: Death.
0: బాల్యమంతా చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: ఇంత చింతలతో కూడినటువంటి మానవుడికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది?
1: లైఫ్
0: మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కలుగునే మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలకు మనకు పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతన బాపడి సాయి ప్రేమ పెంచుడికడైన మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
1: Therefore do not worry.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: By praying you can achieve anything.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: There are number of people who could achieve success.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: There are many people who obeyed the command of the mother and could redeem their life.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
1: First, love your mother.
0: ఆ తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: Then once you love your mother, you will also love your father.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: Then you will be able to love your teacher.
0: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: Before you love your mother, love yourself.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ ఇస్ దిస్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు

0: తెలుసుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి.
1: In the evening also we have birthday celebrations.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: In fact, you have waited for long.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: Yes, you have got to eat.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ,
1: Better you go and think what all Bhagavan said.
0: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
1: Be courageous enough and develop self-confidence.
0: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
1: Take this oath today that you will be more and more self-confident.
0: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
1: Have all the courage that you have self-confidence.
0: దైవాగ్ని శిరస వహించు.
1: Follow the command of God.
0: సర్వము నీకు సిద్ధిస్తుంది.
1: And everything will follow.
0: సర్వము నీకు ఫలిస్తుంది.
1: And everything will fructify.
0: సర్వదీని విజయాన్ని పొందవచ్చును.
1: And you will be successful.
0: భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యు కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, baryanu manam kolipothema tirigi rendu vivaham aadavachu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhumini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యు కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహం లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: And hence it is essential to maintain this body, experience in the proper way and in a sacred way.
0: గడచిన రాత్రి పగలునైనను మనం సాధించలేము.
1: The day and the night passed off will never come back.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్డ్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిగిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annintiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence it's very rare that one has this human life.
0: దీనిని పరిష్కరించుకునే జంతువు నా నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి అనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమునందు సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుంది.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుంది.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never. ఇతరులకు నీవు
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life.
0: గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులను కూడా గుర్తించగలడు.
1: If we know yourself, you will be able to know others.
0: తనం తాను గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కూడాను కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: అతని పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: లేక ప్రాయమందు,
1: or youth
0: లేక ముదిమి యందు, లేక ముసలి యందు,
1: or advanced
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When one is going to die, nobody can
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough, you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్కనే నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you become a vagabond. What is that you're done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: hidden
0: tarayandi imidi unnatundi oka tattvanni gurtinchinatundi vaade vyakti annadu.
1: Vyakti an individual is a person who identifies the latent hidden.
0: Dehanni vyakti anipinchadam ledu.
1: And he is not the one goes by the body.
0: Vyaktamayinatundi oka divyattamu tarayandi imidi unnatundi daarini gurtinchinatundi vaade vyakti annadu.
1: Vyakti or a person is the one who recognizes the latent divinity.
0: Ye manavudu tarayandi unnatundi divyattanni gurtinchado vaadu vyakti kaane kaadu.
1: You cannot call him a person or individual if he does not identify the divinity latent immanent.
0: Kanakamna vyaktitvam anetundi daarini manam abhivruddhi garchukovali.
1: So we have to develop the identity with the divinity.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈ నాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంత ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi e manam aavirbhavinpa chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatundi vaadu evadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ డెమోన్స్ట్రేట్
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ స్టడీడ్ ఆల్
0: చాలా వివేకి అయి
1: బీయింగ్ ఇంటెలిజెంట్
0: మధుడి తన్నరుగుడు మందమతుడు
1: ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్
0: ఏ నీతి ఉన్నను
1: హి మే బి ఎనీవే
0: హీరుని కూడా మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్.
0: చదువు చదువు చదివి సావంగనేటికి సావులేని చదువు చదువులేవు. మనం తెలుసుకోవచ్చు.
1: హావింగ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వి హావ్ టు స్టడీ టు రీచ్ స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఐ అనేది దానికి చావులేదు.
1: దిస్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా చావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంట నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్
0: ఏమిటి వీటి నిమిత్తమై
1: వాట్ ఫార్.
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యూఆర్ గోయింగ్ టు గెట్.
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ స్కాలర్.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ డు యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్కాలర్.
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: ఐ విల్ గెట్ మనీ.
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: వాట్ కెన్ యూ డు విత్ దిస్ మనీ.
0: సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: ఐ విల్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: దెన్ వాట్ ఆర్ యూ టు డు లేటర్.
0: మరణిస్తుంది అన్నారు.
1: వెల్ ఐ డు నాట్ నో.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది.
1: వెల్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ హౌ డస్ మనీ హెల్ప్ యూ.
0: నాకు తెలియదు అన్నాడు.
1: హి సెడ్ ఐ డోంట్ నో.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులో లేనటువంటి పచ్చిపచ్చుకృతాదులు కూడా నువ్వు భుజించటం లేదా?
1: Don't you find birds and bees partaking food without an education?
0: నిద్రించటం లేదా?
1: Don't you find them sleeping?
0: పచ్చిపచ్చుకృతాదులు కూడా నువ్వు సుఖాన్ని అనుభవించటం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడ దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వము.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ ఏదో ఒకనాటికి మరణించక తప్పదు.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the hospital,
0: when the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time?
1: At that time,
0: if you go on crying for help, who will come to your
1: rescue? జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: What is that you find
0: in the body? Kani
1: mana antarbhavam nandu pavitramaina gunamulu untunnayi.
0: There present the sacred qualities within the body.
1: Vaatini kaapaadukune nimittamai ee dehanni manamu poshinchukovali.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you could be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the
1: law of body.
0: What are these worldly comforts?
1: French Europe, German yuddham jariginappudu.
0: At the time of German war,
1: French varu odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact, they're great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athani eppudukunu ye chinna vishayani kudunu chaala pramanamulu vedikeetvanti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుకకు కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యు వర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in future.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface.
1: నా రూపమును అలనే శృంగారము.
0: And in fact to me, waves are the real decoration.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ డెకరేషన్
1: గగనకి చంద్రమైన శృంగార.
0: అండ్ మూన్ ఈస్ ద జువెల్ టు స్కై.
1: నారికి గుణమే శృంగార.
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్.
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతి శృంగారం.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకని దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the truth.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: దేశాన్ని ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకనొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంత బోధించినప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ ఎస్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా ఇవాళ చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్ దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషాలకు తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషాలకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణములు
0: virtues,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషాలకు తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్, సచ్ లుక్స, వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నేను ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యువర్
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: And you read.
1: తల్లిదండ్రులను చూడు.
0: You see your parents.
1: మిత్రులను చూడు.
0: And friends.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: You are not supposed to look everybody. Look at everybody.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ యువర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drishtini chustaro vaallalo nenu kanu drishti nunchi vere ayipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look at
1: him. Daarlo nadustunnavu, daarini chusukuntunu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi. మంచిగా పెరుగుతాయి.
0: యూ విల్ బి సేఫ్ ఇఫ్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
1: రోడ్డు
0: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: Manchitanamu, goodness, manayaka drishti.
0: Goodness is our vision.
1: Beauty, manayaka drishti.
0: Beauty is our sight.
1: Yedi beauty.
0: What is beauty?
1: టీచర్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
0: దట్ ఈస్ ది
1: బ్యూటీ సత్యం శివం సుందరం అన్నారు
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్
1: ఆయన చెప్పాడు
0: హీ సెడ్
1: సత్యం మన యొక్క దృష్టి
0: ట్రూత్ ఈజ్ అవర్ విజన్
1: మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి
0: గుడ్నెస్ ఈజ్ అవర్ విజన్
1: బ్యూటీ

0: He never looked everybody.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: Because he was the leader of youth.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: In order to teach them well, he has to practice on his own.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: He was just proceeding. It was evening walk.
1: Footpath పైన చేస్తున్నాడు.
0: And he was walking along the footpath.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: In the same evening, another officer also was passing by. Evening walk. Both came in class.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హి ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సేడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకరా? ఇష్టమొచ్చినట్టు వినటానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: డైరెక్షన్. ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతను జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు.
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్.
1: విద్యార్థులారా, విద్యార్థినీలారా,
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి దీన్ని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎంత ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యూ హవ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ది బాడీ ఇస్ లాస్ట్,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్, బట్ నాట్ ది బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: టు అచీవ్ ది గోల్ అంటిల్ యు రీచ్ ది డెస్టినేషన్ ప్రొసీడ్, గో అహెడ్.

0: ఈ లక్ష్యంగా తీసుకోవాలి. ప్రతిజ్ఞగా పట్టాలి.
1: కీప్ ఇట్ యాజ్ ది చీఫ్ ఎయిమ్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టిన గడిగా అట్నే ఉండు.
1: యూ హ్యావ్ డిటర్మిన్ సమ్వేర్ అదర్. హోల్డ్ ఆన్ అంటిల్ యువర్ సక్సెస్ఫుల్.
0: కోరుకో కోరనే కోరితే కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: హావింగ్ డిసైడ్ ఎనీ వే డు నాట్ రిటర్న్ అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితే అడిగినది దాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్డ్ నెవర్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినది ఏదియో తలచనే తలచితే తలపు తీరు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ సమ్వేర్ అదర్ అంటిల్ ద థాట్ ఇస్ రియాలిటీ డు నాట్
0: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తామైన అడుగవలయు.
1: Out of disgust, God should bless you, or you should faint in
0: the way. తానైన ప్రోస్తాడు
1: అంటే
0: వడం తెలియక మీరైనా అడగాలి.
1: Out of disgust, he might confer the loan, or you might drop the loan.
0: పోవుట విద్యార్థి దీక్ష కాదు.
1: But if you return without the fulfillment, it is not the quality of a student.
0: కాదు విద్యార్థి దీక్షనే కాదు ఇది.
1: It is not the determination.
0: అన్నింటిని మీరు సాధిస్తూ పోవాలి.
1: You should achieve
0: that. అది ఏ విద్యార్థి దీక్ష?
1: Then that is the determination of a student.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్ బై స్టూడెంట్స్ and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: క్రమము తప్పక మింట ప్రతిదినంగును భాను ఉదయాస్తమయముద నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ The world is the one that has a beginning, the sustenance, and an end.
0: దీనికి ఆధారము భూమియే.
1: The basis for all this is earth.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: God is not of a specific form.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: Divinity is the one that is immanent in all of the five senses of cognition.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: There is no place where these senses do not operate.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో చేసిరుముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలము యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, అండ్ హెన్స్ ఎల్డర్స్ ఇన్ ద పాస్ట్ డిక్లేర్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, దట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ ద డివైన్.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్, హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchatakolanu saadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kani indulo okati matramu andaru gurtinchavalsi vastundi.
1: However, it is essential to recognize one factor.
0: Ee prakriti yandu janminchina prati bhoomi kudanu prati vyakti kudanu mottamodata తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సో జర్న్ బై ఎ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టార్ట్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veru veruga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srushtinchukoni dani yokka saramunu bhojinchi ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it is not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleinatti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivatvamunaku evaru ye peru iragalaru?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhumi challani neeru tragi ఆ నేతితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: You know, when the soil is watered, this water is supplied to the crop, and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And it is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కాని నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: One may live for some time without food, but one cannot live without water.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ కంపెనీ ఏదైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ at any point of time will struggle hard, will plan for food.
0: ఆ ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ నే జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తునికి అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతని దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే, కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all
0: himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో కొన్ని సాధిస్తూ రావాలి.
1: However, man makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనము కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters and
0: అది ఇది ననగనేలా.
1: Why this and that?
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మద గలంగరు.
1: Cannot understand.
0: భూమి చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: వివేకమును
0: వర్తించదని కడు విర్రవీగెదరు. కానీ
1: దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: కడబడికేది ఏతమునో ఎవరికీ తెలియదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ ఎట్ ది ఎండ్.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకుని చెప్పడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
0: దైవం యొక్క ప్లాన్లు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసం అని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: ఓ గాడ్, ఐ వాంట్ యువర్ లవ్.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: అండ్ దిస్ లవ్ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఆల్
0: ప్రపంచం అంతా ఇప్పుడు సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయాలన్నప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వి ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని నుంచి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ ఎ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: ప్రే సైలెంట్లీ.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకుని చేయకండి.
1: నాట్ విత్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ నీడ్ బేస్.
0: కోరికలు లేకుండా
1: విదౌట్ డిజైర్
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ ఆల్ లవ్ ప్రే టు గాడ్.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్టు యూ.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవత్తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదు అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కాని జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్, నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు
1: peculiar.
0: త్రైలోక్య విచిత్రంబులు
1: and important for all the three words.
0: మంగళాల విత్తంబులు
1: and it's that so endearing, so close,
0: munichanavana bhautambulu,
1: and that's so intimate to all the saints.
0: Charitambulu,
1: that is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jalagaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: Kaani maaku yedi kuda tappipoledu.
1: But in fact, we have not missed anything till now.
0: Maa prayer jalutune untundadi.
1: And things, prayer is going on.
0: Sankalpamulu jalutune untunnayi.
1: Divine will is
0: there. Aa sankalpam cheta anni karyamulu parisiddha avutunnayi.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: Memu jalapavasatri karyakramalu anni kudunu siddhanga jarigipothunnayi.
1: All programs go as per the divine master plan.
0: Inadu Christmas.
1: Today is Christmas.
0: కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish
0: me. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాణ్ణి అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యు ఆర్ సుపీరియర్.
0: అహంకారం ఏమి లేకుండా, ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్ షో.
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యు ప్రే సిన్సియర్లీ and you will be successful.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: God is always with you in your heart.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: There is no place where there is no God.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: There is nothing that he cannot do.
0: సర్వమును చేయగలడు.
1: God can accomplish anything.
0: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: Tiny or gigantic, small or big, God can do.
0: అందరూ తన బిడ్డలే.
1: All are his children.
0: వారందరికీ ఏది కావాల్సినా అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి ఈ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: Why this punishment?
0: మీరు చేయవచ్చునా?
1: Is it proper on your
0: part? And
1: this thing you should not do.
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: He was shedding tears.
0: తక్షణమే.
1: Immediately.
0: అక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: And there there's an ethereal voice the
0: night. రెండో దినమే.
1: Following day.
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: And he was left.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను దైవం బిడ్డను దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్ ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ కూడా దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ will be successful.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్. సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Naa yokka sambhashanamanta ikkunu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: naa
1: love.
0: Naa shakti anta ikkunu prema shaktiye pradhanamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam manaku.
1: There's nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్ డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్ స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ praying within?
0: Nee ventane jantane intane kantane untunnadu.
1: Swami is with you, in you, always above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni meeku kavalani kodinappudiki prema chetane sadinchandi.
1: It's only love that will help you to achieve.
0: Prema cheta kaanatvantidi okkati kuda lokamlo ledu.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసు.

ఎంబీఏలు ఎంబీఏలు ఎంఎస్ఎంఎం చదువులన్నీ నేర్చి

చిన్న పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తినిగన్న పుణ్యులైన ఆయుర ఆరోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను

0: చదువులన్నీ ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudini avanni kulanu niratkamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telivitetalu undinappudikini chadivu chadavapudikini manavuni antunnatvanti okka varikante chadivu lenetvanti vare chaala uttamuluga kanipistunnaru.
1: It is very clear that uneducated

0: తెలివితేటలు ఉండినప్పటికీ, చదివి చదువునప్పటికీ మానవుని అంటున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణమే సన్నగిల్లిన సర్వము కూడాను వ్యర్థమైపోతుంటాయి.
1: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమన్ వాల్యూ ఎవ్రీథింగ్ acquired is useless.
0: ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulaya,
1: embodiments of law.
0: Ee naadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina ettivanikaina kudanu tirigi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kaani మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు,
1: our students are highly virtuous,
0: సత్శీల సంపన్నుడు,
1: one of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernappudiki inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today, after 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: Ee college nandu oka chadinatvanti vidyarthule ఈ కాలేజీ ఎందే టీచర్స్ గా వస్తున్నారు.
1: ద ఫార్మర్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ ఆర్ సర్వింగ్ టుడే యాజ్ టీచర్స్.
0: ఇది చూస్తే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫీచర్.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి యొక్క అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: Kani konni dinamul lopane maa pillale ee teachers ga bayal deri maa kante dutti nunchi variki andariki teach chestunnaru.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: Ee pass ayinatundi pillalu unnata vidya kosam ayipoyi aneka rakamuluga prayatnam chestuntaru.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: Kani maa pillalu vaaru chadivina chadutu trupti pondutu aa chaduvunu chadivine andariki sadvinivagam chestunnaru.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here and they start sharing with everybody.
0: Itti gunavantulu itti satsheela sampannulu tayaru kavatamu chaduvulu valla kaadu.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: Chadu ante kevalamu grandhallo nunchi vachinatundi oka vishayamulu kaadu.
1: Education is not merely textual information.
0: Ee chaduvulanni kudanu vaari hrudayam nunchine uppangi vastunnavi.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: Ee college lo chadivinatundi vidyarthulnu తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: ద స్టూడెంట్స్ హియర్

0: and incomparable with anybody outside.
1: Kanuka maa pillale lokamunakanta kodanu adhyapakulaga kodanu tayaraipoi vaari valla jagat antaikunu satsheela sampannulainatundi gunavantulaga maarustunnaru.
0: You will find our students serving as teachers in future all over the world and help the society in molding ideal citizens, men of character.
1: Kanuka మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
0: ద క్యారెక్టర్ ఈజ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
0: ద మ్యాన్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్, ద వన్ ఆఫ్ క్యారెక్టర్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
0: Without this character, whatever he studies, whatever he acquires, that's all useless.
1: Balavantulu, gunavantulu, shaktivantulu, tejavantulu, ee ainatvanti yokka ee pillalu chustunte ento aanandam estundi.
0: If you see these boys of strength, courage, intelligence, intellect, you are bound to be very happy.
1: Inte kaadu maa pillalu ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
0: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యు ఫైండ్ దెమ్ ఇన్ అవర్ బాయ్స్.
1: ఇంతే కాకుండా ఉత్తమమైనటువంటి యొక్క భాషలు కూడా నేర్చుకుంటున్నారు.
0: ఇన్ అడిషన్ టు దిస్ దే హావ్ గాట్ వెరీ గుడ్ లాంగ్వేజ్ అట్ దేర్ కమాండ్.
1: కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ భాష అయినటువంటి యొక్క దీనిని కూడా మర్చిపోయి కానీ ఇక్కడికి వచ్చినటువంటి యొక్క దీంట్లో అన్ని రకమైనటువంటి భాషలు కూడా నేర్చుకుని
0: దోస్ ఫ్రమ్ కేరళ హావింగ్ కమ్ హియర్ దే బిగిన్ టు లర్న్ ఆల్ అదర్ లాంగ్వేజెస్.
1: అరవము, మలయాళము, హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఇలాంటి విద్యలన్నీ కూడా గొప్పగా నేర్చుకుని మా పిల్లలు ఏ దేశంతో వారి పిల్లలు అని కూడాను సందేహం కలిగేటట్టుగా జరుగుతుండాలి.
0: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
1: Itti bhashanu nechukuneetuvanti pillaluku aatma bhasha emantha goppadi kaadu.
0: And it's quite easy for them to learn the language of the self.
1: Sanskritamlo kudanu sambhashanam jarugutunnaru.
0: They also converse in Sanskrit.
1: ఈ భాష అందరికీ తెలిస్తే కూడా చాలా కష్టమైపోతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
1: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సాంస్క్రిట్, గివ్ టాక్స్ ఇన్ సాంస్క్రిట్, దట్స్ దేర్ స్టాండర్డ్.
1: కనుక పిల్లలుంటే వాడి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
0: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లర్నింగ్ సంస్కృతం ఆర్ సాంస్క్రిట్.
1: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి
0: ఇన్ఫాక్ట్ బై లర్నింగ్ సాంస్క్రిట్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్.
1: అందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
0: అండ్ యు విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
1: నేనే చూసినటువంటి పిల్లలను నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే స్వామి నేను పుట్టగత్తు నుంచినే వచ్చాను అంటారు.
0: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లైస్ స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
1: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
0: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సాంస్క్రిట్.
1: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
0: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
1: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
1: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
1: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
0: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
1: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
0: యు విల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
1: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
0: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ As you leave the portals of this institution, after completing your study, you should make everybody educated and bring in transformation.
1: President Gani, Chief Minister Gani, Prime Minister Gani, andaru vachi maa pillalni ento varnistuntaru.
0: Many, many high dignitaries, presidents, prime ministers, governors, chief ministers, as they come to Bhagavan, they go on praising our boys.
1: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పిస్తున్నారు.
0: In fact, education is offered totally free of cost in our colleges.
1: ఏ యొక్క దీని ఎందుకును ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
0: We don't touch even single naya paisa towards any expenditure.
1: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
1: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
0: ఇట్స్ రాదర్ రేర్ టు ఫైండ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ ఎల్స్వేర్.
1: కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
0: So if you put a question, what is Swami's property? Students are his property.
1: వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
0: Without them, Swami will not be able to function.
1: కేవలము స్వామిని చూసుకోవటం కాని విద్యా సంస్థలు చూసుకోవటం కాని ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కాని అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
0: These students take care of all of the institutions. Education institutions and allied institutions all over here.
1: భారతీయ సంస్కృతి అంతా కూడా సంస్కృతంలోనే ఉంటుండాలి.
0: In fact, the entire Bharat rests on the culture, Sanskrit and the Sanskrit.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుండాలి.
0: Right, the day begins and ends with the recitation in Sanskrit.
1: ఈ విధమైనటువంటి ఒక విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
0: You cannot get students of this quality though you undertake penance for prolonged period.
1: కనుక ఈ విద్యార్థులు అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
0: The students can certainly bring about change, transformation in society.
1: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
0: There's nothing that our students do not know. There's no language which is not known to them.
1: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమ కూడా లేదు.
0: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
1: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
1: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడాను డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
1: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి యొక్క అవసరం ఏర్పడుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
1: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు.
0: In fact, there is nothing that you cannot do with students.
1: వారి కన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
0: In fact, their own parents do not know the quality of their own children.
1: ఎట్టి అభ్యాసం లేని కూడాను సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందు అంత తాండవమాడుతున్నాయి.
0: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
1: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
0: They're first and foremost in serving their parents.
1: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధు మిత్రులు కూడాను దగ్గర చేరుస్తున్నారు.
0: They also take care of their friends, the dear and the near.
1: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: They don't have any desire for money.
1: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
0: The chief aim is to execute in toto Bhagavan's command.
1: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
0: Bhagavan doesn't want any other people beyond this.
1: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును.
0: Many more education institutions can be started. బేసింగ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ స్టూడెంట్.
1: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
0: బట్ హౌ కుడ్ దే బికమ్ లైక్ దిస్?
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండేదేమో.
0: The moment you listen to the sounds of the birds, you get up from bed.
1: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారు జావకారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేట్.
0: It's not that the students get up from bed rather late.
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచబడిందేమో.
0: You get up in the early hours of the morning listening to the humming sounds of the birds.
1: పరదోముకొని దేహ బాధ తీర్చుకొని
0: You brush your teeth.
1: జలకమాడి ధరించి చల్లి భుజించు.
0: You have your bath and have your breakfast.
1: ఈ టిఫిన్ గిఫన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
0: And this modern tiffin is not acceptable to our
1: ఇడ్లీలు,
0: students.
1: ఇడ్లీలు, దోసలు, సాంబార్లు, వడపప్పు, మోరుకుడంబు ఇలాంటివంతా కూడా మా పిల్లలకి ఏమాత్రం ఇష్టం లేదు.
0: Our students do not like the modern breakfast, modern tiffin.
1: రాత్రి మిగిలినటువంటి అన్నము పొద్దున్నే మజ్జిగలో కలుపుకొని ఇంత ఉప్పు వేసుకొని చక్కగా భుజిస్తున్నారు.
0: దే పార్టేక్ ది రైస్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ లాస్ట్ నైట్
1: చల్లి భుజించు.
0: అండ్ మిక్స్ విత్
1: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చించుంతుడు మేలవును మాకు.
0: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
1: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
0: దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
1: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా తెలుచుంద్రు మేలవును మాకు.
0: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
1: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
0: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడగవగల బాలుడు అనిపించుకుందరు.
0: దే గో టు ద స్కూల్ అండ్ లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ ఒబీడియన్స్ అండ్ యర్ ఎ గుడ్ నేమ్.
1: శ్రద్ధగా పాఠములు నేర్చి అడగవగల బాలుడు అనిపించుకుందరు.
0: దే లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ సిన్సిరిటీ అండ్ దే హ్యావ్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఏమలో ఎప్పుడు తిరుగంగ బోరు.
0: దే డోంట్ గో ఎనీవేర్.
1: మురికి కుంటల చెత్త పోగులనింటి.
0: And they don't have any dirty
1: dari nundi neeku daarakeedagunu.
0: And they don't keep anything that is unwanted.
1: Parugudi chedugudi bantulaatayunu. Parugudi chedugudi bantulaatayunu.
0: They also participate in games, sports and games.
1: Vaalanta sports ante emiti parigettadamu.
0: Running.
1: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
0: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
1: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్లంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పడటం లేదు.
0: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
1: ఇలాంటి స్పోర్ట్స్ పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రం ప్రవేశించరు.
0: They don't get into such games.
1: వాళ్ళ ఆరోగ్యమంతా కూడాను వారే చూసుకుంటుంటారు.
0: They take care of their own health.
1: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి గట్టిగా మంచిగా ఉంటుంటాడు గాని ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
0: Every student here is physically strong. No one is weak.
1: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
0: They not only take care of themselves, they take care of the country as well.
1: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
0: This college is lucky enough to have students of this type.
1: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా గానీ చాలా ఆనందించవచ్చును.
0: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
1: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడాను ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
0: Other colleges can certainly emulate their example.
1: కేరళకపోతే అక్కడ కేరళలో కూడా మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడాను ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
0: The Keralites also have picked up the local language and following the native culture.
1: Kanuka itlanti vidyarthulu undatam chaala adrushtame bharatadeshamku.
0: In fact the country is very lucky to have students of this quality.
1: Bharatadesham ante pavitramainatundi oka bharatadesham.
0: Bharat is a sacred land.
1: Bharatiyulaga vajram vanti vaadu.
0: Bharatiyas are diamonds. డైమండ్స్.
1: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్స్ తెచ్చిపుచ్చినను దానికి వారికి చిక్కరు.
0: యు డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
1: పెద్దలను చూస్తే వినయము,
0: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు,
0: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
1: ఈ విధమైన యొక్క సంభాషణలు,
0: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్,
1: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
0: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ దర్ రెసిడెన్సెస్ ఆర్ సర్ప్రైజ్డ్ ఎట్ దిస్.
1: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
0: దే పికప్ ఆల్ దట్ ఈస్ నావెల్ అండ్ న్యూ, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్.
1: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
0: It's nothing particular great in praising our own students.
1: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూచి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది.
0: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
1: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
0: This is not any sickness or a complaint or affliction.
1: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఊకిడికి.
0: వన్ స్టూడెంట్ వాజ్ జస్ట్ టైయింగ్ అప్ ఎ బంచింగ్ ఆర్ తోరణం.
1: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
0: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
1: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
0: అండ్ ద బాయ్ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ వాచింగ్ స్వామి దేర్ ఎట్ ద డోర్.
1: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
0: అండ్ హీ లిటరలీ షుక్ అండ్ ఫెల్ డౌన్.
1: అది ఇనపచ్చి ఇది ఇస్తుంది.
0: అండ్ ఇట్స్ అన్ ఐరన్ చైర్.
1: ఐరన్ చైర్ ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
0: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
1: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
0: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
1: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
0: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
1: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడా చిక్కటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
1: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకుని
0: గుడ్ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ.
1: చాలా బాధపడుతున్నారు.
0: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
1: నేను చెప్పాను ఎవరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాల తోటపడిగా ఉంటుంటారు అని నేను ఎంతో వారికి చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్, ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ to help me, I have my boys to take care of me. That's what Bhagavan said.
1: Doctors, nurses, computers, anta vare naaku maaripoyadu.
0: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
1: Vaari valle nenu inta varaku teligalugutunnanu.
0: That made Bhagavan move like this as we find him today.
1: Andukosame maa pillalu cheptuntaru Swami meerundiga maakem bhayamu.
0: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
1: us.
0: We want to serve you and carry our life
1: here. There
0: are hundreds of boys here who refuse to go. Who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
1: నానిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
0: In fact, that amounts to a self-help also.
1: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్పితే మీరు ఎవరు దీన్ని నమ్మరు.
0: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
1: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
0: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
1: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
0: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
1: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
0: దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ, దే రిటర్న్.
1: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
0: ఆల్ ద మనీ దే ఎర్న్ డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్ పీపుల్ దేర్.
1: కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్.

0: దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
0: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతూ ఉంటాడు.
1: Elephant walks along the street with all majesty and the dignity.
0: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
1: It is unmindful of the dogs that bark at it.
0: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
1: Where is the elephant and where is the dog?
0: పోలికనే లేదు.
1: There is no comparison.
0: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
1: The cuckoo bird sings a melodious voice.
0: చూపటం లేదు.
1: But we are not that sincere so as to educate ourselves.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: What for? Why should we study?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
1: This education may give you the worldly respect, worldly esteem and
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ లౌకికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient.

0: ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
1: దిస్ క్యారెక్టర్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఇస్ నేషనల్ క్యారెక్టర్.
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
1: వెన్ యు ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు ప్రొసెస్ నేషనల్ క్యారెక్టర్?
0: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
1: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
0: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
1: That national character is history.
0: Adiye charitra, Rama charitra, Krishna charitra, ilantunta charitraluga roopondinayi.
1: The national character is the true history. Kevalam history
0: manayoka charitra manam rasukunte adi charitram cheppadaniki veelu kaadu, adi maha avamanam.
1: If you write your own history, it's a matter of shame.
0: Kalaku his story is history.
1: History, his story is history.
0: Daivam yokka story,
1: it is the story of God.
0: అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ.
1: ఇట్ ఇస్ ద స్టోరీ దట్ డిస్క్రైబ్స్ అండ్
0: నరేట్స్ అతని ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములే మన స్టోరీ.
1: ఆల్ ది ఐడియల్స్ మేక్ అప్ ది స్టోరీ.
0: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్.
0: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు.
1: వన్ షుడ్ బి వన్ ఆఫ్ హిస్టరీ, నాట్ ఆఫ్ ది డస్ట్.
0: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమై ప్రాకులాడకూడదు.
1: వి షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
0: నీ కాన్షియన్స్ తృప్తి,
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
1: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్ యువర్ కాన్షియన్స్ సాటిస్ఫైడ్. దేర్ మెనీ రిచ్ పీపుల్.
0: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
1: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్.
0: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
1: దేర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ. But there are none who view the unity in diversity.
0: Kanukane ekatvamloni anekatvanni vibhajinchetunte vaadu medhavi.
1: Is only an intellectually who finds unity in diversity.
0: Anekatvamloni ekatvanni vishwasinchetunte vaade charitrakudu.
1: And therefore he is one who makes a history if he finds that such unity.
0: Kanukane unity in diversity.
1: Unity in diversity.
0: Ilanti ekatvanni manam gurtinchali.
1: We have to recognize such unity in diversity.
0: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachunu.
1: The names and forms of the body vary.
0: Kani andari endukudu ee satyamu satyamu satyamu aneekundi daivattu okkate untundali.
1: But the divine truth is one and the same in all.
0: Kanuka ee satyanni manam ee reethiga sadhinchali.
1: How to recognize such a truth?
0: Satyam kevalam guruvula valla bodhinchabadetundi kaadu.
1: It cannot be taught by a preceptor.
0: Leka grandamulu valla chadivetundi kaadu.
1: Can't be known by going through a text.
0: Leka market lo purchase chesetundi kaadu.
1: Not can you for you can purchase.
0: Friends gift ichetundi kaadu.
1: It cannot be gifted by your friend.
0: Practical life lo panni sadinchali.
1: You have to acquire, you have to possess by your
0: lo panamu chanamulu kudanu ee satyam paina lakshyam nunchukovali.
1: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
0: Mana nijamaina manavattvamu.
1: That is true human quality.
0: Trikarana shuddhito koodinatvante manavattvamu.
1: Human life should have the unity, the harmony.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Thoughts, words, action. Moodinti oka ekatvam kavali.
1: The harmony, the integration of thoughts, words and deeds is needed.
0: Entamandi ee vidhanga trikarana shuddhito unnaru ippudu.
1: How many people are there?
0: Entamandi ee oka ekatvanni sadhistunnaru.
1: How many could achieve this unity?
0: Samvatsaralu koladi kudanu sadhan chestunnaru annaru.
1: They undertake spiritual practice over years.
0: Ee jagattulo puttinatvanti anni aadhyatmika granthalu chadutune unnaru.
1: They go through all spiritual texts available in the world.
0: Parayana chestunnaru.
1: They go through
0: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
1: They read భాగవత
0: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
1: They read భాగవతం.
0: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ యూ?
0: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
1: డూ దే అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
0: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
1: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
0: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
0: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
1: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
0: లేదు.
1: నో.
0: లేదు, లేదు.
1: నథింగ్.
0: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
1: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
0: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
0: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
0: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
0: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
0: అది కాదు మనం సాధించవలసింది.
1: ఇస్ నాట్ దట్
0: సత్య నిత్యమైనటువంటిది. ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
1: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్ ఎస్.
0: ఈనాడు మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
1: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
1: We should be హార్ట్ఫుల్.
0: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.

0: ఆత్మని నువ్వు ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ హార్ట్.
0: అంతేకాని ఏదో బయట సంబంధమైన యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
1: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
1: ద బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
0: తలంపులు వేరు వేరు.
1: థాట్స్ ఆర్ డిఫరెంట్.
0: కర్మలు వేరు వేరు.
1: యాక్షన్స్
0: ఫలములు వేరు వేరు.
1: రిజల్ట్స్
0: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
1: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
0: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ హార్ట్.
0: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్. క్రియేషన్ ఇస్ డివైన్.
1: Imitation is human, creation is divine.
0: Creation entundi ni hrudayam nunchi aavirbhavinchetundi.
1: That creation should originate out of your heart.
0: Enni vidhamula entundi oka samsayalu undinappudiki din annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
1: There may be number of doubts, but yet you should face them, resist them, and go ahead. Why?
0: Adi ye satya smruti.
1: That is the truth within.
0: Atti manaku aa satyamaneetundi oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
1: Out of truth you get vibrations in which you have to draw yourself.
0: Sarvatra untundadi.
1: This truth is vibration is
0: kaani manu kanipinchukunda poyinanta matramana manam ledani viswasinchatam ledu.
1: As you don't see the vibrations, you cannot deny their existence.
0: Mana chuttu gaali undi.
1: There is air around us.
0: Kaani mana kanti kanipinchatam ledu.
1: But you don't see with the eye.
0: Kaani viswasinchalekapothunnava?
1: But are you not able to believe it?
0: Mana yokka divyamainatundi vibration mana chuttu undi. In you, with you, around you, below you, around you. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
1: Therefore, we have to recognize at least to some extent the nature of divinity.
0: సాధనలు
1: we do practices.
0: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
1: We listen to so many stories of noble souls.
0: ఎన్ని మనం హృదయంలో నింపుకుంటున్నాము.
1: How many of them find a place in our heart?
0: నింపుకోవటం లేదు.
1: No.
0: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
1: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
0: Kaani vadalavalasindi prakrutamaina divi kaani divyamaina divi kaadu.
1: Worldly things must be forgotten, not the divine matter.
0: Ee naati lokam lopala ye vidhamainatundi oka sadhana chesinappatikini andulo kinchittaina manaku aanandam labhyam kavatam ledu.
1: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
0: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడా ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
1: All the acquisitions and the money you amass,
0: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది, నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
1: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
0: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
1: So we have to tread along that sacred path of truth.
0: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి చాంట్ ఇన్ ది నేమ్ ఆఫ్
0: కేవలం పెదవుల నుంచి వస్తుంది అది కానీ హృదయం

0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు ఎలాంటి పరిస్థితిలో ఏందని కూడా సత్యాన్ని పలకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
1: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
0: ది బిగినింగ్. నేను చెప్తున్నాను, సత్యం పలకటమే సులభము.
1: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
0: సత్యం పలకటం ఎంత కష్టం, ఏమాత్రం కూడా శ్రమ లేదు.
1: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
0: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
1: But to tell lies, you have to plan a lot.
0: Chala yochana cheyali.
1: You have to think a lot.
0: Asatyaniki enta shrama untundali.
1: And you have to exert to speak.
0: Endukante shrama padi asatyamlo palgontunnavu.
1: Why should you suffer and not lie?
0: Sulabhanga neevu satyamlo palgonu.
1: And you can speak truth in a very easy way. Ee
0: ikka poo yokka rekane ina kuda nalapavachunu sulabhanga.
1: You can just rub the soft petal.
0: Kaani satyanni penchukovadam anta sulabham.
1: But it is easier to speak truth.
0: Unnadu unnattu cheptamlo enta sulabham untunda?
1: How easy to tell what you heard?
0: Ippudu meeku evaru translation chesaru ani evaraina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
1: If anyone asks you who translated, you can say Anil Kumar.
0: Ee Anil Kumar peru raakunna cheyalante yememo plan veyyali.
1: To tell somebody's name, you have to plan a lot.
0: Enduku inta avastha?
1: Why should you suffer?
0: Kantiki kanipincheetundi daniki enduku satyam palakkoddu?
1: Why can't you speak truth?
0: Munjeti kankananiki inga addam enduku? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
1: టు సీ దిస్ గోల్డెన్ బ్యాంగిల్ వై డూ నీడ్ ఎ మిర్రర్?
0: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ బ్యాంగిల్.
0: అయితే నీ కనుబొరుస్తు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
1: హౌఎవర్ యూ కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
0: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
1: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
0: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
1: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
0: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
1: With these two eyes, Satya and Dharma, with the third eye of love,
0: and
1: you can save me.
0: Yoga Abhyasamulo, with moodu vidhamunetunte yokka rechaka pooraka kumbhamuga bhavistu vachadu.
1: In yogic practices, these three aspects are said.
0: Manamu kudi vaipunu teesukuneetunte galiki ila.
1: That what you inhale on one side is ida.
0: Pingala.
1: The other one is pingala.
0: Ee rendinti yokka bhumadhya sthaname sushumna.
1: The center of the forehead is sushumna.
0: Kanukane aanadu Meera kuda atte cheppindi.
1: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్, మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు. గంగా జమునా తీర్ ఇదే మనకు సులభమైన మార్గం. భూమధ్య రేఖలో నీ యొక్క దృష్టి నిలుపు.
1: రావడానికి
0: అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇదియే అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఈస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యూ కెనాట్ డిసెక్ట్.
0: వస్తుంది.
1: You find all blood coming out of
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: ది థర్డ్ ఐ ఇస్ ద వన్ ఆఫ్ ఫెయిల్.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: వై డు యూ కాల్ గాడ్ ది త్రీ ఐస్? ప్రతి మానవునికి
0: ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హస్ టు ఐస్.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ నో ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి సీస్ ది ప్రెజెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
1: బట్ హి కెనాట్ నో ది ఫ్యూచర్.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలిగేందుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: గాడ్ ఈస్ త్రినేత్ర త్రీ ఐడ్ బికాస్ హీ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కానీ నీ ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: నీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది
0: ఫ్యూచర్. కానీ నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది, ఎంత ఆదర్శవంతమైనటువంటిది. దీన్ని మొట్టమొదటి విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.

0: క్రియేట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్
1: కల్చర్ అంటే ఏమిటి సంస్కృతి సంస్కృతి సంస్కృతి సంస్కృతి
0: యూ వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఇస్
1: కట్టగా అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు
0: ఇన్వెస్టిగేటెడ్
1: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు
0: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్
1: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది
0: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్
1: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము
0: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్
1: అదే మన గోల్
0: దట్స్ అవర్ గోల్
1: అదే మన లక్ష్యము
0: దట్స్ అవర్ ఎయిమ్
1: అదే మన దివ్యత్వము
0: అదే
1: మన పవిత్రము
0: దట్ ఈస్ సాంక్చురీ
1: అదే మన చరిత్రము
0: దట్ ఈస్ అవర్ హిస్టరీ
1: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు
0: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్
1: ఆ చరిత్రను నిలుపుకోండి
0: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ప్రెస్టీజ్
1: దానిని ప్రేమ చేత నిలుపుకోండి
0: లవ్ ఇట్ లవ్ ఇట్
1: ప్రేమ ముదిత మనసు కో

క్రమముద పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. క్రమముద పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. క్రమము దప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగల

0: క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు, ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును, నదులు ప్రవహించుటకు అది కారణమేమి? జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sarva karmalaku, sarva srushtiki, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్, గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per his will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడా మనకు కాలరాదు.
1: There is no place nor the time where the air does not exist.
0: కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you will experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: In this world, every tiny task is accomplished because of God's will alone.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: From your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేయించినట్టు మేలే.
1: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress, advancement of the humanity only.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే, కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: దే ఆర్ ఓన్లీ ది పర్వర్షన్స్ ఆర్ డిస్టార్షన్స్ ఆఫ్ ద నేచర్ ఇన్ ద వే యూ విజువలైజ్.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకై అనుకూలమునకై ఆనందమునకై చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్ టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బి దట్ ప్లెజర్ ఆర్ పెయిన్ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
1: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వారి
0: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ. ఇంత హంగర్
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు.
1: దో హీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈజ్ నాట్ గ్రోయింగ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోనుక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without virtues, what for the rest?
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: And hence, since age long, people have been advocating the need to cultivate virtues, character more than anything else.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలను పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
1: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమయ్యేపోయేటువంటిది.
1: All the intelligence will be in vain if you do not have good character.
0: Kanukane ee navaratrulu aneetvanti okka peru deenikochinadi gunamunu penchukune nimittamai aneka rakamulaitvanti karmalu aacharinchi andulo unnatvanti okka gunamunu maatrame swikarinchadaniki chesinatvanti pandugale.
1: Navaratri 9-day celebration has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka manam ye pani chesinappudiki nenu manchi gunam kaligi

0: లేని విద్యార్థులారా, జగన్నాటక రంగం నందు జీవుడు ఆడని ఆట కాని, పాడని పాట కాని, వేయని వేషం కాని లేదు. అనంతకాలము నుంచి మానవుడు 84 లక్షల వేషమును వేసినప్పటికీ తన యొక్క వేషమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహములకు పాత్రులు కావటానికి కాని లేక భగవంతుని హృదయమును ప్రసన్నత గావించి తద్వారా మనము ఏదో ఒక మెప్పును పడేటట్టు కాని ప్రయత్నం చేస్తున్నాం. కాని ఇంతకాలం వరకు కూడాను మనకట్టి మెప్పు కాని అటువంటి పవిత్రమైనటువంటి యొక్క అనుగ్రహం కాని చిక్కనటువంటి పరిస్థితి ఎందు మనం ఉన్నామంటే మన యొక్క ఆట పాట మాటల యొక్క ధోరణి సక్రమంగా లేదనే దీని యొక్క అంతరార్థం.
1: In this world, one moves about without giving due respect to moral principles and without exercising self-control, then even if he is a devoted person, he will be immersed in lack of knowledge, in illusion and ignorance. Just as without light, one has to go in darkness. This is something which is understandable and quite common on the face of the earth. Pavitratma Swarupas, students, on this stage of the world, everyone has been going through an act of variety of kinds. He is also participating in shows of many different types. Man has had to do this in 84 lakhs of different kinds of jivas. But in this particular birth, as man, he is trying to get God's grace in many ways. He is trying to satisfy God and earn His kindness and grace. Although we are trying our best, we have not been able to secure such grace of God. This only means that the action which we are putting through, the songs which we are singing, the words which we are uttering are not really satisfactory.
0: Lokamuna మానవుడు తలపైన భారమును ఉంచుకున్నప్పుడు ఎంత త్వరగా ఆ భారము తన క్రిందికి దింపుకోవచ్చునో అనేటువంటి ఉద్దేశముతో తన గృహమునకు అతి వేగముగా ప్రయాణము సలపటం కద్దు. అంతే కాదు, తెల్లవారి 9 గంటలకు ఆఫీసుకు పోయినటువంటి ఒక అధికారి ఎప్పుడెప్పుడు 5 గంటలు అవునా నేను నా స్వగృహమునకు చేరుదునా అనేటువంటి సంకల్పముతో తన స్వస్థానమును చేరేటువంటి నిమిత్తమై ఆ యొక్క ఆఫీసర్ కూడాను ప్రయత్నం సలుపుతుంటాడు. ఇంతే కాదు, ఏ విధమైనటువంటి యొక్క ప్రయాణము సలిపినప్పటికీ కారు, బస్సు, ప్లెయిన్ ఇలాంటి వీటిలో మనం ప్రయాణం సలిపినప్పుడు కూడాను ఇంకా ఎంత టైం అయింది, ఎప్పటికి మనం స్టేషన్ చేరుతాం అనేటువంటిది గమ్యాన్ని చేరేటువంటి లక్ష్యమునందే మనం ప్రతి ఒక్క ప్రయాణం కూడాను సలుపుతూ ఉంటున్నాం. కానీ మానవుడు ఎన్ని జన్మల నుంచి కూడాను ఈ మానవత్వం అనేటువంటి ప్రయాణం సలుపుతున్నాడో కనిపెట్టడం సాధ్యం కాదు. అయినప్పటికీ గమ్యం యొక్క లక్ష్యాన్ని ఏమాత్రం కూడా నువ్వు విచారించక లేక మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను తాను తెలుసుకునటానికి ప్రయత్నం చేయక ఈ యొక్క లోకములో ఎంతకాలమైనా జీవించడానికి ఆశపడుతున్నాడంటే ఇది మహా ఆశ్చర్యమైనటువంటి విషయం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ కామన్ ప్రాక్టీస్ that when man has got responsibility on his shoulders, he wants to go fast and reach his house and put down the weight on his shoulders. In the same manner, if an officer goes to his office at 9 o'clock in the morning, at 5 o'clock and before that, he will be asking himself, when can I go home? How soon can I go home? In the same way, wherever he may be, whether you are making a journey in a car or in a bus or in a train, one asks himself often, how long am I going to sit in this? When will the journey come to an end? When will I reach the destination? But while this is the common practice, man, having gone through several births to reach this particular stage, it does not seem to be that he is asking himself, when shall I reach the destination? When shall I reach my final divinity? He does not understand this, and the sacredness of man's life and man's birth is hidden in his not being able to look at his destination.
0: Eenadu jagattunandu విశ్రాంతి సంబంధమైనటువంటి సాధనములు విరివిగా అభివృద్ధి అవుతున్నవి కాని శాంతి సంబంధమైనటువంటి సాధనలు

0: ఏమాత్రం కూడా మనము ప్రయత్నపూర్వకంగా దానిని అభివృద్ధి పరచడానికి పూనుకోవటం లేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మెనీ అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంక్రీజ్ ది లీజర్ విచ్ మ్యాన్ కెన్ గెట్, బట్ వీ డూ నాట్ సీమ్ టు బి మేకింగ్ నెసెసరీ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ దట్ మ్యాన్ మే గెట్ సఫిషియంట్ పీస్.
0: శాంతి లేనటువంటి మానవులకు విశ్రాంతి లభించినా కూడాను అది మహా అశాంతిగానే వాని యొక్క దృష్టిలో ఉంటుంటుంది.
1: If man has not got peace, even if he gets leisure, that will not give him any satisfaction. He will feel very much worried.
0: 24 గంటలు కూడాను పని చేసినప్పటికీ జ్ఞాని శాంతిగానే తన జీవితంను గడుపుతూ ఉంటాడు. ఎట్టి పని లేకపోయినప్పటికీ అజ్ఞానికి నిరంతరము అశాంతిగానే ఉంటుంటుంది.
1: A jnani or a wise man, even if he works all the 24 hours of the day, he will still look unperturbed and peaceful. On the other hand, an ignorant person, even if he has no work at all for all the hours of the day, he will look very troubled and very ruffled.
0: Aithe ee naadu shanti unnatundi pradeshamunu manam gurtinchadaniki taginatundi prayatnam salapaka ee bhulokamulo shanti ledani chandralokani kudanu manam prayanam salapadaniki poonukuntunnam. అయితే ఆ చంద్రలోకంలో మాత్రం మనకు శాంతి లభిస్తుందా అంటే ఆ లభించటం అనేటువంటిది తరువాత మాట్లాడదాం. 35 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఆ చంద్రలోకమునకు పోవటం చేత తనకు లభించేటువంటిది ఎలాంటిదంటే దేహమునకు మాత్రమే చల్లదనం లభిస్తుండాది కానీ మనస్సుకు భయభ్రాంతులతో పలా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాడు.
1: టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ వేర్ వీ కెన్ గెట్ the required peace. Not having found such places on the earth, we think that we can get peace if we go to the moon, and we are travelling to the moon. We shall discuss the question of whether we can find peace on the moon a little later. But spending 35 crores of dollars for the purpose of going to the moon, what is it that we are getting? The body may become cool, but the mind is not cool at all. The mind is filled with terrible fear.
0: కనుక మనకు శాంతి అన్నటువంటిది భూలోకములో కాని లేక స్వర్గలోకములో కాని లేక చంద్రలోకములో కాని ఇంద్రలోకంలో కాని మనకు దక్కటం కల్ల. అయితే శాంతి అన్నటువంటిది ఎక్కడ ఉన్నదనగా శాంతి తమ యొక్క అంతర్భాగమైనటువంటి యొక్క హృదయ స్థానం నందే ఉంటున్నది, వెలుపల భాగమునందు లేదు. వెలుపల ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోవటం మన కాలమును వ్యర్థం చేసినటువంటి వారమే అయిపోతాం. శాంతిని అనుభవించాలనుకున్నటువంటి వ్యక్తి మన యొక్క అంతర్దృష్టి యందు మన యొక్క భావం శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రమైనటువంటి శాంతికి మనము కొంత అర్హులమైపోతాం.
1: వేర్ ఈస్ పీస్ టు బి ఫౌండ్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది ఎర్త్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ హెవెన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఆన్ ది మూన్? ఆర్ వీ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఇన్ ది ఇంద్రలోక? వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ ఎనీవేర్. దిస్ ఈస్ ఓన్లీ అన్ ఇల్యూషన్. Then where are we to find it? It is in the innermost heart of each individual. To look for peace outside yourself is a waste of time, and one should look for it within himself with a clean mind. Then he will find peace.
0: Idi ekkunadanaga peru pedda ooru dibba annattuga untundadi anaga chandralokamunaku vellutunnam aneetundi peru maatram goppadiga untundadi kaani మనం అందులో సాధించినటువంటిది ఎలాంటిదిగా దిబ్బ వంటిది యూజ్లెస్, దాంట్లో ఎట్టి ఫలితం కూడా లేనటువంటి దాన్ని మనం సాధిస్తుంటున్నాము. ఆ 35 కోట్ల డాలర్స్ కూడాను భూలోకంలో పెడితే ఎంతమంది జీవులకు శాంతి సంతోషం లభించడానికి అవకాశం ఉంటుంది.
1: దిస్ ఈస్ లైక్ అవర్ డిస్క్రైబింగ్ సంథింగ్ విత్ ఎ వెరీ అట్రాక్టివ్ నేమ్, బట్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ యూ ఫైండ్ దట్ దేర్ ఇస్ నథింగ్ వర్త్ వైల్ ఇన్ ఇట్ అట్ ఆల్. We talk of the moon and going to the moon, but then what is it that we get on the moon? That's perfectly useless. It's only the name that is attractive. If the 35 crores of dollars which have been spent in going to the moon can be spent on the earth in helping people who deserve to be helped, how very nice it would be.
0: ఇదే విధముగా భూలోకమునందు కూడాను ప్రతి మానవుడు కూడాను శాంతి అనుభవించాలనేటువంటి యొక్క సంకల్పంతో అనేక రకములైనటువంటి ప్రయత్నములకు కార్యములకు పూనుకుంటూ ఉంటుంటాడు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆన్ ది ఎర్త్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ పీస్. విత్ ఎ డిజైర్ టు హ్యావ్ పీస్ హీ మేక్స్ మెనీ అటెంప్ట్స్ అండ్ హీ టేక్స్ పార్ట్ ఇన్ మెనీ వర్క్ అండ్ మెనీ టైప్స్ ఆఫ్ వర్క్.
0: ఎక్కడ మనకు ధర్మ అనేటువంటి భావం ఉన్నదో అక్కడే మనం గుణము అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంటుంది. ఎక్కడ గుణము అనేటువంటిది ఉన్నదో అక్కడ ఆ ఇంటి లోపల ఐకమత్యము అనేటువంటిది అభివృద్ది అవుతుంటుంది. ఎక్కడ ఐకమత్యం ఉన్నదో అట్టి దేశము లోపల ఒక విధమైనటువంటి ఆర్డర్ లో ఉంటుంటుంది, డిసిప్లైన్ ఉంటుంటుంది. ఎక్కడ డిసిప్లైన్ ఉంటుండదో అక్కడ మనకు శాంతి లభిస్తుంటుంది.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ విల్ బి ప్రమోటెడ్ గుడ్ క్వాలిటీస్. వేర్ దేర్ ఆర్ గుడ్ క్వాలిటీస్ ఇన్ దట్ పర్టిక్యులర్ హౌస్ యూ విల్ ఫైండ్ where there is dharma or righteousness in one's heart there will be good quality and beauty in the heart. Where there are good qualities in that particular house you will find unity amongst the members,
0: harmony in the
1: where
0: house.
1: There is harmony amongst the members in that particular house, in the country you will find order and discipline. In that country where there is order and there is discipline you will find peace.
0: There will be peace in the world.
1: You will find peace in the world.
0: Kanuka manamu shanti aneetundi vyakti yokka gunamu paina aadharapadi untundali. Itti gunamunu manam abhiruddhi parchukunnappudu shanti aneetundi manaku labhistundi. Aa guna dwarame hrudaya dwaram. Aa hrudaya sthaname aatma sthanam.
1: Therefore peace depends upon the quality of an individual. This passage of quality of the individual is the passage for the heart. This passage for the heart is the passage for atma or the soul of the individual.
0: దీనికి ఒక చిన్న తమాష అయినటువంటి ఒక కథ.
1: There is a small story which is somewhat interesting.
0: ఒకానొక సమయమునందు భగవంతుడు ఒక జీవుని సృష్టించి ఓ జీవ నీకు ఏమి కావాలి అని ప్రశ్నించాడట. ఏమి కావాల్సిందా కోరుకో నేను ఇస్తానన్నాడు.
1: On one occasion, God created a jiva and told him, what do you want? I will give you whatever you want.
0: Tachaname devi unnadata emtandi meeru inta telutakkuga meeru varavistunnaru emi kavalani korukomante manavudu koranatvantidi okati ledu korikalante artham kadu gaani sarvamunu korutuntadu manavudu. అలాంటి జీవునకు నీ ఇష్టం వచ్చినటువంటిది కోరుకోమని వానికే స్వతంత్రం ఇస్తున్నావు. అలాంటి స్వతంత్రం ఇచ్చిపోవటం చేత కట్టగడపడకు మనమోహమైన వాడు చూడడు అని ఆమె హెచ్చరించిందట.
1: ది దేవి హూ వాస్ సిట్టింగ్ బై ది సైడ్ ఆఫ్ గాడ్ టోల్డ్ హిమ్ లుక్ యూ సీమ్ టు బి గోయింగ్ ఫార్ టూ ఫార్ మ్యాన్ ఈస్ వెరీ అంబిషియస్ మ్యాన్ హ్యాస్ సచ్ డిజైర్స్ దట్ ఇఫ్ యూ గివ్ హిమ్ ఫ్రీడమ్ హీ విల్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. You are telling this jiva that he can ask for anything and you would give it. Ultimately, he will have such desires that he would not look at us again.
0: Appudu devudu cheppadata devi neenanta telutakku vaanni kaadu manavuniki sarva sukhamulu kudanu vaari korinatvanti vanni istuntanu aithe vaadu anni korikalu korutadu kaani aatma shantini maatram koradu. కనుక అది మన దగ్గరనే పెట్టుకుని వాడు కోరినటువంటివన్నీ ఇస్తాము. ఆ శాంతి కోసమైనా మన దగ్గరికి వస్తాడు అని దేవుడు చెప్పాడట.
1: గాడ్ టోల్డ్ దేవి దట్ హీఈస్ నాట్ సచ్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ మ్యాన్ వాంట్స్ ఆల్ ప్లెజర్స్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఆల్ ప్లెజర్స్ బట్ ది వన్ థింగ్ దట్ హీఈస్ నాట్ లైక్లీ టు ఆస్క్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ వెన్ హీ డస్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ హీ విల్ సర్టన్లీ కమ్ బ్యాక్ టు అస్.
0: అప్పుడు దేవి ప్రశ్నించిందట, ఈ శాంతి అనేటువంటిది మన దగ్గర మాత్రం ఎట్ట లభిస్తుంది అంటే మన దగ్గరికి రానక్కరలేదు, సర్వుల హృదయమునందు కూడాను ఆత్మస్వరూపులుగా మనం ఉంటున్నాము. కనుక అట్టి ఆత్మస్వరూపులైనటువంటి మన దగ్గర వారు స్వార్థరహితమైనటువంటి పాలనము నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవనము ఎక్కడ జరుగుతుందో అక్కడ శాంతి వారికి ఉట్టి పడుతుంది అన్నాడు.
1: Devi asked, how can he get peace of mind by coming to us? How can he get it from us? Then God replied that he doesn't have to come to us. Atma, Paramatma, in the shape of Atma, is present in everybody. If he goes and asks for it in a selfless manner, binds himself down with principles of morality, pays due respect to truth, then he will certainly find peace of mind.
0: Kanuka, Yinadu. మానవుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ఉండాలంటుంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అని, అనగా మనసు యొక్క యోచన, మాట యొక్క సూచన,
2: క్రియ యొక్క ఆచరణ ఈ మూడింటి యొక్క ఏకత్వము ఆత్మస్థానమునందు మాత్రమే లభిస్తుంది. అట్టి ఆత్మస్థానమునందు మాత్రమే ఈ యోచన, ఈ పలుకు, మన కార్యము మూడింటి యొక్క ఏకత్వం ఎక్కడ ఉంటుంటుందో అక్కడ తప్పక శాంతి జరుగుతుంది. అంతేకాని మనసులో ఒక చింతన, మాటలో ఒక పలుకు, క్రియలో ఇంకొక ఆచరణ చేసినప్పుడు వానికి వాడే అశాంతిని అభివృద్ధి పరుచుకుంటాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ లైక్ రిమైండింగ్ అస్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ wherever there is oneness in the thought that comes from one's mind, in the word that comes from his mouth, and in the deed that he performs, if there is oneness, there is Atma. But if there is no oneness or unity or coordination between thought, word and deed, each goes its own way, then you can't find peace. But wherever there is a coordination between thought, word and deed, you will find peace.
2: Kanuka manamu ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి ఆత్మస్థానం నుంచి వచ్చేటువంటి ప్రతి అభీష్టమును కూడాను సత్యమనేటువంటి పలుకు ద్వారా అందించి కర్మాచరణ అనేటువంటి యొక్క క్రియలో మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది సరి అయినటువంటి వయసుగా ఉండటం చేత ఈనాడే మీరు మానవులు అనేటువంటి సార్థక నామాన్ని అందుకున్నందుకు సక్రమమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు దీనికి చేపడతారని కూడాను విశ్వసిస్తున్నాను.
1: At this young age, therefore, you must understand and give a sacred place to your Atma or to your soul. And you must recognize that the thought that comes from your mind should be pure, and the word that comes should be truth, and the work that you do should also be sacred. I hope today you will realize this and you will give this a prominent place.
2: Kama krodha dveshadulaneetvanti yokka maha utkrushtamaineetvanti అనగా బలవత్తరమైనటువంటి యొక్క గుణములు అణగద్రొక్కటం చేత మానవుని యొక్క హృదయమునందు నీతి నిజాయితీల యొక్క తత్వము అణగి మణగి ఉంటున్నది. ఈ కామక్రోధ ద్వేషములనేటువంటిది ఎంతవరకు మన యొక్క హృదయమునందు తగ్గిపోతుంటుందో అప్పుడే ఈ నీతి నిజాయితీలు అనేటువంటి వాటి యొక్క ప్రకాశము దినదినానికి అభివృద్ధిగాంచుతుంటుంది.
1: బికాస్ వీఆర్ ఎలవింగ్ qualities like lust, anger, greed and so on, which are bad qualities, to flourish. Good qualities like morality, like truth, are getting suppressed in our heart. But on the other hand, if we can suppress lust, anger, greed and such other bad qualities, the truth and morality will get an opportunity to come up and flourish.
2: ప్రపంచంలో ఒక చిన్న ఉదాహరణము. జ్యోతి మనకు కావాలనుకున్నప్పుడు ఒక ప్రమిద, నూనె, వత్తి మూడు కూడాను ఉంటుండాలి.
1: ఇఫ్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇఫ్ యూ వాంట్ ఇన్ దిస్ వరల్డ్ సమ్ లైట్ దెన్ యూ వాంట్ త్రీ థింగ్స్ యూ వాంట్ సమ్ కంటైనర్ ఫర్ ది ఆయిల్ యూ వాంట్ ఆయిల్ అండ్ యూ వాంట్ ఎ విక్ దీస్ ఆర్ ది త్రీ థింగ్స్ విచ్ యూ రిక్వైర్.
2: ఈ మూడును చేరినప్పుడు భగవత్ కటాక్షం అనేటువంటి యొక్క జ్ఞానజ్యోతి దానికి వెలుగుతూ ఉంటుంటుంది.
1: ఇఫ్ ఆల్ దీస్ త్రీ కమ్ టుగెదర్ దెన్ యూ విల్ ఫైండ్ దట్ ది లైట్ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి షైనింగ్.
2: ఇక్కడ వైరాగ్యం అనేటువంటిది ఒక ప్రమిద, భక్తి అనేటువంటిది ఒక ఆయిల్, ఇంకా కర్మ అనేటువంటిది ఒక వత్తి. ఈ మూడింటిని చేర్చడం చేత జ్ఞానము అనేటువంటి వెలుతురు మనకు లభిస్తుంది.
1: In this analogy, we have to regard vairagya or detachment as the container, devotion or bhakti as the oil, work as the wick. And if you have all these three coming together, then wisdom is the shining light.
2: ఈ మూడు లేకపోయినప్పుడు దానిని అంటించేటువంటి పరమాత్ముడు కూడాను లేకపోతుంటాడు. అయితే ఈ మూడు ఉండి కూడాను అంటించేవాడు లేకపోతే ఈ మూడు కూడాను వృథా అయిపోతుంది.
1: If you do not have these three, namely the container, the devotion and the work, then there will not be God who will light the lamp of knowledge. But it may also happen that you have all the three, the container, the oil and the wick, yet you do not have the grace of God for lighting the vision.
2: Pranati noone vatti kaladu deepapu velugu kaluguna.
1: You may have the container, the oil and the wick. Just by their possession, will there be light?
2: Poolu, soodi, daramundi, పుష్పమాల తానగునా?
1: ఫ్లవర్స్ ది నీడిల్ అండ్ ది థ్రెడ్ ఆర్ దేర్ విల్ ది గార్లెండ్ కమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకార్డ్
2: స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగునా?
1: గోల్డ్ అండ్ ప్రెషర్ స్టోన్స్ ఆర్ దేర్ విల్ ది జ్యువెల్స్ కమ్ ఆఫ్ దర్ ఓన్ అకార్డ్
2: బుద్ధి గలదు విద్య గలదు గురువు లేక జ్ఞాని యగునా?
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ ఎడ్యుకేషన్ బట్ వితౌట్ ఎ గురు కెన్ యూ గెట్ ది విజ్డమ్?
2: నీకు బుద్ధి బాగా ఉన్నది కానీ విద్య బ్లాక్ బోర్డ్ పైన ఏ అని రాశారు, ఈ యొక్క రూపమునకు ఏ అని పలకాలని చెప్పేటువంటి గురువే లేకపోతే నీకు ఎంత బుద్ధి ఉండి ఏమి ప్రయోజనం?
1: యూ మే బి వెరీ ఇంటెలిజెంట్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ సమ్వన్ రైట్స్ ది లెటర్ ఏ బట్ ఇఫ్ దేర్ ఈస్ నాట్ ది గురు హూ టెల్స్ యూ దట్ దట్ లెటర్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాస్ ఏ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్?
2: ఇంకా చక్కని బంగారం ఉన్నది వజ్రములున్నవి కానీ కంసాలి లేకపోతే అది ఒక సొమ్ములు నిర్మాణం అవుతుందా?
1: You may have very good pure gold, you may have diamonds, but if there is not the goldsmith, how are you going to get an ornament out of that?
2: Threadu, soodi, daramu undi, kani kuchetunte vyakti lekapothe adi haram avutunda?
1: You have the thread, the needle and the jewels that can go into the hara, but if there is no one who will put them together, how can you get the hara?
2: అదే విధముగానే మన యొక్క తెలివితేటలు ఎంత ఉండినప్పటికీ భక్తి కర్మ వైరాగ్యం ఉండినా జ్ఞానమే లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది.
1: హౌఎవర్ ఇంటెలిజెంట్ వన్ మే బి అండ్ వన్ మే హ్యావ్ భక్తి అండ్ కర్మ అండ్ వైరాగ్య డిటాచ్మెంట్ డివోషన్ అండ్ వర్క్ బట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది విజ్డమ్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
2: కాన మనము ఈ జగత్తనేటువంటి దాని యందు దేవుడనేటువంటి వాడు జీవుని యందే లీనమై ఉంటున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎవ్రీ జీవా అండ్ మిక్స్డ్ అప్ విత్ జీవా.
2: జీవతత్వమును కొంతవరకు మరచి దైవత్వమును మనం లక్ష్యం ఉంచుకున్నప్పుడు మన యొక్క పవిత్రమైన జీవితానికి ఎట్టి అభ్యంతరములు కూడాను వాటిల్లవు.
1: ఇఫ్ టు సమ్ ఎక్స్టెంట్ యూ ఫర్గెట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవా concentrate on the aspect of God, then you will find that there will be no obstacles for this sacred life of yours.
2: జీవుడుందు దేహమందు హృదయమందు దేవుడుండు రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుందురు బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు ఉండు మంచి చెడ్డ బొమ్మలుండు ఒకటిలోని రెండు ఉండు ఉన్నాడు.
1: The jiva resides in the body. God resides in the heart. God and Jiva begin to play with each other. To conduct this play and to carry it through various manifestations, there will be one person, that is God. Between God and Jiva, it can ultimately become only one.
2: ఒక గింజ ఉంటున్నది, ఒక సీడ్. దానిని మనం పగలగొట్టినప్పుడు రెండు బద్దలుగా అవుతుంటది. రెండు బద్దలు చేరినటువంటిదే ఒక విత్తనము. ఆ రెండు బద్దలు చేరినటువంటి విత్తనం పెట్టినప్పుడే మొక్క మలుస్తుంది, కానీ రెండు బద్దలు వేరు వేరు చేసినప్పుడు మొక్క మలచడానికి వీలు కాదు. కనుక జీవ బ్రహ్మ అనేటువంటి రెండు బద్దలు చేరినటువంటి యొక్క విత్తనమే మన యొక్క జీవితం.
1: వీ హ్యావ్ ఎ సీడ్. వీ కెన్ బ్రేక్ దట్ సీడ్ ఇన్ టు టూ హాఫ్స్. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ ఇన్ టు టూ హాఫ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్ యూ వోంట్ గెట్ ఎ ప్లాంట్. But if you put the whole seed in the earth, you will get a plant sprouting out of it. In the same manner, Jiva and Brahman are the two halves of the seed. It is together Jiva and Brahman that will constitute the whole seed and sprout. Each one by itself has no existence.
2: కానీ మనం మానవాకారమును ధరించి మానవులనేటువంటి యొక్క పేరుతో మనం పిలువబడుతూ మానవత్వం అనేటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది మానవుని యందు ప్రకటిస్తుండదనేటువంటి సార్థకమైనటువంటి కీర్తిని అందుకుంటూ కూడాను మనము మానవత్వం అనేటువంటిది ఏమిటో అర్థం లేని చేసుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో మన జీవితాన్ని వ్యర్థం గావిస్తున్నాం.
1: We are born as human beings. We call ourselves human beings. We proclaim that a human being will always show divinity. At the same time, with all this, we are not able to understand what is the true nature of a human being.
2: మానవుడు మానవుడుగా జీవించటమే మాధవునికి ఆనందం.
1: that man should live as man gives great pleasure to God.
2: Kanuka manam ee naadu మానవుడు మాధవుడిగా కావడానికి వీలు కాకపోయినప్పటికీ మానవుడు అనేటువంటి యొక్క పేరును నీవు ధరించటం చేత నీవు మానవుడిగా జీవించితే కూడా చాలు, అదే యొక్క లోకం యొక్క కళ్యాణం ఏర్పడుతుంది.
1: టుడే మ్యాన్ మే నాట్ బి ఏబుల్ టు బికమ్ గాడ్, బట్ గాడ్ డిజైర్స్ దట్ మ్యాన్ బికాస్ హీ హాస్ అపియర్డ్ యాజ్ మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ నాట్ వర్స్ దెన్ ఎ మ్యాన్.
2: నిజముగా మనము మనిషి అనేటువంటి పేరుతో మనం పిలబడుతున్నప్పుడు మనిషి యొక్క గుణములే మనం ప్రకటనలో కూడా చూపించాలి.
1: When we are being termed a man or a human being, we should show in our conduct the qualities that are appropriate to a human being.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక రామాయణంలో.
1: There is a small example for this in Ramayana.
2: రావణుడు సీతను దక్కించుకోటకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు చేయొచ్చు, అనేక రకములైన రూపములంతా మారుస్తూ ఉంటుంటాడు.
1: రావణ ఇన్ ఆర్డర్ దట్ హీ మే గెట్ సీత ఫర్ హిమ్సెల్ఫ్ హీ మేక్స్ సెవరల్ అటెంప్ట్స్, హీ మేక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ అండ్ పుట్స్ ఆన్ డిఫరెంట్ అపియరెన్సెస్.
2: అయితే ఆ సీత ఈ రావణునికి ఏమాత్రము కూడాను చిక్కక దక్కక తప్పించుకుంటూ నిరంతరం కూడాను రామచింతనలోనే తన జీవితం అంకితం చేసుకుంటున్నది.
1: బట్ సీత వాజ్ అవాయిడింగ్, వాజ్ నాట్ కమింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ రావణ, అండ్ ఆల్ ది టైమ్ షీ వాజ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ రామ.
2: ఈ పరిస్థితిని గమనించినటువంటి మండోదరి రావణుని దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ సీతను పొందేటువంటి నిమిత్తమై తమరు అనేక రకములైనటువంటి రూపములు దారుస్తున్నారు, కాని ఆ రూపములకు సీత చిక్కేటువంటిది కాదు, కనుక సీత నీకు చిక్కాలి, సీత నీకు దక్కాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే నీవు రామస్వరూపమునే నీవు ధరిస్తుంటే సీత సులభంగా వశం చేసుకోవచ్చును కదా అని ఒక ప్లాన్ చెప్పింది.
1: హావింగ్ రియలైజ్డ్ దిస్ సిచ్యువేషన్ మండోదరి హ్యాడ్ ఎ ప్లాన్. మండోదరి వెంట్ అండ్ టోల్డ్ రావణ, యు ఆర్ పుటింగ్ ఆన్ సెవరల్ ఫేసెస్, యు ఆర్ పుటింగ్ ఆన్ మెనీ డిఫరెంట్ అపియరెన్సెస్ విత్ ఎ వ్యూ టు గెట్ సీత ఫర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు సక్సీడ్, బట్ ఐ హ్యావ్ ఎ సజెషన్ టు మేక్, అండ్ దట్ ఈస్ ఇఫ్ యూ కెన్ అపియర్ లైక్ రామ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సీత విల్ బి యువర్స్.
2: అప్పుడు ఈ అపవిత్రమైన గుణాలు నాకెందుకు వస్తాయి అన్నాడు.
1: దెన్ రావణ సెడ్, Mandodari, if I really put on the face and appearance of sacred Rama, then why should I get these bad ideas into me at all?
2: Kanuka Rama swaroopamunu chendinappudu Rama bhavamule vastayi kaani Ravana bhavamulu raavu annadu.
1: When you look like Rama, the ideas will be also appropriate to the appearance of Rama, but he will then not get the bad ideas which are appropriate to Ravana.
2: ఈ రావణుడు చెప్పినటువంటి యొక్క ఆదర్శము ఈనాడు మనం ఎంతైనా కూడా అనుసరించడంలో చాలా బాగా ఉంటుంటుంది. అనగా మనం మానవులము అనేటువంటి రూపమును ధరించడం చేత మనకు మానవ గుణములే రావాలి, కాని లేక వానర గుణములో లేక దానవ గుణములో మనలో చేరకూడదు.
1: దిస్ ఐడియల్ విచ్ హాస్ బీన్ ఇనన్షియేటెడ్ బై రావణ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వర్దీ ఆఫ్ ఫాలోయింగ్. While we are putting on the appearance of a man, naturally we should get the qualities that are appropriate to a human being. We should not get the qualities while appearing as a man appropriate to either a monkey or a demon.
2: Manamu telivitetalu adhikamga unnavani manamu mitimiri maatladataniki mitimiri pravartinchadaniki kani povatam chetane mana yokka vijnana prajnana sugnanamulu mooditini manam kolipothunnam.
1: We feel that we are very clever, we feel that we are very intelligent, and we talk too much, and we cross the limits of decency, and that is the reason why we are losing our intelligence, we are losing our knowledge, and we are losing our wisdom.
2: Viveka vichachanalu maa manavuniki pradhanamainatunte lakshanamulu.
1: Power to distinguish right from the wrong is an important quality of man.
2: Paapamanna bhayamu, పుణ్యమైన ప్రేమము, పెద్దల యందు గౌరవము, ఈ విధమైనటువంటి యొక్క అణకువ మెణకువతో ఉండేటువంటి సమయం నందే మానవత్వానికి ఒక దివ్యత్వం అనేటువంటి యొక్క ప్రకాశము అభివృద్ధిగాంచుతుంది.
1: టు కీప్ అవే ఫ్రమ్ సిన్, టు బి అట్రాక్టెడ్ బై గుడ్ వర్క్, టు డెవలప్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, దీస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్. వెన్ హీ హ్యాస్ సచ్ క్వాలిటీస్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ డివినిటీ షైనింగ్ ఇన్ హిమ్.
2: దేశ కాల పాత్రను పురస్కరించుకుని మన మానవత్వాన్ని కూడాను ఏ ఏ ప్రదేశమునందు ఏ ఏ స్థానమునందు ఏ ఏ వ్యక్తికి ఏ ఏ రకమైనటువంటి యొక్క గౌరవాన్ని కాని వినయమును కాని అందించడానికి మానవుని యందు ఉన్నటువంటి వివేకము అతి పవిత్రంగా మనకు ప్రవేశపెడుతుంది.
1: డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ వేర్ వన్ ఈస్, డిపెండింగ్ అపాన్ ది టైమ్ వేర్ వన్ ఈస్, అండ్ డిపెండింగ్ అపాన్ ది ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ వన్ ఈస్, మ్యాన్స్ నేచర్ హ్యాస్ ది కెపాసిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్, టు షో రెస్పెక్ట్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్, టు షో హ్యూమిలిటీ వేర్ ఇట్ ఈస్ నీడెడ్, అండ్ టు షో సచ్ అటెన్షన్ అండ్ అఫెక్షన్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
2: దీనిని పురస్కరించుకుని ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమేత పశు భిన్న రాణి జ్ఞానం రాణ అధికం విశేష జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ ఈటింగ్ స్లీపింగ్ టు బి అఫ్రైడ్ అండ్ టు మూవ్ అబౌట్ దీస్ ఆర్ కామన్ ఫీచర్స్ ఫర్ మ్యాన్ అండ్ ఎనిమల్, బట్ దేర్ ఈస్ అ డిస్టింగ్ ఫీచర్ ఫర్ మ్యాన్ అండ్ దట్ ఈస్ జ్ఞాన ఆర్ ఇంటెలిజెన్స్. దిస్ ది ఎనిమల్ హ్యాస్ నాట్. బట్ ఇఫ్ మ్యాన్ has not got the necessary intelligence, then he simply becomes an animal.
2: కనుక అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానము మానవుని యందు ఉండటం చేత మనము మానవత్వమైనటువంటి యొక్క ప్రవర్తన లోపల మన జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: It is because this sacred knowledge is present in man. Man is intelligent. One must make an attempt to put his life and his conduct along the proper and sacred path.
2: అదే రామాయణమునందు హనుమంతుని యొక్క విశిష్టమైనటువంటి యొక్క ప్రవర్తన మనకు చక్కని ప్రబోధ జరుపుతుంటుండాలి. రాముని చెంతకు వచ్చినప్పుడు హనుమంతుడు చాలా వినయముతో విధేయుడైపోయి అతనికి అడుగుజాడలను ఒత్తుతూ పోతుంటాడు.
1: In Ramayana, we have the story of Hanuman. We have an ideal in his, in the manner in which he conducts himself. For example, when he comes close to Rama, he showed extreme humility. He showed great obedience to Rama. These are the qualities of Hanuman.
2: Aithe, ee Hanumantudu Ramulu daggara inta vinaya vidheyutunai undadaniki kaaranam emiti? Ramo vigrahavan dharmaha. రాములు ధర్మస్వరూపుడు కనుక ధర్మము దగ్గర హనుమంతుడు దీనుడై నిలిచాడు.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హనుమాన్ బీయింగ్ ఎగ్జిబిటింగ్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ ఒబీడియన్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రామా? ది రీజన్ ఈస్ రామో విగ్రహవాన్ ధర్మ. రామా ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. Therefore, in the presence of Dharma, Hanuman shows the greatest possible humility and obedience.
2: అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు రావణుడు సింహాసనం పైన కూర్చొని ఒరే కోతి నీవి క్రింద కూర్చో అంటే ఈ రావణుడి కంటే ఇంకా 10 రెట్లు అధికమైనటువంటి వారమును పెంచి పైన కూర్చున్నాడు. కారణమేమిటి? అక్కడ చెప్పాడు హనుమంతుడు, ధర్మము దగ్గర నేను దీనుడను, ఈ దర్పము దగ్గర నేను ధీరుడను అన్నాడు.
1: ది సేమ్ హనుమాన్ వెన్ హీ వెంట్ టు లంకా ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ రావణ, వెన్ రావణ వాజ్ సిట్టింగ్ ఆన్ ఎ హై థ్రోన్ and when Ravana told Hanuman, you sit on the ground, he did not obey. He made a chair for himself with his tail, which is much higher than the throne, and he would not sit down. And he explained by saying, yes, in the presence of Dharma, I am humble and I am obedient. But in the presence of this Darpa, your boasting king, I will not show any humility or any obedience.
2: Ade vidhamugane, meeru vidyarthulu ainatunti varu. సక్రమమైనటువంటి మార్గము అని మీ హృదయం ఒప్పుకున్నదా? ధర్మము ఇది మా ఆఫీసర్లు కాని మా డిపార్ట్మెంట్ కాని మా యొక్క మినిస్టర్లు కాని చేసినటువంటిది ధర్మము అని అనుకున్నప్పుడు మీరు అక్కడ ధర్మము దగ్గర దీనులై నిలిచాలి. లేక అధర్మము అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మీరు ధీరత్వముతో దాన్ని సాధించాలి కాని కేవలము అరాజకత్వాన్ని పెంచడుకోవటానికి పూనుకోకూడదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ యూ స్టూడెంట్స్, when you are convinced that something is good and that the path that is being followed is good, it is right and it is in accordance with dharma, may it be in the presence of your teachers or in the presence of the officers or in the presence of the ministers, you must show obedience and great humility. On the other hand, if you feel that something is adharma, wrong, and is going in the wrong way, then you should show some courage and tackle the situation, but you should not take to anarchic methods.
2: Ee naadu ఏది ధర్మమో ఏది అధర్మమో అనేటువంటి దాన్ని కూడా నువ్వు మనం విచారణ చేయక, మనము ఏదో ఒక పిచ్చిబెట్టిన కోతల వలె మనం విచ్చలి విడిగా తిరగటం మొదలుపెట్టి కట్టగడపటకు ఏదో నిరపరాధులైనటువంటి వారిని కూడా నువ్వు హింసించడానికి పూనుకుంటున్నాం.
1: టుడే without even making an enquiry as to what is right and what is wrong, what is dharma and what is adharma, we are behaving like monkeys which are excited and which have got out of rail, and we are doing things which will punish even innocent people.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: a small example for this.
2: ఒక స్టూడెంట్ ఒక హోటల్ కు పోయినాడు.
1: One student went to a hotel.
2: మంచి మసాలా దోశలు రెండు ఇప్పించుకున్నాడు.
1: హి ఆస్క్డ్ అండ్ గాట్ టూ గుడ్ మసాలా దోశే.
2: కానీ తిన్నాడు, ఆ హోటల్ అతనికి డబ్బు ఇవ్వకోకుండా వచ్చేసేస్తున్నాడు.
1: హి ఏట్ దెమ్ అండ్ హి వాస్ కమింగ్ అవే విదౌట్ పేయింగ్ ఫర్ దెమ్ టు ది హోటల్ కీపర్.
2: అప్పుడు హోటల్ కీపర్ వచ్చేసేసినాడు, అతన్ని పట్టుకున్నాడు, నా డబ్బు నాకు ఇచ్చేసేయమని అతనితో పోట్లాడినాడు.
1: ది హోటల్ కీపర్ కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ అండ్ సెడ్ యు మస్ట్ పే మై మనీ.
2: కానీ ఇది విద్యార్థి చేసినటువంటి తప్ప లేక హోటల్ కీపర్ చేసినటువంటి తప్ప అని మనం విచారించుకుని విద్యార్థి చేసినటువంటి తప్పు, మా విద్యార్థులకి ఇది అవమానకరమైనటువంటి విషయము అని తగిలినటువంటి విద్యార్థులు అంత త్యాగము అంత ఆ విద్యార్థి పైన ప్రేమ ఉంటుంటే తన జోబిలో నుంచి కూడా ఆ రెండు దోశలు దీనికి డబ్బు ఇచ్చి రావటం సరి అయిన ధర్మం.
1: ఇన్ దిస్ సిచ్యువేషన్ whose is the fault? Is the student at fault or is the hotel keeper at fault? Now his companions, other students, they should feel that the student is at fault, and if you like to support him and help him, if you have the sacrifice, you should feel that it's a disgrace to the student community, and then pay for the doses that he has eaten and get him out of the situation.
2: అది సరి అయినటువంటి మార్గమే, కానీ మా స్టూడెంట్ ని హోటల్ వాడు కొట్టాడని మిగిలిన కాలేజీ పిల్లలంతా హోటల్ పైన పడి దానికి అగ్గి పెట్టడం లోపల ఇది ఎంత అధర్మమో మీరే యోచన చేసుకోవచ్చు.
1: దాట్ ఈస్ ది రైట్ కాండక్ట్. ఆన్ ది కాంట్రరీ, ఇఫ్ ఆల్ ది అదర్ స్టూడెంట్స్ ఫీల్ దట్ ది హోటల్ మ్యాన్ హ్యాడ్ ఇన్సల్టెడ్ ది స్టూడెంట్ అండ్ దే అటాక్ ది హోటల్ ఓనర్ అండ్ సెట్ ఫైర్ టు ది హోటల్, హౌ బ్యాడ్ ఈస్ ది యాక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్.
2: ఇది పవిత్రమైనటువంటి సరస్వతిని హృదయ స్థానం నందు పెట్టుకుని అపవిత్రమైనటువంటి కార్యాలకు మనం పూనుకోవటము, ఇది విద్యకే చాలా అవమానకరమైనటువంటిది.
1: దిస్ ఈస్ లైక్ హ్యావింగ్ సీక్రెట్ సరస్వతి యాజ్ అ స్టూడెంట్ అట్ యువర్ హార్ట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ టేకింగ్ ఎ పాత్ విచ్ ఇస్ రాంగ్. దిస్ ఈస్ డూయింగ్ ఇన్జస్టిస్ అండ్ ఇస్ సమ్ వాట్ షేమ్ఫుల్ టు ది ఎడ్యుకేషన్ దట్ యు ఆర్ గెటింగ్.
2: కనుక విద్యార్థులు అనుకునేటువంటి వాళ్ళు వివేకమనేటువంటి దాన్ని అభివృద్ది పరచుకుని విచారణ అనేటువంటిది చేసి న్యాయాన్యాయముల లోపల మనము దానిని పరిష్కారం చేసేటువంటి దీంట్లో పోవాలి. అంతేకాని మనం విద్యార్థులు కాని విషయార్థులు కారాదు.
1: స్టూడెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ ది రాంగ్. స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. స్టూడెంట్స్ మస్ట్ బి ఆఫ్టర్ ఎంక్వైరింగ్ అండ్ అండర్స్టాండింగ్ థింగ్స్. దే షుడ్ నాట్ సింప్లీ గో ఆఫ్టర్ డిజైర్స్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
2: ఈనాడు ఏదో హోటల్లో ఒక 50 పైసా ఎక్కువ చేసినారంటే కూడా స్టూడెంట్స్ స్ట్రైక్, ఏదో బస్సు యొక్క టికెట్ 50 పైసా ఎక్కువ చేసినారంటే స్టూడెంట్స్ స్ట్రైక్. స్టూడెంట్స్ కు సంబంధం లేనటువంటి విషయాల్లో స్టూడెంట్స్ చేరుకోవటం చేత మన యొక్క విద్యను చాలా అవమానమైనటువంటి యొక్క పరిస్థితిలో మనము వినియోగం చేస్తున్నామని మనం భావించాలి.
1: టుడే ఇన్ ఎ హోటల్ ఈవెన్ ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ సంథింగ్ గోస్ అప్ బై 1 naya paisa, ది స్టూడెంట్స్ అండర్టేక్ ఎ స్ట్రైక్. Even if the charge for a bus ticket goes up by 1 naya paisa, the students undertake a strike. In this manner, if students go and participate in things with which they are not directly connected, we are really causing disgrace to the education which we are receiving.
2: Samayamunu puraskarinchukoni sthanamunu puraskarinchukoni vanarudainatvanti hanumantude aa rakanga pravartiste మనము మానవులైనటువంటి మనము ఇంకా ఎంత ఉత్తమమైన దీని కింద ప్రవర్తించాలి.
1: టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది టైమ్ అండ్ ది సిచ్యువేషన్ అండ్ ది ప్లేస్ వేర్ హీ వాజ్ ప్రెసెంట్, ఇఫ్ హనుమాన్ హూ వాజ్ ఎ మంకీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ రైట్ అండ్ కరెక్ట్ మేనర్, హౌ మచ్ బెటర్ వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ హూ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్స్.
2: వానరునకు మానవునకు ఉన్నటువంటి భేదము మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. వానర, మీరు నర, ఇది నర, అది వానర. వానరకు నరకు ఉన్నటువంటి వ్యత్యాసం వా ఒక్కటే వ్యత్యాసం. వా అనగా వాలం,
3: వాలముతో చేరినటువంటి వాడు వానరుడు, వాలము లేనటువంటి వాడు నరుడు. కానీ చేష్టలు రెండు ఒక్కటిగానే ఉంటున్నాయి.
1: యు క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ మంకీ అండ్ ఎ మ్యాన్. ఎ మంకీ ఇస్ కాల్డ్ వానర, మ్యాన్ ఇస్ కాల్డ్ నర. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ది అడిషనల్ లెటర్ వా. దట్ అడిషనల్ లెటర్ స్టాండ్స్ వా మీన్స్ టెయిల్. Therefore, one who has a tail is a monkey. One who has no tail is a man. But despite this difference, the behavior of both man and monkey appear to be similar.
3: Vanaruni yandu narayaku tattvam ledu. కానీ నరుని యందు వానరత్వం అనేటువంటిది శేషంగా ఉంటుండాలి. ఈనాడు అట్టి శేషమును మనం దూరం చేసుకోవటానికే ఇట్టి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: ఇన్ ఎ మంకీ దేర్ ఆర్ నో క్వాలిటీస్ విచ్ వన్ క్యాన్ అట్రిబ్యూట్ టు మ్యాన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ మ్యాన్ దేర్ ఆర్ సమ్ రెసిడ్యూరీ క్వాలిటీస్ దట్ ఆర్ అప్రోప్రియేట్ టు ది మంకీ. ఇన్ ఆర్డర్ టు గెట్ ఓవర్ అండ్ షెడ్ దీస్ రెసిడ్యూరీ క్వాలిటీస్ ఆఫ్ ఎ మంకీ విచ్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ ఇన్ అస్, వీ షుడ్ పుట్ అవర్ సెల్వ్స్ ఆన్ ది రైట్ పాత్ అండ్ థింక్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్.
3: ఇట్టి విచారణ చేయటం లోపలనే నీతి నిజాయితీల యొక్క తత్వమును శంకరుల యొక్క శిష్యులు లోకానికి చక్కగా చాటినారు. నీతి నియమము లేక తిరిగిన దాతకైన అజ్ఞానముడు గదువు అన్నాడు. నీతి నియమమేగిన లేకపోతే ఎట్టి పవిత్రమైనటువంటి అధికారికైనా కాని అజ్ఞానం అనేటువంటిది పోవటానికి వీలు కాదు. కనుకనే ఈ నీతి నియమాలను మనం చక్కగా పాటించాలి. ఏదో అకారణమైనటువంటి ఉద్రేకములు కాని, కొన్ని అర్థముగానటువంటి ఉద్రేకాలు కాని మనం గురి కారాదు. ఈ కామక్రోధ ద్వేషముల అసూయ అనేటువంటి యొక్క దుర్మార్గపు వృత్తులంతా కూడాను ఈ చిన్న వయసునందు మనం చక్కగా అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎంక్వైరీస్ దాట్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర స్పోక్ అబౌట్ మొరాలిటీ, స్పోక్ అబౌట్ ట్రూత్ and declared that even for one who does a considerable amount of charity and help, if he hasn't got morality and humility, then his ignorance is not going to be removed. One has to care for both morality and truth. One should not get himself unnecessarily into excitement. One should realize that these bad qualities like lust, like greed, like anger, like arrogance and so on, these things are very bad and one should get rid of them.
3: అందుకోసమే వేమన కూడాను చిన్న పద్యాల లోపల చక్కని అర్థాన్ని కూడాను ఇమిడ్చాడు. కుక్క తిన్నవాడు గురుజంగ లింగంబు, పంది తిన్నవాడు పరమ యోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
1: This is the reason why Vemana, in a nice poem, has put in excellent wisdom and knowledge. He said that one who swallows a dog is like a person who is knowledgeable. One who swallows him. One who eats a dog is like a person who is knowledgeable. One who eats a pig, he is even greater and he is like a yogi. One who eats up an elephant is the highest knowledgeable realized person.
3: Aithe kukka tinna vaadu gurujanga lingambu annadu. Kukka aneetundi daniki enduka peru vachindatante kopamunaku kukka aneetundi peru pettadu Vemana. Ee kopam aneetundi danini champinappudu anagadrokkinappudu vaadu nijamga linga swaroopudenu annadu.
1: When Vemana said eating a dog, he used the word dog synonymously with anger. One who can eat his anger or control his anger is like a realized person.
3: Pandi tinnavadu paramayogi. Pandi anaga akkada unnatundi dantlopala ee kopamunaku akkada oka vidhamainatundi pandiki ahankaramu aneetundi danikinda pettadu.
1: In the second line, Vemana said, one who eats the pig is like a great yogi. There he is using the word pig synonymous with ego. Therefore, if you can suppress your ego, then you become a yogi.
3: Yenugu tinnavadu enta sugnaniyo, yenuganaga madamu pogaripothutanamu.
1: Here in the third line, he says, one who eats the elephant, he becomes a wise person. Here he is using the elephant synonymous with arrogance. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ అరోగెన్స్ దెన్ యూ విల్ బికమ్ ఎ జ్ఞాని.
0: ఈ కోపము, అహంకారము, ఈ మదము, ఈ మూడింటిని మనము చక్కగా జీర్ణించుకుని దానిని అణగదొక్కున్నటువంటి వాడు మహాయోగి అని వేమన ఉచ్చరించాడు.
1: వేమన సెడ్ దట్ ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్, యువర్ ఈగో అండ్ యువర్ అరోగెన్స్, డైజెస్ట్ దెమ్ అండ్ ఫాలో దెమ్ అండ్ నాట్ ఎగ్జిబిట్ దెమ్, యూ బికమ్ ఎ గ్రేట్ యోగి.
0: కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు అహంకారమును కాని లేక పొగరబోతుతనానికి కాని మనం స్థానం ఇవ్వక చాలా ఉత్తమమైనటువంటి హృదయముతో, పవిత్రమైనటువంటి భావములతో, ప్రేమ సత్య సహనముల యొక్క చిత్తములతో మన యొక్క జీవితమును మున్ముందుకు జరపడానికి తగినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ రకంగా చేయటం చేత మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుందని కూడాను మీరు అర్థం చేసుకోవాలి.
1: Therefore, you young people should make a great effort to suppress your ego. You should suppress your arrogance or pride. You must make your heart clean and free of ego and arrogance. You must develop sacred ideas. You must develop prema, truth, forbearance. It is by developing these good qualities that your life will become purposeful.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రబోధలతో మీ చిత్తమును పరిశుద్ధపరచుకుని క్రమక్రమేణ ఈ సమ్మర్ క్లాసులు అయిన తరువాత మీ స్వస్థానములకు చేరి మీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములను మీ యొక్క మిత్రులకు కూడాను చేర్చుకుని మీ సహచరులకుంతా కూడా ఇలాంటి వాటినంతా చేర్చి చిన్న చిన్న కమిటీలుగా పెట్టుకుని దీని ద్వారా మన భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని అభివృద్ది పరుస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: By taking to your heart the sacred teachings that you are listening to in the summer classes, by keeping your mind clean and pure after the summer classes, when you go to your own places, you should also make an attempt to convey these sacred ideas to friends and to others with whom you come into contact. You will form small committees, and it is my hope that you would spread in those small committees and through those small committees these sacred ideas and uphold the great traditions and the culture of India. I bless you so that you may get the ability to do this.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulara.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడేకొన్నది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడు కూడాను క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడాను తాను పాల్గొనటం. తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also

0: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు కూడా తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: బీయింగ్ ఏ డన్స్ హీ విల్ నాట్ బి సిన్సియర్ ఇన్ ఎనీ టాస్క్.
0: ఎట్టి సేవలు ఎందుకు తాను పాల్గొనటకు అంగీకరించటం.
1: హీ ఇస్ నాట్ ప్రిపేర్ టు రెండర్ సర్వీస్ ఇన్ ఎనీ ఫామ్.
0: కనుకనే ఈనాటి యువకులు ఎందు సేవాభావం అత్యవసరం.
1: Among youth, the spirit of service is essential.
0: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
1: In order to serve, we should eat under certain limits.
0: అతితిండి మతిహాని మితతిండి అతిహాయి.
1: Excessive eating is dangerous. We should eat under certain limits.
0: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
1: This is stated by Vallabhbhai.
0: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
1: He said, talk less and work more.
0: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
1: Not only this, he did all his work.
0: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
1: Everyone called him a practical man.
0: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
1: Vidura also said, by observing silence we will have the power.
0: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌన ముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: Therefore, ancients observed silence and could attain divinity.
0: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
1: The spiritual power will increase as we observe silence.
0: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
1: By talking too much, we give a scope of being nervous.
0: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
1: బికాస్ ఆఫ్ నర్వస్నెస్ హీ లూజెస్ దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ వాట్ ఇస్ టు బి టాక్డ్ అండ్ వాట్ ఇస్ నాట్ టు బి టాక్డ్.
0: ఎంత మితముగా మనం మాట్లాడితే అంత సేవలు మనం ఆచరించవచ్చు.
1: ఇఫ్ వి టాక్ లెస్ వి కెన్ సర్వ్ మోర్.
0: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవచ్చు.
1: త్రూ సర్వీస్ వి కెన్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
1: What do you mean by friendship?
0: Kevalamu hello hello ani okarini okaru palakarinchukovatam kaadu maitri.
1: It's not greeting each other by saying hello.
0: Anni samalemiyandu anni paristhitulu yandu anni rangamulu yandu kudanu taanu aikamathyamto pani chestaniki poonukovali.
1: It is a kind of preparedness to work unitedly in all circumstances in all positions.
0: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
1: This type of friendship is not present anywhere in the world.
0: సుహృత్ భావము అన్నారు. సుహృత్ అనగానే మంచి స్నేహితుడు ఎవరు ఈ జగత్తునందు?
1: Who is a good friend in this world?
0: భగవంతుడే గుడ్ ఫ్రెండ్.
1: God is the only good friend.
0: తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా కుమారుడైనా ఇంకెవరైనప్పటికీ అంతో ఇంతో స్వార్థమనేటువంటిది సప్రయోజనమైనటువంటిది లక్ష్యం అందించుకుని ఇతరులను ప్రేమిస్తుంటారు.
1: ద మదర్ ద ఫాదర్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ద హస్బెండ్ అండ్ వైఫ్ దే హ్యావ్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ దేర్ఫోర్ దే లవ్.
0: ఎట్టి స్వార్థము లేక ఎట్టి స్వప్రయోజనము లేక ప్రేమించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: వితౌట్ అన్ ఐయోట ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ లవ్స్ యూ.
0: ఎట్టి తత్ఫలితమును కూడా తాను ఆశించడు.
1: He doesn't expect anything in return.
0: ఎవరి నుండి కూడాను తాను ఏమిని అందుకోడు.
1: He doesn't receive from anyone.
0: తాను అందించడమే తన యొక్క లక్ష్యం కానీ అందుకోవటం తన యొక్క లక్ష్యం కాదు.
1: He only gives and gives, he does not take.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు సరి అయినటువంటి యొక్క పద్ధతులను సరి అయినటువంటి నడతలను సరి అయినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
0: ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
1: There is a wide scope to understand one's own self regarding the presence of God.
0: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
1: ఇఫ్ యు ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హి విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఏ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
1: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
0: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
0: కానీ దేహమే తానా? కాదు.
1: Is it the body? No.

0: కనుకని తాను నివసించేది ఎక్కడ?
1: Where does he live?
0: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
1: He lives in his own heart.
0: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
1: That heart is called love.
0: కనుకనే ప్రేమ యందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
1: So man lives in love.
0: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
1: He carries out life so
0: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
1: The daily activity routine is because of love.
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
1: He fulfills his life by spending time from dawn to dusk.
0: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
1: So what is, where is his residence? Love.
0: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరి అయినటువంటి యొక్క ప్రవర్తన చేతను, సరి అయినటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
1: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటిది కూడా మాటల చేతను, చేష్టల చేతను, నడతల చేతను, ప్రవర్తనల చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
1: We can also develop our own character by making our words, the actions proper.
0: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
1: at one time when Baba was there in Shirdi,
0: Das Gan అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
1: There was a devotee by name Das Gan.
0: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
1: He worked in the police department.
0: శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
1: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
0: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
1: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
0: ఆ సమయం లోపల ఈ దాస్గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
1: దాస్గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
0: అప్పుడు బాబా దాస్గన్ ను మాట్లాడించి, దాస్గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
1: బాబా స్పోక్ టు దాస్గన్, హి సెడ్, దాస్గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఏ సాంగ్.
0: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్గన్.
1: దాస్గన్ సాంగ్ మెలోడియస్లీ.
0: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్గన్.
1: దాస్గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యు పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
0: ఎవరొద్దన్నారు, తప్పక ఉండవచ్చును, ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
1: హి సెడ్ వై నాట్, యూ కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈజ్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
1: యూ టూ కెన్ స్టే హియర్.
0: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
1: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్.
0: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
1: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
0: తరువాత మాట మర్చిపోయినాడు.
1: హి ఫర్గాట్ వాట్ హి
0: సెడ్. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
1: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
0: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
1: ఆఫ్టర్ 3 ఇయర్స్ హి కేమ్, భగవాన్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ప్రమోషన్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్.
0: కేవలం నా గౌరవ నిమిత్తమే నేను పాటుపడుతున్నాను, కానీ ధనం కోసం కానీ లేక పదవి కోసం కానీ కాదు అన్నాడు.
1: I'm just very much worried about the prestige and not for the position and wealth.
0: Aithe promotion ostane vastava annadu baba.
1: Baba said, will you be here soon after you get
0: this promotion? Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
1: Swami, if you help me to get promoted, I'll certainly come.
0: Sare pomannadu.
1: He said okay.
0: Akkada nunchi tirigi vachi duty lo cheletappudiki oka varam lopala adaniki promotion order vachindi.
1: The moment he reported back to duty, he was promoted in a week's time.
0: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
1: He was promoted as circle inspector.
0: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
1: He has forgotten the promise he has given to Baba.
0: ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అయింది.
1: 1-2 years passed.
0: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
1: Again he came on duty for these 2 festivals, శ్రీరామనవమి and మొహరం.
0: మర్చావా నీ ఇచ్చిన మాట అన్నాడు.
1: బాబా సెడ్, దాస్గన్, హావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యూ హావ్ గివెన్?
0: మరవలేదు స్వామి, మరవలేదు.
1: స్వామి, ఐ హావ్.
0: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండది అన్నాడు.
1: స్వామి, ఐ హావ్ నాట్ ఫర్గాటన్, యూ హావ్ ప్రమోటెడ్ మీ, బట్ ఐ షుడ్ వర్క్ వెల్ అండ్ బి ప్రమోటెడ్ అగైన్ టు ఎ క్యాడర్ ఆఫ్ ఎస్పీ.
0: సరే పొమ్మన్నాడు.
1: హి సెడ్ ఓకే గో.
0: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
1: బై ది టైమ్ హి రిటర్న్డ్ దేర్ ది స్టేషన్,
0: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
1: The stolen articles made up of gold were present there at the station.
0: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
1: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది పోలీస్
0: స్టేషన్. ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి నీకు?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ జ్యూ?
0: ఎవరు తెచ్చి పెట్టారు?
1: హూ బ్రాట్ దెమ్ హియర్?
0: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
1: దాస్గన్ సెడ్ ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్లా వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
1: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్. హౌ ఆర్ దే బ్రాట్?
0: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
1: And he said, you have stolen. That's how he blamed him.
0: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
1: That is followed by thorough inquiry.
0: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
1: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
0: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
1: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
0: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
1: Pain and or pleasure is not given by anyone.
0: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
1: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
1: God is not in a foreign land, he is present in your body.
0: పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
1: Sin is not present in any other foreign country. It is attached to your action.
0: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
1: man doesn't recognize this truth.
0: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
1: he blames someone else for his pain and pleasure.
0: పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
1: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
0: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
1: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
0: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
1: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
0: కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
1: అర్జున ప్రేడ్ కృష్ణ, యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
0: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
1: The youngest of Pandava, Sahadeva, is an ardent devotee.
0: Dharmajudu, Arjunudu, Bhimudu kudanu Krishnunni rayabariga pampadaniki oppukunnaru.
1: Dharmaja, Arjuna, Bhima accepted to send Krishna as an ambassador.
0: Kani Sahadevudu deeniki angikarinchaledu.
1: Sahadeva did not accept this proposal.
0: Krishnuni pai unnatundi prema abhimanam chetane Krishnuniki ee durmargulu daggariki etta pampali aneetundi okka దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
1: సహదేవ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
0: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
1: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
0: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు, వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
1: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
1: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యాజ్
0: అన్ అంబాసిడర్ అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాది.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సేక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కృష్ణ
0: కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరుణి బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఎనఫ్.
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏల.
1: బి రెడీ టు ఫైట్, వై డు యూ వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖ ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరీ అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీయర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిట్ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత సూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో.
1: How to bear the suffering, killing everybody, all relatives.
0: Krishna, నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: My eyes are reeling, head is reeling. Let's go
0: back. ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టును.
1: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers.
0: పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: డస్ హీ నాట్ నో బిఫోర్ హ్యాండ్ దట్ దేర్ దేర్ రిలేటివ్స్?
0: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టిపడుతుంటాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ ఫుల్ యూత్ బ్లడ్ వాజ్ బోయిల్.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: దిస్ ది హార్ట్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ఎ కరేజ్.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: దాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ హాట్ బ్లడ్.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: ద యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు? ఊడిపట్టడం ఎందుకు?
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 ఇస్ యూత్.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: The commander in chief Bhishma, whose age 112.
0: Alanti 112 years age vadu commander chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander in chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for that strength.
0: Ee naati aahara viharamulanta kudunu dina dinamunaku kudunu ruddhini gaavistu untundali.
1: The modern food and habits make us age.
0: Antiye kaakunda అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఎన్
0: ఇన్స్టిట్యూషన్. విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ కైండ్.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా యా అనగా ప్రకాశము. ఏది
1: యానగా
0: ప్రకాశము.
1: విత్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఇతి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హి రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు
0: అస్. చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ వెరీ యంగ్ బాయ్స్ దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ రెస్పాన్సిబుల్ ఫర్
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హి గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: అబౌట్ కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: దీనికి రూపం ఏమిటి? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండినటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: ద క్యారెక్టర్స్ లైక్ జెలసీ,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: దే ఆర్ మీన్ సో లో, నో వాల్యూ.
0: విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క క్షమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: ఫర్ దీస్ వాల్యూలెస్ థింగ్స్ వై షుడ్ యు స్పాయిల్ సేక్రెడ్ క్వాలిటీస్ లైక్ ఫర్ బేర్స్
0: చెప్పాను. పీ పీ పీ
1: భగవాన్ రిఫర్ టు 3 P's.
0: పీ ప్యూరిటీ.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the 3 P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండూ చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్. వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ దిస్ యూస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up the determination or to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డ రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటి దీన్ని కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరువేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్తును నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్
0: ఈ వెలుగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagwan tells us. Four
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who's your master?
1: Who's your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanka ni conscience ni follow chey.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience is
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యఫ్, ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యఫ్, ఫైట్ టు ద ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chelududa ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు.
1: హ్యావింగ్ ఆస్క్ డోంట్ డ్రాప్ డోంట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you should ask falling unconscious.
0: అంతియే కాని నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఓన్లీ దట్ ఇఫ్ యు గో ఆన్ యువర్ ఓన్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ. That is determination.
0: అది ఏ డిటర్మినేషన్?
1: దట్ ఇస్ డిటర్మినేషన్.
0: అది ఏ పట్టుదల?
1: దట్ డిటర్మినేషన్.
0: ఆ పట్టుదల దేనిపైన ఉండాలి?
1: వాట్ ఈస్ ఇట్?
0: పవిత్రమైనటువంటి దానిపైన.
1: యూ షుడ్
0: పరోపకార సంబంధమైనటువంటి దానిపైన ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: Students should determine in this direction.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: You should develop proper friendship for this.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: What is that friendship?
0: అదియే దైవం.
1: Friend is God.
0: రియల్ మిత్రుడు దైవమే.
1: The real friend is only God.
0: శ్రుత్ అని చెప్పింది గీత. అనగా ఏమిటి? ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా.
1: Without expecting anything in return.
0: ఏ దాన్ని కూడా నీ నుంచి ఆశించకుండా.
1: Does not expect anything from you.
0: నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో.
1: With total renunciation.
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: It is the divine hand that helps you in every task that you undertake.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: At all periods of time everywhere.
0: ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: God's hand is always a helping hand.
0: కనుకని అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: That help we should always desire for.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: What is the use of other sorts of help?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానమవుతుందా?
1: You may have number of dogs, they can all never be equal to a tiger.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: ఏదో ఈనాడు సూరత్తం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైనటువంటి పట్టుదలను పడుతుంటారు.
1: The modern students with the courage, they determined.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: This is the weakness in this modern age.
0: Okanadu.
1: One day.
0: Adavi lopra undinatunti jinkalanni cheri.
1: All the deer over there in the forest.
0: Oka conference jarukunnayata.
1: They held a conference.
0: Ee conference lopala.
1: There in the conference of the deer.
0: Aa deer kanta kudana oka adhyakshudainatunti vaadu oka vidhamainatunti pratigna chesadata.
1: The president of the conference of the deer has vowed there.
0: My dears. ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్.
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకి ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్విక లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We got so much of power and ability.
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines
0: will come out. శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూచి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ద రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad
0: company. ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel happy.
0: కుమారుని యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాది.
1: This is the trend now.
0: కాదు అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack any time.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye, goodbye.
0: That's all. అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: Therefore we become weak.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
1: Because of weakness, we will not be able to achieve anything.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్
0: వే. ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ది వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడి.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking too much is
0: more.
1: The action is less and less.
0: గతుకులు ఆడంబరములాయే.
1: Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: This is the sort of modern life of the student.
0: చెడ్డ పేరును మనం తెచ్చుకోకూడదు.
1: We should not get a bad name.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: A student means the one who earns for studying.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install these sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: Then only the greatness of the institution, of the education system will be known.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: The modern student will have to lead the life of the student. Who is the student?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: The life is four storied mansion.
0: ఏమిటి?
1: What?
0: బ్రహ్మచర్యం.
1: First brahmacharya.
0: గృహస్థం.
1: Household.
0: వానప్రస్థం.
1: వానప్రస్థం.
0: సన్యాసం.
1: And sannyasa.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: There are four stories.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a student.
0: Manchi perunu sampadinchali.
1: You should get a good name.
0: Intilo bayata kudanu manchi peru techukovali.
1: At home and outside you should get good name.
0: Putrotsahamunadu. Putrotsaham putti dachame chakra panchukovatam kada putrotsahamu.
1: Is not merely distributing sweets on the day one begets a son.
0: Putrotsahamandiki putrudu janminchagane puttadu.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: Putruni ganugoni pogadaga putrotsahamunadu pondunu tandri.
1: The day when he
0: prapanchamanta janulanta kudunu ee kumarudu manchivadu manchivadante appudu aa tandriki chaala uttaham kalugutundi.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: Talidannulu kandinchali putrulu.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఈస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is brahma.
0: Kanukani shabda brahmamai.

0: The one of the sound.
1: ఏ శబ్దం అది? వాట్ సౌండ్? నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night, all senses take rest.
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can take rest.
1: శాంతి నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకని స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ఇస్ సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనలీ తుర్య విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ పవర్
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి ఒక ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 pages చదివావు.
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 page ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో.
0: స్లీప్
1: అర్లీ గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీ.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేర్చల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: టాక్ వాట్ ఈస్ నెసెసరీ.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: యూ కెన్ టాక్ ఆన్ మ్యాటర్స్ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు.
1: హలో అంది హలో అని అంతే.
0: ఆల్రెడీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: బికాస్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధన వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: What is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: Srinivanta Vishwe Amritasya Putraha Nachiketa, neeve ekkadi nunchi vachavu? Dani moola sthananni gurtinchu ani yamudu prashninchadu. Body is a water bubble. Mind is a kevalam asthiramainatundi. Chanchalamainatundi. Kani, neevu ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: The teaching of Yama to Nachiketa is this, that body is just a water bubble. Mind is wavering and unsteady. Nachiketa, understand the very source of your life, the very origin of your life, and lead your life in full awareness.
1: మౌడి గుల్కిడి చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదరేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ మౌడి గుల్కిడి చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదరేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ మౌడి గుల్కిడు చంద్ర మర్కండ కళతోడ జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు.
2: ఇన్ ఫుల్ అవేర్నెస్
1: మౌడి గుల్కిడి చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో

0: ఉంటుంది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
1: With the effulgent moon in the hair, with many hair locks, with the Ganges flowing in these hair locks, with a prominent eye in the forehead, with snake skin around his waist, with ash all over his body, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
0: Vidyarthulara.
1: Students.
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ప్రియమైన భక్తులారా,
1: అండ్ డివోటీస్,
0: శివరాత్రి యొక్క మూలాధార తత్వమును గుర్తించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి.
0: భౌతికమైన, నైతికమైన, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి, దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
1: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ which is fleeting, momentary, ephemeral, transitory and temporary.
0: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
1: You have to watch with the eye of wisdom and not with the physical naked eye.
0: పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు కూడాను చర్మచక్షువులతో జగత్తు అంతా చూస్తూనే ఉన్నవి.
1: The birds and beasts and insects, all creatures watch the world with a physical naked eye.
0: ఇదే వదని నీవు కూడా చర్మ సచ్చులతోనే చూచిన నీవు క్రిమికిచ్చిన వారి నీవు అనిమలు మారిపోతావు, కానీ నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
1: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects. And you are no true human at all.
0: ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
1: You have to understand the transcendental principle beyond the body.
0: మానసిక సమయమైనటువంటి నేత్రములు, మనస్సు కూడాను శాశ్వతం కాదు.
1: So long the fear lasts, the mind is not permanent.
0: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞానచక్షువుతో నీవు చూడాలి.
1: You have to watch things with the eye of wisdom which transcends these two.
0: Dehamu neeti budagala vale perugutundi.
1: The body grows like water bubble.
0: Pachipachi mrugadala vale perugutundi.
1: It grows like the birds and beasts and animals.
0: Kattagalapadiki pachipachi mrugadala vale cheenistundi.
1: Ultimately body also vanishes like any other animals.
0: Putti perigi cheeninchetvanti yokka drushyamulu neevu eppudu kaadu.
1: You are not the apparent seeing which involves birth, growth and death.
0: Puttadi gittadi nasinchadi okati unnadi danne gurtinchukoni cheppadu.
1: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
0: Adi atma tattvam.
1: That is the nature of the true self.
0: Ee atma ante emiti ani kontha varaku prashninchavachunu.
1: You may ask a question, what this atma is.
0: Atmaku arupamu anantamu astaneyamu.
1: This atma is formless, it is infinite.
0: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: It is pure, unsullied, immortal, blemishless and permanent.
0: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదేంటి? ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
0: అది చైతన్య శక్తి.
1: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
0: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ చైతన్య శక్తి, ది కాన్షియస్నెస్, then you will be పవర్ఫుల్.
0: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క విధిని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలం అడగరాని విషయములు ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు యువర్ నియర్ డియర్ అండ్ ద వరల్డ్.
0: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని గుర్తించు.
1: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
0: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
1: If the nature of the self is known, you don't have to know the rest.

0: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
1: సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద సెల్ఫ్ ఆత్మ.
0: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ ఎండ్స్.
0: చావు పుట్టుకొనేటి శాశ్వతుండు. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. తాను చావక పుట్టక చంపబడక సర్వమును సాక్షి అయి ఉండు ఆత్మవిభుడు.
1: దిస్ ఎటర్నల్ విట్నెస్ ఆత్మ హ్యాస్ నో బిగినింగ్, హ్యాస్ నో ఎండ్. ఇట్ కెన్ నైదర్ బి కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్. ఇట్ రిమైన్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్ని చూసిన వాడవుతావు.
1: ఇఫ్ యు నో దిస్ ఆత్మ యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: చూడండి, ఈ బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క దీపం వెలుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ బల్బ్స్ హియర్ ఇల్యూమినింగ్.
0: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది కానీ కరెంటు ఒక్కటే.
1: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
0: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
0: అది దివ్యమైన శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: అది వైర్ ద్వారా వెళ్లి
1: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
0: మనసు ద్వారా బల్బుగా నిలిచి
1: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్.
0: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుండాలి.
1: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
0: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడా ఆత్మతత్వమే.
1: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
0: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము ధర్మము శాంతి ప్రేమ అని.
1: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: సత్యం అనేది కరెంట్.
1: ట్రూత్ ఈజ్ కరెంట్.
0: ధర్మము అనేటువంటి వైర్.
1: ధర్మ ఈజ్ ద వైర్.
0: శాంతి అనేది బల్బు.
1: పీస్ ఈజ్ ద బల్బ్.
0: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
1: దిస్ వెరీ లైట్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
1: How do you get this light? Through what?
0: Bulbu dwara.
1: You get the light out of the
0: bulb. Ee bulbe dehamu.
1: This very bulb is our body.
0: Ee bulbu ku ekkada nunchi vastundadi current?
1: Where from the current receives?
0: Dehamu ane wire nunchi vastundadi.
1: The current is received through the wire of the body.
0: Kanukane dharmamu ane wire nunchi.
1: Out of the wire of dharma.
0: Satyam anetundi current.
1: The current of truth.
0: ధర్మము అనేటువంటి బల్బులో చేరి
1: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ
0: శాంతి ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
1: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
0: కనుక ఈ ఆత్మానందంను కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
1: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
0: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద ధర్మం చెర.
1: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
0: Satyam vada.
1: Speak truth.
0: Satyam neevu cheppu.
1: Speak truth always.
0: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
1: But today we kill truth.
0: Dharmam chera.
1: Follow righteousness.
0: Dharmamnu cherasallo petti beegumestunnaru.
1: But dharma is in chera. Under arrest.
0: ఇది కాదు మనకు.
1: This is nothing we are supposed to do.
0: సత్యమును పలకాలి.
1: We have to tell truth.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: We have to follow righteousness.
0: ఒకవైపున నడిపించడము, ఒకవైపున ప్రకాశించడము, ఈ రెండింటి యందు కూడాను ఏకత్వం ఉన్నది.
1: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
0: కనుక నచికేత.
1: నచికేత.
0: ఈ పంచభౌతికమైన దేహమును నీవు విసర్జించు.
1: And do not go by this body which is temporary.
0: ఏ దేహమైనప్పటికీ నీవు ఒకనాటికి నీటి గుడగానే పగిలిపోయేటువంటిది.
1: Any body will necessarily must come to an end.
0: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
1: Come whatever may, this day or tomorrow, the body is temporary.
0: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
1: Know that which is eternal, which is permanent.
0: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మచక్షువులు కాదు.
1: And it's not the physical eye that visualizes.
0: జ్ఞాన నేత్రములు.
1: It is the wisdom eye that helps you to see.
0: కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది?
1: What is this wisdom? జ్ఞాన.
0: ఏకత్వం జ్ఞానం.
1: That oneness is జ్ఞాన.
0: కనుక మూడు గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు.
1: Therefore the eye that carries with it the three attributes is not the truth.
0: కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం.
1: That which is one is ఆత్మా.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుకుడు పనికిరావు.
1: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
0: జ్ఞాననేత్రమే నీకు అత్యద్భుతమైనటువంటిది.
1: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: భౌతిక జ్ఞానమా?
1: వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఫిజికల్?
0: వస్తు జ్ఞానమా?
1: సెక్యులర్?
0: ప్రకృతి జ్ఞానమా?
1: నాట్ టెక్స్చువల్?
0: కాదు కాదు.
1: నో,
0: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
1: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
1: Acquire that knowledge which is nameless and formless.
0: దాన్ని సాధించవలనందే.
1: To attain that.
0: ఈ సాధనలంతా పనికిరావు.
1: The spiritual practices that you adopt are not
0: necessary. ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
1: In the name of sadhana, the spiritual practice, you close your eyes with folded hands and call it the sadhana.
0: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడాను భౌతికములి.
1: All these physical practices after all are worldly.
0: అన్నింటి యందు ప్రేమ తత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
1: Consider the principle of love as most important factor.
0: కనుక దేహం పంచభౌతికము.
1: Body has got the sense.
0: దేహం కూడా తప్పదెప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కణితింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The self has no beginning, no birth, nor the end, neither the liberation nor bondage.
0: కనుకా అట్టి నేత్రమే మనం ఈనాడు ధరించాలి.
1: That wisdom eye we must have it today.
0: అది ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
1: The wisdom eye is not to be bought.
0: మనయందే ఉన్నటువంటి ఈ చర్మచచ్చును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞానచచ్చును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to close the physical external eye, turn inward, open the wisdom eye and proceed with the inquiry.
0: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి వించచ్చన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
1: In fact, the sensual pleasure and all other discrimination and discretion stand as obstacles on the
0: way. సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
1: We just think of God in the name of sadhana, closing our eyes.
0: ఇవన్నీ కూడాను చంచలమైనటువంటివి.
1: All this is not permanent.
0: అనిత్యమైనటువంటివి.
1: That is temporary.
0: అసత్యమైనటువంటివి.
1: Untrue.
0: అప్రియమైనటువంటివి.
1: Which is not acceptable.
0: ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి?
1: Why should you follow these things which are
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
1: In fact, the fundamental truth is present within us.
0: మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
0: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
1: All that relates to body is temporary.
0: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
1: This truth can be known in a moment of time.
0: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి అని పొందుతుంది.
1: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
0: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: We have to reduce the body attachment slowly.
0: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: We should be attached to the self more and more.
0: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటేనే తంద్రో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
1: When once you are attached to the self, you can understand its nature in its depth.
0: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
1: You consider this body as
0: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
1: How long?
0: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
1: So long there is breathing process, you claim this body as your own.
0: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
1: When once breathing stops,
0: ఒక్క క్షణం లోపల మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
1: The moment you just control your breath, you will not come to know anything.
0: Ante idi em vidhanga cheptundadi bolustunnadi so hum so hum ani bolustunnadi.
1: The breathing process teaches the lesson of so hum.
0: Ee so ante ganam teeskovatam.
1: So is inhalation.
0: Hum vadaltam.
1: Hum is exhalation.
0: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
1: బ్రీతింగ్ ఇన్ ఈజ్
0: వదలటమే ఒక మరణము.
1: బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జనన మరణాల కింద చేరినటువంటివి.
1: ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇన్వాల్వ్స్ ద టూ.
0: రెండూ లేకుండా మనం చేసుకోవాలంటే ఒక క్షణం కూడా చాలదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ టూ ఎ మూమెంట్ ఈజ్ ఇనఫ్.
0: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: భగవాన్ డస్ ఇట్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు ఎవ్రీబడీ.
0: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
1: ద బాడీ హాస్ గట్ సో మచ్ ఆఫ్ సఫరింగ్.
0: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ బాడీ ఆల్సో సఫర్స్ లైక్ ఎనీ అదర్ బాడీ.
0: కానీ నేను దానిని లెక్క చేయను.
1: But Bhagavan doesn't care any of these.
0: అన్నారు స్వామి, ఇక్కడ ఎరిగటం వల్ల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిగా ఉంటాదని.
1: They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain.
0: ఉంటాది నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది.
1: You will suffer the pain if you think of it.
0: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు భుజించుంటే తప్పక ఈ బాధ నీకు ఏమి గమ్యం చూడదు.
1: When once you consider this body does not belong to you,
0: ఇది నా కర్చీఫ్. ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
0: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని బద్ధంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం, దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: So long I feel that this kerchief belongs to me, I make use of it.
0: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణం అంతా నాది అని నువ్వు అనుకుంటావా?
1: బట్ డు యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
0: కాదు కాదు కాదు కాదు, ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
1: ద మూమెంట్ ఆల్ దట్ క్లే దట్ యూ క్లెయిమ్ టు బి మైన్ యూ విల్ త్రో ఇట్ అవే.
0: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
0: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
1: Number of things had happened to Bhagavan.
0: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపున విరిగింది.
1: In fact, there's fracture at different places.
0: కానీ ఇది body.
1: But this is the body.
0: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
1: It's combination of senses.
0: దానికి జరిగితే కానీ అది నాది కాదు.
1: And in fact, it happens to the body.
0: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
1: Then once the body identification is given up, you will be peaceful.
0: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
1: Here is the hand.
0: దీనికి ఏదో జీవం పోతుండదని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
1: అండ్ వన్స్ యూ ది హ్యాండ్ బైట్స్ యూ యూ వాంట్ స్క్రాచ్ దేర్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
0: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న జీవ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
1: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యూ బి సో మచ్ వరీడ్?
0: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
1: This claim of mine is an illusion. That is the cause for the pain.
0: కనుక చూచేది నేత్రం కాదు.
1: It's not the eye that sees.
0: చూచేది నేత్రమైతే చూచినంతా సత్యమని నువ్వు తెలుసుకుంటున్నావు.
1: All that you see, if it were to be truth, how do you know it?
0: చూచినంతా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is seen changes.
0: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
1: All that is heard also changes.
0: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
1: All that is partaken is digested.
0: విన్నది కన్నది తిన్నది అంతా కూడాను క్షణంలో భంగురమయ్యేటువంటిది.
1: All that is watched, all that is heard, all that is partaken.
0: ఈ మూడింటి ఎందుకు శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: None of these three is ever permanent.
0: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: You have to recognize this basic truth.
0: త్రికాలం ఎందుకు కూడా ఉన్నది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్?
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
1: వాట్ ఈస్ దట్ లాస్ట్ ఇన్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: దీన్ని అన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతుడికి ఎముడు చెప్పాడు.
1: ఇట్ వాస్ ది లెసన్ ఆఫ్ యమ టు నచికేత టు నో ద ట్రూత్.
0: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
1: యూ డోంట్ అండర్స్టాండ్ ఈ శ్లోకాస్ ఆర్
0: నిత్య జీవితంలో జరిగేటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
1: ఇఫ్ యూ జస్ట్ understand with the use of your daily physical experience, you can comprehend.
0: In hospital తీసుకెళ్ళారు.
1: Bhagavan is taken to hospital.
0: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
1: They wanted to do something.
0: ఏమైనా చేసుకుని ఇది నాది కాదు, ఇది బాడీ.
1: Bhagavan said, you do anything, it's not mine.
0: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
1: Body is just an instrument.
0: ధరించినటువంటి చొక్కానే.
1: It is something like this.
0: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
1: You do whatever you
0: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
1: As the body is right in front of you, and he was not bothered about it.
0: Kalka nene
1: Bhagavan remained himself.
0: Mari chesinaru pettinaru mukkulu vesa anta chesaru hey me nama ke matram badhara kalagaledu.
1: They did all that they are supposed to, but there was no pain at all.
0: Ee pain ku nene em matram longaledu.
1: Bhagavan had never any pain.
0: Deeniki em matram nene longaledu.
1: In fact, he never expressed pain.
0: Jarugutundi potundi.
1: Things happen like that.
0: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలంతా కూడా తగ్గుతాయి.
1: When once he neglected the body, he didn't suffer at all.
0: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రమో భరించుకోలేదు.
1: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? then you cannot
0: suffer. కనుక నే యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
1: So the teaching of Yama to Nachiketa or
0: the simple thing. పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
1: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
0: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: It's not the word, nomenclature.
0: పదములో ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
1: The meaning of the terms is most essential.
0: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రమో భ్రమ అనేది తెలుస్తుంది.
1: When once you know artha the meaning, there'll be no anartha or danger whatsoever.
0: కనుకనే మనము దేహాభిమానం క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, we should make an effort to reduce the body attachment.
0: సాధన చేస్తున్నాం, సాధన చేయాలి. సాధన అనగా ఏమిటి?
1: What is sadhana, spiritual practice?
0: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
1: Not the knowledge of the body.
0: దేహాన్ని గురించి విచారించడం కాదు.
1: Not the investigation.
0: దేహాన్ని పూర్తి త్యజించాలి.
1: You have to give up the body feeling.
0: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
1: Understand the principle of the bliss.
0: ఈ ఆనందం అనేటువంటి కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
1: You will get bliss out of love.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
1: When once there is love, there is no place for any suffering or pain.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
1: You may hate a person that you come across.
0: ఆ ఎదుటి వ్యక్తి దేశంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
1: ఇఫ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఎనిమీ, వాట్ యూ వుడ్ యూ సే?
0: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందకొంచుకుంటావు.
1: యూ విల్ ట్రై టు అవాయిడ్ హిమ్ బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఎనిమిటీ.
0: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషం పెరుగుతుందే కానీ తరగదు.
1: ది ఎనిమిటీ హేట్రెడ్ వుడ్ రైజ్ బికాస్ ఆఫ్ అవాయిడింగ్.
0: ఆ ఎనిమీ నీకు దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
1: When enemy comes in front of you, say, hello, how are you?
0: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
1: When you talk to him with all the love, naturally he
0: will
1: respond.
0: ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
1: Thereafter there will be no enmity or hatred at all.
0: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
1: The way you talk and the feeling that prompts your dialogue.
0: దీన్ని వేదము యత్ భావం తత్ భవతి అన్నారు.
1: So as is the feeling, so is the result.
0: Kanuka manu manlo unnatundi vedaranta edutu vyakti paina prachalimpa chestunnama kani manlo e maatramu dveshamu pettukokoddu.
1: All our feelings, all our sentiments we impose on others.
0: Ostundi potundi,
1: they come and go.
0: Anta kodino passing clouds, passing clouds.
1: All are like passing clouds.
0: Kani neeku permanent cloud antundi emtidi?
1: What is this permanent?
0: Nee hrudayam anetundi bhoomi lopala,
1: on the ground of heart.
0: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు
1: దేర్ ఇస్ స్పేస్ ఆత్మ.
0: సర్వము జయిస్తుంది, సర్వము జయించుంది.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
0: కానీ మేఘములు దండిగా ఉండే చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
1: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యూ మే సీ ద సన్ ఆర్
0: నాట్. క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
1: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
1: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
0: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి.
1: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
0: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
0: బాల్ మాదిరి,
1: లైక్ ఎ బాల్.
0: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
1: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
0: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు.
1: You say that you meditate from dawn to dusk.
0: Nenu dhyanam chestunnavu.
1: What is it you meditate on?
0: Aa dhyanam entha varaku nilustundadi neeku?
1: How long does it?
0: Chanavaina kuda nilchadam ledhu.
1: And it's not steady even for a moment.
0: Anni kudunu kadilipoye meghale.
1: All are unsteady.
0: Kaanti kaliginatundi megham tattvam okkate.
1: But there is only the light which is only one.
0: Kanuka ee prapanchika sambandhamainatundi vishayalu nevu ekku praveshinchavaddu.
1: Do not think of worldly matters too much.
0: Okanoka samayam lopala
1: at one time
0: ramakrishna paramhamsa bazaar lo ram ram ram ram ani chadukuntu pothunnadu.
1: He was passing by the street reciting God's name.
0: Bazaar lo nen nrityam chestu vachadu.
1: And he went on dancing along the street.
0: Kani kondaru chucharu emitai pichivadu ee vidhanga pothunnadu cheprani aa peddaga vachinatundi aa door nu teesukoni kotti vesaru.
1: They mistook Ramakrishna Paramhamsa as a madcap and have closed the doors, hitting him.
0: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
1: And he was not sorry for missing the
0: door. తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
1: And he collected the both the symbols and started playing.
0: ఈ అసూయాపరులు ఆ తాళాలు కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
1: The people of jealousy took over the symbols and threw them out.
0: నాకు ఈ తాళములు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తి పడ్డాడు.
1: And he thought that he is not doing properly.
0: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రము ఉంటాను అన్నాడు.
1: He said, oh God, let me know that which satisfies you so that I can follow.
0: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళములు పారవేశాడు.
1: Because he thought that God doesn't appreciate indoors.
0: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడాను దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
1: He thought perhaps, oh God, it is not rhythmic, the beat is not proper. దైవానికి
0: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
1: Perhaps things are going beyond.
0: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
1: If I do that, appreciate it, like by God, it
0: will sustain. He has
1: known the truth.
0: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
1: And he has stopped all that is worldly.
0: ఇంక నేను ఏం చేయాలి?
1: What is to be done further?
0: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
1: Only one thing is with me.
0: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
1: Only principle of love.
0: దాని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
1: But this love cannot be taken away, robbed by anybody.
0: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
1: I take that love.
0: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
1: Is it possible for you to take away this love out of me?
0: ఎవరి చేత కాదు.
1: It's not possible for anybody.
0: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
0: దేన్నైనా కూడా మనం ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
1: You want something, when once it is lost, you feel that you are cheated.
0: Nir gunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: In fact, the truth is attributeless, the formless, pure, immortal.
0: Premane manamu pradhananga teeskovali.
1: We have to consider love as the main one.
0: Aatti premanu manamu pradhananga pettukunte evvaru kudanu teevadaniki veelledu.
1: When once this love is there, nobody
0: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
1: ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ రిమూవ్ లవ్ అవుట్ ఆఫ్ యూ.
0: కానీ ఒకటి, ఈ కాగితం ఉంటుంది,
1: దిస్ ద పేపర్.
0: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
1: అండ్ హియర్ ది లెటర్స్ ఆర్ ప్రింటెడ్.
0: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటిని వేరు చేయడానికి అవుతుందా?
1: క్యాన్ యూ రిమూవ్ ద నేమ్, ద లెటర్స్ అండ్ ద పేపర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్?
0: కనుకనే ఈ పేపర్ లోపల ముద్దు కొట్టినట్టుగా ఉంటుంది అది దైవ ప్రేమ.
1: Therefore God's love is something like imprinted on the
0: హృదయం అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటిది ముద్ర వేసింది.
1: Human heart is a paper which is affixed with the stamp.
0: దాన్ని దీన్ని రెండింటినీ వేరు చేయడానికి వీలు కాదు.
1: None can separate these two.
0: ఎవరు కూడా చేత కాదు.
1: Impossible for anybody.
0: అలాంటి ప్రేమ తత్వాన్ని నీవు పొందుకో.
1: Understand that law.
0: అడవులు ఎందున్నా,
1: you may be in the forest,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఆరెన్ స్పేస్
0: పట్టణంలో ఉన్నా,
1: సిటీ
0: పల్లెను ఉన్నా,
1: ఆర్ విలేజ్
0: గుట్ట మీద ఉన్నా,
1: ఆన్ ద మౌంటెన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద జిప్సి,
0: ఎన్నిటిని ఒక్కటే అవుతుంది.
1: మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
0: కనుకనే అట్టి దాన్ని నీవు గుర్తించు.
1: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
0: అట్టి దాన్ని నీవు ప్రేమించు.
1: లవ్ దట్.
0: అట్టి దాన్ని నీవు చిక్కించుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
0: అదే నీకు నిజమైనటువంటి సాధన.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన.
1: సాధన.
0: ధనం అనేటువంటిదిగా ఉంటుండే చూడండి, కాదు అది సాధన.
1: ఇట్ ఈస్ నాట్ ధన, మియర్ వెల్త్. సా.
0: సా అనగా సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాధ్యం.
1: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
0: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
1: Well, how can you cultivate those sadhanas?
0: అందుకోసం అది నిజమైన సాధన.
1: That is the true sadhana.
0: సారూప్యమే నిజమైన సాధన.
1: That identity, living in the same.
0: సారూప్యమే నిజమైన సాధన.
1: Resembling the divine.
0: సారూప్యమే నిజమైన సాధన.
1: Merger is the true practice.
0: సఖ్యమే నిజమైన సాధన.
1: The truth is the spiritual practice.
0: ఇలాంటి సారూప్య, సారూప్య, సామీప్య, సామీప్య, సారూప్యంను నువ్వు దీన్ని మొట్టమొదటి తీసుకో.
1: Therefore go by first the nearness, then identity, finally merger.
0: దాన్ని ఏ మాత్రం కూడా ఎవరు భేదించలేరు.
1: None can differ so far as this practice is concerned.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
1: Students go through many of the texts written by great people.
0: అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
1: By reading that book you don't get any.
0: కానీ మస్తకంలోటివన్నీ పుస్తకములే వచ్చినాయి.
1: But all that is in the head is right reflected in the book.
0: ఈ పుస్తకంలోటివన్నీ తిరిగి నీ మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
1: And you are just taking or collecting the matter into
0: head. పుస్తకమస్తకములు రెండు కూడాను ఒకటైపోతాయి.
1: And then the head and the book will become one.
0: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
1: Give up the head and the book as well.
0: Head లోపల చేర్చుకో.
1: And keep that which is most important.
0: అది ఏనాటికి కూడాను నీకు మారదు.
1: It will never change anything.
0: మార్పు కలగదు.
1: It can, it's not possible.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: ఆత్మ కూడాను ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
1: The self atma is divine.
0: ఏ మాత్రము మరుపుకోబడింది.
1: And it cannot be hidden.
0: మరుపుకు రానిది.
1: You cannot forget.
0: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
1: Understand the principle of the self atma tattva.
0: కానీ కొంత కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
1: You may have some kind of happiness out of these physical practices.
0: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
1: And this happiness is just physical.
0: కాయము పంచభౌతికము.
1: The body is of senses.
0: కాయము కూడా తప్పది ఎప్పుడూ.
1: The body is bound to fall someday.
0: కాలము నిరంతరము.
1: And the time is eternal.
0: పెళ్తింపక జావు కాలి పుచ్చుకల్ మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The inveller has neither beginning nor the end, the liberation of the body.
0: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
1: Therefore that you get out of time must be given up.
0: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
1: All that you get achieve out of this body will also vanish.
0: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
1: Because of close association with the body we naturally feel the separation.
0: ఇది సహజమే.
1: It's quite natural.
0: కాయము పంచభౌతికము.
1: The body is of
0: కాలం కూడా తప్పది ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: కాలం నిరంతకము.
1: And all the rest of
0: ఇవన్నీ కూడా పోతుంటాయి వస్తుంటాయి.
1: ఆల్ థింగ్స్ అపియర్ అండ్ గో.
0: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గో.
0: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేరు.
1: The divine love is beyond our estimate.
0: కించిత్తైనదైనప్పటికీ అది అనంతంగా గోచరిస్తుంది.
1: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ విల్ బి ఇన్ఫినిట్.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి వెళ్తుంటాయి.
1: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
0: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
1: ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
1: బట్ ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అది కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ ద లవ్ దట్ కమ్స్ ఆఫ్ ద హార్ట్ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
1: గో బై దిస్ ప్రిన్సిపల్.
0: ఎప్పటికీ ఇది తరగదు.
1: అండ్ ఇట్ దే నెవర్ బి డర్.
0: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
0: దీన్ని ఏమాత్రము కొనక్కర్లేదు.
1: You don't need to desire.
0: ఏ బజారుకు పోనక్కర్లేదు.
1: You don't need to buy.
0: ఎవరు అమ్మేటువంటి కాదు.
1: Nobody would keep it on sale.
0: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
1: గాడ్ ఈస్ ది హెడ్ ఆఫ్ లవ్.
0: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
1: అండ్ ఇఫ్ యు గో టు హిమ్ యుల్ గెట్.
0: అతని షాప్ నందే నీకు ఇవంత లభిస్తుంటాయి.
1: అండ్ యుల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీసెస్.
0: ఇంకొక దగ్గర లభించదు.
1: అండ్ యూ డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీబడీ అదర్ దెన్ గాడ్.
0: సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
1: సో గో టు ది షాప్ ఆఫ్ ట్రూత్ టు గెట్ లవ్.
0: అది చిక్కిన తర్వాత ఇంకేది నీకు కిట్టదు.
1: ద మూమెంట్ యూ గెట్ దిస్ లవ్
0: దేనిని నీవు
1: ముట్టవు. యూ డోంట్ టచ్ ఎనీ.
0: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
1: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వై డు యూ నెగ్లెక్ట్ ఇట్.
0: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
1: ద డివైన్ లవ్ యూ డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
1: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్.
0: అదే మీకు ఆనందం అని భావిస్తుంటారు.
1: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్.
0: అది ఎప్పటికీ ఆనందం కాదు.
1: బట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: ఏనాటికైనా శాశ్వతం కాదు.
1: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
0: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
1: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
0: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
1: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
1: Because of this teaching, Nachiketa could renounce everything.
0: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
1: He could be desireless.
0: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి క్షీణించేటువంటివి.
1: All those that you get by desiring will vanish.
0: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
1: That which will never diminish is divine love.
0: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
1: Aspire. to acquire that divine love.
0: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
1: You can be blissful once for all.
0: పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళకోండి.
1: Supposing you fail in the examination.
0: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
1: It is a worldly situation, a worldly event.
0: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది పుట్టుతుంది.
1: You may pass or fail.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు గిట్టేది కాదు.
1: But divine love has neither failure nor
0: chaavu puttagaleinattu shashvathamlo.
1: He is permanent without a beginning.
0: Adi madhyantra rahitudu anadi vaadu.
1: He has no end nor beginning.
0: Taanu chaavaka puttaka champabadaka.
1: So he cannot be killed annihilated.
0: Shashvathamai undu satyamundu.
1: So truth remains as eternal principle.
0: Aa satyanni nee poojinchu.
1: Worship the truth.
0: Aa satyame nee aaradhinchu.
1: Worship adore.
0: Aa satyam eppadiki satyame.
1: The truth remains as it is.
0: Enni cherinappudiki nee satyam maatu chendadu.
1: You may join anything, the truth
0: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని
1: truth which is changeless
0: ఆరాధించండి.
1: Worship and adore.
0: దండచేరండి.
1: And be of
0: దండచేరండి.
1: And
0: అదే శాస్త్రమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
1: And that is the true liberation which is
0: ఏంటి liberation? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
1: What is liberation? Moksha. Is that an air conditioned room or a beautiful mansion?
0: Moham kshayam kavatam mocham.
1: Moha attachment kshaya.
0: Prakritam sambandhamainatvanti yokka mohanni manam tejinchatam.
1: So giving up attachment is moksha.
0: Adi tejinchina takshame manaku ekkada leni vairagyam kalugutundi.
1: And when once you are detached, you will be a renunciant.
0: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి
1: సరైనటువంటి.
0: మీకు తెలుసు, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు,
1: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్,
0: మండన మిశ్రుడు.
1: మండన మిశ్ర,
0: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
1: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
0: ఆమె పేరు ఉభయ భారతి.
1: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
0: కానీ శంకరాచార్య వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
1: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
0: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్లేవ్ కావాలి.
1: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఇస్ హూసోయర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
0: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడ్లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
1: హూ ఇస్ ద రెఫరీ హియర్? ద లాయర్.
0: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
1: మండల మిశ్ర సార్,
0: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
1: హీ సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
0: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
1: వెన్ ది వైఫ్ ఇస్ ద జడ్జ్ డూ యూ థింక్ ద ఆపోజిట్ పార్టీ విల్ కీప్ క్వైట్?
0: లేదు.
1: నో,
0: ఈయన చెప్పేటువంటి సత్యము.
1: వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇస్ ట్రూ.
0: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
1: And they made Ubay Bharati.
0: Mandal Mishra Shankaracharya vadopavadam jarugutunnaru.
1: And arguments and counter arguments were going on.
0: Kattagattiki Ubay Bharati cheppindi Mandal Mishra odipoyadu ani.
1: Finally Ubay Bharati pronounced her judgment that Mandal Mishra
0: odipoyadu ani.
1: She said that my husband lost.
0: Appudu ayana sanyasam teesukunnadu.
1: And then he renounced the whole thing.
0: Bhartha sanyasam teesukovatam valla bharya em chesindi?
1: What did the wife do then?
0: Aavi kuda oka sanyasam teeskundi.
1: And she too as an
0: arthangini.
1: I am half body arthangi.
0: Kanuka bhartha sanyasi ainappudu bhari aa vidhanga undakoodadu. Aavi kuda sanyasam teeskundi.
1: When the husband is a total renunciant, wife also decided to be so.
0: వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ హెర్మిటేజెస్.
0: ఇద్దరు కూడాను గంగానదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
1: ఎవ్రీ డే దే గో నియర్ గ్యాంజెస్ అండ్ రిటర్న్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాళ్లతో చేరి గంగానది స్నానానికి పోతుండాలి.
1: One day Ubay Bharati was going to Ganges along with her associates.
0: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్, ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్పర్టిస్ వాస్ లయింగ్ ఆన్ గ్రౌండ్ విత్ ఎ పాట్ యాజ్ ఎ పిల్లో.
0: ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళ్తుండాలి స్నానానికి.
1: ఉభయ భారతి వాస్ ప్రొసీడింగ్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ హూ ఇస్ హీ.
0: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
1: అండ్ హర్ డిసైపుల్ సెడ్, హీ ఈజ్ ఎన్ ఎన్లైటెన్డ్ వన్.
0: జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే.
1: He said, wisdom? Wisdom is only one, not
0: one. Ini kevalam bhautika gnanam.
1: It's only secular knowledge.
0: Dinni gnanam ani cheppakoddu.
1: You cannot call it wisdom.
0: Ani ee iddaru jawabu cheptunte veduthunnaru.
1: They were conversing with each other.
0: Ivve gnanam ayinappudu ee munta enduku tanakinda pettukovali.
1: And in fact, if he is enlightened one, why should he have the pot as below?
0: Adi vinnadu aa sanyasi.
1: And the renunciant heard it.
0: Aavi tirigi vachetappudiki aa muntanu teesi paravesadu.
1: While she was returning, he has thrown away the pot.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: And she said, who is he?
0: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
1: The very same person was meditating with this pot.
0: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసాడు.
1: Having heard our words,
0: రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
1: Having heard our words, he has thrown away the pot.
0: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
1: He heard what we said.
0: జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
1: Because he could understand that he is not wise enough, enlightened,
0: he
1: has thrown it away.
0: నిజమైన జ్ఞానం కాదు.
1: It is not true wisdom.
0: అప్పుడు ఆవి సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
1: And then this renunciant fell at the feet of Ubhay.
0: ఏకత్వం జ్ఞానం.
1: Wisdom is only one.
0: అనేకత్వం అజ్ఞానం.
1: Plurality, multiplicity is ignorance.
0: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
1: As he goes by the dual nature, he is ignorant.
0: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.
0: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
1: And Ubhay Bharati could attain liberation.
0: మండల మిశ్రుడికి చిక్కలేదు.
1: మండల మిశ్రు could not attain.
0: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు.
1: Because he has associated with the physical world.
0: కనుక ఇది కాదు అన్నాడు.
1: And he denied it finally.
0: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
1: Finally, what happened? The wife became the preceptor to her husband.
0: ఎవరైనా సరియే.
1: Let him be anybody.
0: అజ్ఞానమునకు బోధం చేసి.
1: And in fact, the one who is ignorant.
0: అజ్ఞానం దూరం చేసి.
1: One should distance.
0: ప్రేమయుక్తమైన జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
1: So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
0: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికీ కూడా గురువుగా మారిపోయింది.
1: Since then, Ubhay Bharati became the teacher, preceptor of all.
0: ఎందుకోసం గురువు అయిపోయింది?
1: Why?
0: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
1: Because what she did, what she spoke, the way what he has been teaching happened to be one and the same.
0: Trikala jnanam jnanam.
1: In fact, the wisdom is one in all the three periods.
0: Trigunam jnanam anatyam.
1: The rest is temporary.
0: Kanukane ee trigunamto koodinatundi manasekam vachasekam karmanyekam mahatmanam.
1: The worldly knowledge, secular knowledge has got the three attributes, but the spiritual knowledge, wisdom, is only one.
0: Ee vidhanga konni anubhavadulu chetanu ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
1: Therefore, we are experts, experienced people cannot hand over this.
0: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
1: The annihilation of the mind is the
0: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
1: In fact, we should desire only God, none else in this world.
0: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
1: This wisdom is truth and eternal.
0: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలిగవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అసోసియేషన్. నచికేతునికి
0: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
1: మచ్ మోర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ యమధర్మరాజా, ద హార్ట్ ఆఫ్ నచికేత రివీల్ టు హిమ్ సర్టన్ వేదాంతిక్ ట్రూత్స్.
0: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యమధర్మరాజు ఆల్సో కుడ్ నో విజ్డమ్.
0: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
1: In fact, there are many enlightened people
0: here. జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములెట్టువలు పగులుగాను.
1: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
0: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
1: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
0: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటిది కాదు.
1: In fact, wisdom will not
0: have any ప్రేమ చేతనే ఇది లభించేటువంటిది.
1: You get wisdom because of the divine love only.
0: Atmane manam adigavustundi.
1: In fact, we should seek from
0: the beggar kuda intiki vastadu bhavati vichhandehi antadu.
1: The beggar comes to the doorsteps and asks for alms.
0: Bhavati vichhandehi,
1: please serve me food.
0: Dehi antadu.
1: Dehi, the indwella
0: yajamanduki thakkan koraledu. Dehi, దేహి నాకు మిచ్చం పెట్టుకుని.
1: సో ది అపీల్ ఈజ్ నాట్ టు ది మాస్టర్ బట్ టు ద దేహి, ది ఇన్వెలర్ ఆఫ్ ది
0: అనగా దేహం లోపల ఉన్నటువంటిదే దేహి.
1: దేహి ది ఇన్వెలర్ ఈజ్ ఇన్ ద దేహ ద బాడీ.
0: దేహిని అడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే.
1: సో ది బెగర్ ఈజ్ సీకింగ్ దేహి ఇన్వెలర్ నాట్ ద బాడీ దేహ.
0: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: ఇన్ స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వీ కెన్ గెట్ విజ్డమ్.
0: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
1: ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్
0: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాల్చిన పెద్దవారులైనా,
1: వన్ మైట్ బి స్కాలర్స్ విత్ ఆల్ ఎంఏ అండ్ బిఏ డిగ్రీ,
0: సంపద పరుల నుండి సందాన పరులైనా,
1: వన్ మే బి రిచ్ ఎనఫ్
0: పుడమకీర్తిని గన్న పుణ్యుడైనా,
1: ఏ మే బి చారిటబుల్
0: ఆయురారోగ్యములు అనవర్తముండి,
1: విత్ ఆల్ ది పరిపూర్ణ వారులకు లైఫ్ అండ్ స్ట్రెంగ్త్,
0: చెట్టుదమ్ము జపములు తపములు చేయొచ్చు సాధనలు నేర్పు సాధులైనా,
1: దే మే బి స్ట్రాంగ్ వన్స్ విత్ ఆల్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్
0: సరిరాదు,
1: దే మే మెన్ ఆఫ్ పెనెన్స్ భక్తులైనా, బట్ నన్ కెన్ ఈక్వల్ ఎ డివోటీ.
0: ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే.
1: ఆల్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్
0: అయితే ఇది కూడా మనకు ఉండాల్సిందే.
1: Of course, it's also necessary.
0: లౌకిక విద్యలంతా కూడాను లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది.
1: The secular knowledge is to carry our living.
0: ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని బోధిస్తుంది.
1: The knowledge of the self speaks of the self, symbolizes it.
0: కనుక ఇట్లాంటి జ్ఞానం చదివితే మనం ప్రయోజనం లేదు.
1: Therefore, the physical knowledge is useless.
0: కానీ చదువులు దేహభ్రాంతి కోసం ఉండాల్సిందే.
1: It may be essential because of this body.
0: దాన్ని వదలకూడదు. అది నెగటివ్, ఇది పాజిటివ్.
1: One is the negative where spiritual knowledge is positive.
0: ఈ పాజిటివ్ గురించి సరిగా నెగటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
1: So positive joins the negative. There you find unification.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నెగటివ్ కూడా మనం విసర్జించకూడదు.
1: Don't give up the negative altogether.
0: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
1: You may just give up the negativity, negative, but don't lose
0: the negative. లోకిక సంబంధమైనటువంటి విద్యల్ని బోధిస్తుంది.
1: The negativity stands for the world, the worldly knowledge.
0: కనుక మీరు విద్యలను కూడా ఉత్తీర్ణులు కాండి.
1: Be successful in your education.
0: లౌకిక విద్యలు కూడా నేర్చుకోండి.
1: Acquire the worldly knowledge.
0: కానీ ఉభయభారతంగా ఉంటుండాల్సిందే.
1: But remain as ఉభయభారతి.
0: నిజమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే.
1: The true wisdom is of the self.
0: దాన్ని పెట్టుకుని
1: with that
0: దీన్ని త్యజించండి.
1: Give up this body attachment.
0: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ ఎట్ 1 o'clock.
0: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
0: అది బ్రహ్మముహూర్తము.
1: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
0: అంటే ఏమి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఈ కైలాసం నుంచి,
1: ఫ్రమ్ కైలాస,
0: ఆ లింగాలంతా బయలుదేరేటువంటిదంతా కూడా బ్రహ్మముహూర్తం ఉందే.
1: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ, ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్.
0: కనుక మా లింగం వచ్చినటువంటిదంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలో ఉన్నాయి.
1: Therefore the linga emerge at that moment of
0: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
1: And it doesn't walk.
0: అదే అది వస్తుంది.
1: It just moves on its own.
0: అదంతే అంతే పోతుంది.
1: And it vanishes on its own.
0: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
1: Bhagavan got up as linga started emerging.
0: ఇక్కడికి వచ్చాను.
1: Bhagavan came here.
0: చూచాను.
1: స్వామి
0: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
1: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
0: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
1: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
0: మనసు నందు నిశ్చలమైన మనసులో పెట్టుకుని,
1: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ,
0: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
1: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యూ గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
0: కానీ అందరూ కూర్చున్నారు.
1: All are seated.
0: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
1: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
0: అందరూ భక్తులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డివోటీస్.
0: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుడి వైపు మరలుతున్నది.
1: బాడీ ఇస్ హియర్ బట్ ద మైండ్ హ్యాస్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
0: కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
1: దేర్ఫోర్ దట్ విచ్ టేక్స్ యువర్ మైండ్ ద డైరెక్షన్
0: ఎక్కడైనా
1: డివోషన్ యూ మే సిట్ ఎనీవేర్.
0: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు,
1: but understand with your mind that God is near you,
0: akkadane daivathvam niku praptistundi.
1: There you understand, experience divinity.
0: Nidra vastundi.
1: You may sleep.
0: Nidra po.
1: Yes, sleep.
0: Aa nidralo kuda nu bhagavatvam pettukovu.
1: Even while in sleep, you can enjoy divinity. Therefore, the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness, the waking, the dream, and the deep sleep.
0: ఈ విధంగా ఏ సమయంలో కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకొని
1: కీపింగ్ యూ ద డివైన్ ప్రిన్సిపల్.
0: కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడాను లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
1: బికాస్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ద డివోటీస్ భగవాన్
0: ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పడుకుంటారు చక్కగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
0: కానీ ఆ దాన్ని కూడా త్యజించి
1: అండ్ దట్ హ్యాస్ టు బి నౌ
0: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
1: Therefore people come walk along, sit under the shade of a tree, lean back and then think of God.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: ఏ అనుకూలములు అక్కర్లేదు.
1: You don't need any convenience.
0: ఏ ఆనందము అక్కర్లేదు.
1: Not any pleasure.
0: ఏ ఆహారము అక్కర్లేదు.
1: No food is necessary.
0: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
1: At that time only you can know the principle of Swami, that is oneness.
0: Kanuka ekkadaina meeru poyinappudiki mee manasunu maatramu mee swadhinna pettukondi.
1: You may go anywhere, have total control on your mind.
0: Adi ye Ubhaya Bharati sarvulakulanu bodhinchinatvantidi.
1: That is the teaching of Ubhaya Bharati to everybody.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడాను పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: If we pay heed to the teaching of Ubhaya Bharati, we can lead a sacred life.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టిలో మనం మనసు మార్చకూడదు.
1: We should not go by the physical scenes, the worldly scenario.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: We say namasivaya with all the sound and verbal expression, but there will be expression of namasivaya even in state of silence.
0: Pedavulto pattinatunta kuda namasivaya prapanchaniki cheripothundi.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: Tanguto palipinatunta kuda nu notiki matrame cherutundi.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: Manasuto chesinatvanti chintana sarvatra vyapinchipothundi.
1: The thinking of the mind is all pervasive.
0: Idi moodu rakamulaitvanti chintana.
1: These are three ways of expression.
0: Kanuka manasuto chesinatvanti chintana chaala nitya satyamainatvantidi.
1: That what you do with your mind is eternal.
0: Aa vidhanga meeru manasuto chesukuntu lekapothe room lo 10 mandi entha untaru వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గం, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ లాస్ట్ లాంగ్, ఇట్ ఇస్ ద రాయల్ పాత్.
0: భజన బినా సుఖ శాంతి నకి, హరి భజన బినా సుఖ శాంతి.

जपतालं विना सन्नि योग नहि प्रभु दर्श विना

చేరిన ఇనుముకు పట్టు తుప్పు, అగ్ని చేరిన ఇనుముకు అది ఎవిడూ.

0: பரமை அலரு பக்தி பாட்டுவே பிராப்தானுசாரமை அலரு பக்தி.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
0: Prema swaruplena vidyarthulara.
1: Students, embodiments of love.
0: Manavatvam. ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
0: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: When once iron is in the company of mud, it gets rusted.
0: Kani adiye inumu agnilo vesinappudu aa tuppu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga marutundi.
1: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
0: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
0: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
0: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
0: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: నార్ హ్యాజ్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
0: సహవాస ప్రభావం చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతుంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
0: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
1: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
0: Kanukane satsangattvam nissangattvam, nissangattvam nirmoolattvam, nirmoolatve nischalatattvam, nischalatattve jeevanmukti. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
0: Dusangam tho cherinappudu manaku durbhavamulu duralochanalu duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamulo purikolputundi.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: Kanuka manavudu సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
0: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: By joining a good company, certainly he can attain divinity.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: Because of bad company, man turns into an animal.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: అనిమల్ ఇస్ బిలో ద లెవెల్ ఆఫ్ మ్యాన్.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: డివైన్ ఇస్ అబౌవ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ద టూ.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్ బట్ యెట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సీక్రెట్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: ఇస్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్.
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
1: All these things are the result of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు. కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
0: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఈయన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
1: వెన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ యాడ్వర్స్ అండ్ నెగటివ్ పీపుల్ విల్ టర్న్ అవే ఫ్రమ్ యూ.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: స్నేహం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఫ్రెండ్షిప్?
0: కష్ట సమయం నందు దుఃఖ సమయం నందు విచార సమయం నందు అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు తేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టములు యందు సుఖములు ఎందు నష్టములు ఎందు ఆదాయములు ఎందు అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటివి అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior,
0: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అని చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They are all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిప్యులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
0: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: At this age, character is very important.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: Without character, it is just a living.
0: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character nor social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should never look at his face.
0: Bad boy.
1: He's a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహాగట్టిగా ఉంటుంటాది.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటాది.
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
0: it shines.
1: The moment dust is off, it remains pure. When it is pure, you can mold it in the way you want. Such iron piece can be made in
0: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును. ఎన్ని రకంగా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్, ద యాంగ్జైటీ.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
1: When the dirt is free.
0: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రం జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ బి రిఫైన్డ్.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూన్ బై దిస్ రిఫైన్మెంట్?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: రిమూవింగ్ ఆల్ ద డర్ట్ అండ్ కీపింగ్ అప్ ఇట్స్ క్వాలిటీ.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: We eat rice.
0: వేడలు తింటున్నాము.
1: We eat dog.
0: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము.
1: We eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the pad is growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass.
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
0: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: Gold silver idantha kuda nu mattito koodi untuntadi.
1: Silver gold diamond are full of this mud.
0: Aneka vidhamuluga parishuddham chesi
1: it must be purified.
0: Agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
1: Therefore it must be purified. It is processed in fire.
0: Appude dani dwara manam aneka nagalu manam chesukovachu.
1: Then you can make jewelry out of it.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇప్పుడు ఇది బట్టగా ఉంది.
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: ప్రయర్ టు దట్
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేప్.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: All that you study here is just bookish knowledge, familiarity with the text.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: This kind of refinement is also needed.
0: Enta chadu chadivinappatikini samskaram leni chadu chaduve kadadu.
1: You may read a lot without culture, you cannot call it education.
0: Enta chadu chadivi yeniti unnanu inuni gunambu manaledu.
1: One may have very high education, but a mean man will never give up his quality.
0: Tarachi chadu chaduvan tarkavadame kaani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
0: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును?
1: Because we are educated, we continue to argue with people.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: This is not the quality.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం

0: ఇదంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తము అని భావిస్తున్నాము.
1: We take it in the wrong direction and consider it that it's meant
0: జీవితంలో రెండు మార్గం ఉంటుంది.
1: There are two paths in life.
0: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is just a living, another the purpose of life.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
1: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
1: We may live and may die ultimately.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is not the purpose of life.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
1: We should set an ideal to everyone.
0: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినానని అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
1: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
0: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరైనటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరైనటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్,
0: మనసులో ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo pindu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
1: It's only the wicked man whose thoughts, actions and speech words vary.
0: Ee moodinti ekatvanu balinchinatunte vade nijamaina manishi annadu.
1: The one who has the perfect harmony of these three.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
1: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: Even dogs would be able to detect the thoughts of man.
0: కానీ తన థాట్స్ తానే కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్స్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క ఇరవై అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: A dog is resting in a pit 20 feet distance.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: ఇట్ విల్ నో యువర్ థాట్.
0: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెల్లింగ్ ఒక్కటే.
1: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధనకంత మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: ఒకటి సాధన.
0: తపములు చేయటము జపములు చేయటం కాదు సాధన.
1: ఇట్స్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: న తపంసి న తీర్థానాం న శాస్త్ర న జప నహి సంసార సాగరోత్తారే సజ్జన సేవన వినా. సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: దేర్ ఆర్ యూ ఫైండ్ యువర్ పేరెంట్స్.
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్.
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
0: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadu manike sambandha pettukokoddu.
1: Don't have any relationship with a person who has a bad character.
0: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam pratikachari. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam pratikachati. Idanni kuda manam tirinchukovali.
1: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
0: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
1: సో లాంగ్ యూఆర్ ఎ స్టూడెంట్,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
1: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ ఎస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: If boys have got any sort of connection with girls,
0: student గా ఉండినప్పుడు నీ ఈ విధమైన పెడమార్గం పట్టితమంటే నీ కుక్కల కంటే హీనమైపోతావు.
1: As a student, if you follow this wrong path, having kind of friends with girls, you're worse than a dog. Your parents also will not accept this.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: Your life is a waste having been born to your parents.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: That life is wasted.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: That life is in vain.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: What sort of a life?
0: చేతులారంగ శివుని పూజించరేని
1: If we don't worship God with both hands,
0: norunavanga harikeeti nuduvaneni,
1: if we don't sing the glory of Lord with
0: full throat, talupadeni,
1: if we don't have compassion and truth
0: within,
1: why should they be born at all to
0: their mother?
1: Why should they be born at all to put a mother to suffering? What for?
0: సరి అయిన సద్గుణములు రా మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
0: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే,
1: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండు మట్టి బెండు,
1: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్, లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: If the head is full of so much of
0: matter, unless
1: the head is empty, can you fill it up with spiritual knowledge?
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: In this tumbler there's water.
0: దీంతో మనం పాలుపోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: In an empty head, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty?
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: In this tumbler there's water.
0: దీంతో మనం పాలుపోయాలంటే ఎట్లా పోస్తావు?
1: If you want to pour milk, water there, how do you do it? Remove water.
0: తిరిగి పాలు పోయాలి.
1: And then fill it up with milk.
0: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు భ్రష్టు పట్టిపోతాయి.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ అవర్ హార్ట్స్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్ దట్ వుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ, దట్ వుడ్ మేక్ దెం
0: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యూఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చును.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
0: యూస్లెస్, శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యూఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యూఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
0: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
1: As a plant, if it's bent, the whole tree would be bent.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: Students are a foundation to the country.
0: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: For this mansion of life, the student is the foundation.
0: బ్రహ్మచర్యం.
1: That is celibacy.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
1: On this foundation of celibacy, the householder,
0: దాని పైనే వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను.
1: ఓవర్ దట్ వానప్రస్థ.
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
1: Celibacy, the foundation should be strong.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: విల్ కొలాప్స్ టోటల్లీ.
0: ఇక్కడికి మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయస్సు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: Your heart is a very big tank.
0: Aa tank nindu love aneetundi neeru nimpukovali.
1: If the tank, the heart should be filled with
0: love. Adi nippukunnappude anni indriyamula dwara ivar indriyalanta taps.
1: All senses are taps.
0: Kalukuni prati tap lo kudanu manchi water e vastundi.
1: So you will draw good water out of every pure water.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యుల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకని మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈజ్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ది యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts in the lake of your mind, it will spread all over.
0: Nee kannunanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks, the legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu aa paada mastakam varaku kudanu idiye thoughts e praakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిట్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ ఇన్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరియైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
0: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
1: ఇన్ తమిళనాడు
0: ఆయన చెప్పేటువంటి వాడు.
1: He used to say,
0: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
1: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
0: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such
0: precious life. నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
1: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
0: ఇదే మీరా కూడా చెప్పింది.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
0: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: ಬಾರಿ ಕಡಲಿ ಕುಳಿತೊಳು ಮುತ್ತಡಿತೇನೆ ಕೈ ನಡುವ ವಿಡುವಾಯೋ. ಸಮುದ್ರಂ ಲೋಪಲ ನೀನು ಎಂತೋ ಮುನಿಗಿ ಅಟ್ಟಡುಗುನಕು ಪೋಯಿ ಈ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ದಾನ್ನ ತೀರ್ಚುಕುನ್ನಾನು ಸ್ವಾಮಿ.
1: ಸ್ವಾಮಿ, ಐ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಪರ್ಲ್ ಗೆಟಿಂಗ್ ಇನ್ ಟು ದ ಬಾಟಮ್ ದ ಡೆಪ್ತ್ ಆಫ್ ದಿ ಓಷನ್.
0: ಇದೇ ನಾ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ಜೀವಿತಮು.
1: ದಿಸ್ ಲೈಫ್ ದೀನಿ
0: ನಾ ಚೈ ನುಂಚಿ ತಿರುಗಿ ಜಾರಿ ಈ ಯೊಕ್ಕ ಸಮುದ್ರಂಲೋ ಪಡಿಪೋಕುಂಡ ಚೂಚುಕೋ.
1: ಐ ಡೋಂಟ್ ಅಲವ್ ಇಟ್ ಟು ಡ್ರಾಪ್ ಡೌನ್.
0: ಅದಿ ಪಡಿಪೋಯನ ಗತಿಯಲ್ಲೇ ಗಿರಿಧಾರಿ, ಇಂಕ ನಾಕು ಗತೇ ಲೇದು ಗಿರಿಧಾರಿ.
1: ವೆನ್ ಒನ್ಸ್ ದಿಸ್ ಪ್ರೆಷಸ್ ಪರ್ಲ್ ಆಫ್ ಲೈಫ್ ಇಸ್ ಡ್ರಾಪ್ಡ್, ವೆಲ್ ಐ ಹ್ಯಾವ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಟು ಲುಕ್ ಅಟ್.
0: ಕನಕ ಮನಂ ತೆಚ್ಚುಕುನ್ನಾಂ ಈ ಮಾನವತ್ವ ಅನ್ನೇಟುವಂಟಿ ಜೀವಿತಾನ್ನಿ.
1: ವಿ ಹ್ಯಾವ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್,
0: ಎನ್ನಿ ಜನ್ಮಲ ಫಲಂ ಅನ್ನೇಟುವಂಟಿ ದಾನ್ನು ಅಂದಿಚ್ಚಿ ಈ ಯೊಕ್ಕ ಜೀವಿತಮ ನಿಜಾನ್ನಿ ಕೊನುಕ್ಕುನ್ನಾಂ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ಸೆವರಲ್ ಪಾಸ್ಟ್ ಲೈವ್.
0: ಈ ಮಾನವತ್ವಾನ್ನಿ ಮನ ಪೆಡಮಾರ್ಗಂ ಪಟ್ಟುಕೊಂಡ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ವಿ ಶುಡ್ ಸೀ ದಟ್ ಇಟ್ ನೆವರ್ ಗೋ ಇನ್ ದ ರಾಂಗ್ ಡೈರೆಕ್ಷನ್.
0: ಮಾನವನಿಗಾನೇ ಸಾವಾಲಿ.
1: ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಶುಡ್ ಡೈ ಆಸ್ ಎ
0: ಹ್ಯೂಮನ್. ಚಾಕೂರ್ದು
1: ಈ ಶುಡ್ ನಾಟ್ ಡೈ ಆಸ್ ಎನ್ ಅನಿಮಲ್.
0: ಅದೇ ಮನಂ ತಿಳ್ಕೋಸಿ ಮಾನವನು ದೇವುಡು ಕಾನಕ್ಕರ್ಲೇದು.
1: Human being need not be divine.
0: Manavudu manavudiga vetike chalu.
1: It is enough if we lead the life of a human being.
0: Idiye motta motta vidyarthi naadu nechukovalsinatundi.
1: This is the first lesson the students
0: learn. Baita prapanchamanta kudanu aneka rakamlainatundi reetiga pravartistu untundadi.
1: In the outer world you find various tendencies and temperament.
0: Kariku vaari yokka manchi chedalu manam ye maatram vicharinchanakkaledu.
1: Don't be bothered about their
0: mana manchini manam chuchukovali.
1: Let us foster take care of our goodness.
0: కనుకని నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: ಭಗವದ್ ಅನ್ವೇಷಣನನ್ನು
1: ಭಜನಕಾದ ಧ್ಯಾನ ಜಪಮನು ಪೂಜನು ಕಾನೇ ಕಾದ.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manasu ekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadulu anucha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalaganeela devudu ekkadanchu devulaadaganeela.
2: Where is God? You call out to him.
1: Hudayamandu ledi Eeswarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi aatma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: And this highlights the efficacy of karma or action.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చేది.
2: This is precisely what the rishis had imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైన ఉంటుంది. నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానం.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye teeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: The primary duty of man is to do things in a proper way.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: Now this body that's given to you should not goad you onto a feeling that this is something which I have won.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరైనటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchitamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramanu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing, and to ask, not to aspire for the fruits thereof, these are the hallmarks of a realized soul.
1: Ide karma yogamu.
2: This precisely is karma yoga.
1: Karma yogamu. కర్మను ఏ విధముగా ఆచరించవలనటువంటిది బోధిస్తుంది.
2: అండ్ కర్మయోగ, వాట్ డస్ ఇట్ టీచ్? ఇట్ టీచెస్ యూ దట్ ఇన్ కర్మ ఆర్ యాక్షన్ డు నాట్ సీక్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్.
1: కర్మ నిమిత్తమే కర్మను ఆచరించటము కర్మయోగం యొక్క సిద్ధాంతం.
2: ఇట్ ఆల్సో హైలైట్స్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ గాట్ టు డూ వాట్ హ్యాస్ టు బి డన్.
1: యోగ కర్మ సుఖౌశలమని ప్రతి మానవత్వం యొక్క తత్వం, ఆత్మ యొక్క ప్రతిబింబం అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేసేటువంటిది కర్మయోగం.
2: ది కర్మయోగ ఫర్ హైలైట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ సేమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్ప్లెండెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: సక్రమమైనటువంటి నీతి తత్వము, ఇంద్రియ నిగ్రహము, ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: And what's the secret of unraveling the mystery of the karma yoga? And that is sense control.
1: Vishva prema, sanubhuti, sadacharamu, deeni yokka aashayamulu.
2: What are the lofty ambitions set?
1: Oka tattvam kudanu, atma yokka pratibimbam aneetuvanti satyanni gurtimpa cheseetuvantidi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is

0: కంట్రోల్
1: విశ్వ ప్రేమ సానుభూతి సదాచారము దీని యొక్క ఆశయములు.
0: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థం నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
0: Every individual has to realize this truth that this life has been given for the sake of doing one's duty and not for anything else.
1: Karma yogamu jeevitamunaku pradhanamainatuvanti yokka punadi vantini.
0: This karma yoga again is a fundamental step that you have to take in this journey of life.
1: Karmanu acharinchukorinappudu manavuniki pradhanamainatuvanti aarogyamu.
0: And in order to perform this karma or to perform this action,
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
0: హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఈజ్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
0: దీస్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ఎ సెల్ఫ్లెస్ ఎండ్. And we should be imbibed and inspired by lofty senses, ambitions.
1: Karma yoga yokka vishayam samanyamga manavulandaru kodanu artham chesukonaleru.
0: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru todichadam,
0: to sweep the street,
1: deenulanku dikkulenatunte variki sevalu cheyatam,
0: or to serve the destitute and the helpless,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించడం,
0: టు బ్రింగ్ సకా టు ద డిజీజ్డ్ అండ్
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించడం,
0: టు గివ్ ఫుడ్ టు దోస్ హూ డు నాట్ హావ్ ఫుడ్
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
0: దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ టాస్క్ అండ్ వన్ టెన్స్ టు లుక్ డౌన్ అపాన్ దీస్.
1: ఇది చాలా పొరపాటు.
0: దిస్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కానీ విశిష్టతను కానీ దివ్యత్వాన్ని కానీ గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకనపరుస్తారు.
0: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: ఈ లోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
0: the Lord himself
1: యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
0: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds, and
1: the jeevulainatunti gurramulaku govulaku kodanu seva salpitu vachadu.
0: Further, he also did all that has to be done for the well being of horses and cattle.
1: Mahabharata yuddham nandu katti patti yuddhamunu acharinchaka kevalamu saradhyanni matrame vahinchadu.
0: And in the great Mahabharata war, he would not wield a weapon, but he was merely a charioteer.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
0: This he did so as to highlight the selflessness of service.
1: లోకములో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడాను కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: It is of paramount necessity to recognize this truth that all that is given in the world in the form of comfort, joy, etc. are not the prerogative of just one individual.
1: వర్షములు కురుస్తున్నవి,
0: the rains come down,
1: నదులు ప్రవహించుచున్నవి,
0: and the rivers flow,
1: పంటలు పండుచున్నవి,
0: and the crops are,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
0: the sun rises and fills the world with light,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
0: the moon rises to shed coolness all around.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: All these have not been given for the sake of just one individual.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
0: It is given to every individual in this world to experience and enjoy the benefits of such.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: We should strive such that each one derives his own share of this joy and thereby benefits.
1: కర్మ యోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
0: The primary point in this karma yoga is to see unity in diversity.
1: నిష్కామ కర్మ యందు అనంతత్వాన్ని ప్రేమ తత్వాన్ని ప్రకటింపచేస్తుంది, వికసింపచేస్తుంది.
0: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no greater sadhana.

0: సేవ.
1: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
0: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడాను ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
0: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
0: సేవ is ఆత్మత.
1: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గము.
0: It is seva again which leads you to the grace of God.
1: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: Before, in the first place, you've got to be a saver. And then you can become a master.
1: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
0: You also should have trust in these words that first be a man, then you can become God.
1: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
0: And seva is the primary thing for all.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
0: And the noblest of things is service to society.
1: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
0: సేవ ఇస్ లైక్ ద సాల్ట్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, సో యాస్ టు గెట్ జాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటోల్ హ్యాపీనెస్.
1: విశ్వ ప్రేమనే జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
0: దిస్ యూనివర్సల్ లవ్ ఈస్ వాట్ స్ట్రెంగ్థెన్స్ అండ్ నరిషెస్ యూ.
1: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
0: It is what gives you, fills you and your being with happiness and comfort.
1: మంచి ధ్యానమే, అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
0: And the very life, breath, in the form of dhyana is that which is motivated by a sense of service.
1: కనుక జీవితమునకు రుచి మొదటిది.
0: So in life, one of the first requirements is taste.
1: రెండవది పుష్టి.
0: Second is sustenance or nourishment.
1: మూడవది సుగంధము.
0: And the third is a sense of experience.
1: నాలుగవది ప్రాణం.
0: And the fourth is prana.
1: రుచి.
0: First is taste.
1: బలము.
0: Second is strength.
1: సుగంధము. సుగంధము.
0: A good.
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: A good order, a good essence, and the fourth is your very life.
1: భోజనాన్ని కూర్చున్నప్పుడు తప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టివేస్తున్నాం.
0: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
0: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: ఇంకా 60 సంవత్సరములు, 80 సంవత్సరములు, 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కర్లేదా?
0: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: కనుక మానవత్వములో రుచి ఏమిటి?
0: So what is this taste that you seek in man?
1: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
0: The good traits and habits, these are the what give you taste.
1: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
0: Next is that which gives you strength and sustenance.
1: సదాచారమే మానవునికి చక్కని బలం.
0: To do things in a proper and noble way, this is what will give you strength.
1: సదాచారమే లేకుండినా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
0: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
1: ఇంకా సుగుణములు, ఈ సుగుణములలో ఉండినటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
0: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
1: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
0: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you
1: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
0: Now we come to the fourth one. This very life as such.
1: ఈ ప్రాణం అనగా కేవలము శ్వాసతో కూడినటువంటి ఒక చైతన్య శక్తి మాత్రమే కాదు.
0: We think of life as one associated with this breathing in and breathing out process.
1: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
0: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as
1: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది సద్భావములు.
0: So what is necessary for man in the first place is good thoughts.
1: రెండవది సదాచారము.
0: And then to act in a noble way. Second.
1: మూడవది సత్కర్మాచరణ.
0: And the third is to perform your actions.
1: ఇందులోనే త్యాగము ఉదార భావము అత్యవసరము.
0: And for these you need a sense of benevolence and sacrifice.
1: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
1: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
0: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
1: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hecharincheetundidi sai yokka siddhanta.
0: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
1: Somaratvamunaku ye matram kodanu avakasam nandinchukunda undali.
0: There should be no room for laziness on your part.
1: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
0: అండ్ యూ షుడ్ ట్రై అండ్ టేక్ టు సచ్ పాత్స్ దట్ గివ్ ఎ మీనింగ్ టు యువర్ లైఫ్.
1: సేవ లేని జీవితము చీకటి మందిరము.
0: ఎ లైఫ్ వితౌట్ ఆర్ డివైడ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ లైక్ ఎ టెంపుల్
1: వితౌట్ లైఫ్. చీకటి మందిరము దయాల కొంప.
0: అండ్ ఎ టెంపుల్ వితౌట్ లైఫ్ దేరిన్ ఈజ్ ఎ డెవిల్స్ క్యాంప్.
1: కనుకనే సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
0: So it is seva that fills your life with light and glow.
1: Vishalamainatundi hrudayanni gavinchutundi.
0: It broadens your vision, your outlook.
1: Divyattamainatundi bhavamunu kaligistundi.
0: And gives room for all divine thoughts and ideas.
1: Ekatvanga indulo praveshistundi.
0: And this is what will enter, the very best of things will enter your heart.
1: Karuka manavattanni divyattanga maatchukuneetundi ekatvamu okka sevayendu maatrame untunnadi.
0: It is this unity that you must seek which in turn will transform man to God.
1: Seva vidharamu pradhanamainatundi pranamu.
0: And this is what your seva does to you.
1: Karuka patti manavudu kudanu ee yokka phalapeksha lekunda sevanu aacharincheetundi dantlo manamu praveshinchali.
0: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
1: Kevalam maatalato kaalamunu vithra gadaputaku e maatram kudanu poonukonaradu.
0: There is no point in wasting your time in merely words.
1: Bhagavantudu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu ani padamulato uchcharinchinanta maatramuna idi prayojanam ledu.
0: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
1: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
0: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
1: ఎంతమంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
0: Now the question is how many people really translate these into action?
1: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
1: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కానీ ఆత్మానందం కింద చేరవు.
0: సో దిస్ ఫ్లీటింగ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యు గెట్ ఆర్ మియర్లీ మొమెంటరీ. దే డు నాట్ కన్ఫర్ ఆన్ యు ద ఆత్మిక్ బ్లిస్.
1: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉంటుండాలి.
0: దే షుడ్ బి క్లోజ్ హార్మనీ బిట్వీన్ ద వర్డ్స్ దట్ యు అటర్ అండ్ ద యాక్షన్స్ దట్ యు పర్ఫార్మ్.
1: చెప్పుట సులభం చేయుట కష్టం.
0: ఈజియర్ సెడ్ దన్ డన్ యాజ్ ఇట్ ఇస్ సెడ్.
1: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
0: Either for an individual or his great grandfather and sister.
1: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తేలుతారు.
0: So now if each one of you were to question how far have you been true to this ideal, perhaps two or three could confidently say
1: that they are doing. ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
0: So the one who really deserves is one who performs, who translates these into action.
1: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులు.
0: Without the action in the first place, any number of things being uttered has no meaning.
1: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
0: It's enough if just one individual were to be cited, who translates
1: ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ బికమ్ సచ్ ఇండివిజువల్స్ హు డూ రాదర్ దన్ సే.
1: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
0: ద ట్రూ సేవర్స్ ఆర్ దోస్ హూ కెన్ గెట్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ దిస్ సేవా పాత్ అండ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ త్రూ దేర్ యాక్షన్స్.
1: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
0: We should not be carried away by our sense of ego, of form, and such superficial commodities.
1: Padi cheppatakante okkati chesi chupinchali.
0: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
1: Hrudayamlo undinatundi bhavanni velipinchadaniki karmane sariyana sakshyam kani oka bookulu kani maroka speeches kani deeniki aadharam kaadu.
0: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
1: Kanuka manasulo etti sandehamu lekunda.
0: So without any trace of doubt in your mind,
1: nisvarthamainatundi bhavamuto,
0: motivated by a selfless feeling,
1: nirankaramaina hrudayamuto,
0: a heart which is pure without ego,
1: nischaludai ee sevalo praveshinchali,
0: and being steady minded, get into this seva path.
1: Mottamota mana vishwasanni balaparchukovali.
0: First and foremost, strengthen your faith.
1: Vishwasame leinatundi jeevitamu enni cheppinappatikini enni chesinappatikini idi prayojanam ledu.
0: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
1: Vishwasam gala hrudayamu agni parvatam. Vishwasam gala hrudayamu agni parvatam.
0: A heart which has this sense of faith is like a volcano.
1: Atti agni parvatam paina sandehamu anumanamu aneetunte mokkalu malchutaku veelu ledu.
0: And atop this volcano there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
1: Anumanamu sandehamu ane mokkalu malchana adi vishwasamu ledu.
0: And what are these saplings in the growth? They are
1: agni parvatam kaadu.
0: Once these doubts in the form of these come, then
1: yedo matti kuppa,
0: you cannot call it anymore a volcano. It is just a mud heap.
1: Kanuka manalo sandehamulu anumanamulu appudappudu aavirbhavinchutunnavante manadi matti kuppa hrudayame kaani agni parvatam kaaneru.
0: So now if you are entertaining feelings of doubts etc. now in then we are not volcanoes, we are like the heap of mud.
1: Mana hrudayanni gnanaadiche abhirti gaavinchukovali.
0: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
1: Ee jnanamunaku karmane aadharam.
0: And for jnana again, karma is the basis.
1: Chitta shuddhiye karmaha. Chitta shuddhini gavinchutame karmam yokka lakshyam.
0: And the goal of karma is to cleanse the heart, purify the heart.
1: Ee karmala dwara edo mokshamu labhinchutunnadaneetundi vishwasamu moodha vishwasam.
0: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
1: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
0: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
1: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
0: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్, యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
1: ఇది మానసికము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
0: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
0: The search for God does not mean doing bhajan, and certainly does not mean doing dhyana or japa.
1: ఈ భజనలు, ధ్యానములు, పూజలు, జపములు కేవలము మానసిక భావములను అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
0: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
1: Manonigrahamunaku todpadtai.
0: They help you in arresting the thoughts of the mind.
1: Ee manonigraham tarvatane manam cheyavalsinatundi cheyadaniki prayatninchali.
0: Once the mind is curbed thus, you could really set upon the main task.
1: Idi aatmanandamunaku margam vale erpadinatundi.
0: This is what leads you finally to the state of atmic bliss.
1: Margamunu erparchukunnanta maatramana gamyamunu manam cheralemu.
0: The road is set all right, but doesn't mean that you have reached your destination.
1: Margamu erparchukunna tarvata prayanam salapali.
0: Once the road has been established, you must take your journey.
1: Aa prayanam samaja seva.
0: This journey is doing service to society.
1: Ee samaja sevalo ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తి ఎందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
1: భారతీయ సంస్కృతి నందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
0: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
1: సర్వభూతములు యందు కూడాను ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
0: So God who resides thus in every being in the form of the Atma, you don't have to set up a mandir, you don't have to sit for meditation, you don't have to do puja exclusively.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహమునేటువంటి దేవాలయమునంది జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
0: In this body which is like the temple, temple verily of God, shelter, God takes residence in the heart.
1: కాని ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
0: But today we tend to cleanse and to clean up the temples outside.
1: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
0: But what is at the very basis of things, God himself, we tend to forget.
1: దేహమే మనకు ప్రధానం కాదు.
0: It is not the body which is of paramount importance.
1: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
0: The one who resides within, he is more important.
1: ఈ లక్ష్యాన్ని మనం దృష్టిలో ఉంచుకొని గమ్యము చేరునంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
0: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
1: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
0: What is your final destination? It is to see the one who is within you.
1: దేహముల సేవలో నుంచి,
0: by plunging this body of yours in
1: నిష్కామ కర్మను అనుభవించి,
0: and experiencing this selfless service,
1: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి,
0: and by performing actions without
1: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి,
0: and living a life without any sense of ego,
1: నిశ్చరుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
0: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
1: సాధ్యమైనంత వరకును రాగ ద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
0: As far as possible there should be no room in our hearts for the sense of hatred or attachment.
1: శరీర మానసిక వృత్తులు ఎందు కూడాను ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
0: We should also endeavor to see that either the body or the mind are not defiled.
1: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
0: We can get all that is pure and noble only through the means of seva.
1: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: It is this seva or service which is of paramount importance for us.
1: గ్రామ సేవ అన్న రామ సేవే సుమా.
0: Doing service in a village, be convinced, is verily seva, serving Rama, God himself.
1: Rama rajyam anna premamayami.
0: And what do you mean by this Rama rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
1: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
0: Without love there is no question of trying to redeem.
1: Seva leni narudu baagupadadu.
0: And a person without this element of seva in him can never prosper or benefit.
1: Kanada narudu baagupadalanna sevalone manamu
0: so that
1: praveshinchali.
0: If an individual has to prosper and benefit, he must plunge into service activities.
1: Karuna premayu lekunna narude kaadu.
0: Without mercy or compassion and love you cannot call a person a person.
1: Sneha tattumu vaniki cherichidu. స్నేహతత్వం వారికి చేయు మేలు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కమ్రేడరీ ఇట్ ఈస్ వాట్ బ్రింగ్ దెమ్.
1: ఈ స్నేహం మనకు ఏర్పడవలన ప్రేమనే దీనికి ప్రధానం.
0: ఇఫ్ యు వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
1: సేవ ద్వారా ప్రేమ.
0: Through service we get love.
1: Prema dwara gamyamunu manam pondagalamu.
0: And through love we try to get this sense of righteousness or right conduct.
1: Kanuka mottamata prema pradhanam.
0: So first and foremost is love.
1: Premaku nammakam aadharam.
0: And for love the basis is faith.
1: Ee rendittu valane manaku shanti labhistundi.
0: And these two confer peace.
1: శాంతికి సత్యమే మూలం.
0: అండ్ ఫర్ పీస్ శాంతి.
1: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
0: Truth is the basis, and for that in turn sacrifice is necessary.
1: త్యాగేనికి అమృతత్వం, త్యాగేనికి అమృతత్వం. ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
0: And it is sacrifice that leads us on to the state of immortality.
1: త్యాగ జీవులై,
0: a life spent in sacrifice,
1: ప్రేమమయులై,
0: will become full of love.
1: శాంతి జీవితాన్ని గడుపుతూ,
0: will experience peace.
1: నమ్మకమైన జీవితంతో జీవించాలి.
0: And having the sense of faith lead your life.
1: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
0: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
1: కనుక మొట్టమొదటి నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
0: So the first thing is to believe in man.
1: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణ కూడాను నమ్మగలడు.
0: One who believes in man would certainly believe in Narayana or God.
1: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
0: Because man is God and God is man.
1: ఈ రెండింటికి నీ సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
0: And it is this love which bridges these two entities.
1: తనక ప్రేమను మనం లక్ష్యం అందించుకోవాలి.
0: So have this love as a primary goal.
1: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
0: And take the support of seva.
1: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
0: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
1: ఉన్నత స్థాయిని చేరుకొనుటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
0: And those which have to take us to a higher purpose in life are these two very things.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Manamu. Inniyo vidhamulainatundi samaveshamlo manam cherutunnam.
0: We get involved in conferences and gatherings of many descriptions.
1: Innitiyendu cherinappatikini mana yokka sthayi enta varaku mundu poyinadi, enta varaku mundu cherinadi aneetundi vishayanni vicharinchukunte ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
0: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
1: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ, ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడా వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
1: Manam ninnayinchukunnatundi yokka ee ninnayalanu manam okati rendaina manam aacharanalo pettadaniki prayatninchali.
0: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
1: Kevalam ee samaveshamlo undinanta kalamu shravanaanandanni anubhavinchi bayataku vellina tatchame ఇది మరణానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకున్న ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
0: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
1: ఈనాడు ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: Today even such organizations have become commercial establishments.
1: కానీ సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
0: But the Satsai organization should never become one such commercial establishment.
1: Vyaparam elanti vyaparam undali.
0: Now when you talk about your business transactions, what type of business?
1: Hrudayaniki hrudayam, premaku prema.
0: Heart for heart sake and love for love's sake.
1: Idi ichi puchukuneetundi vyaparamlo manam praveshinchali.
0: So get into this business transaction, give and take.
1: Deento vastuvula yokka sambandham kaani, dhanam yokka sambandham kaani, inke vidhamainatundi sambandham kaani, e maatram kudanu undaradu.
0: There should be no other thing like money or cash or kind in such transactions.
1: Yenaadu ee vastuvulato dhanamuto sambandham yerpadutundo alanti samasthalu yenaadunu abhirudhi raavu.
0: Organizations where they get bogged down in details like money and material things can never progress.
1: Kanuka manamu nijamainatundi daiva sambandham entundi hrudayanni hrudayam kalpadaniki chudali.
0: So what we should aspire for is bridge this
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: ఎస్టాబ్లిష్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, లవ్ ఫ్రమ్ వన్.
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
0: గెట్ టుగెదర్ అండ్ స్టార్ట్ డూయింగ్ సేవ.
1: దీని ఎందే విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
0: అండ్ ఇన్ దిస్ మేనర్ యు కెన్ విజువలైజ్ ద యూనివర్సల్ కాస్మిక్ ఫామ్.
1: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కాని
0: rather than this merely reading books and texts,
1: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని
0: or listening to discourses,
1: ఏమాత్రం కూడా హృదయ గ్రంథులు భేదించలేవు.
0: There is absolutely no point in such spiritual exercise.
1: హృదయ గ్రంథిని భేదించాలనుకున్నప్పుడు కేవలం మనం ప్రవేశించాలి.
0: Unless they touch the heart. In order that the heart might respond.
1: సేవ చేయనటువంటి వాడు ఏమాత్రమో చెప్పుటకు అధికారి కాదు.
0: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: So if you wish to tell something others, then first of all do service yourself.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
0: So this seva service is the primary sadhana.
1: ఎవరికి చేసినా అది దైవ సేవగానే మనం భావించాలి.
0: Whomsoever we serve, we are serving verily God himself.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
0: And it is his love for God, that's what we wish to see in everyone.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్. దిస్ షుడ్ బి ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సాయి ఆర్గనైజేషన్.
1: కేవలం ముక్కు మూసుకుని జపం చేసినంత మాత్రమన,
0: బై మియర్లీ క్లోజింగ్ ది నోస్ అండ్ సిట్టింగ్ ఇన్ జప,
1: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమన,
0: ఆర్ ట్రైయింగ్ టు గెట్ లాస్ట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ మెడిటేషన్,
1: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
0: ఆర్ బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ సింగింగ్ భజన్స్,
1: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగభావమే లేకుండినా,
0: if it is not motivated by the sense of service, sacrifice,
1: idi swartham yokka chinnalanu chustundaru,
0: then these merely become indications of a selfish nature.
1: Kanuka neevu nee mochamane aashinchadamu idi parama swartham.
0: Therefore to seek your own salvation is selfishness supreme.
1: Neevu nee gamyamane aashinchadamu parama swartham.
0: To think about your own destination again is selfishness.
1: Nee aanandanni maatrame neevu koratam parama swartham.
0: And to think about your own ananda is again a sign of selfishness.
1: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుల యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరార్థంలో ముందినటువంటి వాడే నిస్వార్థపరుడు.
0: వన్ హూ సాక్రిఫైసెస్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ థింక్స్ ఆఫ్ ది ఆనంద అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అదర్స్, హీ ఈజ్
1: పరమాత్మను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
0: అండ్ వన్ హూ లవ్స్ అదర్స్ డస్ గాడ్ ఆల్సో లవ్స్.
1: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
0: సో ఇఫ్ యూ విష్ టు బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అదర్స్.
1: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
0: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
0: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
0: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్,
1: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
0: టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
1: రాబోయే దానిని చింతించక,
0: అండ్ వితౌట్ హావింగ్ ఎ థాట్ అబౌట్ ద ఫ్యూచర్,
1: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
0: లివ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఈనాటి ఈ సమస్యలకంతా మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధి గావించిన సమస్యలకంతా మూల కారణం ఏమిటి?
0: నౌ వాట్ ఈస్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ టుడే?
1: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
0: మెనీ పీపుల్ గివ్ మెనీ రీజన్స్.
1: కానీ ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
0: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
0: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
1: నా యవ్వనమునందు, నా బాల్యం నందు, నా చదివే సమయమునందు, నా పెండిండ్ల యందు, నా ఆస్తిపాస్తులు యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్లా ఉంటే ఇట్లా ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
0: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్ హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్ అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
0: నౌ వాట్ హస్ హ్యాపెన్ హస్ హ్యాపెన్, ఇట్స్ ఎ బైపాస్.
1: చింతించే ప్రయోజనం ఏమిటి?
0: What's the point in thinking about that?
1: ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గానీ మనకి తిరిగి మనకు రాదు.
0: You might spend any number of crores, but can you get back all that?
1: రాని దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: Something which cannot be brought back, what's the point of thinking about it?
1: ఇంకా యువకులు చూస్తామంటే నా చదువు తర్వాత, ఫారిన్ తర్వాత, మరి మ్యారేజ్ తర్వాత, సర్వీస్ తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలని ఎక్కువ ఇమాజినేషన్ చేస్తుంటారు.
0: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
1: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
0: So here it is something about the future, of which you have no knowledge.
1: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది?
0: How can you trust in this future?
1: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
0: Now you cannot trust in the tomorrow as such.
1: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
0: then what's the point in thinking about a thing of which you can never get to know about?
1: యువకుడు భవిష్యత్తును వృద్ధులు గతాన్ని